0: ఆహారాన్ని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. వల్లెమరి ఫార్మ్స్, విజిట్ vvfagtech.com ఆర్ కాల్
1: 848-244-0213.
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, చమి కబాబ్, పరాటా.
4: ఏంది బ్రో, అన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dining, take away or full service catering.
5: Koti rupayala kosam mee aakhari prashna ready?
6: Yes sir.
5: Rajuraj kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
6: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chaat, thali and catering.
5: You're absolutely right. Rajuraj kitchen lo mana favorite chaat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Enta ante మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
7: విజిట్ రాజ్లాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
0: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. వల్లెమరి ఫార్మ్స్, విజిట్ vvfagtech.com ఆర్ కాల్ 848-244-0213.
8: హలో హలో హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారనుకుంటాను. సో మంచిగా హాలిడేస్ అంతా ఎంజాయ్ చేసేస్తూ హ్యాపీగా జాబ్ వాళ్ళందరూ, మనం ఎప్పుడు అనుకునేటట్టుగా ఫ్రైడే హ్యాపీ అవర్ టైం అంటే ఏంటి, అంత అంత స్ట్రెస్ అన్నిటికీ లాక్ చేసేసి అలా పక్కన పడేసి మండే చూసుకుందాం మిగతా అన్నిటి గురించి. ఈ 2 గంటలు విపరీతంగా ఎంజాయ్ చేయడమే. మన కిడ్స్ ట్రివియా క్వశ్చన్స్ తోటి అండ్ మెదడికి మేత కార్యక్రమంతో నేనైతే ఈ వారం పిచ్చ ప్రిపేర్డ్ వచ్చా. సో హోప్ఫుల్లీ ఆల్ ఆఫ్ యూ విల్ ఆల్సో ఎంజాయ్ విత్ మీ. ఇంక మొదలు పెట్టేద్దాము. అయితే ఈ రోజు నేను అనుకున్నాను, ప్రతిసారి నేను కొత్త పాటలు వేసి, జోష్ ఉన్న పాటలు వేసే కంటే మనం అందరము కొన్ని కొన్ని సార్లు మర్చిపోయే మంచి మంచి పాటలు, కొన్ని ఆణిముత్యాలు అని చెప్పచ్చు, అది వేద్దామని డిసైడ్ అయిపోయా. సో ఫస్ట్ సాంగ్ మొదలు పెట్టేస్తాను, కానీ దీంతో స్టార్ట్ అవుతుంది మన కిడ్స్ ట్రివియా సెషన్. మనం ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఆడతాం కాబట్టి హోప్ఫుల్లీ కిడ్స్ అందరూ రెడీగా ఉన్నారనుకుంటున్నాను. కానీ నాకు ఈ మధ్యనే ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. ఏంటది? ఏంటంటే కిడ్స్ ట్రివియా క్వశ్చన్ సెషన్ నాట్ జస్ట్ ఫర్ కిడ్స్ అంటండి, పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారట. నేను మొన్న ఎవరితోటో మాట్లాడుతుంటే ఆయన చెప్తున్నారు, మీ కిడ్స్ ట్రివియా క్వశ్చన్స్ కోసం మేమందరం వెయిట్ చేస్తుంటామంటే మీ కిడ్స్ వెయిట్ చేస్తారంటే కాదండి, మేమే వెయిట్ చేస్తామని చెప్తున్నారు. విచ్ ఇస్ సో మచ్ హ్యాపీ ఫర్ మీ. అండ్ మీరందరూ వింటున్నారు మీ ఆర్జే శ్రీకాంతితో ఓన్లీ ఆన్ ద హ్యాపీ అవర్ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 అమెరికాలో. మీ తెలుగునే ఇస్తాం, దట్ ఫీల్స్ లైక్ హోమ్. ఏంటి కొత్తగా దట్ ఫీల్స్ లైక్ హోమ్ వచ్చేసింది, ఏంటి ఏంటి ఏంటి అనుకుంటున్నారా? అవును, మీలో ఎంత మంది ఆ రేడియో సురభి కొత్త బ్రాండింగ్ లోగో చూసారు? చూస్తే, మీకెవరికైనా తెలిస్తే ఆ కలర్ కాంబినేషన్స్ ఏంటో తెలిస్తే వెంటనే కాల్ చేసి స్టూడియోకి చెప్పేసేయండి. అండ్ విత్ ద న్యూ బ్రాండింగ్ కమ్స్ ద న్యూ ట్యాగ్, which is feels like home. So ee roju nenu adagaboye questions lo ee question kuda add chestan anamata. Maa kotta tag enti anani, america lo telugu nestam, that feels like home. మీ ఇల్లు, ఇది మన ఇల్లు, మన అందరిది అన్నమాట. తెలుగు మాట్లాడుకునే వాళ్ళందరిది, మనందరి కోసం ఈ రేడియో సురభి స్టేషన్ ఉంది కాబట్టి వై నాట్, ఇట్స్ అవర్ హౌస్, అవర్ హోమ్, అవర్ ప్లేస్ టు బీ అని అనుకుని ఇది కొత్తగా తీసుకురావడం జరిగింది. అయితే మనం ఆలోచించకుండా మన ఆణిముత్యాలు పాటను మొదలు పెట్టేస్తున్నాను. అండ్ ఆఫ్టర్ దిస్ సాంగ్ ఐ విల్ బి స్టార్టింగ్ ద కిడ్స్ ట్రివియా క్వశ్చన్, బట్ ఈలోగా రేడియో సురభి కొత్త కలర్స్ తెలిస్తే గనక స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. This wonderful song is for all of you. ఈ పాట ఏ మూవీలో తెలిస్తే కూడా చెప్పచ్చు.

0: హలో అండి, మనము వెంకట్ గారితో మాట్లాడుతున్నాము. వెంకట్ గారు హలో.
1: హలో అండి,
0: ఎలా ఉన్నారు?
1: ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ?
0: నేను అద్భుతంగా ఉన్నానండి. అందులో ఎస్పెషల్లీ నా షో టైమ్ లో ఒక రెట్టించిన ఉత్సాహం వస్తూ ఉంటుంది అన్నమాట నాకు. హౌ వాజ్ యువర్ ఫ్రైడే?
1: ఇట్ వాజ్ ఓకే.
0: ఈ రోజు నేను ఎంత మందితో అడిగినా హౌ ఇస్ వర్క్ అని ఎవ్రీవన్ సెడ్ దిస్, సో యూఆర్ నాట్ ఎలోన్, ఎవ్రీవన్ ఇస్ ఇన్ ద సేమ్ బోట్. అందుకే మన హ్యాపీ అవర్ షో వినండి, కొంతసేపు స్ట్రెస్ ఫ్రీ అయిపోండి. మీరు కాల్ చేశారు, మీకు క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసా?
1: ఈ సాంగ్ కి ఆన్సర్ తెలుసు, మూవీ చిరునవ్వుతో అని.
0: మూవీ చిరునవ్వుతో ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ పాట లాస్ట్ గా ఎప్పుడు విన్నారు?
1: నాట్ ఇన్ రీసెంట్ టైమ్స్, ఇయర్స్ అయిపోయి ఉంటుంది. నా చిన్నప్పుడు విన్నా ఇది.
0: ఎగ్జాక్ట్లీ, నేను యూజువల్ గా ఈ టైంలో చాలా జోష్ సాంగ్స్ వేస్తూ ఉంటాను అనమాట. నేను మొన్న దేనికోసం అంటే దీనికోసం సెర్చ్ చేస్తూ ఉంటే ఈ పాట దొరికింది. అబ్బా, ఎన్ని రోజులైంది అసలు ఈ పాట విని అనిపించింది నాకు.
1: Yeah, one of the good movies ఇది. I don't know why వేణు తర్వాత చేయలేదు, కానీ చాలా మంచి మూవీస్ ఉండేవి అప్పుడు. క్లాసిక్ మూవీస్,
0: క్లాసిక్ మూవీస్, యాక్షన్ కూడా చాలా హోమ్లీగా, చాలా అంటే కొత్తగా కాకుండా చాలా తెలుసున్న అతని లాగా, ఎక్స్పీరియన్స్ అతని లాగా చేసేవారు.
1: అవును అవును.
0: నైస్ అండి, నైస్ టాకింగ్ టు యూ వెంకట్ గారు.
1: థ్యాంక్ యూ అండి.
0: మీకు ఏదైనా రిక్వెస్ట్ సాంగ్ ఉందా?
1: పవన్ కళ్యాణ్ సాంగ్, ఎనీ సాంగ్ ఈస్ ఫైన్ బై మీ.
0: మా స్టూడియో అంతా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండి, ఎందుకయ్యాం ఖచ్చితంగా వేస్తాం.
1: సూపర్ సూపర్,
0: థ్యాంక్ యూ వెంకట్ గారు. కీప్ కాలింగ్ అండ్ కీప్ లిజనింగ్.
1: థ్యాంక్ యూ అండి, బై
0: బై.

నేను ఇంతసేపు ఎయిర్ లో లేను, అయ్యో నేను ఇప్పుడు చూస్తే కింద బటన్, ఐఎమ్ సో సారీ. సో మనకి వెంకట్ గారు కాల్ చేశారు, సాహితీ గారు కాల్ చేశారు, శృతి కాల్ చేసింది, సాహితీ కాల్ చేసింది, అందరూ రైట్ ఆన్సర్స్ చెప్పేశారు క్వశ్చన్స్ కి, విచ్ ఇస్ చిరునవ్వుతో. ఎస్, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. కాకపోతే క్వశ్చన్ కి దానికి ముందు ఇంకో క్వశ్చన్ అడిగా, మన రేడియో సురభి ఏంటి, కొత్త బ్రాండింగ్ కలర్స్ ఏంటి అని. అండ్ పర్ఫెక్ట్ గా ఆన్సర్స్ చేసేసారు కలర్స్ గురించి. ఐ డోంట్ వాంట్ టు రివీల్ దోస్ కలర్స్ హియర్, ఎందుకంటే ఇంకెవరైనా ట్రై చేస్తే ఐ వాంట్ టు గివ్ అ ఛాన్స్ టు ఎవ్రీ వన్. అండ్ ద న్యూ ట్యాగ్ లైన్ ఈజ్, అమెరికాలో తెలుగు నేస్తాం మీ అందరికీ తెలుసు, sounds like home is the new tag. So rebranding and colors enti and the new tagline enti ani kuda aa question adadam jarugutundi. Aithe manaki Venkat garu Pavan Kalyan paata edaina veyyandi ani adigaru. Pavan Kalyan garu paata veyyali ante ala nen scroll chestununte ee adbhutamaina paata dorikesindi. Meer ee paata vinocheloga nenu gabagaba velli trivia questions line up cheyesukuntanu. I'm so sorry kids, today కొంచెం లేట్ అయింది, సో థింగ్స్ యువర్ ఆల్ అరౌండ్ మీ, ఐమ్ సో సారీ. ఓకే, ఈ పాట వినేసేయండి, నేను వెంటనే ట్రివియా క్వశ్చన్స్ కి రెడీ చేసేసుకుందాం. ఓకే, కానీ రేడియో సురభి కొత్త బ్రాండింగ్ కలర్స్ ఏంటి అండ్ ట్యాగ్ లైన్, కొత్త ట్యాగ్ లైన్ ఏంటి. ఓకే, దట్ క్వశ్చన్ స్టేస్ యాక్టివ్ త్రూ అవుట్ ద సెషన్. ఈ 7 నుంచి 9 వరకు జరిగే ఈ హ్యాపీ అవర్ సెగ్మెంట్ లో ఆ క్వశ్చన్ అయితే ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ ఐఎమ్ ప్లేయింగ్. సో బీ రెడీ విత్ ద ఆన్సర్ and listen to this wonderful song. I'll be back.

0: Welcome back. And hope you all enjoyed that song along with Mana Venkat Garu. Venkat Garu, hope you're enjoying the song. And manam kids trivia quest sections kaithe velipodamu late cheyakunda endukante already late ayipoyindi kabatti. So kids andaru ready ga unnara? Okay, 972-636-1966 is the number. And ee question ki answer ento teliste studio call chesi cheppandi. Which organ is the heaviest or the longest? Heaviest or the longest? Which organ is the longest? If you know the answer, do call the studio. 972-636-1966 is our number. So manamu ee షో ని ఇలా కంటిన్యూ చేస్తూ మన వండర్ఫుల్ స్పాన్సర్స్ గురించి కూడా చెప్పుకోవాలండి. ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సింది ప్రత్యేకించి ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. లైఫ్ కెన్ చేంజ్ ఇన్ ఎనీ ఇన్స్టెన్స్, విచ్ ఇస్ వెరీ ట్రూ కదా. సో బట్ యువర్ హెల్త్ కవరేజ్ డజంట్ హ్యావ్ టు. You have you lost your job or have you lost your insurance? SNR Insurance is here to help you and find affordable coverage for you and your family quickly and stress free. From health to travel, dental, vision and life insurance, we have got you all covered. SNR Insurance is the insurance that you all looking for. So idi andi SNR Insurance gurinchi. So evarakena in case if they are looking forward, do and okay, caller ostunaro chuddam. హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, రేడియో శ్రీ కాల్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హాయ్, మై నేమ్ ఇస్ కృతి.
0: కృతి, మై ఫేవరెట్ కాలర్, మై బెస్ట్ లిజనర్, మై సిన్సియర్ స్టూడెంట్. హౌ ఆర్ యూ కృతి?
1: ఐమ్ గుడ్.
0: గుడ్. సో డూ యూ నో ద ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్?
1: Yes.
0: What is it?
1: The answer is intestine.
0: What is the intestine?
1: Yes.
0: కాదేమో కృతి, లాంగెస్ట్ ఆర్గాన్ ఇంటెస్టైన్ కాదేమో,
1: మేబీ స్కిన్.
0: ఇది కరెక్ట్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ కృతి. మనకి ఒక క్లాస్ రూమ్ లో ఎప్పుడు కూడా ఒక సిన్సియర్ స్టూడెంట్ ఉంటారు, గుర్తుంది కదా? నేను ఎప్పుడు లాస్ట్ బెంచ్, బ్యాక్ బెంచ్ లేండి, మనకు తెలియదు అవన్నీ. కానీ మా లెక్చరర్స్ ఎవరు వచ్చినా కూడా ఒక స్టూడెంట్, ఫేవరెట్ స్టూడెంట్ ఉంటుంది అనమాట క్లాస్ లో. ఎందుకంటే టకటకటకటక ఆన్సర్లు చెప్పేసి టకటకటకటక మంచి మార్కులు తెచ్చేసుకుంటూ గుడ్ గుడ్ గుడ్ బెస్ట్ అనిపించుకుంటూ ఉంటారు. మనం ఎప్పుడు బ్యాక్ బెంచ్, వరస్ట్ వరస్ట్ వరస్టే. బట్ అది కాదు ఇప్పుడు సంగతి, మన గురించి కాదు, గుడ్ స్టూడెంట్ గురించి. అలాంటి గుడ్ స్టూడెంట్ లో కృతి ఒకటి అనమాట. అసలు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయగానే అలా వండర్ఫుల్ గా కాల్ చేసి ఆహా ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తుంది, నా షోకి ఒక ఉత్సాహాన్ని తీసుకొస్తుంది. సో మీరందరూ ఈ నెక్స్ట్ సాంగ్ వినేసండి. ద క్వశ్చన్ ఇస్ స్టిల్ ఆన్, వాట్ ఇస్ ద లాంగెస్ట్ ఆర్గాన్ ఇన్ యువర్ బాడీ? ఇఫ్ యు నో ద ఆన్సర్ డూ కాల్ 972-636-1966. సో దిస్ ఇస్ రేడియో సురభి, అమెరికాలో తెలుగు నేస్తం, సౌండ్స్ లైక్ హోమ్. అండ్ ఈ నెక్స్ట్ సాంగ్ వినేసేయండి. విన్ వచ్చేసిన తర్వాత మనం బ్రేక్ లోకి వెళ్తాము. బ్రేక్ నుంచి వచ్చాక ఇంకా బోల్డ్ కవర్లు చెప్పుకుందాం.

0: call Nanda G3 at 919-491-4514.
1: ஆக்கட்டுக்குண்டாம் ஒப்பட்டு படுத்தாம் ரேடியோ சிறுபி,
0: ரேடியோ சிறுபி KDXX 107.9 FM HD3 லூயிஸ்வில் டெக்சஸ் அமெரிக்காலோ தெலுங்கு நேசம்.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: Chappan sir, what you'd like to order?
4: Baya, any specials me lagara?
3: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, A to B excluded special thali, isabella va, cheese dosa, paneer dosa, honey chili, garlic lotus, amki paneer tikka, chami kava paratha.
4: Hindi bro, gani yeppino, na specials matrame adina.
3: Inka unnai, chappantara, meer eppudaina authentic vegetarian, Jain or vegan food crave chestunnarante, Adayar Anandavan A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adyar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A to B Texas.com. Perfect for dine-in, takeaway or full service catering.
5: Kodi rupayala kosam mee aakhari prashna. Ready?
6: Yes sir.
5: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
6: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chaat, thali and catering.
5: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chaat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
7: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
8: Welcome back. మీరు అందరూ వింటున్నారు రేడియో సురభి, మీ ఆర్జే శ్రీకాంతి తో ఓన్లీ ఆన్ ద హ్యాపీ అవర్ దట్ ఈస్ ఆన్ ఫ్రైడే ఫ్రమ్ ఎవ్రీ 7 PM టు 9 PM. నేను ఈ రోజు మన ఫస్ట్ సెగ్మెంట్ హాఫ్ అన్ అవర్ సెగ్మెంట్ పిల్లల కోసం అని డెడికేట్ చేస్తానండి క్వశ్చన్స్. యాజ్ ఐ సెడ్ బిఫోర్, ఈ రోజు ఇట్ వాజ్ అ లిటిల్ యునో హియర్ అండ్ దేర్ ఫర్ మీ. నన్ను అందరూ ఖచ్చితంగా క్షమించాల్సిందిగా కోరుకుంటూ సో నేను నెక్స్ట్ సెగ్మెంట్ కి అయితే మూవ్ అవున్న అయిపోతున్నాను. ఆ సెగ్మెంట్ పేరు మెదడుకి మేత అనే కార్యక్రమం అనమాట. అది ఆ మెదడుకి మేత అనే కార్యక్రమం ఏంటి అంటే, నేను ఒక కామెడీ బిట్ వేస్తాను, ఈజీ క్వశ్చన్ టఫ్ క్వశ్చన్ రెండు ఉంటాయి. ఆ క్వశ్చన్ జాగ్రత్తగా వినాలి, కొన్నిసార్లు క్వశ్చన్ లో దాగి ఉంటుందన్నమాట సమాధానం, అదేంటో మీరు చెప్పగలగాలి. సో ఇది మన మెదడుకి మేత ఆట. అయితే మనం బ్రేక్ లోకి, మీరు పాట వినేకి ముందు బ్రేక్ లోకి వెళ్ళక ముందు, కృతి వాళ్ళ మదర్ అంటే చెప్పాను కదా, గుడ్ స్టూడెంట్, వాళ్ళ మదర్ కాల్ చేశారు లక్ష్మి గారు. నేను చెప్తానండి రేడియో సురభి ట్యాగ్, కొత్త ట్యాగ్ నేను చెప్తాను అన్నారు, చెప్పారు ఆవిడ. Sounds like home, which

0: గుడ్, అంతవరకు అద్భుత. ఆవిడ కొంచెం ఆవిడ కళా పోషణ యాడ్ చేశారనమాట. ఇది కళా హృదయం అనే చెప్పగలగాలి. సో ఆవిడ ఏమంటారు, ఏ వాయిస్, ఏ స్టోరీ, ఏ సాంగ్, ఇవన్నీ కలిపితే అండి మీ రేడియో సురభి ఫీల్స్ దట్ సౌండ్స్ లైక్ హోమ్, మీ ద టీమ్ ఇస్ ఎక్సలెంట్ అన్నట్టుగా చెప్తూ ఉన్నారనమాట. విచ్ ఇస్ హర్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ లవ్ టువర్డ్స్ రేడియో సురభి, విచ్ ఇస్ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు ఫర్ సేయింగ్ దోస్ వర్డ్స్. బట్ మీరందరూ కన్ఫ్యూజ్ అవ్వకండి, రేడియో సురభి కొత్త టాక్లే సౌండ్స్ లైక్ హోమ్. ఈ రోజు అది ఎవరు చెప్తారో, కాంతి మనసును గెలుచుకుంటారు. అలా ఏం లేదు, ఈరోజు అది ఎవరికి కరెక్ట్ గా చెప్తారో చూద్దాం. ఎందుకంటే వీ వాంటెడ్ టు సీ హౌ మెనీ పీపుల్ ఆర్ అబ్జర్వింగ్ ద చేంజెస్ దట్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన నెక్స్ట్ పార్ట్కి వెళ్ళిపోతున్నాను. నేనైతే కామెడీ క్వశ్చన్ అడగాలి మన మెదడుకి మేత కార్యక్రమంలో. ఈ పాట వినొచ్చాక అడుగుతాను, మీరు ఇప్పుడు వినబోయే పాట చాలా చాలా చాలా ఏళ్ళ తర్వాత వింటూ ఉండుంటారు, ఆ సినిమా పేరేంటో తెలిస్తే ఠక్కని చెప్పేసేయండి. ఓకేనా, అది ఫస్ట్ మెదడుకి మీదలో ఈజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేద్దాము. నీ క్వశ్చన్ అడగలేదు ఇంకా, ఐ డిడ్ నాట్ ఆస్క్ ఎనీథింగ్. హలో రేడియో సురభి కాల్ చేశారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
1: మంజునాథ్
0: గారు, ఎలా ఉన్నారు? నేను అద్భుతంగా ఉన్నానండి. సో మంజునాథ్ గారు, ఏంటి క్వశ్చన్ కి, నేను ఇంకా ఏం క్వశ్చన్ అడగలేదు, సో మీరు ఎందుకోసం కాల్ చేశారు, ఏమై ఉంటుంది అది?
1: జస్ట్ చెక్ సౌండ్స్ లైక్ హోమ్ గురించి.
0: సౌండ్స్ లైక్ హోమ్ గురించా? అయితే మనం ఒక పని చేద్దాము, నేను శ్రోతలందరికీ అద్భుతమైన సాంగ్ ప్లే చేసేస్తాను, మనం ఆఫ్ ఎయిర్ మాట్లాడుకుందాం. మీరందరూ ఈ పాట వినొచ్చేసేయండి వైల్ ఐ టాక్ టు మంజునాథ్ గారు.

0: వాట్ ఎ సాంగ్. అసలు ఇది కాలర్స్ అందరు కాల్ చేసి మనకి రాజా గారు కాల్ చేశారనమాట, మంజునాథ్ గారు కాల్ చేశారు, కాల్ డిస్కనెక్ట్ అయింది, ఐఎమ్ సో సారీ అండి. మంజునాథ్ గారు మళ్ళీ కాల్ చేయండి. రాజా గారు కాల్ చేసి అంటున్నారు, ఇందాక 4 to 7 డ్రైవ్ టైమ్ లో రాజశ్రీ గారు జగదేక వీరుడు అతిలోక సుందరి పాటలు వేశారండి, అప్పుడు ఎందుకో అడుగుదాం అనుకున్నాను ఎస్పీ పరశురామ్ పాటలు వేయండి, చాలా రోజులైంది విందామని. అంత అలా కరెక్ట్ గా ఆ ఎస్పీ పరశురామ్ పాటలు వేయాలని ఎలా అనిపించింది అని నేను ఈ రోజు డిసైడ్ అయ్యా. ఆణిముత్యాలు ఏవైతే మనం మర్చిపోయామో అవి వేసుకుని విని తీరాలి అనని. నాట్ మేబీ నాట్ ఆల్ ద సాంగ్స్ దట్ ఐ షార్ట్ లిస్టెడ్ ఆర్ ద ఫర్గాటన్ వన్స్, కొన్ని మిక్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఈ పాటకి ఎంతమంది కనెక్ట్ అవుతారో తెలియదు కదా, మనకి అందరి లిజనర్స్ ని హ్యాపీ చేయాలి కాబట్టి ఆల్ సార్ట్స్ ఆఫ్ సాంగ్స్ ఉన్నాయి, కానీ మధ్య మధ్యలో ఇలాంటి మంచి తుణుకులు వస్తూ ఉంటాయి అనమాట. బట్ థ్యాంక్ యూ సో మచ్ రాజా గారు ఫర్ ఎంజాయింగ్ దట్ సాంగ్ అండ్ కాలింగ్ ఇన్ అండ్ లెటింగ్ యూస్ నో దట్ యు ఆర్ ఎంజాయింగ్, విచ్ మీన్స్ అ లాట్. తర్వాత మనము నెక్స్ట్ సెగ్మెంట్ యాజ్ యూజువల్ మెదడికి మేత కార్యక్రమంలో నేను నా బిట్ రెడీగా పెట్టుకున్నాను, మీరందరూ వాల్యూమ్ పెంచుకుని చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వినండి, ఎందుకంటే క్వశ్చన్స్ అడుగుతాను శ్రోతలే కాబట్టి మళ్ళీ ఇంకోసారి వినిపిస్తాను, కానీ జాగ్రత్తగా వినండి, విన్న తర్వాత అడుగుతాను క్వశ్చన్, ఓకేనా?
1: చేతులకి చెప్పులు వేసుకుని కాలి వేలకు ఉంగరాలు పెట్టుకున్నాడు మొహం నువ్వును, అన్నాడు. ఎందుకు చెప్పానో అర్థం చేసుకో. ఓ సామాన్య కుటుంబీకుడు సుబ్బారావు తల తాకట్టు పెట్టి 100,000 రూపాయలు తెచ్చి రైలింగంలో బొగ్గేసే పారలాంటి నీ చేతుల్లో పోస్తే ఆ డబ్బు శుభ్రంగా ఇంట్లో ఎలక్ట్రిటీలో దాచుకుని చెప్పు డబ్బు లేదంటావా? ప్రపంచంలోని అంత నికృష్టుడు తోడు ఉండడరా. శవం మీద మరమరాలు ఎదుగుతున్నవాడు మొహన మహంసుడు.
0: చాలు, అది చాలా పెద్ద బిట్టుద్ది కానీ నేను ఇది వేయదలుచుకుంటాడు. క్వశ్చన్ టైం. మన క్వశ్చన్ లో ఒక ఈజీ క్వశ్చన్, ఒక డిఫికల్ట్ క్వశ్చన్ ఉంటుంది కాబట్టి ఈజీ క్వశ్చన్ ఏంటంటే ఆ సినిమా పేరేంటి. అందరికి చాలా సుపరిచితమైన సినిమా, అది అందరికీ తెలుసు, ఖచ్చితంగా చెప్పేస్తారు. సెకండ్ క్వశ్చన్, బ్రహ్మానందం గారు మాట్లాడిన ఆ అద్భుతమైన తిట్టల్లో ఏవో ఒక రెండు తిట్లు, ఈ బిట్ లో ఉన్న రెండు తిట్లు చెప్పగలగాలి. మీకోసం మళ్ళీ నేను వినిపిస్తాను, ఒక్కసారి వినండి. హోప్ఫుల్లీ నేను మొత్తం బిట్ వినిపించలేనేమో గానీ తిట్లు వచ్చేవరకైతే వినిపిస్తాను, ఓకేనా? జాగ్రత్తగా వినండి, తిట్లయితే చెప్పాలి, అవి చాలా రేర్ ఆణిముత్యాలు లాంటి తిట్లు, అవి కూడా చెప్పగలగాలి మీరు, ఓకేనా?
1: చేతులకి చెప్పులు వేసుకుని కాలి వేలకు ఉంగరాలు పెట్టుకున్నాడు మొహన్. ఎందుకు చెప్పాడో అర్థం చేసుకో. ఓ సామాన్య కుటుంబీకుడు సుబ్బారావు తల తాకట్టు పెట్టి 100,000 రూపాయలు తెచ్చి రైలింగంలో బొగ్గేసే పారలాంటి నీ చేతుల్లో ఆ డబ్బు శుభ్రంగా ఇంట్లో ఎలక్ట్రిటీలో దాచుకుని చెప్పు డబ్బు లేదంటావా? ప్రపంచంలోని అంత నికృష్టుడు తోడుండడరా. శవం మీద మరమరాలు ఎదుగుతున్నవాడు మొహన మహంసుడు.
0: అబ్బా, వినడానికి ఎంత వినసొంపుగా ఉన్నాయి కదా తిట్లు. సో క్వశ్చన్స్ అయితే ఈజీ క్వశ్చన్ అయితే సినిమా పేరేంటి ఇస్ ద ఈజియెస్ట్ క్వశ్చన్. ఇంకొక ఈజీ క్వశ్చన్ దానికి జోడించాల్సి వస్తోంది, ఎవరు ఆ డబ్బులు ఇచ్చిన అద్భుతమైన పర్సన్ ఎవరు, ఆయన పేరు చెప్పాడు బ్రహ్మానందం గారు కామెడీ బిట్ లో, ఎవరైతే డబ్బులు తీసుకొచ్చి ఈ చేతిలో పెట్టారో ఆయన పేరు చెప్పారు. ఒకవేళ మీరు ఎవరైనా వింటే కనుక ఆ పేరేంటో చెప్పండి. మెయిన్ క్వశ్చన్, క్వశ్చన్ 1A 1B లో మెయిన్ క్వశ్చన్ ఏంటంటే తిట్లు, ఆ తిట్లు ఎవరు చెప్పగలరు ఇస్ మై క్వశ్చన్. సో మనము నెక్స్ట్ సాంగ్ కు వెళ్ళిపోయే ముందు ఒక చిన్న ప్రకటన అయితే చూసుకుందామండి. ఇండియా బజార్, లుకింగ్ ఫర్ యువర్ నెక్స్ట్ క్రికెట్ బ్యాట్, నీ టెన్నిస్ బాల్ ఫర్ ప్రాక్టీస్, ఆర్ లుకింగ్ ఫర్ బ్యాడ్మింటన్ ర్యాకెట్స్ ఫర్ యువర్ ఫ్యామిలీ, ఆర్ ఎ క్యారమ్ బోర్డ్ ఫర్ గేమ్ నైట్, ఇవి ఏవైనా కూడా యూ కెన్ హెడ్ టు ఇండియా బజార్. యువర్ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ స్పోర్ట్స్ అండ్ ఇండోర్ గేమింగ్ ఎసెన్షియల్స్ ఫ్రమ్ క్రికెట్ బ్యాట్స్ అండ్ టెన్నిస్ బాల్స్ టు బ్యాడ్మింటన్ గేర్స్ టు క్యారమ్ బోర్డ్స్ అండ్ సో మెనీ మోర్. దే హ్యావ్ గాట్ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు స్టే యాక్టివ్, కాంపిటేటివ్ అండ్ ఎంటర్టైన్. సో లెట్స్ లెట్ ద గేమ్ బిగిన్. ఎక్కడికి వెళ్ళిపోవాలి తెలుసు కదా మీకు, ఇండియా బజార్. సో అదండి సమ్మర్ హాలిడేస్ కాబట్టి, ఎస్ హోప్ఫుల్లీ యూ ఆల్ ఎంజాయ్ వాట్ ఎవర్ దే ఆర్ ప్రొవైడింగ్ విత్. ఈ నెక్స్ట్ సాంగ్ వేసేస్తున్నాను, ఈ సినిమా ఏంటో తెలిస్తే కూడా కాల్ చేసి చెప్పచ్చు స్టూడియోకి. బట్ మై యాక్చువల్ క్వశ్చన్ ఈస్, నేను వినిపించిన కామెడీ బిట్ సినిమా పేరేంటి, రెండు తిట్లు, రెండు తిట్లు చాలు నాకు, బ్రహ్మానందంగా తిట్టిన రెండే రెండు తిట్లు. ఓకే, పాట విన్న వచ్చేసేయండి, మనం బోర్డని కబుర్లు చెప్పుకుందాం.

0: వీడియోస్ కనుక మీకు
1: అదండి. సో మనం గీతాంజలి నుంచి అద్భుతమైన సాంగ్ వినేసాం కదా. సో యాక్చువల్ గా గీతాంజలి ఈజ్ రీ రిలీజింగ్ ఇట్ సీన్స్. డూ యూ నో దాట్ 28th వరల్డ్ వైడ్ రిలీజ్ అని చూసాను నేను. ఎవరైతే గీతాంజలి మూవీ ఫ్యాన్స్ ఉన్నారో గెట్ రెడీ. అండ్ నేనైతే ఖచ్చితంగా బిగ్గెస్ట్ ఫ్యాన్. చూసినప్పుడు నా చిరతనంలో నేను చూసినప్పుడు నాకు అంత పెద్దగా నచ్చలేదు కానీ నౌ ఐ వాంటెడ్ టు ఎంజాయ్ దాట్. సో అది అలా పెడితే పాట గురించి, అవునండి ఈ పాటలో ఒక ఫిమేల్ ఉన్నారు, ఒక లేడీ కోస్టార్ కూడా ఉన్నారు నాగార్జున గారితో పాటు. ఎవరికైనా తెలిస్తే స్టూడియోకి కాల్ చేసి చెప్పండి. ఇది మెదడుకి మేత కాదు, సరదాగా క్వశ్చన్ అనమాట. అది సైడ్ లో పప్చర్ క్వశ్చన్ అది. సో మనకి లక్ష్మి గారు అయితే కాల్ చేసేసారు. లక్ష్మి గారు కాల్ చేసి ఆన్ ఎయిర్ చెప్తే బాగోదని కొంచెం ఆగి ఆఫ్ ఎయిర్ చెప్తున్నానండి. ఎంత బాగున్నాయండి ఆ తిట్లు, నాకు కూడా లక్ష్మి గారు వినంగానే అదే అనిపించింది. మనం యూజువల్ గా ఏవో ఒకటి తిడతాం కదా. సో మన ఇళ్లలో కామన్ విధవాను లేకపోతే ఏదో ఒకటి తిడతాం కదా. ఆ తిట్లు కాకుండా తిట్టు తిట్టులా కాకుండా తిట్టినట్టు తిట్టిన వాళ్ళకి కూడా తిట్టించుకున్న వాళ్ళకి కూడా అర్థం కాకుండా తిట్టే తిట్టే ఏంటంటే చేతులకు చెప్పులు వేసుకుని కాళ్ల కుంగరాలు పెట్టుకునే. ఆహా అసలు ఏంటది ఏంటది, హౌ హౌ ఈజ్ ఇట్ పాసిబుల్. అసలు ఇమాజినేషన్ కి కూడా ఒక ఇది ఉండాలన్నమాట. హౌ డిడ్ దట్ ఈవెన్ థాట్ కమ్. శవం మీద మరమరాలు ఏరుకునే విధంగా మనం వింటాం, శవం మీద చీరలు డబ్బులు వేరుకుంటారు ఇది వింటాం. కానీ ఈ తిట్టు ఉందే చూసారా, ఇది కొసమెరుపు తిట్టు అనమాట. చేతులకు చెప్పులు వేసుకుని కాళ్లకు ఉంగరాలు తొడుక్కునే ఫేస్. ఆహాహాహా, వాడుకోండి మీ ఇళ్లలో కొత్త తిట్టు. మీ తిట్ల లిస్టులో ఎవరైనా నాకు నాకు ముద్ద ఏంటంటే నా తిట్లే నా ముద్ద అనమాట. ఎవరైనా కొత్తగా విన్నా అయ్యో ఏంటి అలా మాట్లాడుతున్నావు పిల్లలతోటి అంటే అది నా ముద్దు. నా ప్రేమ ఎక్కువైపోతే నాకు ఆ భాష వస్తుంది, సంస్కృతం వస్తుందని చెప్తాను. మీ నాలాగే ఎవరైనా సంస్కృతం మాట్లాడే వాళ్ళు ఉంటే ఇంట్లో ఆ సంస్కృతం లిస్ట్ లోకి ఇదొకటి యాడ్ చేసుకోండి. చేతులకి చెప్పులు వేసుకుని కాళ్లకు ఉంగరాలు తొడుక్కునే ఫేస్ నువ్వును, విచ్ ఇస్ ఎ వండర్ఫుల్ వన్. సో నెక్స్ట్ బిట్ కి అయితే రెడీ అయిపోతున్నాను. నేను నెక్స్ట్ సాంగ్ కూడా లైన్అప్ చేసేసాను. బిట్ వినేసి వచ్చేసేయండి, క్వశ్చన్ అడిగేస్తున్నాను.
2: మంచినీళ్ళు పట్ల చంపేస్తున్నారు నీ మొహమండ. హలో హలో అన్న పారిపోయేది తమాషా ఉంది ఏంటి లోపలికి వెళ్ళి బల్ల పట్ల ఇది కాదు బల్ల బల్ల మొహమండ. ఈ చెవిటి పీరుగుతో చస్తున్నా అనుకో ఇస్తే
3: ఏమిటోడు కాబట్టి తమ కాడి ఇన్నేళ్ళుగా బతికొండగలిగాడు బాబు.
2: ఏంటి ఏం లేదు నిలబడే ఉంటా. నీ మొహమ్మద గొప్ప యోగ జాతకుడు నువ్వు, ఒక మహత్తరమైన పాట పుట్టిన క్షణం ఎదురయ్యవు. విధర్ రాగు చాపుతారు నాలుగున్నారా
4: తుపాకీలో ఏముంటుంది,
2: ఇది హీరో పాట ఉండుంటుంది

0: ఫస్ట్ టైం నేను ఈ బిట్ లైట్ అప్ చేస్తున్నప్పుడు నేను 2-3 సార్లు నాకు కొంచెం రిజిస్టర్ అవడానికి టైం పట్టిందండి. ఓకే, క్వశ్చన్ కి వచ్చేద్దాం, తర్వాత నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు విన్న నీ మొహమండ టోన్ ఎవరిది, ఆ క్యారెక్టర్ ఆ కమెడియన్ పేరు గనక మీకు తెలిస్తే, ఆయన కమెడియన్ అనొచ్చు అనకూడదు నాకు తెలియదు, బట్ ఆయన ఇప్పుడు ఆ చెప్పిన ఆయన అతని పేరు తెలిస్తే గనక స్టూడియో కాల్ చేసి చెప్పండి. స్టూడియో నెంబర్ 9726361966. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్, ఈజియెస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఆ అద్భుతమైన పాటకు ఒక ట్యూన్ రాగం చెప్పారు ఆయన, ఎవరైనా రాగం పట్టారా, అది ఏం రాగం అని చెప్పారు. ఇఫ్ యూ డోంట్ పట్టు వాట్ రాగం దట్ ఈస్, ఆ పాట ఏంటి, గుండవుతుంది ఆ పాట ఏంటి, ఎవరైనా విన్నారా? అంత అద్భుతమైన పాట ఇంకోసారి వినిపించమంటే మళ్ళీ వినిపిస్తాను మీకు, ఫస్ట్ నుంచి కాకపోయినా జస్ట్ పాట అండ్ ఏ రాగం, ఆ కమీడియన్ పేరేంటి, ఆ ఆర్టిస్ట్ పేరేంటి ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఈజ్ ఆ రాగం పేరేంటి అండ్ పాడిన పాట కూడా, ఎవరైనా ఫోన్ చేస్తే నాకు పాట కూడా వినిపించాల్సి ఉంది. ఓకే, నేను వినిపిస్తాను. కాల్ చేశారు, ఓకే, చాలా ఫాస్ట్ గా క్యాచ్ పట్టేశారు క్వశ్చన్. హలో అండి, మీ రేడియో సర్ మీకు కాల్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో అండి, అవినాష్ మాట్లాడుతున్నారండి.
0: అవినాష్ గారు ఎలా ఉన్నారు?
1: బ్రహ్మాండంగా ఉన్నామండి, చక్కటి జంధ్యాల తిట్లు అన్ని వినిపిస్తూ ఉంటే బ్రహ్మాండంగా ఉంది.
0: చెప్పండి అవినాష్ గారు.
1: సుత్తి వీరభద్రరావు గారండి, సుత్తి వీరభద్రరావు, సుత్తి వేలు, సుత్తి జంట.
0: సుత్తి జంట ఇస్ ద ఫేమస్ జంట ఇన్ దట్ జనరేషన్.
1: పుత్తడి బొమ్మ మూవీ అండి అది.
0: అవునా అబ్బా, అసలు ఇది కొసమెరుపు క్వశ్చన్ నాకు. పుత్తడి బొమ్మ మూవీ, ఆ రాగం ఏంటి, ఆ తిట్ల పాట ఏంటి, తిట్టు కాదు అది, అది అద్భుతమైన పాట సుత్తి వీరభద్రరావు.
1: అవునవును, అదంతా దీని కంటిన్యూషన్ కూడా ఉంటుందండి, చాలా గుండు మీదే వస్తూ ఉంటుంది. ఇంకా
0: చాలా పెద్ద పాట అండి, అదంతా వినిపిస్తే కాలర్స్ వెళ్ళిపోతారని కొంచెం వినిపించాను.
1: అవునవును,
0: ఏంట పాట పాడాలి మీరు, యా కాదు పాట చెప్పండి.
1: ఆ పాట పాడమంటారా
0: కొంచెం, మరి అంత వీరభద్రరావు గారు ట్యూన్ లో పాడకపోయినా ఏంటని పాట.
1: మందు గుండులో మందు తీస్తే ఏముంటుంది, గుండుంటుంది. మంచి ముత్తైద దగ్గరికి వెళ్ళి పండుగ, ఇది మంచి ముత్తైద దగ్గరికి వెళ్ళి ఏదో అంటారండి, బోడి గుండు, గుండు కొడితే ఏమవుతుంది అంటే గుండు అవుతుంది అనండి, అప్పుడు ఏదో తెరు అది చెప్తాడు, బాగుంటుంది అది.
0: అవునవును, బోడి గుండులో జుట్టు తీసేస్తే ఏమవుతుంది అంటే,
1: ఏమవుతుంది గుండు, మంచి ముత్తైద దగ్గరికి వెళ్ళి ఆ పాడమంటాడు ఈ పాట.
0: కాదండి, బాగా కనెక్ట్ అయ్యారు సాంగ్ కి చాలా మంది, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. ఒకవేళ ఎవరైనా వినకపోతే ఇంత అద్భుతమైన మచ్చు తునక మళ్ళా మీకు వినపడదేమో నేను చూపించకపోతే, అందుకని ఐ వాంటెడ్ టు మేక్ ష్యూర్ యు ఆల్ హియర్ ఇట్ అగైన్. సో మళ్ళీ వినిపిస్తే నాకు నవ్వు వస్తుంది, సారీ.
2: కాబట్టి తమ కాడి ఇంజనీర్ గా బతికొండగలిగాడు బాబు. కూర్చో, ఏంటి ఏం లేదు, నిలబడే ఉంటా. ఈ మొహమ్మద యోగ జాతకం, నువ్వు ఒక మహత్తరమైన పాట పుట్టిన క్షణం ఎదురయ్యావు. విహర్ రాగం, చాపుతాళం, నాలుగున్నర.
0: విహర్ రాగం, చాపుతాళం, నాలుగున్నర.
2: ఏముంటుంది ఇది హీరో పాట, ఉండుంటుంది ఇది హీరోయిన్, చుట్టు పెరిగితే ఏమవుతుంది, ఉండవుతుంది.
0: ఇదండి, నేను ఇంకా వినిపించదలుచుకోవట్లేదు. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలిస్తే ఆ ఆర్టిస్ట్ పేరేంటి అండ్ ఆ పాట రాగం పేరు చెప్పారు కదా ఆయన, అది ఎవరికైనా తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి. ఈ అద్భుతమైన పాట వింటూ ఉండండి, నేను ఐల్ టేక్ ద కాలర్స్ ఆఫ్ ఎయిర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అవినాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ కాల్. అండ్ మనము ఈ పాట, అద్భుతమైన పాట విని చాలా రోజులు అవుతుంది, ఎంజాయ్ ఇట్.

0: रेडियो सुरभि टाइम चेक स्टूडियो लो टाइम 8 PM
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
0: ఈ వీకెండ్ గ్రోసరీస్ ను తీసుకొస్తావా?
2: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
0: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
3: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
0: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
4: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్, ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ట్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ వేర్ కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో, టెక్సాస్. Or call 469-269-6476.
5: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
6: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హాస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్, మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్, ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్. జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ family every day. India Bazaar, hamara bazaar, hamara ghar.
7: Amma, Saturday movie?
8: Manapadi class.
7: Amma, old McDonald had a farm.
8: Uppu kappu rambu. Telugu padyam cheppu.
7: Uppu kappu rambu.
8: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
9: Meer eppudaina mee friends toti food vishayamlo breakup chesara?
10: I have. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం.
11: అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేక్అప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న ఇర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి తాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
0: వెల్కమ్ బ్యాక్. మీరందరూ వింటున్నారు మీ రేడియో సురభి 107.9 FM అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్. మీ ఆర్జే శ్రీకాంతితో ఓన్లీ ఆన్ ద హ్యాపీ అవర్ విచ్ ఈజ్ ఆన్ ఫ్రైడేస్ ఫ్రమ్ 7 to 9 PM. సో మన అద్భుతమైన మెదడిక మేత సెక్షన్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. తిట్లను కూడా ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు జనాలు ఉన్నారు అంటే నాలాంటి నాకు కనెక్ట్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారని తెలిసి నాకు చాలా ఆనందంగా ఉందన్నమాట. తిట్లు వింటూ కూడా ఇంత ఆనందపడే వాళ్ళు ఉంటారా అని. కానీ జోక్స్ అపార్ట్, ఇవన్నీ మన పాతకాలంలో ఆర్ ఇంతకు ముందు ఇప్పుడు వినాము. ఇవన్నీ చాలా వెరైటీ భాష అనమాట ఇదంతా. నీ మొహమడ అనేవి ఇవన్నీ ఇప్పుడు వినాం. సో అలాగా మనం అది పక్కన పెడితే నెక్స్ట్ కామెడీ బిట్ అయితే నేను వేసేస్తాను. అండ్ మీరందరూ ఆ సాంగ్స్ వింటుండగా మనకి శ్రీనివాస్ గారు కాల్ చేశారు. అంటే శ్రీనివాస్ గారు ఏం ఆడారో చెప్పే ముందు ఒక చిన్న దానికి ముందు ఒక చెప్పాలి, ఒక సంగతి చెప్పాలి నేను. ఏంటంటే చిన్నప్పుడు అమ్మ దగ్గర డబ్బులు కావాలనుకోండి, ఏమైనా మనం ఏం చేసేవాళ్ళము, వెళ్ళి అమ్మ అమ్మ ఈ రోజు నువ్వు వండిన కూర ఎంత బాగుందో అమ్మా అని చెప్తాం కదా. అప్పుడు అమ్మ అవునా ఏం కావాలి నాన్న అని అంటే అమ్మ నాకు ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఇవ్వవా, చాక్లెట్ కొనుక్కోవాలంటే ఇదిగో నాన్న తీసుకోవాలి. అలాగా సేమ్ అలాగే అనిపించింది నాకు శ్రీనివాస్ గారు కాల్ చేసి. శ్రీకాంత్ గారు, మీ ప్రోగ్రామ్ చాలా బాగుందండి. మా అన్నయ్య వదిన ఇండియా నుంచి వచ్చారు, మీ షో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ కోసం ఒక సాంగ్ డెడికేట్ చేయాలండి. మీరు వేయగలరండి మా కోసం ఆ సాంగ్? ముందు ఒక బిస్కెట్ వేసి తర్వాత ఆయన క్వశ్చన్ అడిగారు, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. మీరు ఎలా అనుకున్నా నాకు మీరు చెప్పించాలని నచ్చింది శ్రీనివాస్ గారు. మీరు కోరిన పాట లైనప్ చేసేసాను, వేసేస్తాను. కానీ దానికి ముందు మన క్వశ్చన్ ఉంటుంది కదా, ఓకే, ఈ ఇతని ఇప్పుడు నేను అయిపోయే బిట్, ఫ్యాన్స్ అందరూ రెడీగా ఉండండి, నేను క్వశ్చన్స్ అయితే అడుగుతాను, చాలా జాగ్రత్తగా వినండి బిట్.
12: ఇప్పుడు ఒక విఐపీ గారి పేపర్, ఈ కాలేజీని భ్రష్టు పట్టించకండి. చూడాలని ఉందా?
13: నాకు 199 మార్కులు చెప్పకపోయావు, నువ్వు కమలా మేడం కాసిన లవ్ లెటర్ మీ ఆవిడకి చేస్తుంది, జాగ్రత్త.
12: ఏం పేపరు, ఏం పేపరు, ఈ హోల్ ఆంధ్రాలోని మోస్ట్ బ్రిలియంట్ స్టూడెంట్ మన సుభాషే 199.
0: ఓకే, ఎప్పట్లాగే ఒక ఈజీ క్వశ్చన్, ఒక టఫ్ క్వశ్చన్. సినిమా పేరేంటి అడిగితే చెప్పు తీసుకుని కొడతారు కాబట్టి అడగదలుచుకోవట్లేదు. అలాగే హీరో పేరు ఏంటి అని అడిగితే కూడా చిచ్చిని మొహమండ అంటారేమోనని అది కూడా అడగదలుచుకోవట్లేదు. నేను అడుగుదాం అనుకుంటుంది ఏంటంటే, ఆ లెక్చరర్ ఎవరికో లవ్ లెటర్ రాశారు, ఆ మేడం పేరు చెప్పారు, ఆ మేడం పేరేంటి ఈజ్ ద క్వశ్చన్. అందుకే జాగ్రత్తగా వినండి అని చెప్తున్నాను, మీరు వినాలి. సో ఆ లెక్చరర్ గారు సుభాష్ గారు పేపర్ ఇస్తుండగా సుభాష్ గారు బ్లాక్ మెయిల్ చేయడానికి రాసింది, మీరు ఫలానా ఫలానా వాళ్ళకి లవ్ లెటర్ రాసినట్టు మీ ఆవిడతో చెప్పేస్తా అని. ఆ మేడం పేరేంటి ఈజ్ ద క్వశ్చన్. సరే, మీరు ఈ పాట వినొచ్చేసేయండి. వినొచ్చిన తర్వాత నేను ఈలోగా ఎవరైనా కాల్ చేసి నాకు స్టూడియోకి ఆన్సర్ చెప్తే గనక సూపర్. ఈ పాట శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు కోరారు ఈ పాట. అయి నేను ఆకాశవాణి విజయవాడ కేంద్రం టైప్ లో చెప్తాను, ట్రై చేస్తాను. శ్రీనివాస్ గారు కోరిన పాట రోజా చిత్రంలోంచి నా చెలి రోజావే అన్న చిత్రం అన్న పాట కోరారండి. కోరిన వారు ఎవరు అంటే శ్రీనివాస్ గారు గంగాధర్ గారి కోసము, జయశ్రీ గారి కోసము వాళ్ళ అన్నావదినల గురించి ఈ పాట డెడికేట్ చేయమని కోరారు. మీరందరూ వినండి.

0: అది అది మనం వెయ్యట్లేదు, అది వెయ్యట్లేదు, అది దాని ఫ్లో అది వెళ్ళిపోయింది, దాని పని అది చేసుకుపోతుంది, చట్టం దాని పని అది చేసుకుపోయినట్టు. ఓకే, సో మీరందరూ అద్భుతమైన పాట వింటుండగా నాకు ఇంకొక రిక్వెస్ట్ని, అవునండి మీ అందరికి డెడికేషన్ ని రిక్వెస్ట్ ని తెలుగులో ఏమంటారు అంటే, ఇప్పుడు నేను ఆల్ ఇండియా రేడియో టైప్ లో చెప్పాను అనుకోండి, అది ఎలా చెప్పాలి? ఈ పాట పలానా వాళ్ళు డెడికేట్ చేశారు. అంకితం, హే నాకు వచ్చింది, రాజా గారు వింటున్నారా? అంకితం, అంకితం ఇస్ డెడికేషన్, బాగుంది చూద్దాం. సో రాజా గారు మనకి ఒక పాట కోరారు, ఆల్ ఇండియా రేడియో టైప్ మళ్ళీ ట్రై చేద్దాము పాట వేసేటప్పుడు. మన క్వశ్చన్, సో నేను ఒక బిట్ వేస్తున్నాను, ఆ బిట్ ఏ మూవీలోది ఇస్ ద క్వశ్చన్. తెలిసిన వాళ్ళు వెంటనే స్టూడియో కాల్ చేయండి. హియర్ ఇస్ ద బిట్.
1: అంటే మా తాళం చేతులు పోయిన నగలు వస్తువులు ఇవన్నీ దొరకమంటారా ఎస్ గారు?
2: ఓ తండ్రస్ మీట్ మీ, నేను పరిశోధనలో నాకు 20 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉందండి. వందలు వేల మధ్యలో ఒక్క దొంగ వెత ఉన్నా సరే జస్ట్ స్పెల్ వాసన చూసి పెట్టేస్తానండి. ఎస్ఐలు ఉండబట్టే కొంతమంది దొంగలైనా దొరుకుతున్నారు. వెల్ సెడ్, వెల్ సెడ్, చాలా బాగా చెప్పారండి. అన్నీ మంచి విచిత్రమైన కేసు జరిగిందండి. శేషంలోకి రైలు సాగిందండి. ఒక వ్యక్తి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి ప్లాట్ఫారం మీద నిలబడి రైలు లోపల ఉన్న వ్యక్తిని కొంచెం సూట్ కేసు ఇస్తారు అని అడిగాడు. లోపల ఉన్న వ్యక్తి సూట్ కేసు అలా తీసి ఇలా ఇచ్చాడు.
1: అంటే ఆ సూట్ కేసు అడిగిన వాడిది కాదా?
2: కాదండి బాబు, వాడు పచ్చి దొంగ. ఆ సూట్ కేసు తీసుకున్న
0: ఈ సీన్ మీకు కళ్ళకెట్టినట్టు గుర్తు తీసుకురావాలి అంటే, ఈ డైలాగ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పక్కన నుంచిన దొంగకి ఇంట్లో అన్ని ఇచ్చేస్తూ ఉంటారు. అది ఈ సీన్. ఒకవేళ మీకు ఎవరికైనా మెదడుకి మేత, ఇఫ్ ఐ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ ద థాట్ ప్రాసెస్ ఆఫ్ యూ, దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. సో ఇది ఆ మధ్యలో వచ్చిన మ్యూజిక్, దొంగ మ్యూజిక్ ఏదైతే ఉందో అది గుర్తుపడితే కాల్ చేసి చెప్పండి. ఆర్ దీంట్లో దొంగ ఎవరు అది తెలిస్తేనే చెప్పండి, సినిమా పేరేంటో నేను చెప్తా. సో సినిమా పేరేంటో చెప్పడం కోసం ఒక హింట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇద్దాం ఇద్దాం. ఈలోగా ఈ అద్భుతమైన పాట వినేసి వచ్చేసేయండి. ఇది కూడా చాలా రోజులు అవుతుంది విని. ఈ పాట ఏ సినిమాలోదో తెలిసినా కూడా దిస్ లీడ్స్ టు ద ఆన్సర్. ఓకే, ఇది విని వచ్చేసేయండి, నాకు చెప్పండి, నేనైతే కాలర్స్ కోసం రెడీగా ఉంటాను. అలాగే మన మైత్రేయి రెస్టారెంట్ గురించి మాట్లాడుకుందాం. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ టు మైత్రేయిస్ ఇండియన్ క్యూజీన్. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్. చదవని ఎట్లే అసలు మన చూద్దాం అండి. హలో, మీరు రేడియో సర్వే కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
3: హలో అండి, నా పేరు రమేష్, ఇర్వింగ్ నుంచి.
0: రమేష్ గారు ఇర్వింగ్ నుంచి, రమేష్ గారు చెప్పేసేయండి క్వశ్చన్ ఆన్సర్ తెలుసా?
3: వినోదం.
0: ఎలా, హౌ ఇస్ దిస్ పాసిబుల్? ఐసే
3: ఇది అప్పట్లో శ్రీష్ నాయుడు గారి ఒక టాప్ హిట్ కదండి, బ్రహ్మానందంగా ఒక డైలాగ్ ఉంటుంది సైలెన్స్ అంటుండడు.
0: అవును, కానీ అది ఇప్పుడు గుర్తు రావడం అనేది విషయం. కరెక్ట్ కరెక్ట్, బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. హలో అండి,
4: అది మీరు అడిగిన క్వశ్చన్ కి, అది దొంగ బ్రహ్మానందం కదండి అందులో.
0: కరెక్ట్. మీ పేరేంటి చెప్పలేదు?
4: అను అండి. నిన్న
0: అను గారు. ఓకే, దొంగ పేరు బ్రహ్మానందం, కరెక్ట్. సినిమా పేరేంటి?
4: సినిమా
0: సరే, నేను ఒక పాట వేస్తున్నాను, ఆ పాట విన్నాక మీకేమో గుర్తొస్తుందేమో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మనం మైత్రి రెస్టారెంట్ గురించి మాట్లాడుకుంటున్నామండి. అది హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్ తోటి, స్పేషియస్ ప్యాటియో సీటింగ్ తోటి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తోటి చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, బఫెట్, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో ఆథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీడ్. ఇంతేకాదు, మీ ఫంక్షన్స్ కి, పార్టీస్ కి, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసెస్ ఇన్ ద టౌన్. సో వాట్ ఆర్ యూ ఆల్ వెయిటింగ్ ఫర్? విజిట్ మైత్రేయిస్ ఇండియన్ క్యూజీన్, నౌ సర్వింగ్ యూ ఇన్ ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. అవును రమేష్ గారు, మీరు ఇర్వింగ్ అన్నారు, మైత్రేయిస్ రెస్టారెంట్ ఖచ్చితంగా వెళ్ళండి మీరు. ఆల్సో నేను ఈ పాట వేస్తున్నాను, దట్ ఈస్ ఆల్సో ఎ హింట్ ఫర్ ద కామెడీ బిట్ దట్ ఐ ప్లేడ్. తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. రమేష్ గారు చెప్పారు ఆన్సర్, ఒకవేళ ఇంకా ఎవరైనా గెస్ట్ చేస్తారేమో చూద్దాం. This is the song. Hopefully you all will enjoy.

0: ఇది కూడా ఈ పాట కూడా బాగుంటుంది కదా. ఈ సినిమా ఏంటో కరెక్ట్ గా చెప్పేశారు రమేష్ గారు, ఆల్రెడీ చెప్పారు మనకి. అండ్ అను గారికి ఫస్ట్ కామెడీ బిట్ లో తెలిసింది కానీ అను గారు ఈ పాట విధంగానే క్యాచ్ పట్టారు, చెప్పేశారు. బాగుందండి. మీరందరూ వింటున్నారు 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం మీ రేడియో సురభి ఫీల్స్ లైక్ హోమ్. నెక్స్ట్ బిట్ కి వెళ్లిపోయే ముందు నాకు నేను ఇందాకలా రాజా గారు కాల్ చేశారనమాట. మీరు ఆల్ ఇండియా టైప్ లో ట్రై చేస్తున్నారు కాబట్టి ఇలా చెప్పి చూడండి ఒకసారి ట్రై చేయండి అన్నారు. ట్రై చేద్దామని అనుకుంటున్నాను నెక్స్ట్ పార్ట్ కి. బట్ ఈ బిట్ విన్ వచ్చేసేయండి, జాగ్రత్తగా వినండి, విన్నాక క్వశ్చన్ అడుగుతా ఓకే.
1: చెంతగా వెళ్ళి ఒంటిగా తగలంటావే
2: నేనండి.
1: నిన్ను కాదు వాడి వెళ్ళు
2: కొత్తాను బాబాయ్.
1: ఓడలేదురా, ఓడలేదంటే గోడలకేసి నీడలకేసి చూస్తావేరా, గోడల చుట్టూ
0: వెధవా
1: కర్మ సినిమా గెలవా. అందులో మంచి ఫైటింగ్ సీన్ వచ్చింది, హీరో రౌడీల్ని బాస్తున్నాడు, అది చూసి నీ కోడలు నీ కోడలు అని అమెరికాకి వినిపించేటంత గట్టిగా ఓ ఈల కొట్టింది. దాంతో నేను ముందు సీట్ లో కూర్చున్న ఒక ఆవిడ గుండె దబ్బొచ్చి పడిపోయింది.
0: అది అది జరిగిందనమాట. జంటగా వెళ్ళి ఒంటిగా వచ్చావేమిట్రా, కోడలేదు అడిగితే గోడల వైపు మేడల వైపు చూస్తావా సంథింగ్ ఏదో చెప్పారు. ఓకే, ఎవరా కోడలు తెలిస్తే స్టూడియోకి కాల్ చేసి చెప్పేసేయండి. ఎవరి గురించి అంత అద్భుతంగా వీల వేసిందని చెప్తున్నారు. ఈల వేసింది అని చెప్తున్నారు. ఎవరి గురించి చెప్తున్నారు, ఎవరా కోడలు తెలిస్తే స్టూడియోకి అయితే కాల్ చేసి చెప్పేసేయండి. మనము రాధాకృష్ణ టెంపుల్ ఆలన్ గురించి ఒకసారి మాట్లాడుకుందామండి. రాధాకృష్ణ టెంపుల్ ఇన్ ఆలన్ టెక్సస్ ప్రౌడ్లీ ఇన్వైట్స్ యూ టు ద గ్రాండ్ శ్రీ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ట మహోత్సవం, ద సీక్రెట్ ఇన్స్టలేషన్ ఆఫ్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి బాలాజీ మూల విరాట్ విగ్రహం అండ్ గర్భగృహం. జులై 1 నుంచి జులై 5 వరకు జరుగుతుందండి ఈ ఎక్స్పీరియన్స్. 5 స్పిరిచువల్లీ అప్లిఫ్టింగ్ డేస్ ఫిల్డ్ విత్ వేదిక్ రిచువల్స్, హోమమ్స్, డివోషనల్ ప్రోగ్రామ్స్ అండ్ బ్లెస్సింగ్స్. ఆల్ డివోటీస్ అండ్ ఫ్యామిలీస్ ఆర్ వెల్కమ్. డొనేషన్స్ అండ్ స్పాన్సర్షిప్స్ ఆర్ వెల్కమ్. ప్లీజ్ విజిట్ http ఆర్ www.radhakrishnatemple.net ఫర్ డొనేషన్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్. డోంట్ ఫర్గెట్ దిస్ ఇస్ రాధాకృష్ణ టెంపుల్ ఆలన్. హలో అండి, మీరు రేడియో స్టూడియో కాల్ చేశారు, ఆన్ అయి ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
3: రాజా అండి.
0: రాజా గారు చెప్పండి.
3: శ్రీలక్ష్మి గారు అండి.
0: ఎస్, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇంకెవరైనా కాల్ చేసి చెప్తారేమో చూద్దాం. హలో అండి, మీరు ఆన్ అయి ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
3: గుడ్ ఈవినింగ్ అండి, నా పేరు చక్రవర్తి.
0: చక్రవర్తి గారు, ఏ సామ్రాజ్యానికి చక్రవర్తి గారే కదా మీరు?
3: మా ఇంటికి.
0: ఆ చక్రవర్తి గారే కదా. చక్రవర్తి గారు ఆన్సర్ చెప్పండి.
3: శ్రీలక్ష్మి గారు.
0: కరెక్ట్. తిట్లు ఏమైనా గుర్తున్నాయా? ఈ రోజు ప్రోగ్రామ్ తిట్ల మీద కాన్సన్ట్రేట్ చేసాం.
3: గుర్తులేదు.
0: అయ్యయ్యో,
3: గుర్తులేదా? కామెడీ బాగుంటుంది అందులో. ఆవిడకి ఎమోషన్ వచ్చినా ఎక్స్ప్రెషన్ మాత్రం ఒకటే.
0: ఎక్స్ప్రెషన్ మాత్రం ఒకటే. వీల ఈల వేయడం ఈజ్ ద హైలైట్.
3: ఎమోషన్ అయినా అదే.
0: కరెక్ట్ కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్.
3: డివోర్స్ ఇస్తా అంటాడు, డివోర్స్ ఇస్తానా అదే లభిస్తుంది.
0: జంటగా వెళ్ళి ఒంటిగా వచ్చామేమిట్రా, కోడలేది అంటే గోడల్ని మెడల్ని చూస్తున్నట్ట. బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ చక్రవర్తి గారు, హోప్ యూర్ ఎంజాయ్.
3: బాగుందండి షో, బాగుంది. థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ. అదండి, అసలు అందరూ కూడా బానే క్యాచ్ పట్టేశారు. అంటే మన పాత సినిమాలతో మనకున్న అవినాభావ సంబంధం కరెక్ట్ గానే వాడు యూజ్ చేశానా అయి ఉండొచ్చు. సో ఒక పాత సినిమాలతో మనకున్న కనెక్ట్ అలాంటిది, అది యునో ఆ మెమరీలో కొన్ని కొన్ని మర్చిపోం కదా, మంచి విషయాలు ఎస్పెషల్లీ అలా వస్తూ ఉంటాయి. రాజా గారు, చక్రవర్తి గారు ఇద్దరు కాల్ చేసి రైట్ ఆన్సర్ చెప్పేశారు. సో మీరందరూ కూడా ఈ నెక్స్ట్ పాటను గెలుచుకున్నారు. సో రాజా గారి ప్రకారం ఆయన ఆల్ ఇండియాలో ఒక ట్రై చేయమన్నారు, తిట్టుకోకండి ఎవరన్నా ప్లీజ్. ఓకే, రాజా గారు నవ్వు వస్తుందండి, కానీ చెప్పడానికి ట్రై చేస్తాం. మీరందరూ వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3. మనకి నెక్స్ట్ వచ్చే పాటని కోరుతున్న వారు రాజా గారు, వారు శ్రీమతి గారు సౌజన్య గారి కోసం కోరారండి ఈ పాట. ఈ పాటని పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, మరియు లేడీస్ ఎవరు పాడారు నాకు తెలియదండి, పాట విని వచ్చేసేయండి. ఆయన చిరంజీవి గారి పాట కోరారు, కానీ ఈసారి లైనప్ చేసింది ఈ పాట అవడంతో ఇది ప్లే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చిరంజీవి గారి పాట తప్పకుండా వేస్తానని మిమ్మల్ని అందరికి విన్నవించుకుంటున్నాను, ఎస్పెషల్లీ రాజా గారికి. కీప్ లిజనింగ్ అండ్ కీప్ ఎంజాయింగ్.

0: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
1: వాట్ ఆర్ డే, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
2: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
3: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా .com.
4: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయి వెళ్ళిపోయినట్టు.
5: నీ కల నిజం అవబోతోంది.
4: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
5: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
3: ఇండియా టుడే స్పెషలైజెస్ ఇన్ నార్త్ ఇండియన్, సౌత్

0: or call them at 817-829-8888.
1: Hi guys, this is Ravi Shankar, Radio Sarabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kapotam. Keep listening to me next time, Radio Sarabhi.
2: You are listening to Radio Sarabhi, 107.9 FM, HD3.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిగా నువ్వు చేసినావు, నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
3: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
5: వెల్కమ్ బ్యాక్, వెల్కమ్ బ్యాక్. మీరందరూ వింటున్నారు మీ ఆర్జే శ్రీకాంతితో ఓన్లీ ఆన్ ద హ్యాపీ అవర్ ఆన్ రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 లో. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్ ఇస్ ద న్యూ ట్యాగ్ దట్ వీ హ్యావ్. మనము బ్రేక్ వెళ్ళిపోయే ముందు నేను ట్రై చేశాను ఆల్ ఇండియా. సో రాజా గారు, చాలా సారీ అండి, మిమ్మల్ని చాలా నిరాశకి, నిస్పృహకి లోన్ చేసి ఉంటాను. నేను ఈసారి ఏం చేస్తానంటే, నెక్స్ట్ వీక్ బాగా ప్రాక్టీస్ చేసుకుని వచ్చి ఖచ్చితంగా ప్రతి అనౌన్స్మెంట్ అలాగే చదువుతానండి. ఓకే, బట్ మన గబగబ మన సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదాం. నాకు ఈ రోజు మనం మెదడుకి మేత సెగ్మెంట్ అయితే ఆడుతున్నామండి. ఇప్పుడే కనుక ఎవరైనా జాయిన్ అయ్యి ఉంటే, మెదడుకి మేత సెగ్మెంట్ ఏంటంటే, నేను ఒక కామెడీ బిట్ వేసి దాంట్లో దాగి ఉన్న క్వశ్చన్స్ అడుగుతాను. నేను టైం అస్సలు వేస్ట్ చేయకుండా నెక్స్ట్ వండర్ఫుల్ వండర్ఫుల్ ఈ రోజు మన బూత్ తిట్ల కాన్సెప్ట్ కి సంబంధించిన జోక్స్ లో ఈ నెక్స్ట్ అద్భుతమైన ఆణిముత్యం వేసేస్తాను. జాగ్రత్తగా వినండి.
6: కళ్యాణం నీకు కక్కు నాకు అనే మహిళ చిత్ర డైలాగుల్లో బండపొట్టలు మరీ తక్కువగా ఉన్నందుకు నాకు చాలా బాధగా ఉంది. ఇలా అయితే మన సినిమా ఇండస్ట్రీకి ఎంత తలవంపును? ప్రపంచంలో ఇంకే దేశంలోనూ బూతులు డైలాగ్స్ రూపంలో వాడరు, అది మన దేశానికి మాత్రమే ఉన్న ఘనత. ఈ మధ్య మన నిర్మాతలకి దర్శకులకి ఏం దుర్బూతులు పడుతున్నాయో, బూతులు తగ్గించేసి నీతులు పెంచేస్తున్నారు. దీనికి మన కమిటీ నిరసన వ్యక్తం చేయాలి. మొన్నటికి మొన్న ఆ పద్మరత సినిమాలో మత్స్యకి ఒక్కటంటే ఒక్క బూత్ కూడా లేదు. ఆ దుస్థితి చూసి నా కన్నీళ్ళు వచ్చాయండి. నమ్మండి,
7: అంతేకాదు గత కాలంలో చక్కగా దేమాలి, జ్యోతిలక్ష్మి, వలం ఇలాంటి నటీమణులు మంచి బట్టలు వేసుకునేవాళ్ళు. ఈ మధ్య హీరోయిన్లు ఒళ్ళంతా చీరంతా చుట్టేస్తున్నారు. దీన్ని మనం ప్రతిఘటించాలి. నభూతో నభవిష్యత్ అన్నారు. బూతులేందే సినిమాలకి భవిష్యత్తు లేదని సినిమాలో కానీ చాటి చెప్పాలి. తక్షణమే మనం ఈ ఉద్యమానికి నడుం
8: కడదాం. కడుపులు మారా, నడువులు కడతారు, నడువులు నడువులు కానీ ఓన్ సంతతో మీ నోళ్లు కట్టేసుకోండి. చిని కొంపలో కూర్చోకుండా సినిమాలో బూతులు తక్కువని అని మీటింగ్ పెడతారా? అసలు మీలాంటి వాళ్ళు కాదు సినిమాలు అంక క్షణాలుగా తయారవుతున్నాయి.
5: అది ఇంకింతకంటే వినిపిస్తే బాగోదు అస్సలు.

0: చాలా బాగోదు. ఈ విన్న అద్భుతమైన బిట్ ఏ సినిమాలోది అడిగే ధైర్యం నేను చేయను, ఎందుకంటే నాకు కూడా తెలియదు. ఎవరికైనా శ్రోతల్లో జంధ్యాల గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉండి ఈ సినిమా ఏంటో తెలిస్తే ఖచ్చితంగా కాల్ చేసి చెప్పండి. నా క్వశ్చన్ ఏంటంటే మధ్యలో కొన్ని సినిమా పేర్లు చెప్పింది, ఒక సినిమా పేరు చెప్పింది, ఆ సినిమాలో బూతులు తక్కువయ్యాయట, ఆ సినిమా పేరేంటి? ఇంకో సామెత చెప్పింది ఆవిడ, ఆ సామెత ఏంటి? ఈ రెండు తెలిస్తే ఒక ఈజీ క్వశ్చన్, ఒక టఫ్ క్వశ్చన్ ఏంటంటే ఆవిడ ఒక సినిమా పేరు చెప్పారు మధ్యలో, ఆ సినిమాలో బూతులు బాగా తక్కువైపోయాయని చాలా బాధపడుతూ ఉన్నారు. రెండోది ఒక సామెత చెప్పి అసలు ఆ సామెతకు అర్థం అది కాదు, ఆవిడకి తగ్గట్టుగా ఆవిడ మార్చేసుకున్నారు. ఇది కూడా తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పండి. స్టూడియో నెంబర్ మీ అందరికీ తెలుసు, కానీ ఏదో చాలాస్తాం అలా చెప్తూ ఉంటాం. 9726361966 కి కాల్ చేసేసి అది సినిమా పేర్లు ఏంటో చెప్పండి. బూతులు తక్కువైన సినిమా పేరు, ఒక అద్భుతమైన సామెత తెలిస్తే స్టూడియో కాల్ చేయండి. సో మనం డాలస్ స్మైల్స్ అండ్ డెంటల్ అండ్ ఆర్థోడాంట్స్, డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ గురించి మాట్లాడుకుందామండి. ఒకసారి మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారా? ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే ఓన్లీ ఫర్ $49. మీరు విన్నది కరెక్ట్, ఓన్లీ ఫర్ $49 కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే. మీ స్మైల్ ని హెల్దీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ మిస్ అవ్వకండి. కాల్ దెమ్ అట్ 972-484-5400 ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్ డ్రైవ్. కాలర్ వస్తున్నారు చూద్దాం. హలో అండి, మీరు రేడియో సుబిక్ కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
1: భాస్కర్.
0: భాస్కర్ గారు ఎలా ఉన్నారు? సభకి నమస్కారం. మీరు కరెక్ట్ గా చెప్పాలి, సగం లాభంలో వెళ్ళిపోయింది.
1: భవిష్యత్తు
0: అర్థం ఏంటి? శ్రీలక్ష్మి అర్థం చెప్పాలి మీరు, మీ అర్థం కాదు.
1: శ్రీలక్ష్మి అర్థం అక్కడ నా భూతం అది మామూలుగా ఒడ్డు బాగా మామూలు బాగా చేసేస్తే నా భూతం అవుతుంది.
0: కరెక్ట్.
1: ఇది బాబాయ్ హోటల్ సినిమా.
0: ఓ, బాబాయ్ హోటల్ సినిమా. అవునవును, మీరు అన్నాక నాకు గుర్తొస్తుంది. కరెక్టే కరెక్టే,
1: సూపర్ డూపర్ సూపర్ డూపర్ హిట్ శ్రీలక్ష్మి సిరీస్ టాప్ లో ఉంటాయి.
0: ఏదో సినిమాలో బూతులు తక్కువ అని బాధపడ్డారు, ఆ సినిమా పేరేంటి?
1: ఇందులో కనీసం ఒక్క బూత్ కూడా లేదు. ఇలా అయితే సినిమా పరిశ్రమ భవిష్యత్తు ఏమవుతుంది?
0: పైగా నడుం కట్టాలట వాడు కోట సినిమాస్ లో లేచి నా మీ అమ్మ కడుపు
1: కాదు. సినిమా హీరోయిన్ అందరూ చీరలు చుట్టేస్తారట
0: పాప. జ్యోతిలక్ష్మి జయమాలి వాళ్ళలాగా ఇయట్లేట. బాగుందండి. ఈ రోజు నేను తిట్లను కాన్సన్ట్రేట్ చేశాను అనమాట. సో ఆ
1: సెగ్మెంట్
0: థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ గారు, థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్, బై. సో భాస్కర్ గారు అంత క్లియర్ గా నా భూతో నా భవిష్యత్తు అని ఎందుకు చెప్పారంటే, మన భాస్కర్ గారు తెలుగులో ఎవరైనా తప్పు మాట్లాడితే ఆయనకి నచ్చని విషయం ఏదైనా ఉండే తెలుగులో తప్పు మాట్లాడడం అనమాట. సో నా భూతో అమ్మ అది శ్రీలక్ష్మి, దాన్ని నా భూతో చేసుకుంది కానీ అది నా భూతో అని చెప్పి చాలా క్లియర్ గా చెప్తున్నారు. మీరందరూ కూడా వినే ఉండి ఉంటారు. సో మన నెక్స్ట్ సాంగ్ అయితే నేను లైన్అప్ చేసేసానండి. సో ఈ సినిమా నేను ఫస్ట్ లో వేశాను ఈ సినిమాలోంచి పాట, మళ్ళీ ఈ సినిమాలో పాట కోరడంతో శ్రోతల కోరిక మేరగా వేయడం జరుగుతుంది. ఈ సినిమా ఏంటో తెలిస్తే స్టూడియో కాల్ చేసి కూడా చెప్పచ్చు. కానీ భాస్కర్ గారు చెప్పిన క్వశ్చన్ కూడా ఇంకా స్టిల్ ఆన్సర్ చెప్పేసినా కూడా భాస్కర్ గారు ఒకళ్ళు చెప్తే సంతోషపడిపోయే అంత అంటే కష్టం. ఇంకా ఇద్దరు ముగ్గురు చెప్పారనుకోండి ఆ బూతుల గురించి, మనం కూడా నవ్వుకుందాం. సో అదేంటో చెప్పేసేయండి ఈ పాట వింటూ. హోప్ యు ఆర్ ఆల్ ఎంజాయింగ్.

0: అలాగా మీరందరూ ఒక అద్భుతమైన పాట విన్నసి వచ్చారు కదండి. మనకైతే మంచిగా బోల్డ్ అంత మంది కాలర్స్ కాల్ చేసి దే ఆర్ ఫీలింగ్ సో హ్యాపీ అబౌట్ యునో మెమరైజింగ్ ఆర్ రిమెంబరింగ్ ఆల్ దీస్ తిట్లు. నేనైతే నెక్స్ట్ బిట్ రెడీ చేసేసాను, ఎందుకంటే ఆలస్యం చేయకూడదు కాబట్టి. గబ గబ గబ వేసేస్తాను. తిట్లుకి మాత్రం ప్రాధాన్యత ఇవ్వవలసిందిగా నా మనవి.
1: నేను కొన్న కబరు, నేను కన్న కొడుకు, నా ఇష్టం వచ్చి రాసుకుంటాను. అలవాటు అయిపోయింది మాత్రం. నువ్వు టింగురంగా కళ్యాణ్ సినిమా కథలు చెప్పించుకుంటూ నీ దినవారాలు గడుపుకుంటున్నావు. నీ అంటే తమ్ముడు పెళ్లి చేసుకోలేక చేసుకుని మళ్లీ కట్టాడు. నువ్వు వెంటనే వాడు కోసం కలిసి వాళ్ళు పెళ్లి కొప్పించు. ఇట్లు వృద్ధి లేక మిమ్మల్ని కన్నా సుంట పరంధావయ్య. ఈ చివరి వాక్యం మాత్రం అద్భుతంగా ఉంది మహాప్రభు.
2: ఏడు ఉత్తరం రాయమన్నదా?
1: కాదు కాదు, సుంట పరంధావయ్య అన్నది. ఉన్నదిన్నట్టుగా తనమే తాను దూషించుకోవటం మహర్షురాలు మాత్రమే అయ్యే పని.
2: హలో బాబా.
0: అది దీంట్లో తిట్లు కొడుక్కి అంటే ఉత్తరం రాసేటప్పుడు నాకు బాగా గుర్తు, మా మమ్మీ ఎప్పుడైనా రాస్తే పూజలైన నాన్నగారికి ప్రేమతో మీ కుమార్తె రాయినది ఏమనగా అని ఇన్లాండ్ కవర్ లో మొదలు పెట్టేదన్నమాట. నేను అది చూస్తుండేదాన్ని ఎలా రాస్తుందా అని. అప్పుడు నాకు తెలిసి ఒక 6-7 ఇయర్స్ ఉంటాయేమో. సో ఐ యూస్ట్ అబ్జర్వ్ మై మామ్ ఇట్లు అమ్మ అమ్మ అమ్మ ఎలా ఉంది, గంగా భగీరథి సమానులైన, అసలు ఇదైతే మెయిన్ అనమాట. ఇలా రాసే ఉత్తరాల్లో ఇటువంటి ఉత్తరం ది బెస్ట్ ఉత్తరం అనే చెప్పాలి. ఈ తిట్లు ఇంకొకసారి వినిపిస్తున్నాను, దయచేసి ఆలకించవలసిందిగా విని ఆ తిట్లు ఏంటో కూడా చెప్పాలి. ఆయన ఆయన తిట్టుకున్న తిట్లు, కొడుకుని సంబోధించిన తిట్టు.
1: నువ్వు టింగురంగా కళ్యాణ్ సినిమా కథలు చెప్పించుకుంటూ నీ దినవారాలు గడుపుకుంటున్నావు. నువ్వు ఎంత లేదావు తమ్ముడు పెళ్లి చేసుకోలేక చేసుకుని మళ్లీ కట్టాడు. నువ్వు వెంటనే వాడికి ఉత్తరం రాసి వాళ్ళు పెళ్లి కొప్పించు. ఇట్లు వృద్ధి లేక మిమ్మల్ని కన్నా సుంట పరంధావయ్య. ఈ చివరి వాక్యం మాత్రం అద్భుతంగా ఉంది మహాప్రభు. ఏడు ఉత్తరం రాయమన్నదా?
0: కాదు కాదు, అది తిట్లు ఓన్లీ మహర్షులే అలా తిట్టుకోగలరట. ఈ రోజుల్లో మనందరం కూడా అలా చేసుకుంటున్నాం. అయితే మనకి రాజా గారు ఈ రోజు తిట్లు సంబంధించిన సెక్షన్ జరుగుతుంది కాబట్టి శ్రీకాంత్ గారు నాకు అద్భుతమైన పాట ఒకటి గుర్తొచ్చిందండి, మీకు చెప్దామని చెప్పి చేశాను. ఈ సినిమా పేరు, ఇప్పుడు నేను వెయ్యబోయే పాట సినిమా పేరు ఎవరికైనా తెలిస్తే, రాజా గారికి తప్ప ఇంకెవరికైనా తెలిస్తే దయచేసి కాల్ చేయవలసిందిగా, స్టూడియో కాల్ చేయండి. 9726361966 ఇస్ ద నెంబర్. అది క్వశ్చన్ 2 క్వశ్చన్ అన్నమాట. క్వశ్చన్ 1 ఏంటంటే, ఇప్పుడు మీరు విన్న సినిమా ఏ సినిమా పేరేంటి తెలిస్తే చెప్పండి. 1A క్వశ్చన్ అది. 1B ఏంటంటే, తిట్లు ఆయన సంబోధించిన స్టార్టింగ్ లో లెటర్ లో రాసి సంబోధించిన తిట్టు ఏంటి అది తెలిస్తే కూడా స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. ఈ ఇప్పుడు నేను వేయబోయే పాట ఏ సినిమాలోది, ఇది సౌండ్ వస్తుందా రావట్లేదా నాకు తెలియట్లేదు. ఈ పాట ఎందుకో సౌండ్ రావట్లేదండి, సో ఐ విల్ ట్రై టు యునో పాజ్ ఇట్ నౌ అండ్ ఐ విల్ ప్లే అనదర్ వన్. హోప్ఫుల్లీ యూఆర్ ఆల్ ఓకే విత్ ఇట్. సో మనము ఒక చిన్న సినిమా ఎందుకో ఆ పాట ఎందుకో సౌండ్ రావట్లేదు, సో క్షమించాలండి అందరూ. ఈ నెక్స్ట్ పాట అయితే వినేసేయండి. Hopefully you all enjoyed. And the question remains the same. The question ఏంటంటే, మీరు విన్న ఆ పాట ఆ తిట్లు దండకం తిట్లేంటి సినిమా పేరేంటి తెలిస్తే చెప్పేసేయండి.

0: Yes, meeru vinna paata Vasu movie lo nunchi, and that is the right answer, though I did not ask that question for this one. Endukante manaki Raja gar call chesinappudu Jandyala movie lo de Ush Kab Chup ane cinema lo nunchi Titla Dandakam oka paata undi Srikanthi garu, oka vela kudurte aa paata meer play cheyichanaru. Somehow naaku adi volume enduko air lo raledannamata, andukane nenu velakapoyanu. Emankoddu ee next titta aithe start chesi. Hopefully you all are ready with the tune. So manchiga volume penchesukondi ee titlu vinesandi ivi chaala vastayi varsaga idi ye cinema lo chepte chaalu
1: annava telsa england maharajula unnav
2: england maharajula kaadu america lo adukku tine vaalla tagaledu
3: udyogam odipindi amma ఏదో పనిచేసి నా కాలం మీద నిలబడదామని
1: ఎర్చావులు వెరిచొచ్చినాడా నీ కాలం మీద నువ్వు నిలబడదామనే వేదవ దొడ్డి కాళ్ళు నువ్వు
0: అబ్బా
2: కష్టాలు అయిపోయింది క్లాస్ కలకుండా గొడవ తప్పదా పెళ్ళైనా పెళ్ళు
1: ఓ అబ్బాయి పిచ్చిన
2: ఐదు ఎంత
1: 2011
0: అది
2: మనిషి గుండె ఉంటుంది
1: తలలో
2: సుభాష్ ఎందుకు సవు
0: చాలండి నాకే కొంచెం వినడానికి వినిపించడానికి కూడా కొద్దిగా కొంచెం సో ఆ తిట్లు అన్ని తిట్లు విన్నారు కదా ఆ పాత కాలం తిట్లు సో ఆ సినిమా పేరేంటి ఈస్ ద ఈజియెస్ట్ క్వశ్చన్ దట్ ఐ కెన్ ఆస్క్ యూ ఆల్ ద టఫ్ క్వశ్చన్ హియర్ ఈస్ దీంట్లో ఒక పిల్లాడు ఐదు ఎంత అంటే ఒక అద్భుతమైన సమాధానం ఇచ్చాడు నిన్న మనకి భాస్కర్ గారు 2-2 అన్నట్టు ఏం జంధ్యాల గారు 2-6 తీస్తే నేను అంటే నేను కాదని ఎందుకంటానండి 2-6 అవుతుంది అన్నారు అలాగా 5-5 ఎంత ఈ అబ్బాయి చెప్పింది అలాగే సుభాష్ చంద్రబోస్ ఎవరు ఆ అబ్బాయి చెప్పిన సమాధానం ఏంటి గుండె ఎక్కడుంటుంది దిస్ ఆర్ ద క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలిస్తే టక్క టక్క స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి 9726361966 ఇస్ ద స్టూడియో నెంబర్ మనం మైత్రి రెస్టారెంట్ గురించి వినేశాము రాధాకృష్ణ టెంపుల్ గురించి వినేశాము డాలస్ లో స్మైల్స్ డెంటల్ గురించి కూడా వినేశాము ఇండియా బజార్ గురించి విన్నాము ఎస్ఆర్ఎన్ ఇన్సూరెన్స్ గురించి విన్నాము ఇంకా అడియార్ ఆనంద భవన్ ఏ టు బి Authentic South Indian flavors now made easy with A2B's new range of instant mixes, powders, masalas, pastes and pickles. From fluffy ragi idlis to tangy gongura rice, enjoy traditional taste in minutes. Only at A2B Frisco and Little Elm. Visit a2btexas.com or you can also call them at 214-872-2345. ఏ టు బి కి వెళ్ళండి అండ్ ఫ్రిస్కో లిటిల్ ఎల్మ్ లొకేషన్స్ లో కూడా ఉంది ఎంజాయ్ గోంగూర రైస్ రాగి ఇడ్లీస్ ఆహా హెల్దీగా ఎవరైనా పెడతారంటే అసలు ఎందుకు వెళ్లకుండా ఉంటామండి సూపర్ సో అది అలాగా ఏ టు బి కి వెళ్లి ఎంజాయ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా కాల్ చేసి చెప్పండి మేము ఏ టు బి కి దారిలో ఉన్నామండి అని ఆనందిస్తాం ఇప్పుడు నేను వినిపించిన తిట్ల దండకం సినిమా పేరేంటి అండ్ ఆ చిన్నపిల్లాడు అడిగిన క్వశ్చన్స్ 5-5 ఎంత గుండె ఎక్కడుంటుంది అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటి సుభాష్ చంద్రబోస్ ఎవరు శ్రోతల కోసం మరొక్కసారి వినిపిస్తాను అది వచ్చేస్తున్నారు కాలర్స్ హలో అండి మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు ఎవరు మాట్లాడుతున్నారు
4: నేను సుజాతి నేను ఇప్పుడే పెట్టా 5 నిమిషాలు అయింది వేరేవా మీరు తిట్ల పాట పెట్టేసరికి ఏంటి సాంగ్ భయం వేసిందా రేడియో భయం వేసిందా ఏమైంది
0: ఈ రోజు ఒక సెగ్మెంట్ అలాగ ఒక సరదాగా ఆ సెగ్మెంట్ ఎంచుకున్నాం అందులో జంధ్యాల గారి తిట్ల అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి
4: కానీ పాపం ఏంటంటే అది
0: రేడియో భయపడిపోయింది మీకు ఆన్సర్ తెలుసా సుగత్రి గారు
4: మీరేమో 3 అడిగాగా నేను అటుగా ఇటుగా వింటున్నాను సుభాష్ చంద్రబోస్ ఏమో మా పాలేరని చెప్పాడు
0: కరెక్ట్
4: ఇంకేమో గుండె ఎక్కడ ఉంటుంది అంటే మెదడులోనా
0: కరెక్ట్ కరెక్ట్ అలా అలా విన్నా కరెక్ట్ గానే విన్నారు
4: 5-5
0: 200 సంథింగ్ చెప్పాడు.
4: సరిగ్గా అటుగా విన్నాను. సినిమా అయితే నాకు తెలియదు.
0: సినిమా పేరుందా?
4: తెలియదు తెలియదు. సినిమా
0: పేరే.
4: బాయ్, టేక్ కేర్ మరి.
0: థ్యాంక్స్ అండి, బాయ్. బాగుందండి. ఈ నెక్స్ట్ సాంగ్ వినేసేయండి, వింటూ మీరు బ్రేక్ లోకి వెళ్ళిపోతారు. బ్రేక్ నుంచి వచ్చాక మనం బోల్డ్ అని మాటలు మాట్లాడుకుందాం. ఏంటి మాటలు మాట్లాడుకునేది? అయ్యో టైం అయిపోయింది, నేను చూసుకోలేదు. మీతో మాట్లాడుతూ టైం అయిపోయింది అనమాట. ఇట్స్ ఆల్మోస్ట్ 2 minutes to 9. సరే అండి, ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా ఇంత నవ్వుకుంటూ మీ అందరినీ కూడా ఎంజాయ్ చేసినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ హోప్ఫుల్లీ యూ ఆల్ ఆల్సో ఎంజాయిడ్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ షో టుడే. నెక్స్ట్ ఫ్రైడే అంట నేను చూడండి. అయ్యో నెక్స్ట్ ఫ్రైడే 7 to 9 PM మీ హ్యాపీ అవర్ లో మళ్లీ కలుసుకుందాం. అప్పుడు ఇంకా బోల్డ్ అనే ఒక మంచి కాన్సెప్ట్ తోస్తాను. ఈలోగా మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే ఖచ్చితంగా నాకు చెప్పేసేయండి. శ్రీకాంత్ ఇది చెయ్యి అది చెయ్యి అని అది కూడా యాడ్ చేద్దాం. ఈ నెక్స్ట్ పాట వింటూ మీరు బ్రేక్ లోకి వెళ్తారు. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. యూ హ్యావ్ అ వండర్ఫుల్ బ్లెస్డ్ ఈవినింగ్ అండ్ అ వండర్ఫుల్ వీకెండ్ అహెడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్, ట్యూనింగ్ ఇన్ అండ్ కాలింగ్.

0: Mystic Radio Surabhi Time Check Studio lo time 9 p.m. నాకు ఇంకా గుర్తుంది 20 years ago మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్ వన్ నేమ్ టు గో హరేలి హరేలి బ్రింగింగ్ ద టేస్ట్ ఆఫ్ హోమ్ క్లోజర్ టు యూ
1: అన్ని పెట్టుకున్నానరా ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్ మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఖర్చు ఒకటి
2: విక్రమ్ జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో
0: డిఫరెంట్ జర్నీస్ ఒకటే క్వశ్చన్ మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఎన్రోల్ ఆన్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ .com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్ మెడికల్ స్టూడెంట్ ఇన్సూరెన్స్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్
3: అదే 9 to 5 సేమ్ డెస్క్ సేమ్ రొటీన్ మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్ ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com ఇండియా బజార్ ఫ్రాంచైజీ యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా డోంట్ వరీ G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్ స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్ వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్ క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం దే కవర్ ఆల్ ద మోడల్స్ విజిట్ G3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514
4: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ సెలబ్రేట్ రెస్పాన్సిబిలీ యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్ దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్ సేఫ్టీ అండ్ రెస్పెక్ట్ లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్ చెక్ ఫర్ సిటీ పర్మిట్స్ అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్ ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్ ఫుడ్ ఆర్ స్టేజెస్ పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్ ఫాలో నాయిస్ లిమిట్స్ మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్ కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్ బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్ మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone when we respect the community supports us
5: india ki teleport aithe enta baaguntundo
6: what if india was just a tap away
7: just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu india cheripothe new york lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe okka click lo dallas nunche mee parents medical bills clear aipothe no flights no favors no follow ups with my pursue sending money becomes hassle free upi payments shopping travel insurance elder care all taken care of my pursue isn't just an app. It's your genie in the cloud. Download the MyPursue app or visit MyPursue.com or write to support@MyPursue.com.

0: నారాయణ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: Calibration knowledge, though, make a best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Tatra khalu imani, ashtau ahara vidhi visesha ayatanani bhavanti. Ani ayurvedan cheptondi. Ante ahara vanedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti, dani padniche vidhanam. Ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still, mana manasulu pachani panta pulallo chikkukupoyunnai. So let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward. It is the future. VVF Agtech Inc. is your calling for farming. Vallemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
1: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తామండి, ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
4: ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
5: చందు, మరి వండనా?
4: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
5: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
6: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
7: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్.
3: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీపీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC ఈస్ యూర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
4: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
5: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
6: ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
7: చందు, మరి వండనా?
6: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
7: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
6: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
8: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3 మీరు వినొచ్చు. తప్పకుండా వినండి, మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
9: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.

0: పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 919-491-4514.
1: ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfactech.com or call 848-244-0213.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
2: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
5: ఈరోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
6: చందు, మరి వండనా?
5: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
6: పిచ్చి చందు, స్వదేశం మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
5: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
7: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
8: You are listening to Radio Surabhi 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD.
0: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 10 PM.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే.
4: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై పర్సూ .com or write to support@mypursue.com.
5: tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. ante aaharam anedi kevalam food kadu, it's a perfect balance. desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam, ivanni kuda todavutai. ala chuste mana roots farming lo unnai, but we moved on. still mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. so let's get back to our roots with VVF Agtech Inc. Mallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc is your calling for farming. Pallimbari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
6: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
7: Gata 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ, it has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in Makini, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: 107.9 FM.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 10 PM.
11: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాదా. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
12: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
13: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
14: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
15: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే.
16: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
17: tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. ante aaharam anedi kevalam food kadu, it's a perfect balance. desa kalamana paristhitulu, prakruti dani pandinche vidhanam, ivanni kuda todavtai. ala chuste mana roots farming lo unnai, but we moved on. still mana manasulu pachchani panta pulallo chikkukupoyi unnai. so let's get back to our roots with VVF Agtech Inc. Pallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc is your calling for farming. Pallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
18: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
19: Gata 24 ella nunchi India Bazaar manandarki kavalsina vastulanni andistu, it has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part

0: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 10 PM.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
0: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే. జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursu.com or write to support@mypursu.com.
2: tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. ante aaharam anedi kevalam food kadu, it's a perfect balance. desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam, ivanni kuda todavutai. ala chuste mana roots farming lo unnai, but we moved on. still mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai. so let's get back to our roots with VVF Agtech Inc. Mallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc is your calling for farming. Pallembari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
3: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
4: Gata 24 ఏళ్ల నుంచి India Bazaar manandarki kavalsina vastulu anni andistu, it has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Bazaar.

0: ఐఎమ్ రామోజ్ పాల్ వర్మా.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.
6: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయి వెళ్లిపోయినట్టు.
7: నీ కల నిజం అవబోతోంది.
6: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
7: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
6: ఇండియా టుడే స్పెషలైజెస్.

0: కాల్ దెమ్ అట్ 817-829-8888. అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే. జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
1: akattukuntam o pattu padtam.
2: Radio Surabhi KDXX 107.9 FM HD3 Louisville, Texas. America lo telugunestam.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3. Yo.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ వి నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM.
13: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
14: నీ కల నిజం అవబోతోంది.
13: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
14: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని

0: 151 North Nolan Drive, South Lake, Texas, or call them at 817-829-8888. అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: India ki teleport aithe enta baaguntundo.
3: What if India was just a tap away?
4: Just imagine meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my Pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app, it's your genie in the cloud. Download the My Pursue app or visit my pursue.com or write to support at mypursue.com.
5: akattukuntam o pattu padtam.
6: Radio Sirabhi KDXX 107.9 FM HD3 Louisville, Texas. America lo telugu nestam.
7: You're listening to Radio Sirabhi 107.9 FM HD3.

0: నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD.
3: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
4: నీ కల నిజం అవబోతోంది.
3: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
4: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల

0: or call them at 817-829-8888. అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
3: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
4: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి

0: ఎన్ రాఘోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.
4: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 11 PM. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. ఇండియా కి టెలిపో అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com. or write to support@mypursue.com. America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: రేడియో సురభి సివిక్ సిగ్నల్. ఎల్పీస్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం, అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ ది టెక్సస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్, యువర్ లోకల్ city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
7: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
8: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu, it has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీ కృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 11 PM. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం.

0: generation knowledge though, neeku best experience on this taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
1: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow-ups. With My Pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app. It's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support at mypursue.com. America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full-on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. ఎల్పీస్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాం అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ ది టెక్సస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్, యువర్ లోకల్ city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
4: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
5: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu, it has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.

0: skills, calibration, knowledge, though, Niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
1: Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India chelipothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With My Pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app. It's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support at mypursue.com. America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full-on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
4: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
5: Gata 24 ఏళ్ల నుంచి India Bazaar manandarki kavalsina vastulanni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
6: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
7: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
8: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
7: హాయ్, నేను మీ తేజ సజ్జా.
8: టు లిసన్ టు రేడియో సురభి
7: 107.9 HD3,
6: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
7: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
9: 107.9 FM HD3.
10: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
11: రేడియో సురభి KDXX 107.9 FM HD3, లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తాం.
12: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
13: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
14: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
13: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
14: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
15: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
13: అమెరికా వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా?
0: సే హలో టు NRI పేజ్. మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRI పేజ్.
13: gopalponnangi.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD.
3: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తాం.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
5: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
6: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
7: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI page ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRI page.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Vallembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్. మీ నేస్తం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM.
13: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం.
14: రేడియో సురభి.
15: రేడియో సురభి. KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
16: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
17: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
18: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
17: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
18: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
19: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
17: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
20: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRI పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.
21: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: Radio Surabhi KDXX 107.9 FM HD3 Louisville, Texas. America lo telugunestam.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
2: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వెయిట్ చేస్తామండి, ప్లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి

0: నేను రాము గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

వ్యత్యాసం అంటే ఎంతో తెలియని వయసులో నేను ప్రేమించినానా? నువ్వు మోసం చేస్తావని తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావా?

0: ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకే నేను చెప్పనే లేదు.

0: జీవితం అనుకున్నా చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM.
12: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
13: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
14: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
13: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
14: ఇంకా తీసుకో.
15: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
13: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
16: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538. Go!
17: నేను మీ చంద్రబోస్ని. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
10: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
18: Go even though we face the difficulties of today and tomorrow.

0: ఐఎన్ రామ్ గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో స్తంభం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసి. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
5: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
6: ఇంకా వెయిట్ చేస్తాడంటే
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
8: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్. మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్.com or contact Gopal Ponnangi at 214-868-7538. Go!
3: నేను మీ చంద్రబోసిని. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM.
13: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 848-244-0213.
14: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
15: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
14: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
15: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
16: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
14: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
17: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538. Go!
18: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
12: You are listening to Radio Surabhi 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్.
3: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 1 AM.

0: Radio Surabhi 107.9 FM HD3.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM.
13: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 1 AM.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: Mera tumhara hamara pyar sabka favorite india bazaar
2: gata 24 gellu nunchi india bazaar manandarki kavalsina vastulu anni andistu it has grown on us and now they are open in even more places making their access more convenient and comfortable visit india bazaar in mckinney fort worth and austin stay connected with india bazaar through their newsletters for the latest deals festive offers and new arrivals join them on whatsapp instagram and facebook search india bazaar or india co and be part of the hamara bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్ అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్ మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్ మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్ ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమా

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3.
0: మొట్టమొదటి రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 1 AM.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: Gata 24 gella nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా?

0: రామగోపాల్ వర్మ. అందరికి నమస్కారం, నేను మిలియన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
5: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
6: ఇంకా వెయిట్ చేస్తారంటే ప్లేట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
8: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
5: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursu.com or write to support@mypursu.com.
9: tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. ante aaharam anedi kevalam food kadu, it's a perfect balance. desa kalamana paristhitulu, prakruti dani pandinche vidhanam, ivanni kuda todavutai. ala chuste mana roots farming lo unnai, but we moved on. still mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai. so let's get back to our roots with vvf agtech inc. mallemari farms believes that farming is not backward, it is the future. VVF Agtech INC is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD.
3: ఈ రోజు ఎక్కడికొచ్చా అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
3: అక్క, లైవ్ దోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
5: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
2: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
3: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursu.com or write to support@mypursu.com.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ farming is not backward, it is the future. VVF AgTech INC is your calling for farming. Pallimbari Farms, visit vvfagtech.com or call 848-244-0213.

0: ఈరోజు ఎక్కడికి వచ్చావు అక్క?
1: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
0: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా చేస్తావేంటి? తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
4: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
6: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
7: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursu.com or write to support@mypursu.com.
8: tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. ante aaharam anedi kevalam food kadu, it's a perfect balance. desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam, ivanni kuda todavutai. ala chuste mana roots farming lo unnai, but we moved on. still mana manasulu pachchani panta pulallo chikkukupoyi unnai. so let's get back to our roots with vvf agtech inc. Vallemari farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc is your calling for farming. Vallembari Farms, visit VVF Agtech.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: 107.9 FM.
10: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 2 AM.

0: ఐఎన్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.
7: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 2 AM.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. India ki teleport aithe enta baaguntundo.
2: What if India was just a tap away? Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. MyPursu isn't just an app. It's your genie in the cloud. Download the MyPursu app or visit MyPursu.com or write to support at MyPursu.com.
3: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
4: Gata 24 ella nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu, it has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
5: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిసనింగ్.
7: మీ నేస్తం
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: రేడియో సురభి.
13: 107.9 FM.
14: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 2 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. India ki teleport aithe enta baaguntundo.
2: What if India was just a tap away? Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kuchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app, it's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support@mypursue.com.
3: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
4: Gata 24 ella nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu, it has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
5: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీపీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీ3 @ 919-491-4514.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్.
2: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com. ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
2: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
3: ఇంకా వెయిట్ చేస్తావేంటి? లెట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్. or contact Gopal Ponnangi at 214-868-7538.
4: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను
1: మీ
2: చంద్రబోసిని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: 107.9 FM HD3.
4: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే. జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com or write to support@mypursue.com.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
5: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
6: ఇంకా వెయిట్ చేస్తామండి, ప్లేట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
8: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRI పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.
9: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.

0: రిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com or write to support@mypursue.com. ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
1: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
0: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
0: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ page.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
7: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
8: నేను మీ ఆర్జే భార్గవి.
9: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
10: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
11: దిస్ ఇస్ కోటి.
12: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిస్నింగ్ మీ నేస్తం
8: రేడియో సురభి.
13: రేడియో సురభి.
14: రేడియో సురభి.
15: రేడియో సురభి.
16: రేడియో సురభి.
17: 107.9 FM.
18: టిక్ టిక్. రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 3 AM.

0: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स अ पर्फेक्ट बैलेंस. देशकालमान परिस्थितुलु, प्रकृति, दानि पडिचे विधानं इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स फार्मिंग लो उन्नायि, बट वी मूव्ड ऑन. स्टिल मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स गेट बैक टू अवर रूट्स विथ वीवीएफ एक्टेक आईएनसी. वल्लेमारी फार्म्स बिलीव्स दैट फार्मिंग इज नॉट बैकवर्ड, इट इज द फ्यूचर. वीवीएफ एक्टेक is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey model petendi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi, authentic Indian essentials varaku. India Bazaar me kandistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar Franchisee, your business, your future starting today.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD.
0: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 3 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallimari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettindi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
3: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: ఆయన రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీడియా ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.
5: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 3 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: Aday 9-5, same desk, same routine. Me entrepreneurial journey modal petendi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar Franchisee. Your business, your future, starting today.
3: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవు

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: Ade 9-5, same desk, same routine. Me entrepreneurial journey modal pettendi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar Franchisee. Your business, your future, starting today.
3: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ,

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM.
13: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
14: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
15: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి.
14: రేడియో సురభి. యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
15: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, ఫార్మింగ్ లో ఉన్నాయి. బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF AgTech INC ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ VVF AgTech.com or call 848-244-0213.
16: ఈ రోజు ఎక్కడికొచ్చా అక్క?
17: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
16: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
17: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
18: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
16: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
19: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRI page.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజి రేడియో స్టేషన్ 107.9 FM HD3.
0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
4: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
7: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRI page.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: ఆయన రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీడియా ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.
4: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
6: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
7: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
9: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
3: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
3: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
3: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD.
0: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 4 AM.

0: ఐఎమ్ రామ్ గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.
7: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 4 AM.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ కోటి.
5: దిస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ వి నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM.
13: టిక్ టిక్. రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 4 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
2: Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit my pursue.com or write to support at mypursue.com.
1: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry, G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్ కబాబ్, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, మిర్చి కబాబ్, పరోటా.
4: ఎందుకు బ్రో అని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
3: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, takeaway or full service catering.
2: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
1: Say hello to NRI page, mana Indians ki the digital marketing platform, Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna, social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with NRIPage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: Radio Surabhi 107.9 FM HD3.
1: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు support@mypursue.com.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
3: Yes sir.
2: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
3: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
2: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
4: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు, దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
5: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి the digital marketing platform, Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna, social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com or write to support@mypursue.com.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
3: Yes sir.
2: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
3: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
2: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. Also offer catering because their food is so irresistible.
4: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ,

0: celebration knowledge, though, Niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి the digital marketing platform, Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna, social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
5: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే. జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డో కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com or write to support at mypursu.com.
6: Kodi rupayala kosam mee aakhari prashna. Ready?
7: Yes sir.
6: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
7: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tali and catering.
6: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. Also offer catering because their food is so irresistible.
8: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్ డాట్ కామ్ ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
1: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి the digital marketing platform, Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna, social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
5: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే. జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డో కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com or write to support at mypursu.com.
6: Kodi rupayala kosam mee aakhari prashna. Ready?
7: Yes sir.
6: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
7: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tali and catering.
6: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. Also offer catering because their food is so irresistible.
8: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: Innovation knowledge though, neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM హెచ్డి3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి the digital marketing platform, Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna, social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
5: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే.
6: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డో కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com or write to support@mypursu.com.
7: Koti rupayala kosam mee aakhari prashna.
8: Ready?
7: Yes sir.
8: Rajraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
9: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tali and catering.
8: You're absolutely right. Rajraj Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Ent ante malli malli raval anpisthe. Also offer catering because their food is so irresistible.
10: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ

0: G3 at 919-491-4514.
1: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి the digital marketing platform, Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే. జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com or write to support@mypursue.com.
3: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
4: Yes sir.
3: Rajraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tally. Option C, tally only. And option D, chat, tally and catering.
4: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam?
3: It's chat, tally and catering.
4: You're absolutely right.
3: Rajraj Kitchen lo mana favorite chat items along with the tallies are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavar anipisthe. Also offer catering because their food is so irresistible.
5: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
1: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి the digital marketing platform, Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే. జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com or write to support@mypursue.com.
3: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
4: Yes sir.
3: Rajraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tally. Option C, tally only. And option D, chat, tally and catering.
4: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam?
3: It's chat, tally and catering.
4: You're absolutely right.
3: Rajraj Kitchen lo mana favorite chat items along with the tallies are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavar anipisthe. Also offer catering because their food is so irresistible.
5: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా?

0: vibration knowledge though, meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM హెచ్డిటీలో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి the digital marketing platform, Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna, social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
5: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే.
6: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ నాట్ జస్ట్ ఎన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursu.com or write to support@mypursu.com.
7: Koti rupayala kosam mee aakhari prashna.
8: Ready?
7: Yes sir.
8: Rajraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
9: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, thali and catering.
8: You're absolutely right. Rajraj Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raval anpisthi. Also offer catering because their food is so irresistible.
10: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham

0: aviation knowledge, though, neeku best experience on this taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Go!
1: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి the digital marketing platform, Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna, social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
3: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే. జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
5: Kodi rupayal kosam mee aakhari prashna. Ready?
6: Yes sir.
5: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
6: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, thali and catering.
5: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavar anpisthe. Also offer catering because their food is so irresistible.
7: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ త్రీ

0: Calibration knowledge though, Niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRI పేజ్ .com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే.
3: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్ ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursu.com or write to support@mypursu.com.
4: Koti rupayala kosam mee aakhari prashna readya?
5: Yes sir.
4: Rajraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
5: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam?
4: It's chat, thali and catering.
5: You're absolutely right.
4: Rajraj Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raval anipisthi. Also offer catering because their food is so irresistible.
6: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: specialized skills, calibration knowledge to neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి the digital marketing platform, Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
5: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే.
6: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursu.com or write to support@mypursu.com.
7: Koti rupayala kosam mee aakhari prashna.
8: Ready?
7: Yes sir.
8: Rajraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
9: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam?
10: It's chat, tali and catering.
8: You're absolutely right. Rajraj Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. Also offer catering because their food is so irresistible.
11: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ

0: calibration knowledge, though, neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి the digital marketing platform, Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna, social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
3: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే. జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursu.com or write to support@mypursu.com.
5: Koti rupayala kosam mee aakhari prashna readya?
6: Yes sir.
5: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
6: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam?
5: It's chat, thali and catering.
6: You're absolutely right.
5: Rajaraj Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthi. Also offer catering because their food is so irresistible.
7: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
1: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి the digital marketing platform, Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna, social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: Tick tick, Radio Surabhi time check. Studio lo time 5 a.m.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
4: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
5: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే.
6: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com or write to support at mypursue.com.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
2: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettindi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా?

0: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
1: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
0: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
2: ఇంకా వెయిట్ చేస్తామండి, ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
0: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Vallembari Farms. Visit vvfagtech.com or call
6: 848-244-0213.
7: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, history-free quality to meeku marinta cheru kaabotham. Keep listening to me next on Radio Surabhi.
8: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar
3: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulanni andistu it has grown on us and now they are open in even more places making their access more convenient and comfortable visit India Bazaar in McKinney Fort Worth and Austin stay connected with India Bazaar through their newsletters for the latest deals festive offers and new arrivals join them on WhatsApp Instagram and Facebook search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day india bazaar hamara bazaar hamara ghar
4: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా
5: రైస్ దాల్ స్నాక్స్ వెజ్జీస్ స్పైసెస్ ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా
4: రిలాక్స్ స్వదేశీ ఉంది కదా ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రాసరీస్ మీట్ పెరుగు పిండి కేక్

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: రామ్గోపాల్ వర్మ. అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
1: నేను
2: మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి,
3: రేడియో సురభి,
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.
5: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
6: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
5: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
7: మన తెలుగు డెంటిస్ట్ అట్ యువర్ సర్వీస్. చాలా స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలెంట్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
8: Kodi rupayala kosam mee aakhari prashna. Ready?
9: Yes sir.
8: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
9: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, thali and catering.
8: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable price. Unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
10: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
11: Hi, I'm Aarti Patnaik. America lo mottamodati 24/7 radio. Radio Sorbiani. Kotta frequency tho vastunnaru. Ade 107.9 FM HD3 lo. Mee andaru ee frequency tune chesukuni radio ni vinochu. Good luck, Radio Sorbiani.
4: You're listening to Radio Sorbiani 107.9 FM HD3.
12: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
13: ఇప్పటిదాకా నువ్వు చేసినవా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
12: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM.
13: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
14: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
13: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
15: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. చాలా స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
16: Kodi rupayala kosam mee aakhari prashna.
17: Ready?
18: Yes, sir.
17: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
19: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chaat, thali and catering.
17: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chaat items along with the thalis are all at affordable prices. And unforgettable taste. Entante malli malli ravalanipisthe. Also offer catering because their food is so irresistible.
20: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
21: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
11: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
22: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
23: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
22: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD.
3: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
4: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
3: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
5: మన తెలుగు డెంటిస్ట్ అట్ యువర్ సర్వీస్. చాలా స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు. దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
6: Kodi rupayala kosam mee aakhari prashna. Ready?
7: Yes, sir.
6: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
7: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, thali and catering.
6: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable price. అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
8: విజిట్ రాజ్లాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
9: అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీ తోస్తున్నారు. అదే 107.9 FM HD3. లో మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
1: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
10: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
11: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
10: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
12: అస్మ

0: ఇండియాలే మొరనేమో, ఇప్పుడు ఇండియా ఎందుకురా?
1: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
2: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్, చాలా స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలర్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. కాల్ దెమ్ అట్ 972-484-5400 ఆర్ విజిట్ 3234 ఫారెస్ట్ లేన్.
3: రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
4: Sir, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, థాలి అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ థాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
6: నేను మీ ఆర్తి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సౌర్భ్యాన్ని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సౌర్భ్య.
7: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సౌర్భ్య 107.9 FM HD3.
8: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
9: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
8: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD.
0: టిక్ టిక్ రేడియో సురభి, టైం చెక్. స్టూడియోలో టైం 8 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
4: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
5: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
6: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
7: ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం.
8: అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి
9: అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది?
10: నాకు దాని ఆన్సర్ తెలుసు.
11: మైత్రీస్ ఇండియన్ కుజీన్,
12: వాళ్ళకి తెలీదు.
13: సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్.
14: విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్.
15: ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
16: దే సే అ వే టు పర్సన్స్ హార్ట్ ఇస్ త్రూ స్టమక్. అట్ ఇండియా టుడే వి సర్వ్ హ్యాపీనెస్ ఫ్రెష్ విత్ లవ్ ఎవ్రీ డే. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడే లో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈస్ అవర్ కాన్సెప్ట్. నోరూరించే వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్.
17: ఇండియా టుడే, వేర్ ఎవ్రీ బైట్ బ్రింగ్స్ యూ క్లోజర్ టు హ్యాపీనెస్. కమ్ టేస్ట్ ద ఫ్రెష్ the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM.
13: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 8 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
4: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
2: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యు ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. SNR ఇన్సూరెన్స్.
5: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
6: ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం.
5: అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. దే సే అ వే టు పర్సన్స్ హార్ట్ ఇస్ త్రూ స్టమక్. అట్ ఇండియా టుడే వి సర్వ్ హ్యాపీనెస్ ఫ్రెష్ విత్ లవ్ ఎవ్రీ డే. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడే లో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈస్ ఆ కాన్సెప్ట్. నోరూరించే వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా టుడే, వేర్ ఎవ్రీ బైట్ బ్రింగ్స్ యూ క్లోజర్ టు హ్యాపీనెస్. కమ్ టేస్ట్ ది ఫ్రెష్నెస్, ది ట్రెడిషన్ అండ్ ది జాయ్ ఆఫ్ రియల్ ఇండియన్ ఫుడ్. ఇండియా టుడే, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్కవాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
4: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. SNR ఇన్సూరెన్స్.
5: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
6: ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం,
5: అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. దే సే అ వే టు పర్సన్స్ హార్ట్ ఇస్ త్రూ స్టమక్. అట్ ఇండియా టుడే వీ సర్వ్ హ్యాపీనెస్ ఫ్రెష్ విత్ లవ్ ఎవ్రీ డే. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడే లో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈస్ ఆర్ కాన్సెప్ట్. నోరూరించే వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
7: Hi, I'm Ramgopal Varma.
8: Andariki namaskaram, nenu mee Vijayan Aditya.
9: Nenu mee nalugo simham Sai Kumar.
10: Nenu mee Chandrabhoosini. Tappakunda vinandi
11: Radio Surabhi.
12: Radio Surabhi.
13: Radio Surabhi.
14: Mee Telugu Nestam Radio Surabhi.
0: 107.9 FM HD3.
5: మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, అర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
15: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
16: నీ కల నిజం అవబోతోంది.
15: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
16: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
15: ఇండియా టుడే స్పెషలైజెస్

0: call them at 817-829-8888.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
3: ఇంకా వెయిట్ చేస్తారంటే
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
4: గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
5: వాట్ ఆర్ డే, ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
6: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
6: రేడియో సురభి,
7: రేడియో సురభి,
8: రేడియో సురభి
9: 107.9 FM.
10: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
11: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
12: నీ కల నిజం అవబోతోంది.
11: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
12: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే

0: or call them at 817-829-8888.
1: ఈరోజు ఎక్కడికొచ్చా అక్క?
2: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
1: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
4: గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
5: వాట్ ఆర్ డేర్, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
6: నేనేం వండలేదు ఈరోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చార్ట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సాస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD.
3: మేము నలుగురం ఎప్పుడు రెస్టారెంట్ కి వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్ట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
4: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయి వెళ్ళిపోయినట్టు.
5: నీ కల నిజం అవబోతోంది.
4: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
5: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
4: ఇండియా టుడే

0: services or call them at 817-829-8888.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
1: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తారంటే ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
3: గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
4: వాట్ ఆర్ డేర్, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
2: నేనేం ఉండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, అర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.

0: మేము నలుగురం ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
1: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
2: నీ కల నిజం అవబోతోంది.
1: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
2: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కు మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే

0: or call them at 817-829-8888.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చినా అక్క
2: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
1: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
5: గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
6: వాట్ ఆర్ డేర్, ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
7: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
4: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చార్ట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
8: హాయ్, అండ్ రామ్ గోపాల్ వర్మ. అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
9: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
10: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
11: రేడియో సురభి.
12: రేడియో సురభి,
9: రేడియో సురభి,
10: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
13: 107.9 FM HD3.
14: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 9 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: Manashanti, mental peace. Masala dosa.
1: Sri Krishna Vilas Kirandi, 70 plus dosa varieties to meeku swagatam palukutodi. Vrindavan refreshers aina, Gokul's Pride utappamaina, Gopala's Divine Curries aina. Mee ruchiki taggattu customizable no onion no garlic menu aina. Chinni Krishnudi sweet tooth satisfy cheyadankaina maa menu samsiddham. Sri Krishna Vilas, experience rich traditions and irresistible flavors. 13215 Main Street Frisco. Call us 469-269-6476.
3: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
4: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్ One name to go? Hareli. Hareli. Bringing the taste of home closer to you.
5: Amma, Saturday movie?
4: Manabadi class.
5: Amma, old McDonald had a farm.
4: Uppu kappu rambu. Telugu padyam cheppu.
5: Uppu kappu rambu.
4: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information, visit manabadi.siliconandhra.org.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
3: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
3: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
3: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD.
4: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 9 AM.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: Manashanti, mental peace. Masala dosa.
1: Sri Krishna Vilas Kirandi, 70 plus dosa varieties to meeku swagatham palukutodi. Vrindavan refreshers aina, Gokul's Pride utappamaina, Gopala's Divine Curries aina. Mee ruchiki taggattu customizable no onion no garlic menu aina. Chinni Krishnudi sweet tooth satisfy cheyadankaina maa menu samsiddham. Sri Krishna Vilas, experience rich traditions and irresistible flavors. 13215 Main Street Frisco. Call us 469-269-6476.
3: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
4: నాకు ఇంకా గుర్తుంది 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్ One name to go? Hareli. Hareli. Bringing the taste of home closer to you.
5: Amma, Saturday movie?
4: Manabadi class.
5: Amma, old McDonald had a phone.
4: Uppu kappu rambu. Telugu padyam cheppu.
5: Uppu kappu rambu.
4: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information, visit manabadi.siliconandhra.org.

0: ఐఎన్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.
4: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 9 AM.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: Manashanti, mental peace. Masala dosa.
1: Sri Krishna Vilas Kirandi, 70 plus dosa varieties to meeku swagatam palukutondi. Vrindavan refreshers aina, Gokul's Pride utappamaina, Gopala's Divine Curries aina. Mee ruchiki taggattu customizable no onion no garlic menu aina. Chinni Krishnudi sweet tooth satisfy cheyadankaina maa menu samsiddham. Sri Krishna Vilas, experience rich traditions and irresistible flavors. 13215 Main Street Frisco. Call us 469-269-6476.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
3: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
4: Amma, Saturday movie?
3: Manabadi class.
4: Amma, old Nitano had a farm.
3: Uppu kappu rambu. Telugu padyam cheppu.
4: Uppu kappu rambu.
3: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information, visit manabadi.siliconandhra.org.

0: 1995, San Diego, California. It had everything the 90s had to offer. Baggy clothes, computers, and most importantly, the internet.
1: The information superhighway.
2: It is called internet.
1: We've all got electronic mail addresses linked to the internet.
0: And with the internet came the dot-com bubble that was blowing up. The world was just going crazy about anything that had a dot-com added to it.
3: ShopBX.com.
1: TheNewBeatState.com.
4: GamePace.com.
1: GameMusic.com. CatchAJob.com.
0: If you're a computer science engineer or in the tech business, you had a lot of opportunities to make it big in America. And these opportunities were readily available to two brothers from India, Sridhar Vembu and Kumar Vembu, who had joined as computer engineers in Qualcomm, a company that was about to make it big in the dot-com bubble. For a lot of Indians, this would mean that they have made it in life. But the Vembu brothers were different. They were not after white-collar jobs.
5: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: Chapan sir, what you'd like to order?
7: Baya, in the specials mein lagara?
6: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, A to B executed special thali, bisbe lava, cheese dosa, paneer dosa, honey chili, garlic, lotus, and aamki paneer tikka, with chami kava parata.
7: Huh? In the rogue, and yepino, and specials matra mein adina.
6: Inka only, Chapan dara, meet up in an authentic vegetarian, Jain or vegan food crave chest narante, Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A2B Texas.com. Perfect for dining, takeaway or full service catering.
8: Kodi rupayala kosam mee aakhari prashna. Ready?
9: Yes, sir.
8: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
9: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chaat, thali and catering.
8: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chaat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante Malli Malli Rawar and Pisli. They also offer catering because their food is so irresistible.
10: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
11: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
12: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
13: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
14: వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ పవరింగ్ పాసిబిలిటీస్ పవర్డ్ బై జోహో. ఇవాళ కార్యక్రమానికి మీ హోస్ట్ నేను, నా పేరు వేణు చెరుకుపల్లి. మనతో పాటు ఉన్నారు ఇవాళ ఒక యంగ్ డైనమిక్ ఆంటర్ప్రెన్యూర్ హూ టర్న్ ఎ వెరీ స్మాల్ ఐడియా ఇన్ టు సంథింగ్ వెరీ బిగ్. సో వితౌట్ ఫర్దర్ అడు, లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ. Santosh Vanapati. Hello Santosh, ela unnav?
15: Hey, hi Venu. I'm doing good, thanks for asking. Meer ela unnaru?
14: Nenu brahmandanga unnanu. How old are you again Santosh?
15: I'm 27 turning 28 this October.
14: So I was not joking andi when I said young dynamic ani. So Santosh, welcome to Powering Possibilities powered by Zoho. Thank you so much. I know you're all very busy and so briefly about this show, ఏం చేస్తామంటే మనం యంగ్ ఆంటర్ప్రెన్యూర్స్ ని వాళ్ళని మా ఆడియన్స్ తో కనెక్ట్ చేస్తాం. రేడియో సురభి ఈస్ ద ఫస్ట్ ఎవర్ 24/7 లైవ్ తెలుగు రేడియో స్టేషన్ బేస్డ్ ఆన్ డాలస్. వీ హ్యావ్ థౌజండ్స్ ఆఫ్ లిసనర్స్ ట్యూనింగ్ ఇన్ ఎవ్రీ సింగిల్ డే. అండ్ మా ఎయిమ్ ఏంటంటే మిమ్మల్ని వాళ్ళతో కనెక్ట్ చేసేసి యునో వీ విల్, అండ్ తద్వారా ఏమవుతుందంటే ఆ వినే వాళ్ళకి మీ స్టోరీస్, మీ ఒక ఇన్స్పిరేషన్, అదొక అవుట్కమ్, ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్. అయితే ఇంకొక అవుట్కమ్ ఏంటంటే మీకు కూడా యూనో మన ఆడియన్స్ కనెక్ట్ చేస్తే యూనో నేను మీ బిజినెస్ కానీ మీ మీ ఇండస్ట్రీ కానీ వాళ్ళకి కనెక్ట్ అయ్యి, సో ఇట్ విల్ హెల్ప్ యూ ఆల్ సో. సో ఇట్స్ ఎ విన్ విన్ విన్ సిచ్యువేషన్ మాకు, ఆడియన్స్ కి, మీకు కూడా హోప్ఫుల్లీ. సో యా, సో సంతోష్, వేర్ ఆర్ యూ బేస్డ్ అవుట్ ఆఫ్? ఎక్కడ ఉన్నావు, ఎక్కడ ఉంటున్నావు?
15: ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్, వేణు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రేడియోస్ రవి, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జోహో, యునో, మేకింగ్ దిస్ అవుట్. అండ్ యునో, టుక్ సమ్ టైమ్, యునో, అండ్ దెన్ లిజనింగ్ టు ద రియల్ స్టోరీస్, వి నీడ్ దిస్, రియల్లీ వి నీడ్ దిస్. అండ్ సో I'm from Pittsburgh. I'm from Pennsylvania, United States. I came from Hyderabad, from India. My original city was Devarakonda, which is a town in Nalgonda district. So, yeah, that's about my journey from there to here.
14: Okay. So, ఎప్పుడు వచ్చావు నువ్వు యుఎస్ కి సంతోష్?
15: I came to US 2021, August. Yeah. కొంచెం ఇంట్లో పేరెంట్స్ ఎలా ఉన్నారు అండ్ యాజ్ ఫ్రెండ్స్ వెళ్తున్నారు, యూనో, పాలిస్టింగ్స్ మేడ్ మీ టు యూనో కమ్ టు యుఎస్ఏ, జస్ట్ లుక్ అరౌండ్. బిఫోర్ టు దట్ ఐ హావ్ అ స్మాల్ స్టార్ట్అప్ సాంచి నీడ్స్ అని చెప్పేసి ఐ డిడ్ ఫర్ ఆల్మోస్ట్ లైక్ యూనో 1 year చేశాను. ఇట్స్ లైక్ రైట్ అట్ ద పాయింట్ ఆఫ్ జెప్టో ఎట్లుందో, నేను 2020 లో చేశాను విత్ ఆల్మోస్ట్ లైక్ 600 ఆర్డర్స్. అండ్ దెన్ నౌ మై పేరెంట్స్ ఆర్ యునో హీ కెన్ డూ మోర్, సో యునో దే ట్రై టు పుష్ మీ హియర్ అండ్ దెన్ దట్స్ దేర్ విజన్.
14: నైస్ నైస్ నైస్. సో నువ్వేమంటున్నావు అంటే, సో నీకు 5 years ఆర్ ఆల్మోస్ట్ 6 years బ్యాక్ యూ స్టార్టెడ్ స్టార్ట్అప్ అండ్ యూ ఆర్ ప్రాబబ్లీ 21-22 అట్ దట్ టైమ్.
15: Yes, yes.
14: See, that is so amazing. Etla ante aa age lo you know, especially now enni distractions untai, you know, yeah, other avocations untai, alanti time lo kuda, you know, you thought about starting your own business, so that is truly truly commendable. So ikkada Pittsburgh lo what did you do, where did you go do your education?
15: So I went to Iri, Pittsburgh nunchi oka 120 miles untadi.
14: Okay.
15: I went to Iri pursuing masters in, you know, software engineering for almost like 2 years. I graduated malli almost like June lo 2023, almost 2 years. And after that, like in masters, nen masters chesinappudu kuda almost like I try to connect with more people, try to make sure, you know, I'm doing good at academics and everything. So it made me drive from Iri to Pittsburgh so that I'll meet more people, you know, atla nenu Iri nunchi Pittsburgh ki moyi and then look for job, and then finally I got a job in a startup. Currently I'm working as a chief product officer at a company called Atapi.

0: ఎస్, సో ఇట్స్ ఇట్స్ జస్ట్ స్టార్టెడ్ విత్ దిస్ వెరీ సింపుల్ ఐడియా. నేను నేను హూస్టన్ కి వచ్చాను. హూస్టన్ లో ఐ దేర్ లైక్ ఆల్మోస్ట్ లైక్ 6 months. సో ఐ కేమ్ టు మై ఫ్రెండ్స్ హౌస్, అక్కడ కొన్ని రోజులు ఉన్నాను. అండ్ దెన్ ఐ వాజ్ లుకింగ్ ఎట్ మోర్ పీపుల్ హౌ దే ఆర్ కనెక్టింగ్ ఆన్లైన్. అంటే ఇప్పుడు మనం జనరల్ గా ఎవరితోనన్నా మాట్లాడాలన్నా యూఎస్ లో మీకు తెలుసు క్యాజువల్ గా అందరూ ఇంట్లోనే ఉంటారు. వాళ్ళకి ఎప్పుడైతే వర్క్ అవసరం అయితే దే విల్ స్టెప్ అవుట్ ఆఫ్ దేర్ హోమ్స్ అంత తప్పించి దే డోంట్ ఇంటరాక్ట్ మోర్ లైక్ అస్ ఇన్ ఇండియా. సో అప్పుడు నాకు చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటుండే, నేను జాబ్ ఎట్లా తెచ్చుకోవాలి, లేకపోతే నేను అప్పుడు ఒక కార్ నచ్చింది నాకు, సో నేను ఈ కార్ ఎట్లా కొనాలి, కొనాలంటే నాకు స్పెసిఫికేషన్స్ ఏంది, అది ఒకసారి తెలుసుకోవాలనిపించింది. అండ్ చిన్నగా ఫౌండర్స్ తో ఎట్లా మాట్లాడాలి, నాకు నాకు కొన్ని ఐడియాస్ ఉంటుండే, నేను మాట్లాడి ఎట్లా కనెక్ట్ అయ్యి వాళ్ళతో తెలుసుకోవాలి అని చెప్పేసి కొంచెం లోపల నుంచి ఉంటుండే. బట్ ఐ ట్రై టు గో మనకున్న సోషల్ ప్లాట్ఫామ్స్ అన్ని వెళ్ళి ఐ ట్రై టు మెసేజ్ దెమ్, ఐ ట్రై టు కీప్ ఆన్ రీచింగ్ అవుట్ మోర్ అండ్ పీపుల్. స్లోలీ ఐ డెంట్ గాట్ ఎనీ రెస్పాన్స్, నాకు అసలు రెస్పాన్స్ రాలేదు.
1: వాట్ ప్లాట్ఫామ్ డిడ్ యూ యూజ్ టు లైక్ కనెక్ట్ టు పీపుల్? అంటే ఇఫ్ యూ వాంట్ టు మెన్షన్ దట్ ఇస్
0: yes. So I mostly used LinkedIn. అక్కడ నాకు అనిపించింది ద మేజర్ ప్రాబ్లమ్ ఈస్ లైక్ వీ హ్యావ్ టు మెసేజ్ అండ్ వెయిట్ ఫర్ దెమ్ టు రెస్పాండ్. సో జనరల్ ప్లాట్ఫామ్స్, ఎవ్రీ ప్లాట్ఫామ్ హ్యాస్ ద సేమ్ థింగ్, ఎవ్రీ ప్లాట్ఫామ్ హ్యాస్ జస్ట్ మెసేజ్ అండ్ దెన్ వెయిట్ ఫర్ ద రెస్పాన్స్ సో దట్ యు నో వీ కెన్ హ్యావ్ అ కాన్వర్సేషన్. సో నాకు అక్కడ నుంచి యూనో దిస్ ఇస్ ద 50% ఆఫ్ యూనో వాట్స్ ఇన్ మై బ్రెయిన్. అండ్ దెన్ ఐ వాజ్ యాక్చువల్లీ లుకింగ్ ఫర్ జాబ్స్, దేర్ వాజ్ సంథింగ్ హ్యాపెన్ సడన్లీ, ఒక రిక్రూటర్ వచ్చి నీకు జాబ్ వచ్చేసింది, నీకు అంత చేస్తున్నా అని చెప్పేసి హీ ఆఫర్డ్ ఫేక్ ఆఫర్ లెటర్, ఫేక్ చెక్ ఇస్తుంది, చెక్ పంపిస్తా ఇంటికి, ఇవి డైరెక్ట్లీ గోయిడ్ అండ్ యూనో డిపాజిట్ చేసుకో, డిపాజిట్ చేసుకుని నాకు అకౌంట్ నెంబర్ చెప్పు అని చెప్పేసి. నాకైంది, నాకు మల్టిపుల్ ఫ్రెండ్స్ కి అయింది ఇది, ఇట్స్ లైక్ నాకు అప్పుడు కొత్త. అండ్ నేను మాస్టర్స్ కి వచ్చి ఇదంతా చూసి బయటకు వచ్చి సడన్ గా నాకు ఒక పర్సన్ ఇట్లా ఆఫర్ చేసేసరికి ఐ వాజ్ లైక్ సో మచ్ ఎక్సైటెడ్, నాకు ఎక్సైట్ అయిపోయినా. స్లోలీ నేను వెళ్ళి చూడడము రెడిట్ లో గాని కూరాలో గాని చూడడము, ఇదేంది ఇంత సింపుల్ ఆ ఇంత ఈజీ అని చెప్పేసి అనడం. అండ్ అప్పుడే చాట్ చెప్పిటి ఇట్ హెల్ప్ అనమాట. నేను బాగా రీసెర్చ్ చేసిన, అరే ఐ జస్ట్ గాట్ దిస్, వాళ్ళు చెక్ తీసుకోమంటున్నారు, ఎక్విప్మెంట్ కొనుక్కోమంటున్నారు, ఇదంతా ఏంది అన్నట్టు ఒక చిన్న బ్రెయిన్ లోకి వచ్చింది. అండ్ స్లోలీ వెరీ సింపుల్ ఆ రిక్రూటర్ కి నేను నో చెప్పి అండ్ దెన్ ఐ డిడ్ మై ఓన్ రీసెర్చ్. సో నేను ఏదైతే ఈ 50% కనెక్టింగ్ విత్ పీపుల్, ఈ చిన్న ఐడియా అది ఇంకా అప్పటికి ఇంకా ఐడియా ఫార్మేషన్ లో ఉన్న స్టేజ్. అండ్ ఆల్సో ఇది జరుగుతుంది అసలు ఎందుకు జరిగింది ఇట్లా అని చెప్పేసి నేను ఒక్కనే డిస్కస్ చేసుకోకుండా ఐ వెంట్ ఆన్ టాక్ టు కపుల్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ, ఇది నాకు జరిగింది, ఇస్ దిస్ ఇట్లానే జరుగుతుందా, ఇక్కడ సిస్టమ్ ఇట్లానే ఉందా అని చెప్పేసి ఐ జస్ట్ ఫిగర్ ఇట్ అవుట్. అండ్ స్లోలీ మెల్లిమెల్లిగా ఐ ఫార్మ్ ది ఐడియా యాజ్ వై డోంట్ వీ క్రియేట్ అ ప్లాట్ఫామ్ వేర్ ఎవ్రీ ఇండివిజువల్, ఎవ్రీ ప్రొఫెషనల్, ఎవ్రీ ఆర్గనైజేషన్ కంప్లీట్లీ వెరిఫైడ్ విత్ ద గవర్నమెంట్ ఇష్యూ ఐడి అండ్ మేక్ కాన్వర్సేషన్స్ జస్ట్ వన్ ఆన్ వన్ ఫేస్ టు ఫేస్. సో దట్స్ వేర్ ఐ క్రియేటెడ్ వైజిన్. సో వైజిన్ హ్యాస్ అ పొటెన్షియల్ టు కనెక్ట్ విత్ పీపుల్. సో ఇట్స్ వెరీ సింపుల్. సో యూ సీ సంబడి ప్రొఫైల్, సో దే మెన్షన్ దర్ అవైలబిలిటీ అండ్ యు నో యూ కెన్ చెక్ దేర్ యు నో ఎంటైర్ ప్రొఫైల్ అండ్ యు నో వాట్ దే ఆర్ డూయింగ్ ఎట్ ద మూమెంట్, you know how they can you know help you, or you probably think you can help them, right? So pick a time and make an availability, so yourself and you know both connected in the same platform. So we did everything in house. So we built the we built from identity verification to meetings to, you know, we don't use any other third parties, we don't use Zoom or Google Meet or anything, we just built everything in house. Yeah, we had AI recording, summary, transcriptions. The recent invention that we have done is like, you speak in English and the person in front of you can hear in the language, the selected language. Let's say if I speak in English, if you want to listen in Telugu, simple.
1: But like translate.
0: Live translation, yeah.
1: Nice. So, Vaisin is based in... the audience in India alone primarily this is, or it's available anywhere?
0: Yeah, so the entire platform, the entire company is only registered in India right at the moment. And so the target audience, the target base, you can think of it as a global company.
1: We are. So awesome, amazing. So there is a saying, first of all,

0: చాలా మందితో ఇలా ఈ సిరీస్ లో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ బిజినెస్ ఐడియా అంతా వన్ థింగ్ దట్ ఈస్ కామన్ అక్రాస్ ఆల్ ది ఇంటర్వ్యూస్ ఇస్ దేర్ బిజినెస్ ఐడియా ఒరిజినేటెడ్ ఫ్రమ్ దేర్ ఓన్ నీడ్. అండ్ నాట్ టు సర్ప్రైజింగ్లీ నీది కూడా అలాగే వచ్చింది, యూ నో, వెన్ యూఆర్ హంటింగ్ ఫర్ జాబ్స్, వెన్ యూఆర్ ట్రైంగ్ టు మేక్ కనెక్షన్స్ అండ్ ఆల్ దాట్, దట్స్ వెరీ ఇన్స్పైరింగ్. అండ్ ఇంకొక థాట్ ఏమొచ్చిందంటే నువ్వు మాట్లాడుతున్నప్పుడు దిస్ ఇస్ సేయింగ్ ట్రస్ట్ బట్ వెరిఫై అని కదా. సో బట్ ఐ వాస్ థింకింగ్ యాక్చువల్లీ ఇన్ దిస్ కరెంట్ వరల్డ్ ఐ థింక్ దట్ నెరేటివ్ హ్యాస్ చేంజ్డ్ ఆర్ హ్యాస్ టు చేంజ్ టు వెరిఫై అండ్ దెన్ ట్రస్ట్ అన్నట్టు, రైట్? సో సో ఇంపార్టెంట్ ఎక్కడ నీకు ఎన్ని ఏ కాల్స్ వస్తున్నాయి, ఏ మెసేజెస్ వస్తున్నాయి అది ఎంత. ఒక ఫాలో అప్ క్వశ్చన్ సంతోష్, అదేంటంటే సరే ఇండియాలో అంటే గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి ఉంది, ఆధార్ ఉంది, అందరు వాడతారు, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ డిడ్ యూ, ఈజ్ ఇట్ అలౌడ్, నాకు దాని గురించి పెద్దకు తెలియదు, ఈజ్ ఇట్ అలౌడ్ టు లైక్ లింక్ దట్ నెంబర్ టు వాట్ ఎవర్ యువర్ ప్రొఫైల్? హౌ డూ యూ గో అబౌట్ వెరిఫైయింగ్ దట్ పర్సన్? సో అది అడుగుతుంది దాన్ని.
1: Yeah, I'll make it more simple. So we have third party. So India nunchi India ki oka service unnadu third party. So we apply and manaku vaallu access istaru to verify the people. And UX lo kuda oka third party undi. We apply, vaallu manaku approvals istaru. It took so much time. So much. They reject. Yeah, they reject. And we went through multiple tools. We explored multiple tools. Finally, India ki vaste, you know, DigiLocker. We verify through DigiLocker. So we don't take the, so right at this point of time we are doing with Aadhaar verification. So we are not verifying the, so we are not asking Aadhaar number. Instead of asking Aadhaar number, we just ask you the Aadhaar linked phone number. So it will get the Aadhaar from DigiLocker with your, you know, profile, and it verifies. And then next step we have the video. So it will matches you the profile from Aadhaar, and you know, and then we make sure the profile is good and then goes to into the platform without verification. So it seems goes to, you know, the country, you know, anywhere in the country, anywhere, you know, in the world. So we do it, driving license and state ID in USA, driving license, state ID in Pakistan, you know, everywhere. So it's the same process. Without verifying, there is no way to joining wise. In altogether 2700 people shown interest, verified their emails. So we have like four steps. So email verification, ID verification, photo verification, and you have to fill your profile. So you did everything and you haven't done anything, you know, your profile, you know, looks empty. Nobody tries to connect with you. Right. So with these four steps, almost 700 people done. The first step, email verification, 2700 people done so far. And just like last 1 year. Yeah.
0: No, that's how it is. సో స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అంటారు కదా. అండ్ ఇంకొకటి చెప్పు నాకు, కొన్ని యూస్ కేసెస్ చెప్పు నాకు. వైస్ ఇన్ ఎక్కడ, హౌ డస్ ఇట్ హెల్ప్, వాట్ సినారియోస్ డూ పీపుల్ యూజ్ ఇన్? వన్ ఈస్ ఆబ్వియస్లీ జాబ్ హంటింగ్ దట్ ఐ కెన్ థింక్ ఆఫ్. ఇంకా ఆర్ దేర్ ఎనీ యూస్ కేసెస్?
1: సో యూస్ కేసెస్ కంటే ఐ వుడ్ సే ఇంపాక్ట్. ఏం ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అని చెప్తా. సో there is a guy from South Carolina, I'm in South Carolina right now. So there is a guy, founder from San Francisco. He started a company and he need tech. So somebody from India connected with San Francisco guy, the founder. These two people got connected. They had a conversation. So San Francisco founder sent a proposal, you know, everything to India, and they had a project going on for past 6 months. And you see the, you know, the value of, you know, the impact that created. And there is another guy who is building a platform for restaurants, and he connected with another person in India. And there is another person who is a coach. She trains their team, their companies, their, you know, founding members and everybody. So she connected with one of the person, almost like he's a founder, and he has a team of like 45-50 people, and they are agreed to do a live, you know, session, you know, in Vijayawada. So sorry, in Vizag. So this is general impacts going on right at the moment. How can I connect to this person? How can I, you know, get somebody to, you know, to do this? Ivanni all jinjabalo right go vizag ga vache meru profile create cheskoni మీకు ఒవ్వొరితో మాట్లాడాలనిపించిన ఒక కాన్వర్సేషన్ చేసుకోవాలనిపించిన ఇట్స్ అ వెరీ గుడ్ ప్లేస్. దట్స్ ఆల్.
0: వెరీ నైస్, వెరీ ఇంప్రెసివ్. అంటే నాట్ జస్ట్ జాబ్ హంటింగ్, దట్స్ ద టిపికల్ సినారియో ఆర్ ఇంపాక్ట్ దట్ యూ కెన్ ఎక్స్పెక్ట్. బట్ నా దగ్గర మనీ ఉండొచ్చు అండ్ ఆర్ and but you know I want to invest in something like idea like you know like investors under the alage ma daggara idea undachu but you know I'm looking for investors. So that is amazing, that is amazing. Tell me a little bit about your family.
1: Yeah. So it's all started with my grandfather. He's a well known person in my entire city, entire mandal. So he is one of Parthi Yadagiri. And he runs his own business.
0: Okay.
1: He used to run his own business. Now he's expired. So he opened a shop where you'll get everything in there. It went to my father. And my father's name is Vanapati Sridhar. So he took this, at the age of 17, 18. And he used to tell me that, "Nen chinnavaru appudu nenu shop lo vachittunne ani cheppesi." So he learned that. And then he just retired like couple years ago. And akkadi nunchi eppudaithe my dad shop lo nenu kuchodam jarigindo, at the age of 10, at the age of 9, at the age of 8, I used to sit at the counter. I used to look at all the things. So generally akkadi nunchi vachi then support with my friend oka manchi supporter. He used to give me, he's like mentor ankonde. So at least these both the major thing was a mentor who, we're going to get married so soon.
0: Amazing. Nice. You want to mention her name?
1: Yeah, she's Shivani Gurram. So we've been together for almost like almost to 10 years. So yeah, this is where the, this probably comes from. 30-40% from my family genetical behavior things, and then 70% how she tried to keep me maintained, tried and everything. When I came to masters, she trained me in inappropriate maatladutunna ante, she trained a lot. So that's how it was started.
0: That's so refreshing. Enkante family support elago untundi, I mean most of the times I would say, and but to find a friend who did all this for you, Santosh, and what's more inspiring is you mentioning that. So vallaki a recognition, and I also like the fact no tatagar peru cheppavu nanagar peru cheppavu, so that is amazing. So business runs in your blood. So cool. Sir, the next vision enti? It doesn't look like you're gonna just settle with what you have. So what is your vision?
1: So I probably turn this into a simple thing. So end of the day, evarikaina maatladalanipinchina oka connection ga vachu, oka job ga vachu, oka conversation ellalanipinchina anything, they just have to Vizen ane name vallaki register avvali ani cheppesi. Yeah, Vizen ane platform lo prathi okkaru verified e untaru, ude nammeyachu idi. And then మనం డైరెక్ట్ గా మనం మెసేజ్ చేయాల్సిన అవసరం లేదు, మనం ఇక్కడ కూర్చొని డైరెక్ట్ కాన్వర్సేషన్స్ పెట్టేసుకోవచ్చు, వన్ ఆన్ వన్ కాన్వర్సేషన్స్ పెట్టేసుకోవచ్చు అని చెప్పి. ఎందుకంటే ఇంకోటి వరల్డ్ టు వరల్డ్ కనెక్షన్, లెట్స్ సే నేను ఇప్పుడు ఇండియాలో ఉన్నాను, ఇఫ్ ఐ హ్యాడ్ అన్ ఆప్షన్ టాకింగ్ టు సంబడీ ఇన్ చైనా, క్రేజీ ఉంటది రైట్. నేను ఇక్కడ కూర్చొని వై డోంట్ డూ దట్, నేను మెసేజ్ చేస్తూ కూర్చోవద్దు కదా. సో ఇది రిజిస్టర్ అవ్వాలి. That's my goal. That's my end goal. So if anybody wants to be, wants to talk to somebody, simple. Vaisam gurtu kravali. That's the goal.
0: Nice. So, okay, nu ivanni chestunnavu kada, niku cinema chuse time untadi asalu. You like movies?
1: Honestly, cheptunna venu. September 5th, last year, 2025. Aa roju nenu ellina movie Little Hearts. Adi na last movie. And 4 days back, మా ఇంటి బంగారం సినిమాకి వెళ్ళినా. సో ఇట్స్ ఆల్మోస్ట్ టు అన్ ఇయర్ నేను అసలు సినిమా వెళ్ళలేదు. నేను పనులు రికగ్నైజ్ చేసుకున్నా అంటే ఆల్మోస్ట్ మన మా ఇంటి బంగారం సినిమాకి ఇట్లా బుక్ చేసుకున్నప్పుడు మేము హిస్టరీ చూస్తుండే, సినిమాకు వెళ్ళి హిస్టరీ చూస్తే లాస్ట్ నువ్వు లిట్లా చూస్తావు నీకు తెలుసా అన్నట్టు.
0: సరే నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు సంతోష్?
1: ఇట్లా ఇద్దరు లేరు, ఫేవరెట్ హీరోయిన్ లేరు, ఫేవరెట్ యాక్టర్ లేరు. సో ప్రభాస్ ఇస్ లైక్ కామ్, క్లామ్ ఉంటాడు కదా, కొంచెం కూల్ ఉంటాడు కదా. సో ఎంత పెద్ద చేస్తున్నా కూడా చిల్ చిల్. సో అదొకటి ఎక్కువ తీసుకుంటా నేను. అండ్ అందరు హీరోస్ నుంచి, అందరు హీరోస్ నుంచి ఐ టేక్ లైక్ ద గుడ్ క్యారెక్టర్ అండ్ ద బ్యాడ్.
0: స్పీకింగ్ ఆఫ్ ఇన్స్పిరేషన్, చాలా మంది ఇట్లా ఈ ఆంటర్ప్రినర్స్ లో ఎవరి స్టోరీ నీకు ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది?
1: ఫస్ట్ మా బ్రెయిన్ లకు ఎప్పుడైనా వచ్చేది స్టీవ్ జాబ్స్. సో ఫస్ట్ స్టీవ్ జాబ్స్ అండ్ సెకండ్ అని చెప్పలేను, ఫస్ట్ స్టీవ్ జాబ్స్ అండ్ ఫస్ట్ కునాల్ షానే. సో ఇండియా సైడ్ చేస్తే ఐ ట్రై టు మేక్ ఇట్ మోర్ సింపుల్. ఇది ఇక్కడ యుఎస్ లో కునాల్ షా, సారీ యుఎస్ లో స్టీవ్ జాబ్స్ ఎంతైతే వాల్యూ ప్రపోజిషన్ తీసుకొచ్చారో ఇండియాలో అది కొంతమంది బిల్డ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళిద్దరు చెప్పే మాటలు రియాలిటీకి దగ్గరలో ఉంటాయి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఏ ఫౌండర్ కైనా, ఏ ఎంటర్ప్రినర్ కైనా, ఎవరు ఏది స్టార్ట్ చేయాలనుకున్నా, జాబ్ ఎత్తుకోవాలనుకున్నా, వీళ్ళిద్దరు చెప్పేది కొంచెం అర్థం చేసుకుంటే అసలు మనం రియాలిటీలో ఉన్నాం కదా అనేది వీళ్ళిద్దరు ఇన్స్పైరింగ్ ఇస్తారు. సో ఇద్దరు ఎట్ ద మోస్ట్
0: అమేజింగ్. యా, స్టీవ్ జాబ్స్ స్టోరీ ఇస్ వెరీ ఇన్స్పైరింగ్, వాట్ హీ బిల్ట్ అండ్ ఆల్ దట్. సో థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ ఫర్ టేకింగ్ టైమ్ అండ్ కంగ్రాచులేషన్స్ యునో ఆన్ యువర్ నెక్స్ట్ బిగ్ మైల్ స్టోన్. అండ్ ఫైనలీ ఒకటి, నువ్వు ఇంతకుముందు చెప్పింది కదా ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకునే నెక్స్ట్ క్వశ్చన్, అదేంటంటే stay grounded, you know, keep your idea realistic and you know you got inspired from Steve Jobs and Kunal Shah about that. Now second, nuvu itla chaala mandiki they will be on the fence, appa na daggara oka idea undi kani adi ela implement cheyali, so anedi eppudu adu untundi, it could be resources kani time kani vallandarki nuvu em cheptavu, how did you go about that?
1: So to keep it more short, I would suggest anybody who is trying to build something, who is trying to start something, who is trying to make something into real world, vallaki start cheyali ani anipichin idea vachindi cheda akkane vallu start chestattu. And also kontha mandi untaru, they will drag years of research, months of research chestaru, and what I suggest is like jump in, okay, then first dunkandi, aa tarvate meeru teppinattu ga nerchukuntaru. నాకు ఎప్పుడైతే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా, నేను ఎప్పుడైతే నాకు ఐడియా వచ్చినో, నేను ఏం రీసెర్చ్ చేయలేదు, ఏ చేయకుండా నేను ఇండియాకి వెళ్ళి తమ్ముడితో, నేను ఇద్దరు తమ్ముడు, మాకిద్దరు తమ్ముళ్ళు, సో వాళ్ళతోటి వాళ్ళు హెల్ప్ తీసుకుని ఐ జస్ట్ స్టార్టెడ్ కంపెనీ. అసలు రీసెర్చ్ లేదు, టీమ్ లేదు, నాకు ప్రోడక్ట్ మీద ఏం చేయాలో ఏం తెలియదు. బట్ ఇట్ టుక్ 8 మంత్స్, నేను ఇండియాలో ఆఫీస్ ఒకటి చిన్న స్పేస్ లో మా ఇంటి కింద సెటప్ చేసుకుండే, సో ఇట్ టుక్ 8 మంత్స్ టు డూ దట్. అక్కడి నుంచి మళ్ళీ ఒక 1 ఇయర్ వరకు నాకు అసలు నా దగ్గర ప్రోడక్ట్ లేదు నా చేతిలో. But past 6 months nunchi chuste right now I'm getting like money gatti paid users ostunnaru platform. So the journey evarkaina start cheyali ani anipiste very simple, first start cheyandi, dan tarvate adi mam sakta didukochu ani antaru kada, inta chinna appudu tata vallu gaani amma vallu cheptaru kada, no first aithe modalu pettu tarvata chusukundamu ani cheppesi. So
0: endukante, I mean, that is so powerful Santosh, and you know, it's again refreshing to hear that from such a young person like you. Planning chestavu, okay, sari planning antaru adantha okay cheyali kuda, but when do you know that you are 100% okay na anni teliyadu niku, and like 100% chance untadi once you start, oh ee situation nenu aalochinchalede ani oka thought vastundi kada. So just do it, and so that's amazing. Again Santosh, thank you so much. Nee story it certainly inspired me, and I'm sure namma Radio Surabhi audience kuda inspire enter, and they want to, I'm sure, join your platform also. So thank you again Ashrothalandariki, inkoka episode of Powering Possibilities toti malli kalustam, antavarku take care. And Santosh, take care, and again congratulations, bye now.
1: Thank you so much for Venu, thank you so much for the team, and thank you so much for the audience who is listening to this. Thank you so much.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard. One clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho. Powering possibilities with Radio Surabhi.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా బా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్ కి పన్నీర్ టిక్కా, విచ్ అమెరికా పరోటా.
3: ఏంది బ్రో, గని చెప్పిన, నేను స్పెషల్స్ మాత్రమే అడిగిన.
2: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com. perfect for dine in, take away or full service catering.
1: Tick tick, Radio Surabhi time check. Studio lo time 10 a.m.

0: Hello, namaste. This is KTR, and you're listening to me on Radio Surabhi.
1: Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
2: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM.
3: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
4: Sure. How many people are we expecting?
3: 5K anukuntunna. But koncham mood baagunte inka ekkuva avachu.
4: Idi office party aa leka jatra?
3: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K. They have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
5: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
4: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీ. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
5: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
6: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా Cash and Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
7: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
8: నీ కల నిజం అవబోతోంది.
7: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
8: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.

Hello, good morning and welcome to the Weekend Signature Show on the airwaves of 107.9 FM HD3. ఎలా ఉన్నారండి? నేనైతే బ్రహ్మాండంగా ఉన్నాను. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సాటర్డే మార్నింగ్, బట్ వెదర్ ఫోర్కాస్ట్ చూస్తే మాత్రం గుండె జారింది. ఇవాళ హై 97 degrees, అండ్ రేపటి నుంచి, యాక్చువల్లీ ఇవాళ నుంచి స్టార్ట్ అయిపోయింది ఎక్సెసివ్ హీట్. ఒక హీట్ వేవ్ మన డాలస్ ఏరియాని కవర్ చేయబోతోంది, అండ్ ఈ సోమవారం వీఆర్ హీటింగ్ 100 degrees. సో కన్సిస్టెంట్ గా నెక్స్ట్ 7-10 days మాత్రము అబవ్ 95 degrees ఉంటుంది టెంపరేచర్. సో బీ కేర్ఫుల్ వెన్ యూ వెంచర్ అవుట్ సైడ్, అండ్ వేర్ ఎ హ్యాట్, వేర్ ఎ సన్ స్క్రీన్, స్టే హైడ్రేటెడ్, అండ్ అవసరం లేకపోతే చక్కగా ఏసీ వేసుకుని ఇంట్లో కూర్చోండి. సో అదండి సంగతి, సారీ అబౌట్ దాట్. ఇవాళ నేను ఎంచుకున్న థీమ్ ఏమిటంటే, అది నేను షేర్ చేసే ముందు ఒక మంచి పాటతోటి మొదలెడదాము. గణేశుని పాటతోటి మొదలెడదాము, అండ్ దాంతో దానికి కొంచెం మన థీమ్ కి లింక్ అయి ఉంది. సో ఈ పాట వినేద్దాం. పాట విన్నాక మనం మరిన్ని మాటలు మాట్లాడుకుందాం, మన థీమ్ లోకి వెళ్ళిపోదాం. ఆ విశేషాలు మీతోటి షేర్ చేసుకుంటాను.

కార్తిక్ వాయిస్ లో మీరు విన్నారు మహాగణపతి పాట అన్నమాట. సో ఇవాళ నేను ఎంచుకున్న థీమ్ ఇదేనండి. ఏంటిది అంటారా, ఫ్యూజన్. ఫ్యూజన్ పాటలు అంటే వెస్టర్న్ మ్యూజిక్ ని మన అండ్ మన ట్రెడిషనల్ కర్ణాటిక్ మ్యూజిక్ కాంపోజిషన్ ని బ్లెండ్ చేసి కొన్ని ఫ్యూజన్ సాంగ్స్ వస్తాయి. నాట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ గుడ్, అన్ని బాగుంటాయని కాదు, బట్ కొన్ని మాత్రము అలా ఎంత చక్కగా అవి ముడతాయంటే అవి రెండు. అలాంటి పాటలు కొన్ని ఎంచుకున్నాను ఎందుకంటే నాకు ఎక్కువగా కనపడలేదు, బట్ అగైన్ యూ ఐ నో యూ విల్ కమ్ టు మై రెస్క్యూ. సో అలాంటి ఫ్యూజన్ పాటలు ఎంచుకుని ఇవాళ మనము సాధ్యమైనంత వరకు ఇవాళ షోలో ఆ పాటలు కంటిన్యూ చేద్దాం. తర్వాత మనకి ఆ పాటల థీమ్ అయిపోతే మనం రెగ్యులర్ మన సాంగ్స్ వింటూ వెళ్దాము. అన్నట్టు ఇంకో విషయం అండి, అదేంటంటే ఇంకొక సరదా సైడ్ కాన్వర్సేషన్ మనము నడిపిద్దాం. అదేంటంటే ఇవాళ నేను తయారయ్యి ఇంకా గరాజ్ లోకి వెళ్ళాను కార్ దిద్దామని, అండ్ దెన్ కీస్ మర్చిపోయాను. అబ్బా మళ్ళీ వెనక్కి వెళ్ళాలా, ఎలా అవుతుందో ఇవాళ. ఒక మనకి ఒక సూపర్ స్టేషన్ కదా, ఏదైనా పని మీద మనం బయటకు వెళ్తున్నప్పుడు మనకి వెనక్కి రావాలంటే కొంచెం ఇలా ఏదో ఒక సమ్ వియర్డ్ ఫీలింగ్, ఆడ్ ఫీలింగ్ ఉంటుంది. అలాంటి నమ్మకాలు ఎంతవరకు వ్యాలిడ్ అండ్ అలాంటి నమ్మకాలు ఏంటి, మీరేం ఫాలో అవుతారు, ఎందుకు ఫాలో అవుతారు, డూ యూ రియలీ బిలీవ్ ఇన్ ఇట్, అలాంటి మూఢనమ్మకాలు అనొచ్చు, లేకపోతే సూపర్ స్టిషన్ అనొచ్చు, లేకపోతే ప్రాక్టీసెస్ అనొచ్చు, వాట్ డూ యూ డూ. అలాంటివి నాకైతే చాలానే ఉన్నాయి, ఐ విల్ షేర్ దెమ్ యాజ్ వీ గో అలాంగ్. బట్ అండ్ దాని వెనకాల ఉన్న థియరీ ఏంటి, బట్ ఇవాళ నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే కొంచెం వియర్డ్ ఫీలింగ్ తోటి నేను మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి ఆ కీస్ వెతుకుతున్నప్పుడు నా గ్లాసెస్ మర్చిపోయాను, అవి పక్కనే ఉన్నాయి. సో గ్లాసెస్ ఆ కీస్ కనుక నేను తీసుకు వెళ్ళి ఉంటే మాత్రం ఐ వుడ్ హావ్ ఫర్గాటన్ మై గ్లాసెస్. సో ఒక రకంగా మంచి అయిందని చెప్పచ్చు. సో ఇలాంటి మూఢ నమ్మకాలు మీరేం ఫాలో అవుతారు, ఎందుకు ఫాలో అవుతారు, ఎలా వచ్చాయి మీకు అవి, అలాంటివి మీకు మీరు మాతో షేర్ చేసుకోవచ్చు. స్టూడియో నెంబర్ 9726361966. ఇంతకీ వాళ్ళు షో చేస్తుంది, ఎవరో చెప్పలేనేలేదు కదా, నా పేరే చెప్పలేదు, అవసరం లేదనుకుంటా. బట్ ఎనీవేస్ నేనండి మీ వేణు చెరుకుపల్లి. ఇలాంటి ఫ్యూజన్ సాంగ్ ఇంకొకటి మనము విందాము. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి, స్టూడియో నెంబర్ 9726361966. ఈ కాంపోజిషన్ ఏఆర్ రెహమాన్ కాంపోజిషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అసలు ఆ పాడిన వాళ్ళు మాత్రం ఓ మై గాడ్. వాళ్ళ డీటెయిల్స్ కూడా మనం పాట విన్నాక మనము మాట్లాడుకుందాం. ముందు ఈ పాట వినేసేయండి. కొంచెం లెంది సాంగ్ బట్ అసలు అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది పాట విన్నాక. మీకే తెలుస్తుందిగా దేని గురించి మాట్లాడుతున్నాను.

0: All right. What a song, especially ending appudu goosebumps vastayi manaki. దీనిలో లైవ్ లో ఒకసారి శ్రీనివాస్ యాక్చువల్లీ ఒరిజినల్ సింగర్స్ వచ్చేసి నిత్యశ్రీ అండ్ శ్రీనివాస్ గారు వీళ్ళిద్దరు పాడారు. శ్రీరామ్ గారు కొంచెం ఆ వోకల్స్ కి సపోర్ట్ కూడా చేశారు. ఏఎం రత్నం అండ్ శివ గణేష్ లిరిసిస్ అండ్ మూవీ పేరు నరసింహ. 1999లో ఈ పాట విడుదలైంది. అండ్ అఫ్ కోర్స్ ఇలాంటి పాటలు కంపోజ్ చేయాలంటే అంత ధైర్యం ఉండాలంటే రెహమాన్ గారే. He is something else. ee paata it's a blend of heavy classical Carnatic notes untai danlo, but you know Rahman gari signature electronic beats untai, avu rendu kalisi oka adbhutamaina fusion. ee paata paadalante live lo paadalante chaala chaala kashtam. Okasari evaro paadaru baana, I'm trying to remember her name. Itlanti high notes unna paatalu avadu kuda chaala baa paadtaru. వెంటనే ఇట్లా మైండ్ బ్లాక్ అయిపోతుంది. సో అండ్ ఈ పాట సూపర్ స్టార్ రజనీకాంత్ అండ్ రమ్యకృష్ణ. రమ్యకృష్ణ ఈ పాటలో అసలు ఈ సినిమాలో తన క్యారెక్టర్ ఇట్స్ అమేజింగ్. అసలు ఎంత జీవం పోసారంటే ఆ ఆరగెన్సీ అదంతా అట్లా చాలా బాగా పోర్ట్రే చేశారు. అండ్ అప్పట్లో ఒక మూఢనమ్మకం, స్పీకింగ్ అబౌట్ సూపర్ స్టిషన్స్ అండ్ సుబ్బారావు గారు రాజా గారు కాల్ చేసి రెండు షేర్ చేసుకున్నారు. బట్ స్పీకింగ్ అబౌట్ సూపర్ స్టిషన్స్, ఇవి మూవీస్ లో కూడా ఉంటాయి చాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్టార్ హీరోయిన్ బాగా తన కెరియర్ లో పీక్ లో ఉన్న హీరోయిన్ రజనీకాంత్ గారితో సినిమా తీస్తే ఆ సినిమా హిట్ అవ్వచ్చు కానీ ఆ తర్వాత వరుసగా ఫ్లాప్స్ వస్తాయి అని ఒక బిలీఫ్ ఉండేది. అండ్ అది మీనా గారి విషయంలో ప్రూవ్ అయింది, సౌందర్య గారి విషయంలో ప్రూవ్ అయింది, రమ్యకృష్ణ గారి విషయంలో ప్రూవ్ అయింది. అండ్ అగైన్ దానివల్ల వెనకాల ఎంత వ్యాలిడిటీ ఉంటుందో మనం చెప్పలేము, బట్ అదొక నమ్మకం ఉంటుంది. అండ్ సుబ్బారావు గారు ఫోన్ చేసి ఆయన చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు మనము ఎవరైనా తుమ్మారనుకోండి, ఇంకా ఇది మా ఇంట్లో కూడా ఫాలో అవుతాం, వెనక్కొచ్చి ఒక నిమిషం కూర్చుని మంచినీళ్ళు తాగి ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి అప్పుడు మళ్ళీ బయలుదేరుతారనమాట. సో అగైన్ దానివల్ల లాభం ఉందా ఏమో ఐ డోంట్ నో, బట్ మేబీ కొంచెం హైడ్రేట్ అయ్యి వాటర్ తాగి బయటికి వెళ్ళేప్పుడు వాటర్ తాగుతారులే అనే ఒక చిన్న అడ్వాంటేజ్ ఉందేమో దానివల్ల, వి డోంట్ నో. అండ్ రాజా గారు ఫోన్ చేసి ఆయన ఒకటి బిలీవ్ చేస్తారంట, అండ్ ఐ అగ్రీ 100% విత్ దిస్. ద్వితీయ విఘ్నం అంటారు ఏంటంటే, మనం ఏదన్నా కొత్తగా ఒక పని మొదలెట్టినప్పుడు ఆ సెకండ్ రోజు బ్రేక్ పడిందంటే ఆయన మాటల్లో సర్వనాశనం అని చెప్పారన్నమాట. సో దాట్ ఈస్ సో ట్రూ. ఏదన్నా పని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్కౌట్ చేయాలి అని మొదలెట్టామనుకోండి, ఫస్ట్ డే చాలా ఆత్రంగా ఆవేశంగా చేసేస్తాం వర్కౌట్, అండ్ సెకండ్ డే చేయాలంటే కొంచెం లేజినెస్ హిట్ అయినా అమ్మో ద్వితీయ విఘ్నము బ్రేక్ చేయకూడదు అనేసి అయినా మనల్ని మనం ఫోర్స్ చేసుకుని ఆ పని చేస్తాం ఆ సెకండ్ డే. అండ్ దట్ బిల్డ్స్ కన్సిస్టెన్సీ. ఒక రోజు రెండు రోజులు చేసామంటే ఆ కన్సిస్టెన్సీ బిల్డ్ అవుతుంది. సో ఐఎమ్ 100% బిహైండ్ ఇట్ అండ్ 100% లవ్ లో నుంచి ఒక ఫ్యూజన్ పార్ట్ ఉంటుంది, అది వినిపించమని రాజా గారు కోరారు. అండ్ ఐ విల్ డెఫినెట్లీ లైన్ దట్ అప్. అలాగే మీకు నచ్చిన ఆ తెలిసిన ఫ్యూజన్ పాటలు ఏమన్నా ఉంటే స్టూడియో కాల్ చేసి షేర్ చేసుకోవచ్చు. మనకి ఒక శ్రోత ఫోన్ చేస్తున్నారు, వారిని ఆన్ ఎయిర్ తీసుకుందాము. గుడ్ మార్నింగ్ రేడియో సురభి, మీ మాటలు శ్రోతలందరూ వింటున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు?
1: గుడ్ మార్నింగ్, నేను ప్రసాద్.
0: హలో ప్రసాద్ వర్మ, ఎలా ఉన్నావు?
1: నాకు ఫస్ట్ వచ్చిన డౌట్ ఉంది, మీ ఇంటి పేరు మీనా? ఎప్పుడో మీరు ఇంట్రడ్యూస్ చేసుకున్నా మీ వేణు చేర్పల్లి అని ఇంట్రడ్యూస్ చేసుకుంటారు.
0: బాబాయ్ దాని వెనకాల ఒక స్టోరీ ఉందమ్మా. ఏంటంటే నేను అలా ఇంతకుముందు చెప్పేవాడిని కాదు, బట్ ఒక శ్రోత ఫోన్ చేసి ఒకసారి షో చేస్తున్నప్పుడు వేణు గారు అట్లా జస్ట్ ఉత్త వేణు చెరుకుపల్లి అనకండి, మీ వేణు చెరుకుపల్లి అని అనండి అన్నారన్నమాట. అప్పటి నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నా. క్లారిఫై అయిందా నీ డౌట్?
1: బ్యాక్ గోల్ మాకే ఇస్తారు. మీరు
0: సెల్ఫ్ గోల్ వేసుకున్నావు.
1: ఎనీవే, మూఢనమ్మకాల గురించి మాట్లాడుతున్నాం కదా, నాకు పర్సనల్ గా మూఢనమ్మకాలు లేవు. ఎందుకంటే ఐ థింక్ ఇట్స్ సైన్ ఆఫ్ వీక్నెస్.
0: సైన్ ఆఫ్ వీక్నెస్
1: మెంటల్లీ మీరు వీక్ ఉంటే కనుక వాటిని నమ్ముతారు. చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, వరల్డ్ మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ ఉంటారనుకోండి, ఇలా అన్న ప్రాంతాలు కానీ, అంటే మెటీరియల్ వైజ్ హ్యాపీనెస్ వైజ్ అయ్యే పక్కన పెట్టాను, మొత్తం అందరూ దే కమ్ ఫ్రమ్ క్యాపిటలిస్టిక్ వెస్టర్న్ సొసైటీస్ రైట్.
0: అవును.
1: వాళ్ళకి అక్కడ వాళ్ళకి మూడు నమ్మకాలు చాలా తక్కువ ఉంటాయి. వాళ్ళకి
0: తక్కువ ఉంటాయి, అసలు అంటూ ఉంటాయి, కొన్ని
1: ఉంటాయి కానీ బట్ దే డోంట్ లైక్ ఇట్ డ్రైవ్. అంటే ఎవరన్నా తుమ్మేరని ఆగిపోవడం, లేకపోతే ఈ రోజు అమాస్య, ఈ రోజు మనం ఐపీఓ వెళ్ళకూడదు,
0: అదొకటి. అవును.
1: సో అలాంటివి ఉండవు. బట్ ఐ కెన్ ఆల్సో రెస్పెక్ట్ సమ్ పీపుల్స్ బిలీఫ్. అంటే నేను వాళ్ళని మెచ్యూర్ చూడట్లేదు. బట్ ఐ థింక్ ఇట్స్ సైన్ ఆఫ్ మెంటల్ వీక్నెస్. మీకు మెంటల్లీ వీక్ ఉన్నప్పుడు అలాంటివి ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఫిల్మ్ స్టార్స్ ఉంటారనుకోండి, వాళ్ళ ఫ్లాప్ లో వచ్చేసరికి వింత వింత పేర్లు యాడ్ చేసుకుంటూ ఉంటారు.
0: ఐరన్ లెగ్ అని కొంతమందికి, ఐ థింక్ రమ్యకృష్ణ ఐరన్ లెగ్ అనేవాళ్ళు.
1: నేను పాట గురించి అనట్లేదు. ఐ మీన్ మీరు చెప్పిన వేరు, నేను మాట్లాడుతుంది న్యూమరాలజీ ప్రకారం పేర్లు మార్చుకుంటారు కదా. డివిజిఎన్ అనే అక్షరాలు యాడ్ చేసుకుంటారు, అక్షరాలు తీసేస్తారు కంటిన్యూస్ గా.
0: అవును అవును, అది వింతగా అనిపిస్తుంది.
1: అది ఆబ్వియస్లీ వాళ్ళకి వాళ్ళు వర్కౌట్ అవుతున్నాను. బట్ అది అదేగా మీకు ఫ్రెండ్స్ నా పాట రిక్వెస్ట్, ఇది మరి ఫ్యూజన్ కింద వస్తుందో లేదో మళ్ళీ రెమాన్ పాటే నర్ముగే. నర్ముగే అది తెలుగులో ఏంటది, నర్ముగే మన ఇరువర్లో ఇద్దరులోనే శశివదని.
0: శశివదని అది కూడా కొంచెం ఫ్యూజన్ టచ్ ఉంటుంది. ఎస్ ఎస్ ఐ అగ్రీ. థ్యాంక్ యూ ప్రసాద్. నాకు ఒక నమ్మకం ఉంది, నువ్వు నువ్వు షోకి కాల్ చేసావంటే ఆ రోజు షో బాగా అవుతుందని ఒక నమ్మకం ఉంది. సో యా, ప్రసాద్ వర్మ గారు అంటారు ఇట్స్ ఎ సైన్ ఆఫ్ వీక్నెస్ అనేసి ప్రాబబ్లీ అయి ఉండొచ్చు. అండ్ యా, మన మీద మన కాన్ఫిడెన్స్ ఉంటే ఇలాంటివి ఏమి పనిచేయవు కదా. బట్ అనదర్ పాయింట్ ఈస్ ఆయన చెప్పారు వెస్టర్న్ కల్చర్ లో అంతగా పాటించరు అని. అంతగా అనేది దట్ ఈస్ ద కీ పాయింట్. బట్ దే డూ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి నల్లపిల్లి క్రాస్ అయితే ఏదో ఒక చెడు జరుగుతుందని ఒక నమ్మకం. అలాగే ఫ్రైడే ద 13th అదొక నమ్మకం. సో ఉంటాయి ఎక్కడైనా, ఇట్స్ యూనివర్సల్. బట్ మీరు మనకి బోల్డ్ అని ఉంటాయి, అదే కొంచెం తేడా. సరే అండి, మనకి నెక్స్ట్ పాట వినబోయే ముందు మన రాధాకృష్ణ టెంపుల్ ఆలన్ వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నారు. అదేంటంటే వాళ్ళు మనందరినీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రాణ ప్రతిష్ఠకి ఆహ్వానిస్తున్నారన్నమాట. ఇది జులై 1వ తారీఖు నుంచి జులై 5వ తారీఖు వరకు జరుగుతుంది. అక్కడ మనకి వేదిక ఛాంట్స్, హోమాలు, అలాగే చాలా చాలా భక్తి కార్యక్రమాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఆల్ డివోటీస్ అండ్ ఫ్యామిలీస్ ఆర్ వెల్కమ్. డొనేషన్స్ అండ్ స్పాన్సర్షిప్స్ ఆర్ వెల్కమ్. విజిట్ radhakrishnatemple.net ఫర్ డొనేషన్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్. రాధాకృష్ణ టెంపుల్, ఆలన్, టెక్సస్, జులై 1 టు జులై 5, 2026. వాళ్ళు మరిన్ని విశేషాలు మనతో షేర్ చేసుకోవడానికి ఇవాళ మనకి 11:30కి మనకి ఆన్ ఎయిర్ వచ్చి కొన్ని విశేషాలు షేర్ చేసుకుంటారు. సో స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఈ ప్రాణ ప్రతిష్ట ప్రోగ్రామ్. ఒక చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాం. డోంట్ గో ఎనీవేర్.
2: Hello, Namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
3: Radio Surabhi, Dallas, the number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM. Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani pandiche vidhanam, ivanni kuda chodavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still, mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Malemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc is your calling for farming. Malemari Farms, visit vvfagtech.com or call 848-244-0213. Radhika, next week mana office event ki please take care of the catering, okay? Sure. How many people are we expecting? 5k anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachchu. Idi office party a leka jatra? Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10k,
4: okay. They have a full-blown kitchen on wheels for on-site and industrial catering. So, ye tension padakunda, just trust Swadeshi.
5: Oi, lunch ke kadkana veldama?
6: Sorry, ee roju grocery day.
5: First veggies konali, tarvata mee inti vaipu velli pooja samanlu konali. Then I have to get some fresh meat. I think veggies teeskuna chote snacks teeskunta. Malli spices ki vere grocery store vellali.
7: No groceries kondaniki inni places ki veltunnava, silly woman. Ippudu neeku anni reasonable prices lo India Cash and Carry lo dorukutayi kada. Farm fresh veggies to fresh halal meat. Spices to snacks. Everything under one roof.
8: Stop wasting time, money and gas at multiple stores. India Cash and Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
9: Swami garu, naku kala vachindi. Na party lo food assal balenattu. Guests anta disappoint ayi velipoyinattu.
10: Nee kala nijam avabothundi.
9: Deeniki parishkaram emi leda Swami.
10: Parishkaram ichedam. Ventane India Today lo catering book cheyandi. Veellu dining ki maatrame popular kadu. Mee intlo jarige anni rakala celebrations ki perfect catering solution India Today.
8: India Today.

0: call them at 817-829-8888.
1: రవి గారితో మాట్లాడుతూ అలా టైం మర్చిపోయాను. వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ ది ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 ఎఫ్ఎం HD3 రేడియో రవి అమెరికాలో. తెలుగు నేస్తం ఇవాళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత నేను మీ వేణు చెరుకుపల్లి. సరే అండి, మనకి కొన్ని మంచి మంచి సాంగ్ రిక్వెస్ట్ ఉన్నాయి, అవి నేను లైన్అప్ చేస్తాను. బట్ ఈ లోపల ఇలాగే ఓకే కార్యక్రమానికి కొంచెం ఆలస్యంగా ట్యూన్ ఇన్ అయి ఉంటే కొంచెం కోపంతో కొంచెం దీంతో బట్ క్షమించేసేసి మిమ్మల్ని వెల్కమ్ చెప్తున్నాను నా షోకి. ఇవాళ మన ప్రయాణం మధ్యాహ్నం 1 గంట దాకా. ఇవాళ నేను ఎంచుకున్న థీమ్ ఏమిటి అంటే ఫ్యూషన్ సాంగ్స్, కొన్ని కర్ణాటక మ్యూజిక్ అండ్ దెన్ వెస్టర్న్ మ్యూజిక్, ఇవి రెండు బ్లెండ్ చేసి కొన్ని పాటలు ఉంటాయి, అవి అమేజింగ్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ గుడ్. అండ్ ఇలాంటివి చేయాలంటే కొంచెం సాహసంతో కూడుకున్న పనే. బట్ కొన్ని మంచి మంచి పాటలు అయితే నేను నా ప్లేలిస్ట్ లో యాడ్ చేసుకున్నాను. అండ్ యాజ్ ఆల్వేస్ మీరు కూడా కాల్ చేసి మంచి సజెషన్స్ ఇచ్చారు, అవి ప్లేలిస్ట్ లోకి యాడ్ చేసేస్తూ ఉంటాను నేను. ఈ తర్వాత పాట విందాం. బట్ ఈ బిఫోర్ దాట్ మూఢనమ్మకాల గురించి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి రవి గారు ఫోన్ చేసి ఆయన మూడు విషయాలు చెప్పారన్నమాట. అదేంటంటే మనకి ఇంటి మీద కాకివాలి అండ్ కావు కావు అని అరుస్తూ ఉందంటే ఆ రోజు బంధువులు వస్తున్నారని ఒక సైన్. ఓకే, అండ్ అది ఎంతవరకు నిజమవుతుందో తెలియదు కానీ బట్ వాళ్ళ బంధువులు వస్తున్నారు అనేసి ఒక నమ్మకం ఉంటుందన్నమాట. అలాగే మనకి పన్ను విరిగితే దాన్ని దూరంగా తీసుకెళ్లి ఎక్కడన్నా నీళ్ళలో పాతేయాలి అని చెప్తూ ఉంటారన్నమాట. అది అలా చెయ్యకపోతే ఏమవుతుందంటే ఎవరన్నా దాన్ని, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇన్నోసెంట్ రీజన్ ఏంటంటే అక్కడ ఆ పన్ను మళ్లీ రాదు, మళ్లీ మొలవదు అని ఒక చిన్న నమ్మకం. అలాగే ఇంకొకటి ఇదే వియర్డ్ ఏంటంటే ఆ పన్ను పట్టుకుని ఎవరన్నా చేతబడి చేస్తారు, ఇట్లా బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఐ డోంట్ నో. ఇంకోటి ఆయన షేర్ చేసిందంటే ఇప్పుడు నెమలీక ఉంటుంది, అండ్ దిస్ ఇస్ సంథింగ్ దట్ మోస్ట్ ఆఫ్ అస్ వుడ్ హావ్ డన్ మనకి ఎస్పెషలీ గ్రోయింగ్ అప్. అదేంటంటే ఒక నెమలీక దొరికితే మాత్రం దాన్ని భద్రంగా ఒక బుక్ లో దాచుకుంటాం అనమాట. అలా దాచుకుంటే మనకి ఇష్టమైన వాళ్ళు మనకి లవ్డ్ వన్స్ పరిచయం వాళ్ళ కొన్ని పరిచయాలు జరుగుతాయని ఒక నమ్మకం. ఇలాంటివి చాలా ఉన్నాయి. అండ్ ఐ విల్ షేర్ వన్ మోర్ స్టోరీ, ఇప్పుడు కాదు ఈ పాట విన్నాక. కొన్ని కొన్ని కల్చర్స్ లో ఆ నమ్మకాలు ఎలా ఉంటాయి అండ్ ఏ రేంజ్ కి వెళ్తారు అనేది నా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ నేను ఈ పాట విన్నాక షేర్ చేస్తాను. ఈ తర్వాత పాట పాడింది ఎవరు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. అలాగే మీరు ప్రాక్టీస్ చేసే బిలీఫ్స్, అవి సూపర్ స్టిషియస్ కావచ్చు లేకపోతే జనరల్ బిలీఫ్స్ కావచ్చు, మాతో షేర్ చేసుకోండి. అండ్ వాటి వెనకాల రీజనింగ్ అలాంటివి మీరు మాతో చెప్తే సరదాగా మనం అందరం ఎంజాయ్ చేద్దాం. నథింగ్ సీరియస్.

రైట్. ఆ పాట మీరు విన్న పాట అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమా నుంచి ఇది పాడింది చక్రి గారు. అండ్ అగైన్ ఇట్స్ ఏ ఒక మంచి కర్ణాటిక్ మ్యూజిక్ కి అండ్ వెస్టర్న్ మ్యూజిక్ ఈ బ్లెండింగ్ ఆ ఫ్యూజన్ తోటి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ ఈక్వల్లీ బ్యూటిఫుల్లీ పిక్చరైజ్డ్ అగైన్ అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమా నుంచి. అండ్ చక్రి గారు కంపోజ్ చేశారు అండ్ పాడింది కూడా ఆయనే, ద లేట్ చక్రి. ఆయన మీద ఇటీవల మన ఈ మధ్య నేను ఒక షో చేశాను అండ్ ఆ షో సందర్భంగా కూడా ఈ పాట విన్నాము అప్పుడు మనము. సరే మనకి నా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ జ్యోతి గారు ఫోన్ చేశారు. హాయ్ జ్యోతి గారు, థ్యాంక్స్ ఫర్ దట్ కాల్. అండ్ వాళ్ళు అండ్ తను వాళ్ళ పేరెంట్స్ నుంచి వాళ్ళ బామ్మగారి నుంచి నేర్చుకున్న ఒక ఒక ప్రాక్టీస్ ఏంటంటే పొద్దున్నే లేవంగానే రిగార్డ్లెస్ ఆఫ్ హౌ ద వెదర్ ఈస్, ఎండగా ఉన్నా చలిగా ఉన్నా చీకటిగా ఉన్నా విండిగా ఉన్నా ముందు ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి కాసేపు ఒక ఫ్యూ సెకండ్స్ అది క్లోజ్ చేసి దాని తర్వాత మళ్ళీ బ్యాక్ డోర్ ఓపెన్ చేసి అండ్ సేమ్ థింగ్ చేస్తారంట. ఎందుకు ఏంటి, షీ డజంట్ నో. అమ్మ చెప్పారు అని తన ప్రాక్టీస్ ఆర్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ చెప్పారని. అండ్ విచిత్రం ఏంటంటే వాళ్ళ పిల్లలు కూడా వీళ్ళ ఇంట్లో లేనప్పుడు అదే ప్రాక్టీస్ కంటిన్యూ చేస్తారంట. ఎగ్జాక్ట్లీ మనము పెద్దవాళ్ళని చూసి నేర్చుకుంటాము అండ్ ఒకసారి రీజనింగ్ వెతకము కదా ఎందుకు ఇలా చేస్తారు అది ఇది అనేసి. ఎనీవేస్ ఇంట్రెస్టింగ్, కీప్ దోస్ కమింగ్. మీరు మీరు ప్రాక్టీసెస్ ఏంటి, మీ బిలీఫ్స్ ఏంటి, సూపర్ స్టిషన్స్ మీరు విన్నవి ఆర్ మీకు సరదాగా అనిపించినవి ఇలాంటివి షేర్ చేసుకోండి. ఓకే, నేను ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ షేర్ చేసుకుంటాను కదా, సో ఐల్ బి వెరీ వెరీ బ్రీఫ్. ఒకసారి ఆఫీస్ విజిట్ మీద కోస్టారికా వెళ్ళాము అనమాట. కోస్టారికా వెళ్ళినప్పుడు మా టీమ్ అంతా వెళ్ళాము. ఒక నా కలీగ్ ఒక అమ్మాయి, చైనీస్ అమ్మాయి ఆవిడ. సో షీ తను హోటల్లో చెక్ఇన్ చేసేటప్పుడు షీ వాస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అండ్ తను రూమ్ తీసుకుంటోంది అండ్ ఆర్గ్యూ చేస్తుంది అనమాట అక్కడ రిసెప్షనిస్ట్ తోటి. ఆర్గ్యూ అంటే ఏదో మాట్లాడుతుంది కొంచెం సీరియస్ గానే ఏంటబ్బా అనేసి. తర్వాత తర్వాత తెలిసింది తనకి అలొకేట్ చేసిన రూమ్ నెంబర్ 24 అట. సో చైనీస్ ఎస్పెషలీ వాళ్ళకి ఒక బిలీఫ్ ఏంటంటే ఎనీథింగ్ ఎండింగ్ విత్ 4 రిప్రజెంట్స్ డెత్ అని వాళ్ళ బిలీఫ్. అందుకే వాళ్ళు ఆ 4 ని అవాయిడ్ చేస్తారు, 14. అండ్ సో మచ్ సో దట్ ఎలివేటర్స్ లో ఆర్ బిల్డింగ్స్ లో ఫ్లోర్స్ లో కూడా 11, 12, 13 అండ్ దెన్ 15 స్టార్ట్ అవుతుందట. సో యా, చాలా చాలా చోట్ల చాలా వియర్డ్ ప్రాక్టీసెస్ ఉంటాయి కదా, నమ్మకాలు. అండ్ యునో కార్పొరేట్ వరల్డ్ లో ఉండి కూడా ఇలాంటివి ప్రాక్టీస్ చేస్తున్నారంటే ఐ డోంట్ నో అవి.

0: మనకి పెద్దల నుంచి అలా తరతరాలుగా వచ్చిన అలవాట్లు. దిస్ జస్ట్ హ్యాపెన్ టు మీ అండ్ ఇట్ వాస్ షాకింగ్ టు మీ అది చూసిన తర్వాత. సరే అండి, మనకి ఓకే, మనకు ఒక శ్రోత ఫోన్ చేస్తున్నారు, వారిని ఆన్ ఎయిర్ తీసుకుందాము. గుడ్ మార్నింగ్ రేడియో సర్బి. గుడ్ మార్నింగ్ రేడియో సర్బి. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు మానస.
0: హాయ్ మానస గారు, మీరు ఎలా ఉన్నారు?
1: Oh, thank you. I'm good.
0: Chappan Manasagaru.
1: I want to share one small thing. Mamma chestaru. Eppudaina morning leche mundu paadam kinda pette mundu bhoomiki dannam pettukoni kaal kinda pedtaru. Every day ikkadiki vachina ikkada US lo aina badminton nunchi tirutunna carpet naina sare ala dannam pettukoni tiyadam alavatu.
0: దట్ ఈస్
1: అది మెల్లిమెల్లిగా నాకు వచ్చింది.
0: నేను ప్రాక్టీస్ చేస్తాను, టు బి ఆనెస్ట్, నాట్ కన్సిస్టెంట్లీ ఎవ్రీ డే, బట్ నేను ప్రాక్టీస్ చేస్తాను అండ్ నాకు నచ్చుతుంది కూడా అలవాటు. ఎందుకని ఉంటుంది అంటారు
1: అంటే, ఇంకా మనల్ని చల్లగా కాపాడాలని భూమిదేవి అనుకుంటున్నా.
0: నేను
1: అనుకుంటున్నాను.
0: చెప్పండి, మీరు మీ మీ వై డూ యూ థింక్ పీపుల్ డూ దాట్?
1: అంటే మనం ఇంత భారం వేస్తాము, మరి ఆ భూమిదే మనల్ని మోస్తుంది కదా. ఐ థింక్ ఇట్స్ ఏ స్మాల్ టోకెన్ ఆఫ్ టైం.
0: ఐ అగ్రీ విత్ దాట్. ఎస్ అమ్మా, ఈ రోజు నేను అంత నీ భూమి మీద నడుస్తూ ఉంటాను, నా బరువు మోసినందుకు ఒక కృతజ్ఞత భావంతో భూమాతకి ప్రేయర్ చేయడం. ఐ లవ్ దట్ ప్రాక్టీస్ అండ్ ఐ డూ దట్ టు ఆల్మోస్ట్ ఎవ్రీ డే.
1: మా అమ్మ వాళ్ళ సిబ్లింగ్స్ అందరూ చేస్తారు, అలా వాళ్ళ నుంచి మెల్లిగా మాకు వచ్చింది. ఇక్కడ కూడా అలా కార్పెట్ కార్పెట్ మీద పెడుతుంటే బై డిఫాల్ట్ అలా ఒక అరిస్టిక్ లాగా వచ్చేస్తుంది అన్నమాట
0: కదా. ఇట్స్ సో వీడ్. ఇంకొకటి లేవంగానే చాలా మంది చేసేది ఏంటంటే, ఇలా చేతులు ఇలా రుద్దుకుని ముందు వాళ్ళ చేతులు చూసుకుని అండ్ దెన్ వాళ్ళ డే స్టార్ట్ చేస్తారు. మా ఆవిడైతే తన ఏం చేస్తుందంటే, తన ఫోన్ లో వాల్ పేపర్ అమ్మవారి పిక్చర్ ఉంటుంది అన్నమాట, లేవంగానే ముందు తీసి అమ్మవారి పిక్చర్ చూసి దెన్ షీ స్టార్ట్స్ హర్ డే.
1: ఇట్స్ సో క్యూట్ యాక్చువల్లీ. అంటే మన పిల్లలు కూడా వాళ్ళకి ఇలాంటివి మనం పర్టికులర్ గా చెప్పని అవసరం లేదు. ఐ థింక్ చూసి చూసి వాళ్ళు అలవాటు పడిపోతారేమో.
0: జస్ట్ లైక్ హౌ యు హోప్
1: టు.
0: అవునవును. థ్యాంక్ యూ మానస గారు, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దట్.
1: థ్యాంక్ యూ అండి,
0: బాయ్. సో యా, కొంతమంది చాలా వరకు అలా పెద్దవాళ్ళని చూసి నేర్చుకుంటాం. ఇలా చాలా ఉన్నాయి అండ్ కీప్ ద స్టోరీస్ కమింగ్. ఎంత క్యూట్ గా ఉంది కదా, ఇంతకుముందు మానస గారు షేర్ చేసుకున్నది కూడా, అలా భూమాతకి దండం పెట్టుకోవడం లేవంగానే కాల్ కింద పట్టేబోయే ముందు. సరే, ఈ పాట మనకి రిక్వెస్ట్ చేసింది రాజా గారు, రిక్వెస్ట్ చేశారు ఫ్రమ్ ద మూవీ. నేను మూవీ చెప్పను, మీరు పాట వినండి, మూవీ పేరు నాతో షేర్ చేసుకోండి. అలాగే మీరు ప్రాక్టీస్ చేసే నమ్మకాలు మోస్ట్లీ ఆర్ మూఢ నమ్మకాలు, వాట్ ఎవర్, దర్స్ నథింగ్ రాంగ్ విత్ దాట్. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. ఒకటండి, ఇట్స్ ఇంతకుముందు మన నేను జ్యోతి గారితో ఇదే షేర్ చేసుకున్నాను, మనం యూ కెన్ ప్రాక్టీస్ వాట్ ఎవర్ యూ వాంట్, యాజ్ లాంగ్ యాజ్ మీరు ఇంకొకళ్ళ మనోభావాల్ని నొప్పించనంత వరకు యూ డూ ఎనీథింగ్, డజంట్ నోబడి రియలీ కేర్స్. సరే, ఈ పాట వినేద్దాము అండ్ కీప్, ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ మోర్ కాల్స్ టు షేర్ యువర్ ప్రాక్టీసెస్.

0: 100% లవ్ సినిమా నుంచి 100% ఫ్యూజన్ కాకపోయినా కొంచెం ఒక 50% ఫ్యూజన్ ఆ ఫ్లేవర్ ఉంటుంది ఈ మీరు విన్న పాటలో. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా 100% లవ్, నాగ చైతన్య అండ్ తమన్నా క్యాస్టింగ్. సరే అండి, మనకి ఇంకొక రెండు మూడు రిక్వెస్ట్ సాంగ్స్ ఉన్నాయి, ఆ సాంగ్స్ వినిపిస్తాను. అండ్ ఇంకొక మూఢనమ్మకం ఏంటంటే, మూఢనమ్మకం అగైన్ దాన్ని అట్లా మూఢనమ్మకం అంటే ఒక నెగటివ్. ఓకే, మనకి రవి గారు ఫోన్ చేస్తున్నారు, వారిని ఆన్ ఎయిర్ తీసుకుందాము. గుడ్ మార్నింగ్ రేడియో రవి, మీ మాటల శ్రోతలందరూ వింటున్నారండి.
1: నేనే అండి రవిని. నాకు ఇందాక కాలర్స్ మాట్లాడినప్పుడు కొన్ని విన్న తర్వాత నాకు కొన్ని గుర్తొచ్చాయి. ఏంటంటే ఇప్పుడు కొంతమంది లేవంగానే లైక్ ఎస్పెషల్లీ ఆడవాళ్ళు మంగళసూత్రాన్ని దండం పెట్టుకుని డే స్టార్ట్ చేస్తారు, కానీ రోజు రోజుకి తక్కువైపోతున్నట్టు అది వేసుకొని తిరిగి తక్కువ అనుకోండి.
0: సెన్సిటివ్ విషయాలు
1: కదా కదా కదా. ఓకే ఓకే, ఇక్కడ ఎక్కువ చెప్పను. బట్ బేసిక్లీ అయితే ఇంకోటి ఎదురుకుండా దేవుడు ఫోటో మీద పెట్టుకుని అదన్నా చూసి లేస్తారనమాట. ఇంకా ఆల్టర్నేటివ్ ఏంటంటే కొన్ని మనం ఇల్లించాడు కదా, ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు బంధువుడి ఇంటికి వెళ్తాము, స్నేహితుల ఇంటికి వెళ్తాము, మనం రూమ్ లో ఉండకపోవచ్చు కదా, అందుకని ఈ కరాగ్రే సరస్వతి ఇలా ఒక కరములే అని చెప్పి ఒక శ్లోకం ఉంది కదా, అది చేతులు రబ్ చేసుకుని చేతులనే చూసి లేవడం అనేది ఒక మంచి సాంప్రదాయంగా మనకుంది. ఇంకొకటి యాక్చువల్లీ మనం ఎవరింటికైనా లోపలికి వెళ్ళేటప్పుడు కానీ స్టేజ్ ఎక్కేటప్పుడు గడప నమస్కారం చేసుకొని, అంటే గుడి అవకాలేదు అది, గడపకి నమస్కారం చేసుకొని ఎక్కుతారు. ఇప్పుడు ఏ స్టేజ్ వేదిక ఎక్కబోతున్నాను అనుకోండి, అదే గుడికి లేదా ఎవరికి గడపను దాటుతున్నప్పుడు నమస్కారం చేసుకొని లోపలికి వెళ్తారు.
0: ఎస్ ఎస్, అది వాళ్ళకి ఎస్పెషల్లీ ఆర్టిస్ట్ అవన్నీ కొంతమంది చెప్పులు కూడా వేసుకుని వెళ్లారు స్టేజ్ మీదకి. దట్స్ ఎ గుడ్ ప్రాక్టీస్, ఐ లైక్ ఇట్.
1: అది వేరే లేండి, స్కూల్ జరుగుతున్నా కూడా చెప్పులు వేసుకున్నారు. అది కాకుండా అంటే కొంచెం సంస్కారంగా ఉండాలి అనుకున్న వాళ్ళు నమస్కారం చేసి వెళ్తారు. అంటే గౌరవం అనమాట, ఆ వేదిక మీద కానీ వెళ్లే ఇంట్లో గానీ ఆ గడప లక్ష్మి ఉంటుందని దాన్ని దాచుకుని వెళ్తున్నాం కాబట్టి అని నమస్కారం చేసి వెళ్తుంటారు అనమాట.
0: Awesome. Thank you for sharing those, Ravi garu. And yeah, first to mention చేసింది మాత్రం కొంచెం ఇబ్బంది పెడుతుందేమో జనాల్ని, చూసుకుందాము. ఎనీవేస్
1: ఇబ్బంది మా ఇంట్లోనే ఉంది కదా, సీన్ ఎన్నిసార్లు చెప్తుంటారు మా ఆడికి, అసలు ఎప్పుడైనా ఒకసారి ఆ సీన్ చూపిస్తా నాకంటే నీకే లక్ లేదు ఈ జన్మలో అని చెప్పి.
0: Awesome. Thank you, sir.
1: Good
0: morning, Radio Sarabhi. మీ మాట శ్రోతలు వింటున్నారు, మీ పేరు?
2: హలో అండి, గుడ్ మార్నింగ్ రేణు గారు, ఆనంద్ హియర్.
0: ఆనంద్ గారు ఎలా ఉన్నారు?
2: గుడ్ సార్, హౌ ఆర్ యూ?
0: గుడ్ గుడ్. చెప్పండి, మీకు ఇవాళ ఐ డోంట్ నో ఎంతసేపు నుంచి వింటున్నారు మీరు షో, థీమ్ ఏంటంటే కొన్ని ఫ్యూజన్
2: సెంటిమెంట్ గురించి.
0: ఫ్యూజన్ బేస్డ్ సాంగ్స్ అలాగే సూపర్ స్టిషన్స్ గురించి, సో యూ కెన్ షేర్ ఈదర్ ఆర్ బోత్.
2: ఐ హావ్ టూ థింగ్స్ అండి. ఒకటేమో యాజ్ అ మార్క్ ఆఫ్ రెస్పెక్ట్, వెనెవర్ ఐ వేక్ అప్ నేను పొద్దులేవగానే మా పేరెంట్స్ ఆర్ ఎక్స్పైర్డ్ గోన్, సో ఐ విల్ మేక్ షూర్ ఐ జస్ట్ రిమెంబర్ దెమ్ వెన్ ఐ వేక్ అప్ అండ్ తినేటప్పుడు ఒకసారి అనంత సుఖీ భవన్ లాంటి జస్ట్ ఫుడ్ తింటాను.
0: వెరీ నైస్, ఎంత
2: బాగుంది, ఫార్మర్ ఆర్ ఎంప్లాయర్,
0: ఎంత బాగుంది, వెరీ బ్యూటిఫుల్ థాట్ అండి. అండ్ ఐ లవ్ ఇట్, ఐ లవ్ ఇట్. ఎస్పెషలీ రెండు విషయాలు కూడా, అండ్ ఎవరైనా మనం ఇంటికి వెళ్ళి వాళ్ళు మంచిగా భోజనం పెట్టినప్పుడు వాళ్ళు అలా దీవిస్తే అది ఆ పుణ్యం వాళ్ళకి వెళ్తుందంట. దట్స్ ఏ సూపర్ థింగ్. అది మన ఇంట్లో వాళ్ళు వడ్డించినా కూడా వాళ్ళకు కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వచ్చు. సో అన్నదాత సుఖీ భవ, లవ్ ఇట్.
2: అన్నదాత అంటే ఫార్మరే కదండి, అతను పండించిపోయి మనం తినము, మన ఎంప్లాయర్ హూయర్
0: ఫార్మర్ అనే కదా, వాళ్ళతో మొదలయ్యి అండ్ అది కూలీ, అది వాళ్ళు ఆ బస్తాలు మూసిన వాళ్ళ నుంచి, అది ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళ నుంచి,
2: అందరికి ఎందుకంటే మన బస్కేని లేకుండా మన బస్కలేము.
0: వెరీ నైస్ అండి, క్యూట్ స్టోరీ, థ్యాంక్ యూ సో మచ్. అదండి సంగతి. సో మనకు అన్నం పెట్టిన వాళ్ళని, ఆ అన్నం మన వరకు రావడానికి కారణమైన వాళ్ళందరికీ ఒకసారి మన కృతజ్ఞతలు చెప్పుకోవడము చాలా చాలా మంచి అలవాటు. సరే, ఐ మిస్ ఫ్యూ కాల్స్, సో మళ్ళీ ఫోన్ చేయండి, తప్పకుండా మాట్లాడదాం. ఈ లోపల ఈ పాట వినేద్దాము. ఈ పాట రిక్వెస్ట్ చేసింది రవి గారు న్యూజెర్సీ నుంచి. సినిమా పేరు తెలిస్తే అది కూడా షేర్ చేసుకోవచ్చు. మీరు వింటున్నారు ది వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ ది ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సురభి, అమెరికాలో తెలుగునేస్తాం. ఇవాళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత నేను, నా పేరు వేణు చిరుకుపల్లి.

0: ఐస్ క్రీమ్.
1: నేను తీసుకొస్తా ఉండు. అదేంది
0: నాకేది, నువ్వే తింటున్నావు.
1: ఐస్ క్రీమ్స్ లో పెస్టిసైడ్స్ ఉంటాయని పేపర్లో చదివాను, నీకేం కాకూడదని టెస్ట్ చేస్తున్నా.
2: మేడం కోఫ్ ఐస్ క్రీమ్ తీసుకోండి మేడం.

భలే భలే మొగాడి భాయ్, ఈ సినిమా నుంచి మీరు విన్న పాట లావణ్య త్రిపాఠి అండ్ నాని స్టారర్. ఓకే అండి, మనకి ఈ కార్యక్రమంలో ఇంకా 2 మినిట్స్ ఉంది కాబట్టి ఒక ఇంకొక ఫ్యూషన్ సాంగ్, షార్ట్ వన్ యాక్చువల్లీ, అది కావాలని ఎంచుకున్నాను. ఈ పాట వినేసేసి మనము బ్రేక్ లోకి వెళ్ళిపోదాం. బ్రేక్ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. డోంట్ గో ఎనీవేర్, ఐల్ బి రైట్ బ్యాక్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్ వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
2: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. హెల్ప్ ఇస్ హియర్ ఇన్ టెక్సాస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ ది టెక్సాస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్, యువర్ లోకల్ సిటీ ఆఫీసెస్ అండ్ కమ్యూనిటీ సెంటర్స్ ఆర్ ఆల్వేస్ అవైలబుల్ టు గైడ్ యూ. స్టే ఇన్ఫార్మ్డ్, స్టే కనెక్టెడ్, బికాస్ హెల్ప్ ఇస్ ఆల్వేస్ విత్ ఇన్ రీచ్.
4: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
5: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
1: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా, పిల్లలైనా, మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్,
6: హలో అండి, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తాం. ఇవాళ కార్యక్రమానికి వ్యాఖ్యాత నేను, మీ వేణు చెడుకుపల్లి. మనకి ఇవాళ కార్యక్రమంలో మనకి రెండు ప్యారలల్ కాన్వర్సేషన్స్ నడుస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సాంగ్స్ థీమ్ ఏంటంటే ఫ్యూజన్ బేస్డ్ సాంగ్స్ మన తెలుగు సినిమాల్లో చాలా ఉంటాయి, అలాంటి పాటలు వింటూ. అలాగే మనకి సైడ్ కాన్వర్సేషన్ ఏంటంటే మనలో చాలా మందికి కొన్ని ప్రాక్టీసెస్ అనొచ్చు, సూపర్ స్టిషన్స్ అనొచ్చు, మూఢనమ్మకాలు ఉంటాయి. కొన్ని హామ్లెస్, అస్సలు హామ్లెస్, అండ్ కొన్ని యాక్చువల్లీ దే ఆర్ హెల్ప్ఫుల్ ఆల్సో. మనం కొన్ని మాట్లాడుకున్నాం, మన శ్రోతలు కూడా ఫోన్ చేసి చాలా షేర్ చేసుకున్నారు. అలాంటివి ఏంటి, మీరు ప్రాక్టీస్ చేసేది ఏంటి, ఏంటి, ఎందుకు చేస్తారు, ఎలా వచ్చింది మీకు అలవాటు, అలాంటిది మనం మీరు షోకి కాల్ చేయొచ్చు. నేను ప్రాక్టీస్ చేసేవి కొన్ని ఏంటంటే, ఇంకోటి ఏంటంటే ఎప్పుడన్నా బయట అలా నడుస్తూ ఉన్నప్పుడు చిన్నప్పుడు నాన్నతోటి నెలవంక ఫస్ట్ మూన్ అలా వచ్చినప్పుడు నాన్న అది చూసి, నేను పక్కనుంటే ఆరు ఎవరు పక్కనుంటే ఎవరంటే ఎవరిని పడితే వాళ్ళం కాదనుకోండి, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు పక్కన ఉన్నా కూడా ముందు ఆయన చేతికి ఇలా ముద్దు పెట్టుకుని పక్కన నేనుంటే నా చేయి తీసుకుని అలా నాకు బుగ్గర ముద్దు పెట్టేవాళ్ళు నాన్న. అదొక ప్రాక్టీస్. అది ఎందుకు ఏమిటి అనేది తెలియదు, ఎస్పెషలీ ఆ నెలవంక కనబడినప్పుడు. ఇప్పటికీ కూడా నేను కూడా అలా బయట నడుస్తున్నప్పుడు, వాక్ చేస్తున్నా ఆర్ డ్రైవ్ చేస్తూ నెలవంక కనబడితే కార్లో ఆర్ యూనో చైన్ ఉంటుంది కదండి మెడకి, ఆ దేవుడి బొమ్మ ఉంటుంది, సో తీసి అలా ముద్దు పెట్టుకుని ఇంట్లో వాళ్ళందరినీ ఒకసారి అలా తలుచుకుంటాను అన్నమాట. ఎందుకో తెలియదు, బట్ ఇట్స్ ఏ ఒక పెద్దవాళ్ళ నుంచి వచ్చిన అలవాటు, హామ్లెస్ అండ్ ఇన్ఫ్యాక్ట్ వెరీ క్యూట్ ప్రాక్టీస్. ఐ డూ దట్ టు. సో అలాంటివి మీరు ఏదన్నా ప్రాక్టీస్ చేస్తే ప్లీజ్ కాల్ అండ్ షేర్ విత్ ఆల్ ఆఫ్ అస్. సరే అండి, ఈ పాట ప్రసాద్ వర్మ రిక్వెస్ట్ మీదుగా ఈ పాట వినేద్దాము. ఇద్దరు సినిమా నుంచి ఈ పాట గెస్ట్ చేసేస్తే ఉంటారు ఏం పాట అనేది, వినేసేయండి. కొంచెం ఫ్యూజన్ టచ్ ఉంటుంది ఇందులో.

రెమాన్ మ్యూజికల్ ఇద్దరు సినిమా నుంచి మీరు విన్న ఆ పాట. సరే అండి, మనకి లక్ష్మి గారు ఫోన్ చేసి, నేను ఇంతకుముందు చెప్పా కదా పాట వినకపోయే ముందు ఇలా నెలవంక కనబడితే పక్కన మన మనకిష్టమైన వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళని చూడడము, వాళ్ళని ఇలా హగ్ చేసుకోవడము, వాళ్ళని ముద్దు పెట్టుకోవడము ఇలా చేస్తూ ఉంటాం కదా. నేనైతే చేస్తానమాట. బట్ ఆవిడ కూడా తన లక్ష్మి గారు కూడా షీ ప్రాక్టీసెస్ అంట. అండ్ దాని వెనకాల రీజన్ ఏంటంటే ఆ టైంలో కనుక అలా మనకి మన ఫ్యామిలీ మెంబర్స్ ని కానీ మనకి ఇష్టమైన వాళ్ళని తలుచుకుంటే వాళ్ళ మీద ప్రేమ అలా ఎన్హాన్స్ అవుతుందంట. క్యూట్ ప్రాక్టీస్ కదా, అండ్ కంప్లీట్లీ హార్మ్లెస్. Why not? Let's do more of those. కదా సరే అండి, మనకి ఇంకొక పాట వినేద్దాం. ఇది కూడా కొంచెం ఫ్యూజన్ టచ్ ఉంటుంది. అనదర్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సినిమా ఒక హింట్ ఇచ్చేస్తున్నాను. ఈ సినిమా పేరు ఏమిటి తెలిస్తే ఫోన్ చేయండి. మనోహర్ గారు ఫోన్ చేసి ఒక వెరీ ఇంట్రెస్టింగ్ రిక్వెస్ట్ ఆర్ సజెషన్ చేశారు. ఐఎమ్ లైనింగ్ దట్ అప్ ఫర్ యూ మనోహర్ గారు. అండ్ ఆయనకి అడిగానమాట, సార్ మీకు మీకు మూఢ నమ్మకాలు ఏమున్నాయి ఆర్ వాట్ ఎవర్ మీ బిలీఫ్స్ ఏంటి అంటే 13 నెంబర్ నుంచి కొంచెం దూరంగా ఉంటారట ఆయన. సో ఎనీవేస్, అండ్ వీ టాక్డ్ అబౌట్ ఇట్, ఎస్పెషలీ ఫ్రైడే ద 13th ఈస్ కన్సిడర్డ్ ఇన్ ఆస్పీషియస్. సార్ ఈ పాట వినేసి వచ్చి మన డిస్కషన్ కంటిన్యూ చేద్దాము. సినిమా పేరు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి.

అరుణాచలం సినిమా నుంచి మీరు విన్న పాట ఉన్ని కృష్ణన్ అండ్ ఐ థింక్ చిత్రమ్మ పాడినట్టున్నారు అండ్ దీనికి సంగీతం అందించింది దేవా గారు. సరే, నిర్మల్ గారు ఫోన్ చేసి ఆయన ప్రాక్టీస్ చేసేది ఆర్ వాళ్ళ అమ్మగారు ప్రాక్టీస్ చేసేది ఆ విశేషాలు షేర్ చేసుకున్నారు. అదేంటంటే వాళ్ళ ఇంట్లో ద యంగెస్ట్ వాడు వాళ్ళ నిర్మల్ గారు తమ్ముడు, వాడు చాలా క్యూట్ గా హ్యాండ్సమ్ గా అప్పట్లో చిన్నప్పుడు కాబట్టి వాడు అన్న. సో నిండు పౌర్ణమి రోజు ఫుల్ మూన్ చూసిన వెంటనే ఇంకెవరిని చూడకుండా అలా కళ్ళు మూసుకుని వాళ్ళ తమ్ముడిని పిలిచి అలా కళ్ళు తెరిచి అలా వాళ్ళ అబ్బాయిని చూసేవాళ్ళంట. అలా అయితే ఇప్పుడు నిర్మల్ గారి వాళ్ళ వైఫ్ కూడా అదే ప్రాక్టీస్ చేస్తారంట, వాళ్ళ అబ్బాయిని చూస్తారంట ఫుల్ మూన్ కనబడినప్పుడల్లా. వెరీ క్యూట్ ప్రాక్టీస్, కంప్లీట్లీ హార్మ్లెస్, వై నాట్, రైట్? ఇంకోటి అండ్ ఆయన రీజనింగ్ ఏంటంటే ఫుల్ మూన్ అంటే ఒక నిండుదనము, ఒక ఒక అందము, ఒక ఆకర్షణ, ఒక పవర్ ఉంటుంది కదా. సో ఆ పవర్ వాళ్ళకి అండ్ పూర్ణాయుషు ఉంటుంది వాళ్ళు ఎవరినైతే చూస్తే వాళ్ళకి అని ఒక చిన్న బిలీఫ్ అక్కడ. మా ఇంట్లో చేసేది ఇంకోటి ఏంటంటే దిస్ ఇస్ సో ఫన్నీ అండ్ క్యూట్ ఆల్సో. చిన్నప్పుడు అందరం కింద కూర్చుని మధ్యలో ఆ గిన్నెలు అవన్నీ పెట్టుకుని కూరలు కూరగాయలు పప్పులు అవన్నీ పెట్టుకుని కంచాల్లో భోంచేసేవాళ్ళం నలుగురం కలిసి, నేను అమ్మా నాన్న అండ్ చెల్లెలు. చేసేప్పుడు ఎవరైనా తుమ్మారనుకో తింటూ ఉన్నప్పుడు తింటే అదేంటది కొన్ని నీళ్ళు ఇలా చల్లేవాళ్ళు తల మీద నీళ్ళు చల్లి అండ్ దిస్ ఇస్ ద ఫన్నీ పార్ట్, ఏ ఊర్లో పుట్టామని అడుగుతారన్నమాట. అప్పుడు మనం ఏ ఊర్లో అయితే పుట్టామో అది చెప్పాలంట. వై ఐ డోంట్ నో, బట్ యా అనుభవం చేసేటప్పుడు తుమ్మితే అలా నీళ్లు చల్లి ఏ ఊర్లో పుట్టామో మనం తలుచుకోవాలట. సో మా ఇంట్లో చేసేవాళ్ళు ఇప్పటికీ ఇండియా వెళ్ళినప్పుడు ఇంట్లో అలా అదే చేస్తారు. ఇట్స్ కంటిన్యూస్ అది. ఎనీవేస్, ఇంకొక మంచి పాట వినేద్దాము, కొంచెం ఫ్యూజన్ టచ్ ఉన్నది. ఈ సినిమా పేరు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. అండ్ ఇది ఎక్కువగా ఈ మధ్య హౌస్ వార్మింగ్ పాటి గృహ ప్రవేశాలప్పుడు ఆ వీడియో షూట్ చేయడము ఇప్పుడు చాలా కామన్ ప్రాక్టీస్ అయింది కదా. దాని ఓపెనింగ్ ఈ పాటతోటి మొదలవుతుంది. తెలిసిపోయి ఉంటుంది నేను దేని గురించి మాట్లాడుతున్నాను. ఆ పాట విందాం.

వాట్ ఎ బ్యూటిఫుల్ రెండిషన్ కదా. అజ్ఞాతవాసి సినిమా నుంచి మీరు విన్న ఆ పాట. ఈ పాట పాడింది నిరంజన రమణన్ గారు. దీంట్లో ఎలక్ట్రిక్ గిటార్, బేస్ గిటార్, అసలు ఆ ఓపెనింగ్ అయితే ఎంత అద్భుతంగా ఉంటుందో, ఒక చిన్న అలా గూస్ పంప్స్ టైప్ లో వస్తాయి. సరే, లక్ష్మి గారు ఫోన్ చేసి వాళ్ళ ఇంట్లో కూడా ఇట్లా భోజనం చేస్తున్నప్పుడు తుమ్మితే గనక ఇట్లా కొంచెం నీళ్లు చిలకరించి ఏ ఊర్లో పుట్టావని అడుగుతారంట. బాగుందండి, మన ఇళ్లలో సిమిలర్ ప్రాక్టీసెస్ అని ఆవిడ షేర్ చేసుకున్నారు. అండ్ ఇంకొకటి చిన్న టాపిక్ ఒకటి తెచ్చారు, దానికి మనము బ్రేక్ తర్వాత మనము ఆ విశేషాలు మాట్లాడుకుందాము. బట్ ఈ లోపల మరి తమ్ముడు పాట విన్నాం కదా, మరి అన్నగారి పాట వినాలి కదా. అన్నగారి పాట వినేసొద్దాము, బ్రేక్ లోకి వెళ్ళిపోతాము. దీంతో సినిమా పేరు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. అలాగే మీకు అలవాట్లు, ప్రాక్టీసెస్, మూఢనమ్మకాలు, ఆ చిన్న బిలీఫ్స్ అలాంటివి ఏమన్నా ఉంటే మీరు తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఐ విల్ కీప్ షేరింగ్, చాలా ఉన్నాయి యాక్చువల్లీ, అవన్నీ కూడా అలా నేను షేర్ చేసుకుంటూ ఉంటాను. అండ్ కీప్ దోస్ కాల్స్ కమింగ్, ఐ లవ్ ఇట్, లవింగ్ ద కాన్వర్సేషన్.

0: నమస్తే బిందు. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
1: చందు, మరి వండనా?
0: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
1: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
0: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
2: కవింతలకి, కేరింతలకి ఎరఫ్ అడ్రస్, రేడియో సురభి.
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మళ్ళీ మరి Farms believes that farming is not backward, it is the future. VVF Agtech INC is your calling for farming. Palembari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
4: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
5: Yes sir.
4: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
5: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tali and catering.
4: Absolutely right. Rajaraj Kitchen lo mana favorite chaat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raval anpisthe. They also offer catering because their food is so irresistible.
6: Visit Rajaraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information visit rkusa.com.
7: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
8: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
7: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, పచ్చని కబాబ్, పరోటా.
8: ఏంది బ్రో, గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
7: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
9: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ ది ఎయిర్వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3. ఇవాళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత నేను, నా పేరు వేణు చెరుకుపల్లి. అండ్ మస్తు రమ్స్ గా జరుగుతుంది ఇవాళ షో. ఐఎమ్ లవింగ్ ఇట్, లవింగ్ దోస్ కాల్స్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ దట్ లవ్ అండ్ సపోర్ట్. శ్రీనివాస్ గారు ఫోన్ చేసి ప్లేలిస్ట్ చాలా బాగుందండి, మంచి పాటలు వినిపిస్తున్నారు అండ్ అలాగే మంచి టాపిక్ కూడా డిస్కస్ చేస్తున్నారు అని. ఆయన చిన్నప్పుడు పల్లెటూరు వెళ్ళినప్పుడు అలా వాళ్ళకు ఒక అలవాటు ఉండేదంట, మేము కూడా చేసేవాళ్ళం, విచ్ ఈస్ ఐ షేర్ దట్. ఇప్పుడు ఉరుములు మెరుపులతోటి వర్షం పడుతుంది అనుకోండి, థండర్ స్టామ్స్ ఉన్నప్పుడు ఎస్పెషలీ ఆ ఉరుము ఆ సౌండ్ వచ్చినప్పుడు అర్జున ఫల్గుణ అని అనుకుంటాము కదా. మీరు ఎంతమంది చేస్తారు అది? ఆ చేసేవాళ్ళు ఇప్పుడు ప్రాబబ్లీ ఎంతమంది చేస్తారో తెలియదు ఇక్కడ, బట్ ఇండియాలో అయితే చేస్తారు. సో అండ్ విచ్ ఐ కెన్ రిలేట్, ఏమని పల్లెటూరు వెళ్ళినప్పుడు సమ్మర్ లో ఆర్ వెనవర్ ఇట్లా వర్షాలు పడుతున్నప్పుడు మా పెదనాన్న అనేవాళ్ళు అర్జున ఫల్గుణ అనేసి. సో శ్రీనివాస్ గారిని అడిగాను ఏం కారణం అయి ఉంటుంది అంటే, ఇప్పుడు ఆ ఉరుముల్ని మెరుపుల్ని తిప్పికొట్టగా ఎవరిని హామ్ చేయకుండా ఉండటానికి తిప్పికొట్టే పవర్ అర్జునుడికి ఉంటుందంట అని. ఆయన దగ్గర ఆ వెపన్స్ ఉంటాయి వాటిని తిప్పికొట్టేది, అందుకే ఆయన పేరు తలుచుకుంటాము అని అని చెప్పారు. ఇఫ్ యూ హ్యావ్ ఎ డిఫరెంట్ రీజన్ ఆర్ ఎ డిఫరెంట్ వర్షన్, ప్లీజ్ కాల్ అండ్ షేర్. సరే అండి, మనకి ఇంకొక పాట వినేద్దాము. ఈ పాట బై ద వే, ఇంతకుముందు మనం విన్న పాట ముగ్గురు మనగాళ్ళు, దీంట్లో ఆ ట్రాన్సిషన్ ఉంటుందండి విద్యాసాగర్ గారి డైరెక్షన్. ఆ క్లాసికల్ నుంచి ఇట్లా ఆ డ్రమ్స్ ఆ బీట్స్ స్టార్ట్ అయ్యే ఆ ట్రాన్సిషన్ ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే నాకు చాలా చాలా ఇష్టము. ఎంత ఇష్టం అంటే మీతో పాటు కలిసి ఇంకొకసారి విందామని అంత ఇష్టము. సరే, మనకి అది వినే ముందు ఒక శ్రోత ఫోన్ చేస్తున్నారు, వారిని ఆన్ ఎయిర్ తీసుకుందాము. గుడ్ మార్నింగ్ రేడియో సురభి, మీ మాట శ్రోతలందరూ వింటున్నారండి. మీ పేరు?
10: పవన్ కుమార్.
9: పవన్ కుమార్ గారు చెప్పండి, ఎలా ఉన్నారు? ఏంటి చెప్పండి పవన్ గారు.
10: అదే ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు అంచనా పాల్గొనే అంటాం.
9: అది అది సరే, ఎందుకు అంటాము అని మీకేమన్నా తెలుసా? నేను చెప్పిన వర్షన్ కరెక్టేనా?
10: ఎందుకంటామంటే విజయుడు కాబట్టి అన్ని యుద్ధాల్లో విజయుడు కాబట్టి.
9: ఓకే ఓకే, ఆసమ్ ఆసమ్. మీరు అనే వల్ల ఓకే ఓకే. ఎనీథింగ్ ఎల్స్, ఎనీ ఏదైనా మూఢనమ్మకాలు ప్రాక్టీసెస్ అగైన్ విచ్ ఎవర్, కొన్ని చాలా వరకు సరదాగా ఉంటాయి, రీజన్ ఏం పెద్దగా ఉండకపోవచ్చు. ఎనీథింగ్ యూ ఫాలో?
10: ఫాలో వేరే వేరే వేరే.
9: ఓకే,
10: హలో,
9: ఉన్నాను పవన్ గారు.
10: చెప్పండి.
9: ఏం లేదు, మీరేమన్నా ఫాలో అవుతారా అని అడిగాను నేను. ఓకే సరే సార్, థ్యాంక్ యూ సో మచ్. అదండి సంగతి. సో యా, ఇంతకుముందు ముగ్గురు మునగాల్లో పాట ఆ ట్రాన్సిషన్ గురించి మాట్లాడుతున్నాం కదా, అది ఇంకొకసారి ఇందామా? ఎందుకు వద్దని తీరలా.

మొత్తం పాటైనా ఇంకోసారి వినొచ్చు, అంత బాగుంటుంది చిత్రమ్మ వాయిస్ లో. చిత్ర వాళ్ళు గారు పాడిన పాట, ముగ్గురు మనగాళ్ళు చిరంజీవి రోజార్ అండ్ రమ్య కృష్ణ నటించిన సినిమా. సరే అండి, మనకి ఫ్యూజన్ అంటే మనకి ఒక శ్రోత ఫోన్ చేశారు, ఆయన పేరు మనోహర్ గారు. కాల్ చేసి వినగారు పాటలేనా ఏదన్నా మ్యూజికల్ బిట్ అయినా కూడా ప్లే చేయొచ్చా అన్నారు. లక్ష్మి గారు మీ రిక్వెస్ట్ కూడా నేను లైన్అప్ చేస్తాను. అలాగే నిర్మల్ గారు కూడా ఒక పాట రిక్వెస్ట్ చేశారు. సో ఐ హావ్ ఆల్ దోస్ లైన్డ్ అప్. ఒకటి తర్వాత ఒకటి వినుకుంటూ వెళ్దాము. సో మనోహర్ గారు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, ఓకే సరే నేను చెప్పను ఈ పాట ఒక వెస్టర్న్ పాటని మన ఇండియన్ స్టైల్లో మార్చి పాడింది. బ్యూటిఫుల్ ఉంటుంది అండి ఇది. ఇది ఎంత వైరల్ అయిందంటే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి దీనికి. సో ఈ పాట ఒరిజినల్ వెస్టర్న్ పాట, ఇంగ్లీష్ పాట, పాడిన ఆర్టిస్ట్ ఎవరు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. స్టూడియో నెంబర్ 972-636-1966. హియర్ వి గో.

సల్యూట్. వాల్యూమ్ తగ్గిస్తాం ముందు. వావ్, వాట్ ఎ రిక్వెస్ట్ మనోహర్ గారు, అమేజింగ్. ఎలా అంటే ఇంకా మీరు ప్రాబబ్లీ మైక్ ఆఫ్ చేయడం మర్చిపోయాను, అట్లా ఆ చిటిక వేసుకుంటూ ఎంజాయ్ చేశారన్నమాట నేను ఈ సాంగ్ ని. ఆల్వేస్ లవ్డ్ ఇట్, వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్స్. ఎంత ఇండియన్ రాగా అని ఆ గ్రూప్ వాళ్ళు 9 ఇయర్స్ బ్యాక్ ఈ సాంగ్ రిలీజ్ చేశారు, కర్ణాటక వర్షన్ ఆఫ్ షేప్ ఆఫ్ యూ. ఎడ్ షీరన్ ఈజ్ ద ఆర్టిస్ట్. భాస్కర్ గారు ఫోన్ చేసి సరైన సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ దట్ కాల్ భాస్కర్ గారు, అండ్ థ్యాంక్ యూ ఈవెన్ మెయిన్ మోర్ థ్యాంక్స్ టు మనోహర్ గారు ఫర్ రిక్వెస్టింగ్ దిస్. సరే అండి, మనకి మనం కామన్ గా ప్రాక్టీస్ చేసే కొన్ని కొన్ని బిలీఫ్స్ ఎందుకు చేస్తామో కూడా తెలియదు. ఒక్కోసారి మన పెద్దవాళ్ళని చూసి మనం చేస్తూ ఉంటాం, మూఢనమ్మకాలు అనొచ్చు, లేకపోతే ప్రాక్టీసెస్, బిలీఫ్స్, వాట్ ఎవర్ యు వాంట్ నేమ్ ఇట్, హూ ఇస్ ట్రైయింగ్ టు లేబుల్ ఇట్ కదా. అలాంటివి కొన్ని షేర్ చేసుకుంటూ వెళ్తున్నాము, అండ్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ absolutely harmless, and actually as a matter of fact chala cute ga annanga untai aa practices, but konni untai avi enta ai. ఓకే, ఫస్ట్ బిఫోర్ ఐ షేర్ దాదా వన్, ఒక ఇంకొక క్యూట్ ప్రాక్టీస్ ఏంటంటే, మా ఇంట్లో మేము చేసేది ఎస్పెషల్లీ నేను కానీ సిస్టర్ కానీ ఇండియా వెళ్ళినప్పుడు అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు, అఫ్ కోర్స్ ఇంకందరి మొహాలు ఇలా వాడిపోయి ఉంటాయి కదా, మనకు కూడా బాధ వస్తుంది, అబ్బా అమ్మ నాన్న వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతున్నాము, మళ్ళీ ఎప్పుడు వస్తామో అని ఒక చిన్న బాధ ఉంటుంది. అండ్ మా ఇంట్లో అయితే ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి కార్లో కూర్చున్నప్పుడు అమ్మ ఎదురొస్తుంది, అలా ముందు కొంచెం ముందుకు వెళ్ళి ఇలా తిరిగి కార్ ఇలా స్టార్ట్ అవుతుంటే అమ్మ ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది అన్నమాట. అలా జరిగితే, అలా చేస్తే మన ప్రయాణం చాలా సుఖవంతంగా జరుగుతుందని ఒక బిలీఫ్. ఐ డోంట్ కేర్ ఇఫ్ దట్ ఈస్ ట్రూ ఆర్ నాట్, ఐ విల్ డూ ఇట్ ఎవ్రీ సింగిల్ టైం. మీలో ఎంతమంది చేస్తారు, మీ ఎంతమందికి అలవాటు ఉంది? కాల్ అండ్ షేర్, ఇదర్ ఆన్ ఎయిర్ ఆర్ ఆఫ్ ఎయిర్, బోత్ వర్క్స్. సరే, మనకి ప్రసాద్ వర్మ గారు ఒక ఇంకొక సాంగ్ సజెస్ట్ చేశారు. ఇది ఆయన ఆయన రిక్వెస్ట్ సాంగ్, ఆల్రెడీ వినిపించాను, బట్ ఐ ఇంకొక సజెస్ట్ చేశారు మన థీమ్ లోకి ఫిట్ అయ్యే పాట, అండ్ ఐ అబ్సల్యూట్లీ 100% అగ్రీ, ఇట్ ఈస్ ఎ ఫ్యూజన్ సాంగ్ అండ్ చాలా క్యూట్ గా కూడా ఉంటుంది, మధ్యలో చిన్న ర్యాప్ కూడా ఉంటుంది. సినిమా పేరు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. 9726361966 ఇస్ ది నంబర్ టు ది స్టూడియో.

స్టాప్ దట్ సాంగ్, ఎందుకంటే అది కాదు. ఆయన సజెస్ట్ చేసింది ఇది. లెట్ మీ డూ దిస్ వన్.

చంద్రకళ పాట. ఈ సినిమా నుంచి ఇది అదర్స్. వివి వినాయక్ డైరెక్షన్ లో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ పాడింది. హూ ఎల్స్ ఇలాంటి సోల్ఫుల్ మెలడీ పాటలు పాడాలంటే హరిహరన్ గారు. దీంట్లో హడావిడు మ్యూజిక్ ఉంటుంది, పక్కన వెనకాల అట్లా ర్యాప్ ఉంటుంది, అయినా కూడా ఆయన మాత్రము ఏదో ఒక కచేరీ చేస్తున్నట్టు అలా సూదింగ్ ఆ పాట నడుస్తుంది. సో మన ఫ్యూజన్ కేటగిరీలోకి డెఫినెట్లీ డెఫినెట్లీ ఫిట్ అవుతుంది. ఫిట్ అవ్వకపోయినా ఫిట్ చేద్దాం, మన షో కౌన్ పుచ్చరా, రైట్? ఎనీవేస్ థ్యాంక్ యూ ఫర్ దట్ సజెషన్ ప్రసాద్ వర్మ. అండ్ ఇంకొక పాట వినేద్దాము. అమ్మో నా ప్లే లిస్ట్ లో పాటలు అయిపోతున్నాయి. మీకేమన్నా తెలిస్తే ఇంకా స్టూడియో ఫోన్ చేసి సజెస్ట్ చేయండి. ఫ్యూజన్ బేస్డ్ ఇది కూడా. యాక్చువల్లీ ఈ సినిమా పేరు కంటే, ఇప్పుడు మనం వినబోయే సినిమా పేరు కంటే, దీనికి మ్యూజిక్ కంపోజ్ చేసింది ఎవరు తెలిస్తే స్టూడియో ఫోన్ చేసి చెప్పండి. స్టూడియో నెంబర్ 972-636-1966. ఎంత బ్యూటిఫుల్ సాంగ్, అండ్ ఎంత ఇదేంటి పిక్చరైజ్ చేసిన వెనకాల సీనరీస్ కూడా, ఆ లొకేషన్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. ఒక చిన్న స్లో మోషన్ లో ఉంటుంది మూవీ పిక్చర్, ఈ సాంగ్ పిక్చరైజేషన్ కూడా. ఆల్ ఆఫ్ దోస్ ఎలిమెంట్స్ దే కంప్లీట్లీ ఎన్హాన్స్ ద ఫ్లేవర్. బాగా నోరూరుస్తున్నా కదా, కదా వినేద్దాం.

ఎంత అద్భుతమైన కాంపోజిషన్ కదా ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్షన్ లో ధర్మచక్రం సినిమా నుంచి మీరు విన్న పాట. సరే అండి, ఇంకా మనము బ్రేక్ కి చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి ఇంకొక పాట వినేసి, అండ్ ఈ పాట మనకి రెండు సార్లు విన్నాము, రెండు రీమిక్స్ ఆర్ ఫ్యూజన్ అని చెప్పచ్చు. ఒకటి మనము భలే భలే మొగాడివే సినిమాలోంచి వింటే, ఈ పాట సేమ్ కృతిని ఇంకొక సినిమాలో వాడారు, బాలకృష్ణ గారి సినిమా. సరే, ఆ పాట విని మనం బ్రేక్ లోకి వెళ్ళిపోదాం. బ్రేక్ తర్వాత మళ్ళీ మన కాన్వర్సేషన్ కంటిన్యూ చేద్దాం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Ayurvedam lo food enta mukhyamo, surroundings kuda ante important. The calmer the space, the better your body savors every flavor. At Sri Krishna Vilas, prati detail, prati delicacy is crafted to give you the perfect experience. Me weekday tiffins nunchi, Sunday family feast taka. Sri Krishna Vilas gives you a space where conversations flow, hearts relax, and every bite feels like home. Sri Krishna Vilas, now serving in Frisco, 13215 Main Street, Frisco, Texas, or call 469-269-6476. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీత్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీత్రీ ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీత్రీ అట్ 919-491-4514. ఫ్రమ్ కేఆర్ to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
1: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
3: కార్యక్రమంలో చివరి గంటలోకి వచ్చేసాము. అప్పుడే ఇవాళ మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ ది ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తాం. ఇవాళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత నేను, నా పేరు వేణు చెరుకుపల్లి. ఇంతవరకు మనము ఫ్యూజన్ బేస్డ్ సాంగ్స్ వింటూ వస్తున్నాం. అంటే కొంచెం మన తెలుగు కర్ణాటిక్ మ్యూజిక్ అండ్ వెస్టర్న్ టచ్ ఇవి రెండు కలిపి మేళవించిన పాటలు వింటూ వస్తున్నాము. కొన్ని నాట్ నెసెసరీలీ అవే అవ్వకపోయినా కొంచెం ఆ ఫ్లేవర్ ఉన్నవి వింటూ వస్తున్నాం. బికాస్ అలాంటివి ఉన్నవి చాలా చాలా కొన్ని ఉన్నాయి మన తెలుగు సినిమాలో. సో బట్ వింటూ వస్తున్నాము అండ్ మీరు కూడా చాలా సజెస్ట్ చేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ప్లేలిస్ట్ బాగుందని ఒక శ్రోత ఫోన్ చేసి ప్లేలిస్ట్ షేర్ చేయమని అడిగారు. ఐ ఫెల్ట్ సో గుడ్ ఆ రిక్వెస్ట్ విన్నాక. సరే, అండ్ పక్కన మన ఫనీ కాన్వర్సేషన్ సైడ్ కాన్వర్సేషన్ ఏంటంటే మనం మనకున్న మూఢనమ్మకాలు, మన ప్రాక్టీసెస్ చిన్నప్పటి నుంచి అలా కొన్ని వస్తూ ఉంటాయి. అవి ఎందుకు చేస్తామో ఏవో తెలీదు, బట్ అగైన్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ హార్మ్లెస్. ఇంకొకటి నాకు గుర్తొచ్చింది ఏంటంటే, అండ్ దిస్ ఈస్ సో ఫన్నీ, తలుచుకుంటే నవ్వు వస్తుంది. ఇక్కడ మనకి షవర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో మనము ఇక్కడ మర్చిపోయాను ఆ ప్రాక్టీస్ ఏంటో చెప్తాను. ఇండియా వెళ్ళినప్పుడు మా ఇంట్లో షవర్ పాడైపోయింది అనమాట, అండ్ సో బకెట్ లో హాట్ వాటర్ నింపుకుని మగ్ తోటి స్నానం చేశాను. ఎట్లా అంటే, అండ్ అంత నీళ్ళంతా అయిపోయిన తర్వాత ఇంకా చివరి మగ్ తో వాటర్ పోసుకున్నాక చేతిలో కొన్ని నీళ్లు తీసుకుని ఇలా తల చుట్టూ తిప్పుకునే వాడిని అనమాట నేను. ఎట్లా వచ్చింది నాకు అది అంటే, చిన్నప్పుడు అమ్మ వాళ్ళు స్నానం చేయించినప్పుడు చివరిన ఇట్లా నీళ్లు తిప్పి చిరంజీవ శతాయుషు అని దీవించేవాళ్ళు. అండ్ తర్వాత తర్వాత నేను స్నానం చేయడం సొంతంగా అలవాటైనా కూడా అది ఆ ప్రాక్టీస్ అలాగే ఉంది. కానీ వాట్స్ ఫనీ ఇస్ ఇప్పటికీ ఇండియా వెళ్ళినప్పుడు ఆ మగ్తో స్నానం చేసినప్పుడు చివరిలో తెలియకుండానే ఇలా తల చుట్టూ నీళ్లు తిప్పుకునేవాను. అది ఎంత మసల్ మెమరీ మనలో ఎలా ఉండిపోతుందంటే, సమ్ ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ కదా. సో అది మనకి ఎలా అయితే మనకి ఒకసారి బైక్ తొక్కడం నేర్చుకున్నాక మనం ఇయర్స్ తరబడి మనం బైక్ తొక్కకపోయినా కూడా నెక్స్ట్ టైం బైక్ ఎక్కినప్పుడు అలా వచ్చేస్తుంది మనకి. వీ డోంట్ హ్యావ్ టు లెర్న్ ఇట్ ఆల్ ఓవర్ అగైన్. సో అది చాలా ఫనీగా వస్తుంది. ఇంకొకటి, మీరు ఎప్పుడన్నా గమనించారా, ఎస్పెషలీ ఆర్టీసీ బస్ స్టాండ్ లో అలా నుంచినప్పుడు బస్సు బయలుదేరే ముందు డ్రైవర్ కొంచెం ముందు గేరేసి, ఫస్ట్ గేరేసి ఆ బస్సుని కొంచెం ముందుకు పోనిచ్చి అండ్ దెన్ రివర్స్ చేసుకుంటారు. హ్యావ్ యూ నోటీస్ దాట్? ఎందుకంటే అలా ముందుకు వెళ్లే ప్రయాణం వెనకబడిపోకుండా స్టార్ట్ చేయడమే కొంచెం ముందుకు వెళ్తే తర్వాత ప్రయాణం అవిఘ్నంగా జరుగుతుంది అనేసి వాళ్ళ ప్రాక్టీస్ అన్నమాట, వాళ్ళ అలవాటు. ఎనీవేస్, వాంటెడ్ టు షేర్ దోస్ థింగ్స్. అలాగే మీకేమైనా మీరు అబ్జర్వ్ చేసినా, మీరు ఇంకా ఫాలో అవుతున్నా కూడా తప్పకుండా షేర్ చేయండి. సరే, ఒక మంచి బ్యూటిఫుల్ పాట అండి. ఇది ఫ్యూజన్ అంటారా, ఐ డోంట్ నో, బట్ కొంచెము ఆ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి వినిపించే సాహసం చేస్తున్నారు. సో బేర్ విత్ మీ, బట్ అగైన్ రిగార్డ్లెస్ యూ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్. బట్ నిద్రపోకండే, వార్నింగ్.

0: ఇందిర సినిమా నుంచి మీరు విన్న పాట, హరిహరన్ గారి వాయిస్ మెస్మరైజింగ్ వాయిస్ అని చెప్పచ్చా? ఐ థింక్ ఇట్స్ ఫేర్ టు కాల్ ఇట్ దాట్. శాస్త్రి గారి సాహిత్యం, చిన్న బోద మరి చిన్ని ప్రాణం, ఎంత క్యూట్ గా పాడతారు. సటిల్ గమకాలుంటాయండి అసలు ఈ పాటలో. వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్స్ అని చెప్పొచ్చు. రమాన్ మ్యూజికల్, పెద్ద మ్యూజిక్ ఉండదు, హడావిడి ఉండదు, అలా సోల్ఫుల్ గా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎనీవేస్, మనకి లక్ష్మి గారు ఫోన్ చేసి ఒక పాట కాదు కానీ యూ విల్ ప్రాబబ్లీ రిలేట్, నేను ఇది ప్లే చేయడం మొదలెట్టాక ఏ సినిమా అని అడుగుతాను. యా, ఇప్పుడే అడిగేస్తున్నాను, సినిమా పేరేంటో తెలుసు చెప్పండి. ఐఎమ్ ష్యూర్ మీలో వందల మంది అందరికీ తెలిసి ఉంటుంది ఫర్ ష్యూర్, బట్ ఐ వాంట్ టు హియర్ ఫర్ యువర్ వాయిస్. అందుకే అడిగాను ఆ క్వశ్చన్. బట్ ఏంటంటే, కొంతమందికి అప్పట్లో వెస్టర్న్ మ్యూజికే గొప్ప అలా అని, మనకేమో మన మ్యూజికే గొప్ప అని, సో అలా కొంచెం ఆ ప్రైడ్ ఉంటుంది. ప్రైడ్ ఉండడంలో తప్పలేదు, అబ్సల్యూట్లీ యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ కల్చర్, యువర్ ధర్మ అండ్ యువర్ ప్రాక్టీసెస్ వాట్ ఎవర్ దే మే బి. బట్ అట్ ది సేమ్ టైమ్ ఇంకొక కల్చర్ ని కానీ ఆర్ ఇంకొక ఫార్మ్ ఆఫ్ మ్యూజిక్ ని కానీ అవమానపరిచే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ సే అర్హత వెరీ వెరీ ఫ్యూ పీపుల్ ఉంటారు. అసలు ఎవరికి ఉండకూడదు, నాకైతే డెఫినెట్లీ లేదు, ఎవరికి కూడా ఉండకూడదు, బికాస్ ఎవ్రీథింగ్ ఈస్ బ్యూటిఫుల్. సో అలాంటిదే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ఒక చిన్న బిట్ ఈ మూవీలోంచి ప్లే చేయమని లక్ష్మి గారు అడిగారు. లెట్స్ లిసన్ టు దాట్. ఈ సినిమా పేరేంటి?
1: ఇందులో మూడు అక్షరాలు పలకాలంటే మీరు మూడు చెరువు నీళ్లు తాగాలండి.
2: అలాగా, ఇది ఒక్కసారి అనంటే చూద్దాం.

Mm-hmm.

0: సాపా సా తెలుగు సంగీతం అన్నారే, ఏది? నేను ఒక చిన్న రాగం పాడతాను అనండి. హియర్ ఆఫ్ ద డోంట్ బి సిల్లీ స్టూపిడ్ అండ్ చైల్డిష్.
1: Let's not be silly, childish and stupid. Anyways, the many things. First of all, thank you Lakshmi garu for that request. Ee sannivesamlo it's a very powerful message that sends in today. Music, it's a cliche thing, but music language undadantaru kada, it goes across the regions, across the languages, across continents. Speaking of the continents, ee unique singing style undi, yodli antaru. I hope I'm saying that right. Adi manaki ఆ వోకల్ పిచ్ చాలా క్విక్ గా మారిపోతూ ఉంటుంది. అండ్ మన చెస్ట్ వాయిస్ నుంచి హెడ్ వాయిస్ కి అలా ట్రాన్సిషన్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో యోడ్లే ఇంతకుముందు ఇది వీళ్ళు పశువులు కాసేవాళ్ళు ఆవుల్ని పిలవడానికి ఈ సౌండ్స్ చేసేవాళ్ళంట, తర్వాత అది మ్యూజిక్ అయిపోయింది కదా. సో ఎనీవేస్ అదొకటైతే, సెకండ్ మెస్మరైజింగ్ థింగ్ ఏంటంటే ఆ మ్యూజిక్ కూడా బాలుగారు ఎంత క్యూట్ గా ఎంత సునాయాసంగాను, బికాస్ ఇట్స్ డెఫినెట్లీ నాట్ ఈజీ. అండ్ ఆయన వాయిస్ పోయింట్ ఉంది కూడా ఈ ఇది పాడిన తర్వాత. హీ ప్రాబబ్లీ నీడెడ్ టు రెస్ట్ హిస్ వోకల్స్ ఆఫ్టర్ సింగింగ్ దిస్, బట్ చాలా కాంప్లికేటెడ్, హై పిచ్ ఉంటుంది కదా, సో గొంతు గీరపోతుంది. బట్ యా, ఆయన నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్. సరే అండి, నాకు ఓ యా ఇంకొక రిక్వెస్ట్ సాంగ్ ఉంది. అండ్ ఐ బీన్ నిర్మల్ గారు ఫోన్ చేసి ఒక మంచి పాట రిక్వెస్ట్ చేశారు. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ లాంగ్ సాంగ్ బట్ బ్యూటిఫుల్ సాంగ్. సినిమా పేరు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. ఐఎమ్ యాక్చువల్లీ సర్ప్రైజ్, ఇంతకుముందు మీరు విన్నదానికి ఆన్సర్ చేయలేదు ఏ సినిమాలో అది అని అడిగాను కదా. బట్ ఐఎమ్ అస్యూమింగ్ దట్ వేరే వాళ్ళు చేస్తుంటారులే అని మీరు చేసి ఉండకపోవచ్చు. దట్స్ ఓకే, మిమ్మల్ని క్షమించేస్తున్నా. అండ్ ఈ పాట విందాం. ఇది నిర్మల్ గారు చాలాసేపు అయింది రిక్వెస్ట్ చేసేది. సారీ టు కీప్ యూ వెయిటింగ్. ఐ హోప్ యూఆర్ స్టిల్ లిస్నింగ్ నిర్మల్ గారు.

దళపతి సినిమా నుంచి మీరు విన్న పాట అమేజింగ్. దీంట్లో ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయో ఇందులో, ఎస్పెషల్ ఆ ఇంటర్లూడ్ లో. అదేవిధంగా ఆ ఇంటర్లూడ్ ఒక దాదాపు ఒక 1.5-2 minutes ఉంటుంది. చాలా పెద్ద పాట. సరే అండి, మనకి వెరీ వెరీ స్పెషల్ పర్సన్ కాల్డ్ అనంత్. మీలో ఎంతమంది గుర్తుంది? మా అనంత్ కాల్ చేసి ఒక పాట రిక్వెస్ట్ చేశారు. మన థీమ్ లోకి దాదాపుగా ఫిట్ అయ్యే సాంగ్. ఈ సినిమాలో ఈ అన్ని పాటలు బాగుంటాయి, ఆఫ్ కోర్స్ చాలా చాలా అంటే చాలా బాగుంటాయి, బట్ ఒక పాట డామినేట్ చేసేస్తుంది సినిమాలో. అంతే కదా, అన్ని ఆల్బమ్లు అన్ని బాగానే ఉన్నా కూడా ఒక్క పాటనే రిపీట్ మోడ్ లో వింటూ ఉంటాం. ఇలాంటిది కూడా ఈ పాట కొంచెం తక్కువగానే వింటాం, ఎందుకంటే వేరే పాటలు డామినేట్ చేస్తాయి. ఎనీవేస్, ఇంకా టీజ్ ఆపేసేసి పాట విందాము. బట్ పాట వినబోయే ముందు ఒక్కసారి మళ్ళీ రాధాకృష్ణ టెంపుల్ శ్రీ వారి ఆహ్వానంని మా ద్వారా మీకు అందిస్తాను. అదేంటంటే, ఈ జులై 1వ తారీఖు నుంచి జులై 5వ తారీఖు దాకా ఈ 5 రోజులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం జరుగుతుందండి. అండ్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి బాలాజీ మూల విరాట్ విగ్రహం అండ్ గర్భగృహం అన్ని ఇన్స్టలేషన్స్ జరుగుతున్నాయి. అండ్ ఈ సందర్భంగా చాలా హోమాలు అండ్ వేద పఠనం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. డిఫరెంట్ డివోషనల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ జరుగుతాయి. సో మీరు తప్పకుండా ఏదో ఒక రోజు కనీసం ఆర్ అన్ని రోజులు వీలవుతే వెళ్ళి స్వామివారి ఆశీర్వాదాలను పొందమని మా ద్వారా రాధాకృష్ణ టెంపుల్ వాళ్ళు చెప్తున్నారు. ఆల్ డివోటీస్ అండ్ ఫ్యామిలీస్ ఆర్ వెల్కమ్. డొనేషన్స్ అండ్ స్పాన్సర్షిప్స్ ఆర్ వెల్కమ్. విజిట్ radhakrishnatemple.net ఫర్ డొనేషన్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్. రాధాకృష్ణ టెంపుల్, ఆలన్, టెక్సస్, జులై 1వ తారీఖు నుంచి 5వ తారీఖు దాకా. అలాగే A2B అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ తోటి వాళ్ళు మనకి మన వంటల్ని చాలా సులభంగా చేసుకునేలాగా ఇన్స్టెంట్ మిక్సెస్, పౌడర్స్, మసాలాస్, పేస్ట్స్ ఇవన్నీ కూడా అండ్ అఫ్ కోర్స్ పచ్చళ్ళు అందుబాటులో ఉంచారు. ఫ్రమ్ ఫ్లఫీ రాగి ఇడ్లీస్, గోంగూర రైస్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళ దగ్గర కొనేసుకుని మనం నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎల్మ్ లొకేషన్స్ లో ఉన్నాయి. ఆర్ యూ కెన్ ఆల్సో విజిట్ A2BTexas.com ఆర్ కాల్ 214-872-2345 ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. సమ్మర్ వచ్చేసాయి అండ్ నియర్ 100 degrees టెంపరేచర్స్ ఉంటాయండి నెక్స్ట్ 10 డేస్. సో జాగ్రత్తగా ఉండండి, అవసరమైతేనే బయటకు వెళ్ళండి, వెళ్ళినా కూడా హ్యాట్స్ అండ్ సన్ స్క్రీన్ అయితే తప్పకుండా వాడండి. బట్ సమ్మర్ అంటే ట్రావెల్, ట్రావెల్ అంటే ఫన్. బట్ ఆ ఫన్ ని రూయిన్ కాకుండా ఉంచడానికి ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ వాళ్ళు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆఫర్ చేస్తున్నారు. సో యూ కెన్ ట్రావెల్ విత్ పీస్ ఆఫ్ మైండ్. లైఫ్ కెన్ చేంజ్ ఇన్ ఎన్ ఇన్స్టెంట్ కదా, బట్ యువర్ హెల్త్ కవరేజ్ డజంట్ హ్యావ్ టు. మీరు ఒకవేళ జాబ్ కోల్పోయినా ఆర్ ఇన్సూరెన్స్ కవరేజ్ ల్యాప్స్ అయినా కూడా ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ వాళ్ళు అఫోర్డబుల్ ప్రైస్ లో కవరేజ్ ని మీకు అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి అందిస్తారు. సో ప్లీజ్ విజిట్ SNRinsurance.com ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. ఓకే, సరే నేను టీస్ చేస్తూ వచ్చిన పాట వినేద్దాం. అనంత్ రిక్వెస్ట్. అనంత్, అగైన్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ ఇన్ అండ్ ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ. ఈ పాట ఏం క్వశ్చన్ అడుగుదాము, ఏం క్వశ్చన్ అడుగుదాము? మ్యూజిక్ డైరెక్టర్ గురు

0: ఆఫీసిన్ నుంచి మీరు విన్న పాట అనురాధ గారు ఫోన్ చేసి సరైన సమాధానం చెప్పారు. శశి ప్రీతం ఇది ఆయన డెబ్యూ మూవీ అనమాట. అండ్ ఈ సినిమా తీయడానికి శశి ప్రీతం ఒక్క రూపాయి కూడా ఛార్జ్ చేయలేదంట. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ లాంచ్ అవ్వడమే, దానికి వర్క్ చేయడమే తనకి ఒక రెన్యూమరేషన్ లాగా ట్రీట్ చేశారు. తర్వాత సినిమాలు తీశారు అండ్ యూనో డైరెక్టర్ అయ్యారు అండ్ దెన్ ప్రొడ్యూసర్ అయ్యారు అండ్ ప్రొడ్యూసర్ ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి దాదాపు ఆ టైంలలోనే ఒక 16 crores లాస్ లో ఉన్నారంట. దాని తర్వాత కొంచెం ఆయన అలా తెరమరుగైపోయారు. ఎనీవేస్, బ్యూటిఫుల్ సాంగ్ రిక్వెస్ట్, థ్యాంక్ యూ అనంత.
1: Radhika, next week my office event ki please take care of the catering, okay?
2: Sure.
1: How many people are we expecting? 5K anukuntunna, but koncham more baagunte inka ekkuva avachchu.
2: Idi office party aa leka jatra?
1: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
3: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
4: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
3: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
5: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా Cash and Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
6: Oh, hello, dinner plans ఏంటి? గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
7: What a day, I'm completely exhausted. Dinner plans ఏంటి?
8: నేనేం వండలేదు ఈరోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
9: Every time, okate question. Dinner plans, ain'ti. Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
10: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
10: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
11: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
0: ఆ యాడ్ ఎప్పుడు విన్నా కూడా, ఎన్నిసార్లు విన్నా కూడా అలా ఒక నవ్వు వస్తుంది. బ్యూటిఫుల్ డన్ బై అవర్ వెంకట్ అండ్ శ్రీవిద్య. సరే అండి, నా దగ్గర అయితే ఫ్యూజన్ బేస్డ్ సాంగ్స్ అయిపోయాయి, ఇంకా చేతులు ఎత్తేస్తున్నాను. అన్లెస్ యూ హ్యావ్ ఎనీ సజెషన్స్, ఐఎమ్ ఎండింగ్ దట్ సెగ్మెంట్ రైట్ దేర్. అండ్ చివరి 30 మినిట్స్ లో నాకు నచ్చిన పాటలు అండ్ యూ నో వాట్ ఈస్ కమింగ్. ఫ్యూజన్ బేస్ సాంగ్స్ లో మా వాడి పాటలు ఎక్కడ దొరకలేదు, అందుకే ఆ సెగ్మెంట్ ఇంకా అందుకని కాదు, అందుకే సెగ్మెంట్ అయిపోయాక ఆ పాట ఒకటి వేసుకుని ఆ ఫార్మాలిటీ కూడా తీర్చుకుందామని ఇలా ఈ పాటతోటి చివరి 30 మినిట్స్ స్టార్ట్ చేద్దాం. ఈ లోపల మీకేమైనా కానీ రిక్వెస్ట్స్ కానీ డెడికేషన్స్ కానీ ఆర్ ఉంటే తప్పకుండా స్టూడియో ఫోన్ చేసి రిక్వెస్ట్ చేయొచ్చు. నెంబర్ 9726361966. మీరు వింటున్నారు వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ ది ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సురభి అమెరికాలో. తెలుగు నేస్తా మీ వ్యాఖ్యాత వేణు చెరుకుపల్లి. ఈ పాట ఈ సినిమాలో తెలుస్తే

0: పరిచయం ఈ అనుభవం మత్తుగుంది బావా.
1: వారసుడి సినిమా నుంచి మీరు విన్న ఆ పాట తప్పదండి, వేసుకోవాలి. మరి మన షో చేస్తున్నప్పుడు మనకు మన వాళ్ళ పాట పడాల్సిందే కదా, తప్పదు కదా. ఎనీవేస్, కానీ ఈ పాట ఎందుకు ఫిక్స్ చేశా అంటే, చివరిలో ఇద్దరు కలిసి పాడుతుంటే ఒకళ్ళు లైన్ మర్చిపోతే ఇంకొకళ్ళు స్టార్ట్ చేసినట్టు అలా ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ ఒకటి ఉంటుంది ఈ పాటలో. ఐ డోంట్ థింక్ బాలు గారు చిత్ర గారు కలిసి పాడారని, ఎందుకంటే వాళ్ళు సెపరేట్ గా పాడేసి వెళ్ళిపోతారు, తర్వాత దాన్ని మర్జ్ చేస్తారు అనుకోండి. బట్ ఒక క్యూట్ గా

ఇది అనిల్ రావిపూడిది కొత్త మూవీ వస్తోంది కదా, పేరు కూడా పెట్టలేదు, బట్ వాళ్ళ పిక్చర్ వేసేసి ఈ సాంగ్ ఆ మూవీలోది అని యూట్యూబ్ లో పెట్టారు. ఐ డోంట్ నో, బట్ యు నో వాట్, ఇట్స్ ఓకే. పాట చాలా బాగుంది, ఎంత చక్కగా పాడాడు. ఐ థింక్ ఇట్స్ ఎ ప్రైవేట్ సాంగ్. జస్ట్ ఊరికే వాళ్ళ ఆ మూవీలోంచి ఒక ఫోటో పెట్టారో ఏమో తెలీదు, డజంట్ మ్యాటర్. మ్యూజిక్ ఎలా ఉన్నా ఎంజాయ్ చేయాలి. ఈ పాట మాత్రం చాలా బాగుంది. సింగర్ ఎవరో గానీ ఐ కుడెంట్ ఫైండ్ మచ్ ఇన్ఫర్మేషన్, బట్ చాలా బాగా పాడాడు.

సరే ఇంకొక స్పీకింగ్ ఆఫ్ ప్రైవేట్ ఆల్బమ్, మా హేమంత్ కాల్ చేసి ఒక పాట రిక్వెస్ట్ చేశారు. ఫ్యూజన్ వర్షన్ లోకి వస్తుంది, అనదర్ ప్రైవేట్ ఆల్బమ్ నుంచి పాట, బట్ బాగుంటుందంట. నేనైతే వినలేదు, ఆర్ అట్లీస్ట్ ఐ కుడెంట్ ఐడెంటిఫై రైట్ అవే, వింటే గుర్తుపడతానేమో. వినిద్దాం.

0: వాట్ ఇస్ సాంగ్ హేమంత్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రిక్వెస్టింగ్. ఇది త్యాగరాజ్ కృతి, ఆగమ్ బ్యాండ్ వాళ్ళు పాడారు. మన వాళ్ళకి మనవి ఆలకించరాదటే, బ్యూటిఫుల్. మనకి హరి గారు రాధాకృష్ణ టెంపుల్ ఆలయం నుంచి వారు ఆన్ ఎయిర్ ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ హరి గారు, ఎలా ఉన్నారు?
1: నమస్కారం అండి.
0: నమస్కారం. మీరు కాల్ చేస్తారని వెయిట్ చేస్తూ ఉన్నా ఇందాక నుంచి. ఎనీవేస్ మనకి 10 నిమిషాలే ఉంది కాబట్టి చక్కచక్క మనము మన టాపిక్ లోకి వెళ్ళిపోదాము. నేను 2-3 సార్లు చెప్పాను కూడా రేడియోలో, మనం 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ప్రాణ ప్రతిష్ఠ నడుస్తోంది. బట్ ఆ డీటెయిల్స్ కొంచెం షేర్ చేస్తారా మీరు మా అందరితోటి హరి గారు?
1: అండి, మనకు రాధాకృష్ణ టెంపుల్ ఆలయం లో 1 నుంచి 5 వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. 4న ఇండిపెండెన్స్ డే వీకెండ్ ఆ రోజు ప్రతిష్టా కార్యక్రమం జరుగుతోంది. మనకు 1న సాయంకాలం విక్షుక్షేన పూజ, పుణ్యావాచనము, మన్ తన్ శుద్ధి, దశవిధ శుద్ధి, అలా ఆరత్విక్ పరిణామం, అలా ఉన్నాయి కొన్ని కార్యక్రమాలు. 1 సాయంకాలం మొదలవుతుంది. 2, 3 ఏమో ఉదయము సాయంకాలము ఆదివాస హోమాలు, నానా విధాల ఆదివాసాలు, జలాదివాసం కానీ శయ్యాదివాసం కానీ ధాన్యాది రత్నాది అన్ని ఆదివాసాలు జరగబోతున్నాయి. తర్వాత మనకి విశేషంగా అందరూ పాల్గొనేటట్టుగా పూజలు కూడా ఉన్నాయండి. గురువారం రోజు సాయంకాలము వెంకటేశ్వర మహాపూజ అని, మనకు స్వామి ప్రతిష్ఠ జరగడానికి ముందు ఆయన్ని విశేషంగా మనము కొలుచుకొని ఆ కుంభంలో ఆ ద్రవ్యాలతో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ముందుకెళ్తామన్నమాట. అలాగే అమ్మవారికి శుక్రవారం సాయంకాలము త్రిమూర్తులు, త్రిశక్తులు, తర్వాత అష్టలక్ష్ములకు కుంకుమార్చన, విశేషంగా 1008 మహిళలతో ప్లాన్ చేస్తామండి. అందరూ పాల్గొనొచ్చు, అందరూ రిజిస్టర్ చేసుకోవచ్చు. చాలా నామినల్ గా పార్టిసిపేషన్ కోసం, కమిట్మెంట్ కోసం ఒక $21 అలా పెట్టామండి డొనేషన్. సో అందరూ రిజిస్టర్ చేసుకోవచ్చు, అందరికీ ఇన్వైట్ ఉంది. మీరు మన శ్రోతలందరికీ విజ్ఞప్తి కలిగించవచ్చు రమ్మని. తర్వాత శనివారం రోజు ఉదయం మహాపూర్ణాహుతి, దాని తర్వాత మనకి నేత్రోన్మేళనము అంటే ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం ఉంటుంది. స్వామి ముకుందానంద గారు లీడ్ చేస్తారు, వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. తర్వాత మనకి అయిన తర్వాత కుంభ సంప్రోక్షణము, అదంతా అయిన తర్వాత మనకు 1st దర్శనం అరౌండ్ 1:00 అలా జరుగుతుంది. ఆ రోజు మనము వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠ జరిగిన రోజు కళ్యాణం కూడా విశేషం.
0: జరుపుతున్నారా?
1: అవునండి. ఆ రోజు 4th July శ్రీనివాస కళ్యాణం భవ్యంగా జరుగుతోంది. 4-6. ఇంకొక విశేషం ఏమిటి అంటే మనకి ఆ రోజు ప్రతిష్ఠ జరిగిన రోజు శయనోత్సవం కూడా జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ డే అంతా ఒక రోజు ఎలా అయితే ఆయనకు కైంకర్యాలు జరుగుతాయో అన్ని, సుప్రభాత సేవ నుండి అర్చన, తర్వాత ఊంజల్ సేవ అన్ని ప్లాన్ చేశాము సండే రోజు. సో 5th మార్నింగ్ స్వర్ణ పుష్ప అర్చన, బంగారు పూలతో స్వామికి అర్చన, తర్వాత మహానైవేద్యం. మనకు తిరుమలలో కూడా తిరుప్పావడ సేవ జరుగుతుంది, పులిహోర సేవ అలా పెట్టి చేస్తారు. అది మహానైవేద్యం, మహాన్న కూటము. అది ఆల్మోస్ట్ ప్రాణ ప్రతిష్ట అయిన తర్వాత 1st డే అన్నమాట. 1st డే రోజు మహానైవేద్యము, అందరూ అందులో కూడా అందరూ పాల్గొనొచ్చు. నామినల్ డొనేషన్ తో అందరూ వ్యంజనాలు తీసుకుని రావచ్చు.
0: రిజిస్టర్ అవ్వాలంటే మన వెబ్సైట్ కు వెళ్ళి రిజిస్టర్ అవ్వచ్చా హరి గారు?
1: అవునండి,
0: రాధాకృష్ణ టెంపుల్ .net. ఇద్దరు ఒకటేసారి అన్నాము.
1: గోవింద
0: రాధాకృష్ణ టెంపుల్ .net కు వెళ్ళి రిజిస్టర్ అవ్వచ్చు. సో మీరు, మేము చేసుకున్న పుణ్యం ఏంటంటే మీరు తిరుమలలో స్వామివారిని మనకి ఇక్కడ డాలస్ కి తీసుకొస్తున్నారు, మీ పుణ్యమా అనేసి.
1: అవునండి, అవును, మనం చేసుకున్న అదృష్టము. మనకి ఈ రాధాకృష్ణ టెంపుల్లో మంచి భక్తి పూరితమైన వాతావరణంలో వెంకన్న ముందులో ఆలయంలో ఆల్రెడీ రాధాకృష్ణులు ఉన్నారు, ప్రిసైడింగ్ డైటీ, తర్వాత సీతారాములు పరివారం ఉన్నారు, ఇప్పుడు మనకి వెంకటేశ్వర స్వామి కూడా వస్తున్నారు. సో అన్ని ద్వాపరము
0: నేను ఐ డోంట్ నో ఈ ప్రశ్న అడగచ్చో లేదో తెలియదు, బట్ అడిగేస్తాను. విగ్రహము ఇక్కడ మన లోకల్ గా యుఎస్ లో చేయించారా లేకపోతే ఇండియా నుంచి ఏమైనా చేయించారా? ఇఫ్ యూ కెన్ షేర్ దట్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ ఫీల్ ఫ్రీ నాట్ టు ఇఫ్ యూ క్యాంట్.
1: అది కూడా చాలా చాలా భవ్యమైన సమాచారం. అది మనకి అయోధ్య రాముని చేసిన అయోధ్య రామలలాన్ చేసిన శిల్పి డాక్టర్ అరుణ్ యోగిరాజ్ గారు మైసూర్లో వారు చేశారు ఆ శిల్పను రూపుదిద్దడము. అది చేసి మనకి విశేషంగా స్వామి ముకుందానంద గారు, మిగతా టెంపుల్ కమిటీ అందరూ స్వామి అరుణ్ యోగిరాజ్ గారితో సంప్రదింపులు చేసి వారు చేయడమే మనకు అదృష్టం.
0: నిజంగా నిజంగా. మళ్ళీ ఇంకొకసారి ఆ తారీఖులు చెప్తారా మీ మీ వాయిస్ లో హరి గారు?
1: తప్పకుండా తప్పకుండా. జూలై 1st బుధవారం సాయంకాలం 5 నుంచి మొదలవుతుంది. ప్రతిరోజు విష్ణు సహస్రనామం ఉంటుంది, తర్వాత కీర్తనలు ఉంటాయి. ఆ రోజు 5 నుంచి 8:30 వరకు అవుతుంది.
0: ఓకే.
1: జూలై 2nd కేమో ఉదయం 7 కలశయాత్ర ఉంది. ఆ రోజు మనం యాగశాల ప్రవేశము, తర్వాత జలాదివాసము అలా చేసుకుంటున్నాము. దానికి కాను కలశయాత్ర అందరూ పాల్గొనొచ్చు.
0: సో జూలై 1st, సారీ టు ఇంటరప్ట్, 1st రోజు మాత్రము సాయంత్రం 5 కార్యక్రమాలు మొదలవుతాయి. ఆ తర్వాత రోజు నుంచి పొద్దున ఉదయం 7 నుంచి కంటిన్యూస్ గా ఏవో ఒక కార్యక్రమాలు నడుస్తూనే ఉంటాయి.
1: జూలై 2nd ఏమో 7 జూలై 3rd, జూలై 4th, జూలై 5th ఏమో 8 ప్రతిరోజు ఉదయం సుప్రభాతము, సాయంకాలము విష్ణు సహస్రనామం కూడా ఉంటుంది, అందరూ పాల్గొనొచ్చు. ఇంకొక విశేషం, రెండు విశేషమైన విశేషాలు చెప్పాలనుంది నాకు. మహా మన అందరికీ భక్తులు వచ్చే భక్తులందరికీ లంచ్ అండ్ డిన్నర్ టెంపుల్ ప్రొవైడ్ చేస్తుందండి. అందరూ వచ్చి హ్యాపీగా మంచిగా మన మన పద్ధతిలో భోజనం తీసుకోవచ్చు స్వామివారి ప్రసాదం. రెండవ విశేషం ఏంటంటే పార్కింగ్ కూడా చాలా యాంపుల్ పార్కింగ్ ని అరేంజ్ చేశారు. స్టేడియం, ఈగల్ స్టేడియం ని మనం తీసుకున్నాము, దాంట్లో మనకి పార్కింగ్ అంతా ఉంది. ప్లస్ వాలంటీర్స్ కూడా అందరికి డెడికేటెడ్ వాలంటీర్ స్పాట్స్, పార్కింగ్ స్పాట్స్ ఏ కానీ వాళ్ళ స్లాట్స్ ఏమే కానీ అన్ని వెల్ ఆర్గనైజ్ గా చేస్తున్నామండి టెంపుల్ తరఫు నుంచి.
0: థ్యాంక్ యూ. సో బేసికలీ మీరు అందరి కన్వీనియన్స్ ని దృష్టిలో పెట్టుకుని అండ్ ఇవన్నీ ఎంత వర్క్ జరిగి ఉండాలి బిహైండ్ ద సీన్స్ టు మేక్ దిస్ హ్యాపెన్. హరి గారు థ్యాంక్ యూ సో వెరీ మచ్. శ్రోతలందరికీ మరి ఇంకొకసారి జూలై 1 నుంచి 5 దాకా, 1 మాత్రం సాయంత్రం 5 నుంచి 8-9 దాకా, బట్ మరుసటి రోజుల్లో ఉదయాన్నే మొదలవుతుంది. ఈ డీటెయిల్స్ అన్ని మన వెబ్సైట్ లో ఉన్నాయా హరి గారు?
1: అవునండి, రాధాకృష్ణ టెంపుల్ .net.
0: రైట్, అక్కడికి వెళ్ళిపోయి చక్కగా మీరు రిజిస్టర్ అయిపోయి అండ్ ఈ పవిత్రమైన కార్యక్రమంలో మన వంతు మనం పాల్గొని ఆ భగవంతుడి ఆశీర్వచనాలు మనం పొందుదాము. హరి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆన్ ఎయిర్ అండ్ షేరింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ అస్ అండ్ ఐ క్యాంట్ వెయిట్. ఐ విల్ బి దేర్ అండ్ చక్కగా స్వామివారిని దర్శించుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ హరి గారు.
1: థ్యాంక్ యూ అండి, వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఫర్ రేడియో సురభి యాజ్ వెల్.
0: థ్యాంక్ యూ సార్, టేక్ కేర్ అండి. అదండి సంగతి, నేను ఇంతటితోటి కార్యక్రమాన్ని ముగించే సమయం వచ్చేసింది. ఇట్ వాస్ ఫన్ బ్రింగింగ్ ద షో టు యూ ఆల్ అండ్ అంటిల్ నెక్స్ట్ వీక్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ ఎవ్రీబడి అరౌండ్ యూ. సైనింగ్ ఆఫ్ మీ వేణు చెరుకుపల్లి అండ్ స్టే కూల్. బయట ఎండలు మండిపోతున్నాయి. ఓకేనా? సరే అండి, బై నౌ.
2: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 1 PM.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: ఈ వీకెండ్ గ్రాసరీస్ ను తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజ్జీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రాసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్, పరాటా.
6: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. Fresh, delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
7: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ difference. Authentic Indian flavors, stunning views, anni mee kosam wait chestunnayi. Mee daggarlo unna Irving, South Lake leda Frisco branches ni ippude visit cheyandi. Breakfast nunchi thali varaku anni rojulu special ga enjoy cheyandi.
8: Tatra khalu imani ashtau aahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aaharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani pandiche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we move on. Still, mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.

0: శ్రోతులందరికీ స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు కంటే ఎక్కడున్నారని అడగలేము, ఎందుకంటే అందరూ సెలవులకి ఇటు అటు వెళ్ళిపోతూ బాగా తిరుగుతుంటారు కదా. ఎలా ఉన్నారు, ఏంటి విషయాలు? మళ్ళీ మీ ఆట కవల పాట కవల శివ వచ్చేసాడు 3 గంటల పాటు మీతో, 1 గంటి నుంచి ప్రతి శనివారం 1 గంటి నుంచి 4 గంటి వరకు నా ఈ ప్రయాణం. సరే, ఈ ప్రయాణంలో ఇవాళ మీతో సరదాగా నవ్వుకుందామని నేను డిసైడ్ చేశా. నేను అలా నిర్ణయించుకుని నేను నవ్వుకోవడం అంటే నవ్వు సన్నివేశాలు అక్కర్లేదు, సన్నివేశాలతో కాకుండా నేను పల్లవిలో నవ్వు అనే పదం వచ్చే పాటలు ఎంచుకున్నాను. చూద్దాం ఈ పాటలు మీకు ఎంత నవ్వు తెప్పించే పాటలు కాదులేండి. సరదాగా ఈరోజు స్మైల్ అంటారు కదా, స్మైల్ లాగా లాఫ్టర్ రావక్కర్లేదు, ప్రత్యేకంగా కడుపు పోయినట్టు నవ్వక్కర్లేదు, సరదాగా లాఫ్టర్ స్మైల్ తెప్పించడానికి నాకు ఎందుకు అనిపించింది ఇలా ఈసారి ఇలా నవ్వు అనే పదం ఎంచుకుందాంలే అని. అయితే నేను అలా ఎంచుకున్నాను, బానే ఉంది, కానీ పాటలు నాకు పెద్ద ఎక్కువ దొరకలేదు. సో నా విజ్ఞప్తి ఏంటంటే, మీ ఎవరికైనా అలాంటి పాటలు కనుక తెలిస్తే నాకు మరి కాల్ చేయండి, కాల్ చేయడానికి ఆలస్యం చేయకండి. 9726361966 కి ఇవాళ నవ్వు అనే పదం వచ్చే పల్లెలో నవ్వు అనే పదం వచ్చే పాటలు మీకు వినిపిస్తుంది. ఇది కాకుండా వేరే వేరే పాటలు కూడా వినిపిస్తాను. ఇంతే కాకుండా మీకు శివ శివ శివ నాకు ఈ పాట కావాలి అని చెప్పి అడిగితే అది కూడా వినిపించే ప్రయత్నం చేసేస్తా. ఎలా ఉంది? సరే, ఈ చిలిపి నవ్వులతో మొదలెడదాము. ఇది ఏ సినిమా తెలిసినా కాల్ చేయండి, అదే నంబర్ 9726361966. మళ్ళీ ఒకసారి అందరికి ఆట కావాల పాట కావాల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మీ వ్యాఖ్యాత మీ ఆర్జే శివతో. సరే, పడుందాం. చిలిపి నవ్వులు అని వచ్చే ఈ పాట ఏ సినిమాలోది? ఓహో, చాలా అనగానే నాకు శ్రోత కాల్ చేశారు. హలో అండి, రెడీ సర్వీస్ కాల్ చేశారు, మీ మాట్లాడు శ్రోతలు అందరూ ఉన్నారు. ఎవరండి మాట్లాడేది?
1: నేను నా పేరు ఆనంద్ అండి.
0: ఆనంద్ గారు ఎలా ఉన్నారు?
1: గుడ్ సార్, హౌ ఆర్ యూ?
0: నేను బాగున్నానండి, చెప్పండి.
1: అది నవ్వు అన్నారు కదండి, అది ఫస్ట్ నాకు గుర్తొచ్చింది సాంగ్, తిరుమల్లే పువ్వులే నవ్వు, చిన్నారే పాపలే నవ్వు అని.
0: వావ్,
1: బట్ ఐ డోంట్ నో మూవీ నేమ్, బట్ ఐ రిమెంబర్ చైల్డ్హుడ్ రేడియో పాటలు ఇవన్నీ.
0: ఎస్ ఎస్ ఎస్, కమింగ్ అప్ అండి. అసలు మీరు బోణి నా కాల్ కి, బోణి మీరు హ్యాపీనెస్, ఆనంద్ అంటే హ్యాపీనెస్ కదా, సో దాని నుంచి వచ్చే స్మైల్ తోటి పర్ఫెక్ట్ గా కాల్ చేశారు మీరు, అద్దరు పెట్టారు. దొరికేస్తుంది మనకి ఇవాళ, రేపు మనకి వెతకడమే కష్టం, దొరకడం ఈజీ.
1: అంటే నేను డ్రైవింగ్ ఇన్సైడ్ గా కాల్ చేశాను మీకు అంతే.
0: ఓ నైస్ నైస్ నైస్. నేను ఆ పాటతో మొదలెడదాం ఈసారి. ఈ పాట ట్రై
1: చేస్తుండ.
0: ఆనంద్ గారితో మొదలైన ఈ షో సూపర్ గా ముందుకెళ్తుందని ఆశిస్తూ మరి ఆలస్యం చేయకుండా ఈ పాటతో పాట మొదలెడదాము. పాట కాదు, కార్యక్రమం మొదలెడదాము. ఆటలు కూడా ఉన్నాయి, ఆట కావాల పాట కావాల కార్యక్రమం కాబట్టి. సరే, కబుర్లాపి పాటలు వేద్దాం.

ఆత్మీయులు ఆ సినిమాలో పాటున్నారు మీరు. సరే, నాకు ఈ ఈ సినిమాకి ఎవరు ఈ సినిమా ఏ సినిమా అంటే ఎవరు సమాధానం చెప్పలేదు, కానీ నాకు లక్ష్మి గారు కాల్ చేసి బోల్డ్ పాటలు గుర్తు చేశారు, మూడు పాటలు గుర్తు చేశారు. మూడిట్లో ఒకటి అదృష్టవశాత్తు నా ప్లే లిస్ట్ లో ఉంది కాబట్టి అది ఎలాగూ ఉంది. మిగతా రెండు పాటలు కూడా నేను జోడించేశాను నా ప్లే లిస్ట్ లో. ఇలాగే మీకు ఇంకేమైనా నవ్వు అనే పదం, పల్లెలో నవ్వు అనే పదం వచ్చే పాటలు ఏమైనా గుర్తుకొస్తే సరదాగా నాకు కాల్ చేయండి, మీతో పాటు సరదాగా ఇలా నవ్వుకుందామని ఇలా ఈ కాన్సెప్ట్ అనమాట ఈ వారం. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా ఆనంద్ గారు కోరిన నా బోనీ కాలర్ ఆనంద్ గారు కోరిన పాటతో మొదలెట్టద్దాము. ఇది మీరు ఏ సినిమా అని అనుకున్నారు కదా డ్రైవ్ చేస్తూ, మీరు నేను చెప్తాను ఇంకెవరైనా శ్రోతలు చెప్తారు చూద్దాము ఇది ఏ సినిమా తెలిస్తే స్టూడియో కాల్ చేయండి అదే నంబర్ 9726361966. ఆనంద్ గారు జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, బట్ మీరు కోరిన ఈ పాట మీకోసం మనందరి కోసం. ఇది కూడా ఇది ఈ పాటలో నిజంగా చక్కగా, సరే ఇంకేం చెప్పాను నేను, నవ్వులు కూడా వినిపిస్తాయి, నవ్వులు పువ్వుల్లా వినిపిస్తాయి.

సరిపోయింది. ఈ పాటలో నవ్వు అనే పదంతో బోళ్ళు నవ్వులు కూడా వెద చల్లారు మన మీద ఆచార్య ఆత్రేయ గారు. ఈ సినిమా నాకు ఆనంద్ గారు కాల్ చేసి పాట వినగానే గుర్తొచ్చేసింది. దానికి ఇంకెవరు కాల్ చేసి చెప్పలేదు, ఇంకో రెండు కాల్స్ మిస్ అయ్యాను. కానీ ఈ సినిమా వచ్చేసి జ్యోతి, జ్యోతి సినిమాలో ఆ పాట. ఇవాళ ఇప్పుడిప్పుడే కార్ ఇలా ఎక్కి కార్లో కూర్చుని ఇలా నడుపుతూ వెళ్తున్న వాళ్ళందరికీ మరొకసారి ఆట కవల పాట కవలాకి స్వాగతం. ఇవాళ నవ్వు, పల్లవిలో నవ్వు అనే పదం వచ్చే పాటలు వినిపిస్తూ వచ్చాను. ఇందాక లక్ష్మి గారు మీరు గుర్తు చేసిన పాట వైపు వెళ్ళిపోదాము. అలాగే ఇంకా ఇంకొన్ని పాటలు చూసారా, ఆ నవ్వుతోటి నాకు మాటలు రావట్లేదు. ఇంకొన్ని పాటలు కూడా ఉన్నాయి సిద్ధంగా, ఆ పాటలు కూడా వినిపిస్తాను. సరే, ప్రస్తుతానికి లక్ష్మి గారు మీరు గుర్తు చేసిన ఈ పాట, ఇది అసలు ఒకప్పుడు ఒక ఊపు ఊపిన సినిమా. ఇది కూడా రాఘవేంద్రరావు గారిదే. ఇందాక మనం జ్యోతి ఉన్నాం కదా, అది కూడా ఆయనదే, ఇది కూడా ఆయనదే. ఎందుకో యాదృచ్ఛికంగా కోయిన్సిడెంట్ గా ఈ పాట, ఈ రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రాఘవేంద్రరావు గారి. సరే, ఈ పాట ఇంత చెప్పాక సినిమా పేరు అడగచ్చామే మిమ్మల్ని? అడిగేస్తా, సినిమా పేరు తెలిస్తే చెప్పండి. 972-636-1966 కి కాల్ చేసి చెప్పేసేయండి. పాట వస్తోంది, వస్తోంది జీవితం.

అల్లుడు గారు ఆ సినిమాలో పడున్నారు. మీరు నాకు బోలెంది మంది కాల్ చేశారు, అందుకే కొంచెం ఆలస్యం అయింది అలా ఇక్కడ రావడానికి మీతో కబుర్ చెప్పడానికి. సరే, బోల్డ్ అంతమంది కాల్ చేసి బోల్డ్ పాటలు గుర్తు చేశారు. నేను నవ్వుతో ఎక్కువ పాటలు దొరకమనుకుంటే నాకు నేను అనుకున్న వాటిలో కొన్ని పట్టారు. అలా కాకుండా ఇంకా బోల్డ్ పాటలు చెప్పారు కాబట్టి ఇంకా ఇవాళ మనం నవ్వుల ప్రయాణంలో విహరిస్తూ నవ్వుకుంటూ ఈ వీటితో పాటు కొన్ని సన్నివేశాలకు వచ్చే నవ్వు వీటికి రాకపోయినా కూడా ఆ నవ్వు అనే మధురమైన పదం నేను ఎంచుకుని ఇవాళ ఆ పల్లవిలో ఆ పదం వచ్చి పాటలు వినిపిస్తూ వచ్చాను మీకు. ఈ మనం అనుకోలేదు తప్ప ఎలాంటి పాటకైనా నవ్వుకోవచ్చండి. సరదాగా ఏదైనా డాన్స్ స్టెప్ చూసి ఆహా బల విచిత్రంగా వేస్తున్నాడు అని కూడా నవ్వుకోవచ్చు, అలా కూడా నవ్వులు వస్తాయి. అలా కాకుండా మనకి ఈ నవ్వు అనే పాటలతో ఏడుపు కూడా వచ్చే పాటలు కూడా ఉంటాయండి. కొంచెం ప్యాథోస్ పాటలు, నీ నవ్వే చాలు నాకు ఇంకేం అక్కర్లేదు అన్నట్టుగా పాటలు. సరే, ఇవాళ ఈ రెండు రసాలు పండించుకుందాం. రెండు రసాలు నవ్వు ఒకటే లేండి, ఆనందంగా ఆ పాటలు విందాము. సరే, ఇంకొక పాట వినిపిస్తాను. ఇది ఈ పాట విని మీరు ఎగిరి గెంతేయాల్సిందే. ఏ సినిమా నేను అడగను, ఎగిరి గెంతేసేయండి. జాగ్రత్త, ఇసుకలో గెంతేస్తే పర్లేదు, ఎందుకంటే ఈ సినిమాలో హీరో ఇసుకలో బీచ్ లో చక్కగా ఎగురుతూ ఉంటాడు. సో ఇది ఏదో దొరికింది అంటాడు, యురేకా అంటాడు. ఇంకెందుకు ఆలస్యం, సరే పాట విందాం, అర్థమైపోయి ఉంటుంది మీకు.

0: ಯುರೆ ಕಸಕ ಮಿಕ್ಕ ಎಸ್ ಅಭಿಲಾಷಾ చెప్పకలేదు ఆ సినిమాలో. నవ్వు అంటే ఈ పాట వినిపించకుండా ఉండడం చాలా చాలా పాపం అండి. సరే మనకు ఒక నిమిషం ఉంది కాబట్టి ఒక నిమిషంలో పాటలు వినిపించి మళ్ళీ బ్రేక్ కాకుండా కొన్ని ప్రకటన విందాము. ఏ టు బి వారి ప్రకటన, ఆథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ నౌ మేడ్ ఈజీ విత్ ఏ టు బిస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సెస్ పౌడర్స్ మసాలా స్పేస్ అండ్ పికిల్స్ ఫ్రమ్ ఫ్లఫీ రాగి ఇడ్లీస్ టు టాంజీ గోంగూర రైస్ ఎంజాయ్ ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ మినిట్స్ ఓన్లీ అట్ ఏ టు బి ఫ్రిస్కో అండ్ లిటిల్ హెల్ప్. విజిట్ a2btexas.com ఆల్ కాల్ 214-872-2345. అలాగే planning summer travel or visiting USA, make sure you're covered with SNR insurance for medical emergencies, trip cancellations and more, so you can travel with peace of mind. Life can change in any instant, but your health coverage doesn't have to. Job paina insurance paina kuda SNR insurance is here to help you find affordable coverage for you and your family quickly and stress free. From health to travel, dental, vision and life insurance, SNR insurance has you covered. సరే ఈ ఆట కవల పాట కవల కార్యక్రమానికి బ్రేక్ తర్వాత తిరిగి వచ్చేస్తాను. ఎక్కడికి వెళ్ళకండి, ఇవాళ నవ్వుకుంటూ మన ప్రయాణం.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Valla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్? భయా ఎన్ని స్పెషల్స్ మీ దగ్గర? యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, వెచ్చని కబాబ్ పరాటా కూడా. ఎందుకు బ్రో గన్ని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా. ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. a2btexas.com, perfect for dine in, take away or full service catering.
3: Boring long drives ki, tiring work hours ki, okate solution. Radio Surabhi, America lo telugu nestam.
4: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.

రైట్ శ్రోతలందరికీ పునః స్వాగతం. ఎస్, మీరు వింటున్నారు వాడు కావాల పాట కావాలనే కార్యక్రమం. మీ వ్యాఖ్యాత శివ శివ శివతో ఈ కార్యక్రమం రేడియో సుడిబీలో వినగలరు. మా ఈ కార్యక్రమాలు వినడానికి మా iOS లేదా ఆండ్రాయిడ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకుని వినండి. కారులో వెళ్తుంటే మాత్రం కాకుండా కార్లో కాకుండా మీరు ఎక్కడైనా వినొచ్చు ఈ యాప్స్ ద్వారా. మీరు సమ్మర్కి ప్రయాణాలకి వెళ్తున్నా, ఎక్కడికైనా వేరే ఊరు వెళ్ళిపోయినా కూడా ఈ డాలస్ చుట్టుపక్కల లేకపోతే ఈ ఫ్రీక్వెన్సీ పనిచేయదు. కాబట్టి మీకోసం మేము ఇలా స్పెషల్ యాప్స్ తయారు చేశాము. యాప్స్ అవి ఇన్స్టాల్ చేసుకోవడము కొంతమంది ఇంకా ఆ రోజులు పోయేయండి. ఇదివరకు యాప్ అయితే చాలా భయపడేవారు, ఆ రోజులు పోయాయి. కానీ ఆ రోజుల్లో ఇంకెవరన్నా ఉంటే కనుక మీకు చాలా సులువుగా ఉండడానికి రేడియో సురభి .com కి వెళ్తే అక్కడి నుంచి ఒక ప్లే బటన్ కనిపిస్తుంది. ఆ ప్లే బటన్ లో అది దాన్ని నొక్కితే మేము మీ చెవుల్లోకి దూరిపోతాం. ఈ కార్యక్రమాలు ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా వినొచ్చు అనే మా ఉద్దేశంతో మీకు ఇలాంటివన్నీ తయారు చేశాం. ఇదే కాకుండా మా అప్డేట్స్ అన్నిటి కోసం మా సోషల్ మీడియా పేజెస్ ఫాలో అయిపోండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వీటిలో రేడియో సురభి అని వెతికితే మా విశేషాలు మీకు ఫ్రెష్ గా అందుతుంటాయి. అలాగే బోల్డ్ సరదా సెగ్మెంట్లు, సరదా మీకు సరదా కలిగించే వినోదం కలిగించే కొన్ని కొన్ని అలా వీడియోలు ఇవన్నీ కూడా మీకు లభిస్తూ ఉంటాయి. సరే, ఇవాళ నవ్వు అనే పదం పల్లవిలో ఆ పదం వచ్చే పాటలు వింటూ వచ్చాము మనము. నాకు చాలా మంది కాల్ చేశారు, ఆనంద్ గారితో మొదలయ్యి నాకు కుమార్ గారు, లక్ష్మి గారు, శ్రీకాంత్ గారు, సుగాత్రి గారు వీళ్ళందరూ కాల్ చేసి బోల్డ్ పాటలు గుర్తు చేశారు. మధ్యలో చాలా మటుకు పాటలు నేను రాసుకుని, అంటే నా దాంట్లో లిస్ట్ లో కొన్ని ఉన్నాయి కానీ వేరే పాటలు నేను రాసే ప్రయత్నం చేశాను. ఈ నవ్వుల ఆనందంలో పడి కొన్ని కొన్ని మర్చిపోయినా మర్చిపోయించు, కానీ నాకు గుర్తున్న మటుకు మీకు వినిపిస్తాను. అయితే ఆట కావాలా పాట కావాలా అంటున్నాం, ఆటేది ఆటేది ఆటేది అని చెప్పేసి నాకు ఫిర్యాదులు కూడా వచ్చాయి. మరి ఆలస్యం చేయకుండా ఆటలో కూడా దిగిపోదామా? సరే, ఇవాళ ఆట పేరు ఆశ దోశ అప్పడం బడ కాదండి, ఊరికన్నాను. ఇవాళ ఆట ఏంటంటే పాటలు పాటలు, అది మనం ఆడే ఆట. ఏంటంటే ఒక పాటలో పల్లవిలో కొన్ని పదాలు తీసుకుని వాటిని మామూలుగా ఒక వాక్యంలా తయారు చేసి ఆ పాటలు ఏంటి, ఆ పాటలు ఆ సినిమా పేర్లు ఏంటి, మీకు అర్థమైంది కదా. చాలా చాలా సులువైన ఆట. పాటలు పాటల్లో పల్లవిలో రెండు మూడు పదాలు తీసుకుని, రెండు మూడు పాటల్లో రెండు మూడు పదాలు తీసుకుని వాటిని ఒక వాక్యంలా ఒక సెంటెన్స్ లా తయారు చేసి మిమ్మల్ని ఏ పాట అది గుర్తుపట్టి ఏ సినిమా కూడా గుర్తుపట్టాలి. చాలా సులువుగా ఉంది కదా ఆట. మీరు అలా అంత ఆలోచించక్కర్లేదు, చాలా సులువు ఆట. సో అలాంటి ఆటలో నేను ఉదాహరణలు అడిగే ప్రశ్నలు లేవు కాబట్టి నా దగ్గర మీకు ప్రశ్నలాగే అడిగేస్తాను. సరే, ఇది ఆలోచించండి. ఇవి ఎన్ని పాటలు ఉండేవి? మూడో నాలుగో పాటలు ఉండొచ్చు, మూడే ఉండొచ్చు. మధ్య మధ్యలో నేను మరి వాక్యం పూర్తి చేయాలి కదా అని చెప్పి నేను రెండు మూడు పదాలు కూడా యాడ్ చేసి ఉండొచ్చు. సో ఆ పదాల గురించి ఎక్కువ చాలా డీప్ గా థింకింగ్ చేసేయకండి, ఎక్కువ ఆలోచించకుండా పాట ఏంటో కనిపెట్టండి. సో చెప్తున్నాను, వినండి. హే పిల్లా, హలో పిల్లా, నిన్నే పిలిచినా రానంటావా, ఏమా కోపమా? అది వాక్యం. చాలా సులువు కదా, అంటే ఉదాహరణలాగా అనుకోండి పోనీ ఇది. కానీ నాకు సమాధానం మాత్రం మీరు చెప్పాలి. మళ్ళీ చెప్తాను, ఇవాళ మనం పాటలు పాటలు అని ఆట ఆడుతున్నాము. పాటలు పల్లవిలో కొన్ని పదాలు తీసుకుని, రెండు మూడు పాటల్లో కొన్ని పదాలు తీసుకుని అవన్నీ నాకు నేనుగా జోడించేసి ఏదో పెద్ద రైటర్లా ఫీల్ అయిపోతూ ఒక వాక్యం తయారు చేశాను. ఆ పాటలు ఏంటి, సినిమా పేర్లు ఏంటి నాకు కాల్ చేసి చెప్పండి. 972-636-1966. ప్రశ్న మరోసారి. హే పిల్ల, హలో పిల్ల, నిన్నే పిలిచినా రానంటావా, ఏమా కోపమా? అది సరే, ఇంకా అర్థమైపోయి ఉంటుంది మీకు. కాల్ చేయండి. సుగాత్రి గారు, ఇంతలోగా మీరు కోరిన ఈ పాట, నా మీద కోపపడకుండా ఈ పాట వినండి. నవ్వు అనే పదం వచ్చే పాట.

0: హలో గణేష్ గారు, చెప్పండి. సారీ సార్, నేను ఇక్కడ కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాను. వినిపిస్తుంది కదా, చెప్పండి, సమాధానం చెప్పండి.
1: అది మీరు అడిగిన క్వశ్చన్ కి త్రీ సాంగ్స్ కి, ఒకటి ఏ పిల్ల పిల్ల అనేది నాగచైతన్య సినిమా, ఐ డోంట్ ఎగ్జాక్ట్ ఏమండి, కథ అనుకుంటా అండి. ఇంకోటి పిలిచిన బా అనంటావా, కలుపుకోలేనంటావా, అది అసట్టు. ఇంకోటి ఏమా కోపమా లేట్ అయ్యిందేనా అనేది అనగంట ఒకటి.
0: అంతే అంతే, ఎస్ మధ్య ఒక పాట మాత్రం కొంచెం తప్పు చెప్పారు, బట్ నేను చెప్పేసా సమాధానం. బట్ సూపర్ ట్రై అండి. వింటూ ఉండండి. ఎస్, గణేష్ గారు రెండు పాటలు చెప్పారు. విశాల్ గారు కాల్ చేసి ఆయన ఒక పాట చెప్పారు, నేను మూడో పాట కూడా చెప్పేస్తాను. ఇది చాలా, ఇది వెంటనే తట్టదు మనకి. కానీ ఏంటంటే, ఇది మళ్ళీ ఒకసారి సెంటెన్స్ చెప్తాను, వాక్యం చెప్తాను. ఏంటంటే, హే పిల్ల, హలో పిల్ల, నిన్నే పిలిచినా రానంటావా, ఏమా కోపమా అన్నాను. సో ఇందులో హే పిల్ల, హల్లో పిల్ల, కాఫీ గీఫీ కంచం మంచం వన్ బై టూ రస్తుంది కదా, అది ఘరానా మొగుడు. అది ఘరానా మొగుడులో హే పిల్ల, హల్లో పిల్ల. ఇంక వేరే పాటలో మరి వస్తుందా తెలియదు, మరి మరి గణేష్ గారు చెప్పినట్టు ఉందేమో. మరి నేను అనుకున్నది మాత్రం ఘరానా మొగుడు, హే పిల్ల, హల్లో పిల్ల, ఘరానా మొగుడు నుంచి నిన్నే అంటూ ఇంకా ఒక సినిమా అంటూ లేదు. ఇందాక చెప్పాను కదా, వాక్యం కలపాలి కాబట్టి కొన్ని అక్కడ ఇక్కడ వైల్డ్ కార్డ్స్ నేను యాడ్ చేస్తుంటాను అనమాట. కొన్ని కొన్ని వర్డ్స్ పిలిచినా రానంటావా, ఎస్ అతడు, ఏమా కోపమో అనగనక ఒక రోజు. అర్థమైపోయింది కదా, మీది వామ ప్రశ్న అనుకోండి, మీకు చాలా చాలా సులువైన ప్రశ్న అనిపిస్తాయి. ఇప్పుడు మీకు చెప్పంగానే ఇది వచ్చేసింది కాబట్టి కాన్సెప్ట్. ఇంకో ప్రశ్న అడిగమంటారా? సరే, చూస్తున్నాను ఇందులో ఎన్నున్నాయో, అందుకే కొంచెం ఆలస్యం చేస్తున్నాను. ఓకే, ఇది చాలా సరదాగా ఉంటుంది. ఇందులో కూడా ఎన్ని సినిమాలు ఎన్ని పాటలు నేను చెప్పను, మీరు ఆలోచించండి. వైల్డ్ కార్డ్స్ కూడా ఉంటాయనేది మాత్రం మర్చిపోకండి. ప్రతి పదానికి ఆలోచించక్కలేదు మీరు. గుప్పు గుప్పు వాసన, ఏముండో శ్రీవారు, ఏం వండుతున్నారు, ఆకలిస్తే అన్నం పెడతారా, అది. సో ఇందులో ఎన్ని పాటలు, ఏ సినిమాలు, నాకు కాల్ చేసి చెప్పండి. మళ్ళీ ఒకసారి వాక్యం చెప్తాను, సెంటెన్స్. గుప్పు గుప్పు వాసన, ఏముండో శ్రీవారు, ఏం వండుతున్నారు, ఆకలిస్తే అన్నం పెడతారా, అది. ఏ ఎన్ని పాటలు ఉన్నాయి, ఏ సినిమా, 972-636-1966. ఇంతలోగా

0: పాటలో రేడియోలో కాకుండా ఎప్పుడు వినలేదనుకుంటా. నేనైతే వినలేదు ఈ పాట. సరే నవ్వు అని వేసుకుంటుంటే నాకు దొరికిన పాటల్లో ఈ పాట దొరికింది కాబట్టి వినిపించాను. సరే నాకు గణేష్ గారు, విజయ్ గారు, శ్రీకాంత్ గారు కాల్ చేసి సమాధానాలు చెప్పారు. తర్వాత మధ్యలో ఇంకో కాల్ కూడా వచ్చింది. ఓ పని చేయండి, మీరు ఈ వింటుంటే కనుక నాకు కాల్ చేయండి, ఇప్పుడే మిమ్మల్ని ఆన్ ఎయిర్ తీసేసుకుని మనం గాల్లో అందరికీ సమాధానం చెప్పేద్దాము నేను అడిగిన ప్రశ్నకి. మళ్ళీ ఒకసారి ప్రశ్న ఏంటంటే, గుప్పు గుప్పు వాసన ఎవండో శ్రీవారు ఏం వండుతున్నారు, ఆకలిస్తే అన్నం పెడతారా అది. ఇందులో పల్లవిలో కొన్ని పదాలు తీసుకుని ఒక వాక్యం తయారు చేశాను. పాటలు ఏంటి, ఏ సినిమా అది, మీరు చెప్పాలి, చెప్పాల్సిన సమాధానం. సో నాకు చూద్దాం, కాల్ ఎవరైనా చేస్తారేమో చూద్దాము. ఇప్పుడు మీతో కబులు చెప్తుండగా ఓ పని చేద్దాం. అలా చేయడానికి నేను ఇంకా పాట వినిపించకుండా కొన్ని ప్రకటనలు వినిపిస్తుంటాను. ఇంతలాగా మీరు కాల్ చేసేయండి. లుకింగ్ ఫర్ యువర్ నెక్స్ట్ క్రికెట్ బ్యాట్, నీడ్ టెన్నిస్ బాల్స్ ఫర్ ప్రాక్టీస్, బ్యాడ్మింటన్ ర్యాకెట్స్ ఫర్ ద ఫ్యామిలీ, ఆర్ అ క్యారమ్ బోర్డ్ ఫర్ అ గేమ్ నైట్, హెడ్ టు ఇండియా బజార్, యువర్ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ స్పోర్ట్స్ అండ్ ఇండోర్ గేమ్ ఎసెన్షియల్స్ ఫ్రమ్ క్రికెట్ బ్యాట్స్ అండ్ టెన్నిస్ బాల్స్ టు బ్యాడ్మింటన్ గేర్, క్యారమ్ బోర్డ్. అబ్బా క్యారమ్ బోర్డ్ అంటే భలే గుర్తుకొస్తున్నాయి జ్ఞాపకాలు. అండ్ సో మచ్ మోర్, దే గాట్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్. You need to stay active, competitive and entertained. Let the games begin. Alage Maitri's Indian restaurant vari prakatana, authentic Indian flavors kosam head to Maitri's Indian cuisine. Hilltop location lo amazing views, spacious patio seating, friends and family tho chill avadaniki perfect destination. పొద్దున బ్రేక్ఫాస్ట్, లంచ్ బఫే, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో ఆథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ. ఇంతేకాదండి, ఇవి ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ కేటరింగ్ అండ్ బ్యాంకెట్ సర్వీసెస్ ఇన్ టౌన్. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫార్? విజిట్ మైత్రీస్ ఇండియన్ క్యుజిన్, నౌ సర్వింగ్ యూ ఇన్ అర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రెస్కో. అలాగే రాధాకృష్ణ టెంపుల్ వారి ప్రకటన, వాళ్ళ దే ఆర్ ఇన్వైటింగ్ యూ టు ద గ్రాండ్ శ్రీ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ట మహోత్సవం, ద సీక్రెట్ ఇన్స్టలేషన్ ఆఫ్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి బాలాజీ మూల విరాట్ విగ్రహం అండ్ గర్భగృహం. జూలై 1 నుంచి జూలై 5 వరకు ఎక్స్పీరియన్స్ 5 స్పిరిచువల్లీ అప్లిఫ్టింగ్ డేస్ ఫిల్డ్ విత్ వేదిక్ రిచువల్స్, హోమమ్స్, డివోషనల్ ప్రోగ్రామ్స్ అండ్ బ్లెస్సింగ్స్. ఆల్ డివోటీస్ అండ్ ఫ్యామిలీస్ ఆర్ వెల్కమ్. Donations and sponsorships are also welcome. Visit radhakrishnatemple.net for donations and other information. Radhakrishna Temple, Allen, Texas, July 1 నుంచి 5వ తారీఖు వరకు. హలో అండి, రేడియో సురభి కాల్ చేశారు, మీ మాటలు శ్రోతలందరూ వింటున్నారు. ఎవరిని మాట్లాడేది?
1: హలో అండి శివ గారు, నేను రవి నుంచి. ఎలా ఉన్నారు?
0: ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ అండి ఫర్ వెయిటింగ్. ప్రకటన చదివే వరకు వెయిట్ చేసినందుకు ధన్యవాదాలు.
1: నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. హ్యాపీ సాటర్డే మీకు.
0: థ్యాంక్ యూ. మీకు
1: మీరు నవ్వు అనే పదం తోటి దీంతో సాంగ్స్ ప్లే చేస్తున్నారు కదా, నాకు మెగాస్టార్ సాంగ్ దొరికొస్తుంది.
0: చెప్పండి.
1: టాగోర్, టాగోర్ మూవీలో చిన్నగా చిన్నగా చిన్నగా ఆ సాంగ్.
0: ఎస్, కమింగ్ అప్, సూపర్.
1: ఈ పాటలో వెతికాను వెతికాను వెతికాను ఎక్కడో నవ్వు ఉందా అని, తక్కువ కనపడింది నవ్వు ఉంది. పర్లేదు, మెగాస్టార్ సాంగ్ పడింది నవ్వు అనే పదం తోటి మీ టీమ్ కి మెసేజ్ అయింది.
0: సూపర్,
1: అందుకే కాల్ చేస్తుంది.
0: కమింగ్ అప్ అండి.
1: చూడండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ శివ గారు.
0: సరే, మనకి సమాధానం ఇంకా రాలేదు కాబట్టి ఇందాక ఇద్దరు ప్రయత్నించారు. సో సమాధానం వచ్చి ఉంటుంది నాకు తెలిసి, చెప్పేస్తా. ఏంటంటే, గుప్పు గుప్పు మన్నద్, గుప్పు గుప్పు గుప్పు మన్నదంట ఏంటట రక్షణ. ఆ సినిమాలో ఆ రెండు పదాలు తీసుకున్నాను, గుప్పు గుప్పు వాసన. ఏముండో శ్రీవారు ఏం వండుతున్నారు, అందరూ ఏం వండుతున్నారు అనేది ఈ పాటలో రాదు, రావచ్చేమో నాకు తెలియదు. కానీ ఏముండో శ్రీవారు అనేది మంచి మనుషులు ఆ సినిమాలో. అది ఏముండో శ్రీవారు ఒక చిన్న మాట అది. తర్వాత ఆకలిస్తే అన్నం పెడతారా అన్నాను, అందరికి తెలుసున్నదే. ఆకలిస్తే అన్నం పెడతా, అలిసిస్తే ఆయిల్ పెడతా, శంకర్ దాదా జిందాబాద్ ఆ సినిమాల పాట. సో ఈ మూడు పాటల్లోంచి పల్లవిలో వచ్చే కొన్ని పదాలు తీసుకుని ఒక వాక్యంలా తయారు చేసి ఇవాళ ఆట ఆడుతున్నాము. ఆటకవల పాటకవల కార్యక్రమంలో మీ వ్యాఖ్యాత శివతో. ఒకసారి చెప్పానంటారా, సరే శివ శివ శివతో. ఈ కార్యక్రమం ప్రతి శనివారం మధ్యాహ్నం 1 నుంచి 4 వరకు ప్రసారం అవుతుంది, రేడియో సురభిలో మాత్రమే. సరే, శ్రీకాంత్ గారు ఒక పాట కోరారు, ఆ పాట ఏంటో చూద్దాం. అసలు నవ్వుకి సంబంధించిన పాట అన్నారు కాబట్టి ఇదే అనుకుంటున్నాను, చూద్దాం. ఇది కాకుండా ఇంకా వేరే పాటలు కూడా ఉన్నాయి కాబట్టి, అసలు కంగారే నో కంగారు ఫాలింగ్ అంటే కంగారు పడక్కర్లేదని అర్థం అనమాట. సరే, అలాగే ఇంకా వేరే రిక్వెస్ట్ పాటలు కూడా వినిపిస్తాను. ఇంతలోగా ఈ పాట వినేసి వచ్చేయండి.

0: అలాగే శ్రీకాంత్ గారు మొత్తానికి భలే పాట గుర్తు చేశారు మీరు, సూపర్ ఈ పాట అడిగినందుకు. సరే మనం బ్రేక్ దగ్గరలో ఉన్నాము, కొన్ని కబుర్లు చెప్పుకుందాం, కొన్ని ప్రకటనలు విందాము. మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారా? ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే ఓన్లీ ఫర్ $49. మీ స్మైల్ ని హెల్దీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ మిస్ అవ్వకండి. కాల్ టుడే 972-484-5400 ఆర్ విజిట్ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ అట్ 3234 ఫారెస్ట్ లేన్ ఇన్ డాలస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్, 3234 ఫారెస్ట్ లేన్ ఇన్ డాలస్. సరే, ఇవాళ కార్యక్రమంలో నవ్వు అనే పల్లవిలో నవ్వు అనే పదం వచ్చే పాటలు వినిపిస్తూ వచ్చాను. ఇంకా అదే అలాంటి పాటలు విన్నాము. అలాగే సరదాగా ఒక పాటలు అంటూ ఆట కూడా ఆడుతూ వచ్చాము. వీటి గురించి చెప్తాను. ఎక్కడికి వెళ్ళకని బ్రేక్ తర్వాత అలా వచ్చేస్తాను.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 2 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: మనశ్శాంతి, మెంటల్ పీస్, మసాలా దోశ.
2: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ఫ్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
3: అన్ని పెట్టుకున్నాను రా. ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
4: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో. ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
2: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా, పిల్లలైనా, మీరైనా, వెన్ యు ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ది రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, medical, student insurance. SNR Insurance. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే, ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి, ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

ఆల్రైట్, శ్రోతలందరికి పునః స్వాగతం. 2 గంటల అడుగు పెట్టేశాము ఆటకవాల పాటకవాల కార్యక్రమంలో మీ శివ శివ శివతో. ఈ కార్యక్రమం ప్రతి శనివారం మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల వరకు ప్రసారం అవుతుంది. ఇలా చెప్పి చెప్పి చెప్పి మీకు మర్చిపోకుండా గుర్తు చేయడం అనమాట. ఎన్నిసార్లు గుర్తు చేసి ఇంకా కొన్ని రోజుల్లో నేను చెప్పడం మానేస్తాను. మీరు అలా గుర్తు పెట్టేసుకుని ఉంటే, మీరు గుర్తుపెట్టుకోవడంతో పాటు మీ స్నేహితులకి మిత్రులకి అందరికీ కాల్ చేసి చెప్పండి. సరదాగా ఆటలు ఆడుకోవచ్చు, అలాగే కొంచెం మాట్లాడుకోవచ్చు, పాటలాడుకోవచ్చు కూడా, పోట్లాడుకోవచ్చు కూడా మీరు అనుకుంటే. సరే, ఇవాళ కార్యక్రమంలో నవ్వు అనే పదం వచ్చే పాటలు వినిపిస్తూ వచ్చాను. నవ్వు అనే పదం ప్రతి పాటలోనూ వచ్చి నవ్వు మనకి ప్రతి చోట మన వెనకాలే ఉంటుంది, మన వెనక ఉండాలి అలాగేనా. కాబట్టి ప్రతి పాటలో దాదాపు ఉంటూనే ఉంటుంది, కానీ నేను పల్లవిలో ఆ పదం వచ్చే పాటలు వినిపిస్తూ వచ్చాను. ఇవే కాకుండా మీకు ఎలాంటి పాటలు వినాలన్నా కూడా నాకు కాల్ చేసి చెప్పేయచ్చు. ఈ స్పెసిఫిక్ ఈ పలానా థీమ్ ఇలా ఈ అంశంలో ఇలా నవ్వు అనే రావాలా శివ అని అంటారా, అక్కర్లేదు. మీకు ఎలాంటి పాటలు నవ్వు తెప్పిస్తాయో సరదాగా చిన్న స్మైల్ ని మనకి కొన్ని కొన్ని పాటలు బాగా చాలలేదు విని అని నేను జనేలా చెప్తుంటేనే నవ్వుతూ చెప్పగలుగుతున్నాను నేను. సో అలాంటి ఫీలింగ్ వచ్చినా కూడా పర్వాలేదు, మీరు నాకు కాల్ చేసి అడిగండి. అలాగే ఆట విషయానికి వస్తే, ఆట కవల పాట కవల కదా, ఆట విషయానికి వస్తే ఇవాళ మనం పాటలు పాటలు అంటూ ఆట ఆడుతూ వచ్చాము. ఇన్ని కొన్ని కొన్ని పాటలు తీసుకుని కొన్ని పాటల్లో ఒకటో రెండో మూడో పదాలు తీసుకుని ఆ పదాలని అంటే రెండు మూడు పాటలు తీసుకున్నాను, ఆ పదాలను జోడించి నేను ఒక వాక్యం అంటే కొంచెం మీనింగ్ఫుల్ వాక్యం ఒక అర్థం ఉండే వాక్యం తయారు చేశాను, ఒక సెంటెన్స్ తయారు చేశాను. తయారు చేసి నాకు నేను చేశాను, ప్రయత్నించాను. తర్వాత కొంచెం అలసిపోయి జీపీటీని అడిగాను. జీపీటీ అర్థం లేకుండా క్రియేట్ చేసింది. అవి కూడా అడిగి చూపిస్తాను మీకు, మీకు అర్థమవుతుంది. అవి పాపం అది న్యాయం చేసింది, కానీ రెండు మూడు పాటలు కలిపి వాక్యానికి అసలు అర్థం ఉందా అనేది అర్థం అవ్వలేదు పాపం దానికి. ఎనీవే, జీపీటీ మనకి ఏఐ ఆ ప్రపంచంలో మనం ముందుకు వెళ్తున్నాము. ఆ ప్రపంచం ఇంకా ఇంకా బాగుపడే రోజులు వస్తాయి. ఇంకా అన్ని పర్ఫెక్ట్ గా అన్ని భాషల్లో మనతో మాట్లాడేసినట్టుగా వస్తాయి. కాబట్టి మనం అప్పటిదాకా ఇలాంటి తప్పులు మన్నించి ఇలా జీపీటీని మన సహాయం డాక్టర్ సహాయం అని అంటాడు కదా సినిమాలో, అలా ఆ సాయం తీసుకుని ఆ సాయంతో మనం ఇలా కబుర్లు చెప్పుకోవచ్చు. సరే, ఇంకా మాటలాపి పాటల వైపు వెళ్ళిపోదాము. న్యూజెర్సీ నుంచి రవి గారు మీరు కోరిన ఈ పాట ఇది చిన్నగా చిన్నగా మొదలయ్యి పాట పుంజుకుంటుంది. ఇంతలోగా ఆటల ప్రశ్న కూడా అడిగేస్తాను. సరే, ఇది మీరు చెప్పలేరండి, ఎందుకంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేటట్టుగా తికమక చేసి జీపీటీ చేసింది కాదండి, నేను చేసింది. ఇది మకతిక తికమక పెట్టి అడిగే ప్రశ్న. సిద్ధమా, రెడీయా, విన్నారా? సరే, జాగ్రత్తగా వినండి, రోడ్డు మీద చూస్తూ ఉండండి, కానీ జాగ్రత్తగా వినండి. అక్కడ ఆ నాబ్ దగ్గరికి చెయ్యిలా పెట్టి కొంచెం వాల్యూమ్ కూడా పెంచుకోండి, ఎందుకంటే కొంచెం కష్టమైన ప్రశ్న ఇది. ఓకే, చలిగాలి జిల్ జిల్ జిగా అంటూ వణుకు తెప్పిస్తోంది, కప్పుకో దుప్పటి చలిస్తే. చలిగాలి జిల్ జిల్ జిగా అంటూ వణుకు తెప్పిస్తోంది, కప్పుకో దుప్పటి చలిస్తే మరి అనేది వాక్యం. సో అర్థమైంది కదా మీకు. మామూలుగా ఎవరైనా ఇంట్లో చలిగాలిలో ఉన్నారంటే ఇప్పుడు ఎండలు మండిపోతున్నాయి, అది వేరే విషయం. కానీ ఎవరైనా ఉన్నారంటే ఇలా కూడా చెప్తారు కదా, మరి చలిగాలి జిల్ జిల్ జిగా అంటూ వణుకు తెప్పించేస్తోంది, కప్పుకో దుప్పటి మరి చలిస్తే అని వాక్యం పెట్టాను. మధ్య మధ్యలో వైల్డ్ కార్డ్స్ అక్కడక్కడ వేరే పదాలు కూడా నేను జోడిస్తాను, బికాజ్ వాక్యం పూర్తి అవ్వాలి కాబట్టి. కానీ పాటలో ఉండకపోవచ్చు, మూడు పాటలు నాలుగు పాటలు ఎన్నో ఎన్నైనా అవ్వచ్చు. పాటల్లో పల్లవులు కొన్ని పదాలు తీసుకుని తయారు చేసిన వాక్యం. సినిమా పేర్లు ఏంటి, అదేం పాటలు? 972-636-1966 కాల్ చేసేయండి. రవి గారు కోరిన పాట న్యూజెర్సీ నుంచి మనం అడిగారు.

0: రైట్, మూసి నవ్వులతో వేసే ఆ ఓటు అనొచ్చింది కాబట్టి రవి గారు ఆ పాట ఎంచుకున్నారు అనమాట. అలాగే మన చిరు గారు తెలుసుకున్నారు కాబట్టి చిరు చిరు చిరు అంటూ ఆ పాట కూడా గుర్తొచ్చింది. సరే, నేను అడిగిన ప్రశ్నకి నాకు సమాధానాలు శ్రీలక్ష్మి గారు, శ్రీకాంత్ గారు కాల్ చేసి చెప్పారు. ఇంకా రెండు మూడు కాల్స్ నేను తీసుకోలేకపోయాను, క్షమించాలి. కానీ మీరైతే కాల్ చేయండి, మళ్ళీ చూద్దాం ఎవరైనా ఆన్ ఎయిర్ చెప్పేస్తారేమో చూద్దాము. నేను అడిగిన వాక్యం ఏంటంటే, చలిగాలి జిల్ జిల్ జిగా అంటూ వణుకు తెప్పించేస్తుంది, కప్పుకో దుప్పటి చలేస్తే మరి అని చెప్పేసి వాక్యం. అందులో ఎన్ని పాటలు దాక్కున్నాయి, పాటలు ఏ సినిమా పాటలు ఏంటి, ఏ సినిమాలోవి అనేది ప్రశ్న. సో కాల్ చేయండి, కాల్ చేసి సమాధానం చెప్పండి హరి సంగతి. సరే, మీరు సమాధానం చెప్తారని నాకు నమ్మకం ఉంది కాబట్టి, ఇప్పుడు ఆన్ ఎయిర్ చెప్పేస్తారని నమ్మకం ఉంది కాబట్టి ఓ పని చేస్తాను, ఇంకో పాట వినిపించకుండా నేను అలా కొద్దిసేపు ఆన్ ఎయిరే ఉంటాను, నేను గాలిలో తేలుతూ ఉంటాను, గాలిలో తేలినట్టుంది. సరే, ఓకే, అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం మీరు ఏ టు బి వారి రెస్టారెంట్కి వెళ్ళొచ్చు. ఎంజాయ్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సర్స్, పౌడర్స్, మసాలా స్పేస్ అండ్ పికల్స్, అలాగే ఫ్లఫీ రాగి ఇడ్లీస్ నుంచి టాంజీ గోంగూర రైస్ కోసం ఏ టు బి ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎల్మ్. విజిట్ ఏ టు బి టెక్సస్ డాట్ కామ్ ఆర్ కాల్ 214-872-2345. అలాగే ఆటల్లో మీరు యాక్టివ్ గా, చాలా మంది ఇవాళ రేపు స్పోర్ట్స్ చాలా ఆడుతున్నారు, ఇలాంటి స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు మనకి దానికి కావాల్సినవన్నీ ఎక్కడ దొరుకుతాయి అంటే ఇండియా బజార్కి వెళ్ళిపోండి. ఏం దొరుకుతాయి సేవ అంటే క్రికెట్ బ్యాట్, అలాగే టెన్నిస్ బాల్స్. సరే, మనకు శ్రోత కాల్ చేస్తాను, చూద్దాం ఈ ప్రకటన మళ్ళీ చెప్తాను. ఇంతలోగా శ్రోతతో మాట్లాడదాం. హలో అండి రవి గారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, చెప్పండి.
1: మీరు చెప్పిన వాక్యో హ్యాపీ డేస్ లో సాంగ్ అది, చలి వస్తుంది దుప్పటి కప్పంటారేమో మన శంకర్ వరప్రసాద్ లో వస్తుంది.
0: అవునా, నేను వచ్చిన పదాలు అలా లేవే, చలిస్తుంది దుప్పటి కప్పుకోమని. నేను ఏం చెప్పానంటే కప్పుకో దుప్పటి చలిస్తే మరి,
1: కప్పుకో దుప్పటి చలిస్తేనా? ఓకే, ఒకసారి చెప్పండి, మళ్ళీ ఒకసారి చెప్పండి.
0: చలిగాలి జిల్ జిల్ జిగ అంటూ వణుకు తెప్పిస్తుంది, సరే కప్పుకో దుప్పటి మరి
1: చలిగాలి అంటే అయ్యా చలిగాలి చూడు అనేది జెంటిల్మెన్ కొత్త జెంటిల్మెన్ నాని దాంట్లో ఒక సాంగ్ ఉంది కదా.
0: ఓకే, ఎస్
1: యా, వణుకు అంటే ఉండొచ్చు, బట్ యా నేను నాకు అలా స్ట్రైక్ అయింది అనమాట, అందుకే ఆ సాంగ్ చెప్పాను.
0: సూపర్, ఇంకోటి నేను చెప్పేస్తాను, మీరు చూడండి,
1: చెప్పండి. యా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
0: సరే, మళ్ళీ ఒకసారి ప్రకటన వినిపిస్తాను. మరి మూడో ప్రశ్నకి నాకు సమాధానం ఎవరైనా చెప్తారేమో చూద్దాము, ఆన్ ఎయిర్ చెప్తారేమో చూద్దాము. మళ్ళీ ఒకసారి వాక్యం చెప్తాను, చలిగాలి జిల్ జిల్ జిగాండు వణుకు తెప్పిస్తుంది, కప్పుకో దుప్పటి చలేస్తే మరి, అది అది యాజ్ ఇట్ ఈస్ గా పదాలు అలా వస్తాయి అనమాట. ఆలోచించండి, ఇంకా తెలియాలి మీకు ఈ పాట, ఇప్పుడే చిరంజీవి పాట విన్నారు తెలియకపోతే ఎలాగా. సరే ఆలోచించండి. సరే, ఇఫ్ యూర్ లుకింగ్ ఫర్ యువర్ నెక్స్ట్ క్రికెట్ బ్యాట్, నీ టెన్నిస్ బాల్స్ ఫర్ ప్రాక్టీస్, బ్యాడ్మింటన్ ర్యాకెట్స్ ఫర్ ద ఫ్యామిలీ, ఆర్ క్యారమ్ బోర్డ్ ఫర్ ఎ గేమ్ నైట్, హెడ్ టు ఇండియా బజార్, యువర్ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ స్పోర్ట్స్ అండ్ ఇండోర్ గేమ్ ఎసెన్షియల్స్, ఫ్రమ్ క్రికెట్ బ్యాట్స్ అండ్ టెన్నిస్ బాల్స్ టు బ్యాడ్మింటన్ గేర్, క్యారమ్ బోర్డ్స్ అండ్ సో మచ్ మోర్. దే హావ్ గాట్ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు స్టే యాక్టివ్, కాంపిటేటివ్ అండ్ ఎంటర్టైన్. సో లెట్ ద గేమ్స్ బిగిన్. ఇక్కడ ఆటలాడుతున్నట్టే బయట కూడా ఆటలాడుకోవడానికి ఇవన్నీ అనమాట. సరే, ఇప్పుడు చూద్దాం. హలో అండి, రేడియో సర్పి కాల్ చేశారు, మీ మాటలు శ్రోతలు అందరూ వింటారు, ఎవరైనా మాట్లాడేది?
2: రాజు అండి, లాస్ట్ సాంగ్ అది గరణా మొగుడు.
0: గరణా మొగుడు, ఎస్ దట్స్ రైట్ ఆన్సర్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అండి,
2: ధన్యవాద్.
0: హలో అండి, రేడియో సర్పి కాల్ చేశారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరిని మాట్లాడేది?
3: హలో శివ గారు, హేమంత్ అండి.
0: హేమంత్ గారు ఎలా ఉన్నారు?
3: బాగుందండి, మీరు ఎలా ఉన్నారు?
0: నేను బాగున్నానండి, చెప్పండి.
3: ఆ పాటలో ఒక్కటి మాత్రం చెప్పగలను, కప్పుకో దుప్పటి చలేస్తే ఖచ్చితంగా ఉంటుంది.
0: ఎస్ హా హా అన్నారు మరి లాస్ట్ లో, మరి ఎఫెక్ట్ అవడానికి. సూపర్, అదే అదే అండి, కరెక్ట్ ఆన్సర్. సరేమి సమాధానం? సూపర్,
4: అన్ని
0: వచ్చాయి, అన్ని
4: వచ్చాయి,
0: బాగుందండి, థ్యాంక్ యూ. ఆల్ రైట్, బాగుంది, ఇలా నాకు సమాధానాలు వస్తుంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. సరే, ఎస్ చలిగాలి అంటే కొంతమంది ఇంకో పాట అనుకున్నారు, చలిగాలి కొట్టిందమ్మా ఇందిట్లో అనిస్తుంది కదా, అదో చిరంజీవి పాట అది, ఖైదీ నెంబర్ 786 అనుకుంటా, అది అనుకున్నారు. నేను అనుకున్నది జెంటిల్మెన్, ఏదైనా ఒకటి, చలిగాలి రెండిట్లో వస్తాయి కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా జెంటిల్మెన్ ఆర్ ఖైదీ నెంబర్ 786, తర్వాత జిల్ జిల్ జిగా హ్యాపీ డేస్ అంటూ వణుకు తప్పిస్తుంది, కప్పుకో దుప్పటి చలిస్తే అనేది ఘరాన్న మొక్కుటూ. ఎస్, దట్ ఇస్ ద రైట్ ఆన్సర్. సరే, ఇదే ఆనందంతో ఇంకో నవ్వుల పాట వినిద్దామా? మరి నవ్వు నవ్వు అంటూ ఇవాళ మిమ్మల్ని అందరినీ నవ్వించే ప్రయత్నం చేస్తున్నాను. పాటల రూపంలో నవ్వు అనే పదం వచ్చే పాటలు, పల్లవిలో ఆ పదం వచ్చే పాటలు వినిపిస్తున్నాను. సరే ఈ పాట విందాం. ఇది మన జై బాలయ్య పాటది. సినిమా పేరు చెప్తారా? చెప్పండి. ఓకే, ఇంకో చోట కాల్ చేస్తున్నారు. హలో అండి, రేడియో సర్వీ కాల్ చేశారు, మీ మాటలు చూస్తాను అందరూ వింటారు. ఎవరండి మాట్లాడేది?
5: హలో.
0: హలో అండి, చెప్పండి. హలో హలో
5: హలో,
0: చెప్పండి. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరండి మాట్లాడేది? ఏ పాట, ఏ పాట గుర్తు చేశారు చెప్పండి. ఏది మన చలిగాలి కొట్టిందమ్మా, లేకపోతే కప్పుకో దుప్పటియా, ఏది విందామంటారు?
5: చలిగాలి కొట్టిందమ్మా ఆల్రెడీ విన్నాము.
0: ఓకే,
5: కానీ
0: సరే ఇంకా ఆలస్యం చేయకుండా ఆ పాట విందాం. ఇంత ఎండలో దుప్పటిని కప్పుకోమంటే కొడతారు జనాలు, కానీ పాటలో ఏమైనా చేయొచ్చు కాబట్టి సరే ఆ పాట విందాం. ఆల్ రైట్, ఇంకొక ప్రశ్న అడగమంటారా? సరే అడిగేస్తాను. ఈ పాట సిద్ధం చేసి ఇంకొక ప్రశ్న కూడా అడిగేస్తాను. మీరు అలా దుప్పటి కప్పుకుని చక్కగా నాకు సమాధానం ఆలోచించవచ్చు. చూస్తున్నా, ఆలోచిస్తున్నాను, అందుకే అందుకే జస్ట్ వెయిట్ చేయండి. ఓకే సరే, మీరు సిద్ధమా? జాగ్రత్తగా వినండి. మాట అంటే మాటే అంటూ నా విన్నపాలు వినవలే, వీణ వేణువైనా సరిగమ్మ విన్నావా? బాలేదు. సరే ఇలా చెప్పండి. మాట అంటే మాటే అంటూ నా విన్నపాలు వినవలే, వీణ వేణువైనా సరిగమ్మ విన్నావా? ఏం పాటలు ఇవి? పాటలు యాజ్ ఇట్ ఇస్ గా చెప్పాను మీకు. సరే చెప్పండి ఇంకో ప్రశ్న, కొంచెం టైట్ గా బిగిస్తాయి సార్ అన్నట్టు. ఇంతలాగా ఇది ఇప్పుడు కప్పుకుందాం.

ఎఫెక్ట్ అయితే మాత్రం ఎస్పీబి ఏమైనా తెస్తారా ఆయన ఇలాంటి ఎఫెక్ట్ పాటలు. సరే ఇవాళ గరణ మొగుడు ఫీవర్ తగులుకున్నట్టుంది మనకి. ఇవాళ గరణ మొగుడు పాటలు, తర్వాత నేను అడిగిన ప్రశ్నలో గరణ మొగుడు పాటల అందులో పదాలు తీసుకుని ఇవాళ మనం చిరుని ఈ సినిమాని తలుచుకున్నాం. సరే ఇందాక మన జై బాలయ్య బాలకృష్ణ పాట వినిపిస్తాను కాబట్టి అందులో ఈ థీమ్ లోనే వెళ్తూ ముందుకెళ్తూ మనకి నవ్వు ఈ థీమ్ నడుస్తుంది. పల్లవిలో నవ్వు అనే పదం వచ్చే పాటలు వింటూ వచ్చాము. అలాగే నేను అడిగిన ప్రశ్నకు కూడా నాకు సమాధానాలు వచ్చాయండి. ఈ పాట తర్వాత సమాధానం చెప్పేస్తాను. నేను అడిగింది ఏంటంటే చాలా సులువైన ఇది పెద్ద వాక్యం కూడా తయారు చేసినట్టు అనిపించలేదు మిమ్మల్ని అడుగుతుంటే, నాకే బాధ అనిపించింది. సరే ఇలా బాధ ఎలా ఉన్నప్పటికీ ఇవాళ నవ్వుకున్నాం కాబట్టి ఈ బాధ పక్కన అలాగా రీసైకిల్ బిన్ లో వేసేసి ట్రాష్ లో వేసేసి సినిమా పేరు మాత్రం కనుక్కోండి. ఏంటంటే ఇది మాటంటే మాటే అంటూ నా విన్నపాలు వినవలే వీణ వేణువైనా సరిగమ విన్నావా అని చెప్పేసి పర్లేదు వాక్యం ఒకందుకు కుదిరింది కానీ చాలా సులువు అయిపోయింది మీకు అర్థమైంది. ఈ పాట తర్వాత సమాధానం చెప్పేస్తాను. ఇంతలాగా జై బలయ్య అంటూ ఈ పాట వినద్దాము. ఇది ఏ సినిమా తెలిస్తేనా కాల్ చేయండి 9726361966. మీరు వింటున్నారు ఆటకావాలా పాటకావాలా కార్యక్రమం మీ ఆర్జే శివ శివ శివతో. ఈ కార్యక్రమం ప్రతి శనివారం మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల వరకు రేడియో సురభిలో మాత్రమే, అమెరికాలో తెలుగు నేస్తం ఉదయం నుంచి హృదయం వరకు మీతో పాటు. సరే పాడినద్దాం.

0: పైసా వసూలైంది కదా ఈ పాటతో. సరే మనం బ్రేక్ దగ్గర ఉన్నాం కాబట్టి బ్రేక్ నుంచి వచ్చాక ఆట పాట కొనసాగిద్దాము. నాకు కొన్ని కాల్స్ మిస్ అయ్యాను, వీళ్ళైతే కాల్ చేసి నాకు సమాధానం చెప్పండి నేను అడిగిన ప్రశ్నకి. సరే ఐ విల్ బి రైట్ బ్యాక్.
1: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, history quality to meeku marinta cheru kaabotham. Keep listening, we next time Radio Surabhi.
2: You are listening to Radio Surabhi, 107.9 FM, HD3.
3: Swami garu, naku kala vachindi. Na party lo food assal baalinattu. Guests anta disappoint ayi velipoyinattu.
4: Nee kala nija avobothundi.
3: Deeniki parishkaram emi leda Swami.
4: Parishkaram ichcheddam. Ventane India Today lo catering book cheyandi. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
3: ఇండియా టుడే.

0: call them at 817-829-8888.
1: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
2: చందు, మరి వండనా?
1: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
2: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
1: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

లైఫ్ మళ్ళీ వచ్చిన ఆటకాల పాటకాల కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇవాళ కార్యక్రమంలో నవ్వు అనే పదం వచ్చే పాటలు వింటూ వచ్చాము. నాకు కొన్ని రిక్వెస్ట్ పాటలు కూడా ఉన్నాయి కాబట్టి అవి కూడా వినిపిస్తాను. అలాగే ఆట మనం ఇవాళ పాటలు పాటలు అంటూ పాటల్లో కొన్ని పాటలు తీసుకుని పల్లవిలో కొన్ని పాటలు తీసుకుని ఒక వాక్యం చేసి వాక్యంలా తయారు చేసి మిమ్మల్ని ఏ పాట కనుక్కోమని అడుగుతున్నాను. సరే, ఈ పాట ఈ దీనికి సమాధానం చెప్పేస్తాను. ఇంతలోకి ఇంకెవరైనా కాల్ చేస్తారని చూద్దాం. ఇంకొకసారి అడుగుతాను ఏంటంటే, మాట అంటే మాటే అంటూ విన్నపాలు వినవలే, వీణ వీణమైన సరిగమ విన్నావా అని చెప్పి అడిగాను. ఇందులో మూడు పాటలు ఉన్నాయి. ఈ మూడు పాటలు చాలా తెలిసిన పాటలే. నేను మీకు మిమ్మల్ని అడిగాక అనిపించింది, నాకు ఇది చాలా సులువుగా ఉంది, ఉన్నదన్నట్టుగా యాజ్ ఇట్ ఈస్ గా చెప్పేసి అనిపించింది. సరే, యాజ్ ఇట్ ఈస్ గా చెప్పాను కాబట్టి మీరు కూడా యాజ్ ఇట్ ఈస్ గా సమాధానం చెప్పండి. నాకు లక్ష్మి గారు, రవి గారు, జ్యోతి గారు, శ్రీలక్ష్మి గారు కాల్ చేసి సమాధానం చెప్పారు. చూద్దాం, ఇంకా రెండు మూడు కాల్ మిస్ అయ్యాను. నాకు కాల్ చేయండి, కాల్ చేసి సమాధానం చెప్పండి. సరే, నేను ఒక కొద్దిగా ప్రకటనలు వినిపిస్తాను. ప్రకటనలు ఎందుకు వినిపిస్తానంటే మీరు కాల్ చేసామనేది చెప్పేస్తారేమో అని ఆస్తో. సరే, ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు కాల్ చేసామనేది చెప్పండి. సమాధానాలు మనము నేను ఆలస్యం చేయకుండా ఐ విల్ హెడ్ టు మైత్రీస్ రెస్టారెంట్. అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ టు మైత్రీ ఇండియన్ క్యూజిన్. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్, స్పేషియస్ ప్యాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బఫే, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో అథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ. ఇంతేకాదు, మీ ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ కేటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసెస్ ఇన్ టౌన్. సో డోంట్ వెయిట్, విజిట్ మైత్రీస్ ఇండియన్ క్యూజీన్, నౌ సర్వింగ్ యూ ఇన్ అర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. అలాగే రాధాకృష్ణ టెంపుల్ ఇన్ ఆలన్ ఇస్ ప్రౌడ్లీ ఇన్వైటింగ్ యూ టు ద గ్రాండ్ శ్రీ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ట మహోత్సవం, ద సీక్రెట్ ఇన్స్టలేషన్ ఆఫ్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి బాలజీ మూల విరాట్ విగ్రహమైన గర్భగృహం. జూలై 1 నుంచి జూలై 5 తారీఖు వరకు ఎక్స్పీరియన్స్ 5 స్పిరిచువల్లీ అప్లిఫ్టింగ్ డేస్ ఫిల్ విత్ వేదిక్ రిచువల్స్, హోమమ్స్, డివోషనల్ ప్రోగ్రామ్స్ అండ్ బ్లెస్సింగ్స్. ఆల్ డివోటీస్ అండ్ ఫ్యామిలీస్ ఆర్ వెల్కమ్. డొనేషన్స్ అండ్ స్పాన్సర్షిప్ ఆర్ ఆల్సో వెల్కమ్. Visit radhakrishnatemple.net for donations and other information. Radhakrishna Temple, Allen, Texas. Tarikulu marchipokandi, July 1 nunchi July 5 tariku varaku. అలాగే డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారా? ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ ఎక్స్రే ఓన్లీ ఫర్ $49. మీ స్మైల్ ని హెల్తీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ మిస్ అవ్వకండి. కాల్ టుడే 9724845400 ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్ ఇన్ డాలస్. సరే, నేను సమాధానం చెప్పేసి ఇంకొక ప్రశ్న అడుగుతాను. మాటంటే మాటే అంట అంటే ఏప్రిల్ 1 విడుదల, మాటంటే మాటే అంట అనిపిస్తుంది ఆ పాట. అది తర్వాత అంటూ విన్నపాలు వినవలే అన్నమయ్య అన్నమాచారి కీర్తన, అది అన్నమయ్య సినిమాలో పాట, అది అందులో వచ్చింది. తర్వాత వీణ వేణువైన సరిగమ విన్నావా అంటే ఇంటింటి రామాయణం చిత్రంలోనిది. సరేనా? సరే, ఈ ప్రశ్న అయిపోయింది కాబట్టి ఇంకో ప్రశ్న అడిగి మిమ్మల్ని నవ్వుల వైపు తీసుకెళ్తాను ఈ పాటతో. సరే, ప్రశ్న ఏది అడుగుదామని చూస్తున్నాను. సరే, వింటున్నారు కదా, వినండి. ఈసారి ఒక పని చేస్తాను, మీరు కాల్ చేస్తే నేను ఎలాగైనా తీసుకునే ప్రయత్నం చేస్తాను. కాల్ చేయండి, మిమ్మల్ని హోల్డ్లో, వేరే వాళ్ళని హోల్డ్లో పెట్టేనే సరే తీసుకుంటాను. చూసారా, ఎంత నమ్మకం కలిగిస్తున్నాను కాబట్టి కాల్ చేయాలి మీరు. సరే, నా పాట పంచామృతం కన్నా తీగ ఉంటుంది తెలుసా? ఆహా, ఏమి రుచి అని వివాహ భోజనం చేసినట్టు అనిపిస్తుంది. అదేనా? సరే, మళ్ళీ ఒకసారి. నా పాట పంచామృతం కన్నా తీగ ఉంటుంది తెలుసా? ఆహా, ఏమి రుచి అని వివాహ భోజనం చేసినట్టు అనిపిస్తుంది. అదే. సో ఈ ఎన్ని పాటలు ఉన్నాయి ఈ సినిమా? 9726361966. ఇంతలోగా జ్యోతి గారు, మీరు కోరిన ఈ పాట, ఇది కూడా మన నవ్వుతో సెట్ అయిపోయిన పాట. పాట సెట్ అవ్వకలేదండి, మీకు వినాలనిపిస్తే చాలు. ఇందాక మనం కప్పుకో దుప్పటి విన్నాం కదా, సో నవ్వుకుంటూ ఆ పాట కూడా వినేసాం మనం. నవ్వుకుంటూ అంటే నవ్వు అనే అంశం లేకపోయినా కూడా విన్నాం సరదాగా. సో కాల్ చేయండి.

సరే జ్యోతి గారు, మీరు కోరిన దేవి సినిమాల పాట. సరే ఇందులో కూడా నీ నవ్వే నాగస్వరం వచ్చింది కాబట్టి వినేసి పాట. సరే నాకు న్యూజెర్సీ నుంచి రవి గారు తర్వాత రాఘవేంద్ర గారు కాల్ చేసి సమాధానం చెప్పారు నేను అడిగిన ప్రశ్నకి. ఇంకోళ్ళు ఎవరైనా చెప్తారేమో చూద్దాము. చిన్న పాట వినిపిస్తాను. ఈ చిన్న పాట విని ఇది ఏ సినిమా తెలిసినా కూడా కాల్ చేయండి సరదాగా, లేదా నేను అడిగిన ప్రశ్నకి సమాధానం తెలిసినా కాల్ చేయండి. ప్రశ్న మళ్ళీ ఇంకోసారి అడుగుతాను, జాగ్రత్తగా వినండి. ఇందులో కొన్ని పాటల పదాలు దాక్కులు ఉన్నాయన్నమాట. ఈ పాటలు ఏ సినిమా అది చెప్పాల్సింది మీరు. నా పాట పంచామృతం కన్నా తీగ ఉంటుంది తెలుసా, ఆహా ఏమి రుచి అని వివాహ భోజనం చేసినట్టు అనిపిస్తుంది. చాలా సులువు, కాల్ చేయండి. ఈ పాట వింటూ కాల్ చేయండి.

చిన్న పాట కదా, రౌడీ ఫెలో సినిమాలో అది. సరే, నాకు సమాధానాలు అయితే వచ్చాయి. ఇంకెవరైనా సరే చెప్పేస్తాను చెప్పాను కాబట్టి చెప్పేస్తానండి, ఆలస్యం చేయకుండా. ఇది మూడు సినిమాలు ఉన్నాయి ఈ ఈ వాక్యంలో. వాక్యం ఏంటంటే, నేను సమాధానం చెప్తున్నప్పుడే ఎవరైనా కాల్ చేస్తారేమో ఆపేసిందని చూద్దాం. నా పాట పంచామృతం కన్నా తీగా ఉంటుంది తెలుసా, ఆహా ఏమి రుచి అని వివాహ భోజనం చేసినట్టు అనిపిస్తుంది. అది నేను అడిగిన ప్రశ్న. అందులో సమాధానం వచ్చేసి, ఫోన్ మోగినట్టు అనిపించింది నాకు అందుకే ఆపేశాను. సరే, సమాధానం వచ్చేసి నా పాట పంచామృతం అనిస్తుంది కదా,

అల్లుడు గారు ఆ సినిమాలోది. తర్వాత కన్నా తీయగా ఉంటుంది, అంటే పెద్ద పాట అంటూ ఏం లేదు. చెప్పాను కదా మధ్య మధ్యలో బైల్డ్ కార్డ్స్ పెట్టాల్సి వస్తుంది వాక్యం పూర్తి చేయడానికి. నేను ఉంటాయేమో అండి తీయగా, అంటే తీయ తీయగా అని పాట కూడా ఉంటుందేమో, నేను అలా అనుకోలేదు. తర్వాత ఆహా ఏమి రుచి తినరా మైమరిచి వస్తుంది కదా, అదేమో ఎగిరే పావురమా అని. వివాహ భోజనం అంటే మాయాబజార్ చేసినట్టు అనిపిస్తోంది. నో మూవీ ఫిల్లర్ వర్డ్స్ అవి. అదండి సంగతి. సరే ఓ పని చేస్తాను. ఇంకొక ప్రశ్న అడిగా అనిపిస్తుంది నాకు, ఎందుకంటే సమాధానాలు అలా టప్పి టప్పి మనం వచ్చేస్తున్నాయి కాబట్టి నేనైతే నాకైతే ఎక్సైటింగ్ ఉంది. సరే నేను ప్రశ్న అడిగే లోపు ఓకే గుర్తొచ్చేసింది. సరే ఇది కొంచెం కష్టమే అనిపిస్తోంది చూడండి. మనసా వాచ నిన్ను చూడగానే నువ్వు నువ్వు అంటూ కనెక్ట్ అయిపోయాను. మనసా వాచ నిన్ను చూడగానే నువ్వు నువ్వు అంటూ కనెక్ట్ అయిపోయాను. ఎన్ని సినిమాలు ఉన్నాయి, ఏ పాటలు అవి? 972-636-1966 ఈజ్ ద స్టూడియో నెంబర్ టు కాల్. మళ్ళీ ఒకసారి, మనసా వాచ నేను చూడగానే నువ్వు నువ్వు అంటూ కనెక్ట్ అయిపోయా. సరే ఓ శ్రోత కాల్ చేస్తున్నారు, వారిని ఆఫ్ ఎయిర్ తీసేసుకుందాం అమ్మా వినిద్దామని, సమాధానం వినిద్దామని.

పెద్దరికం సినిమాల పాట అది. ఇందులో నేను ఎందుకు నవ్వు వచ్చిందంటే ఈ పాట మీకు వినడానికి నవ్వు అనే పదం వచ్చినా కూడా చూడడానికి నాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఒకళ్ళకొకళ్ళు జగపతి బాబు సుకన్య నటిస్తారు ఈ సినిమాలో. వీళ్ళిద్దరికీ ఒకళ్ళంటే ఒకళ్ళు పడదు, కానీ ఫేక్ గా నీ నవ్వే చాలుపు బంతి మాలతి అంటూ వెనకాల నుంచి ఇంత వింత ఎక్స్ప్రెషన్ పెడుతుంటారు అనమాట. అంతే కొంచెం సార్కాస్టిక్ గా అనమాట. తర్వాత ప్రేమించా నిన్ను అని చెప్పి తాను అంటుంది ఆ అమ్మాయి కూడా చాలా చాలా కష్టమైన ఎక్స్ప్రెషన్స్ అన్ని పెడుతుంది అనమాట. సో బాగుంటుంది సినిమా, పెద్దరికం సినిమా చాలా పాత సినిమా, కానీ ఈ పాట మనం నవ్వు అనే పదం వచ్చింది కాబట్టి ఈ పాట గుర్తొచ్చింది నాకు. సరే, ఇందాక నేను పప్పులో కాలేసినట్టు నాకు రాఘవేంద్ర గారు కాల్ చేసి చెప్పారు ఏంటంటే, నేను నా పాట పంచామృతం ప్రశ్న అడిగాను కదా, అంది అల్లుడు గారు సినిమాలోది, నేను అల్లరి మొగుడు సినిమాలోది, నేను అల్లరి అల్లుడు గారు అని చెప్పినట్టున్నాను. సో అల్లరి మొగుడు సినిమాలోది నా పాట పంచామృతం అది. సో థ్యాంక్ యూ రాఘవేంద్ర గారు కాల్ చేసి నాకు సవరించినందుకు. సరే, నేను ఇందాక అడిగిన ప్రశ్నకి నాకు సగం పాటలుగా సమాధానం వచ్చింది, ఇంకా ఆలోచన చెప్పండి. మళ్ళీ ఒకసారి ప్రశ్న ఏంటంటే, సరే ఇప్పుడిప్పుడే కారెక్కి అలా ట్యూనిన్ అయ్యి రేడియో సురభి వింటున్న వాళ్ళందరికీ ఆట కావాల పాట కావాల కార్యక్రమానికి తిరిగి స్వాగతం చెప్తూ మీకు ఆట గుర్తు చేస్తాను. ఏంటంటే, ఒక పాటలో పల్లవిలో రెండు మూడు పదాలు తీసుకుని, అంటే ఒక పాటలో రెండు పదాలు, ప్రతి పాటలో రెండో మూడో పదాలు, ఒకే పదం తీసుకుంటే కొంచెం మరీ చాలా పాటలు వస్తాయి కదా. సో రెండు పదాలు తీసుకుని వాటిని అలాగే ఉంచేసి మధ్యలో కొన్ని ఫిల్లర్ వర్డ్స్ యాడ్ చేసి, ఫిల్లర్ పదాలు యాడ్ చేసి ఒక వాక్యం తయారు చేశాను. మిమ్మల్ని ఏమడుగుతున్నానంటే, ఆ పాటలు ఏంటి, సినిమా పేర్లు ఏంటి అని అడుగుతున్నాను. సో రెండు మూడు పాటలు కూడా రావచ్చు ఒకే పదం పదానికి. సో కనుక్కోండి. మళ్ళీ ఒకసారి చెప్తాను ప్రశ్న, మనసా వాచ నిన్ను చూడగానే నువ్వు అంటూ కనెక్ట్ అయిపోయాను. మనసా వాచ నిన్ను చూడగానే నువ్వు అంటూ కనెక్ట్ అయిపోయా. మరి నువ్వు అంటే చాలా సినిమాలు వస్తాయి, ఎందుకంటే నువ్వు అని రెండుసార్లు అన్నాను. సో నువ్వు అంటే రెండుసార్లు ఏ పాట వస్తుంది, తర్వాత మనసా వాచ అంటే ఏ పాట వస్తుంది, తర్వాత ఇంకా ఎక్కువ చెప్పాను నేను అది. సో మళ్ళీ ఒక్కసారి చెప్తాను, మనసా వాచ నిన్ను చూడగానే నువ్వు అంటూ కనెక్ట్ అయిపోయా. కాల్ చేయండి 972-636-1966 కి. ఇంతలోగా నవ్వుల పాట వింటూ మన ప్రయాణం కొనసాగిద్దాం. ఇదే సినిమా తెలిసినప్పుడు కాల్ చేయండి, మీరు కాల్ చేయడమే ముఖ్యం.

ఈ పాట విని కూడా చాలా రోజులైంది. బాగుంటుంది నువ్వు నవ్వితే అంటూ అతిథి దేవోభవ ఆ సినిమాలోది. సరే చాలా తక్కువ సమయం ఉంది, పని చేద్దాం. పాట వింటూ బ్రేక్ నుంచి వచ్చాక మనం పాటని కొనసాగిద్దాం. నాకు సమాధానాలు అయితే వచ్చాయి, ఈ పాట బ్రేక్ నుంచి వచ్చాక సమాధానం చెప్పేస్తాను. ఇంకోసారి అడుగుతాను ప్రశ్న ఏంటంటే, మనసా వాచ నిన్ను చూడగానే నువ్వు నువ్వు అంటూ కనెక్ట్ అయిపోయా, మనసా వాచ నిన్ను చూడగానే నువ్వు నువ్వు అంటూ కనెక్ట్ అయిపోయా.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
2: America వచ్చినప్పటి నుంచి Facebook లో groups, WhatsApp లో groups, updates కోసం ఒక్క ప్లేస్ లేదు. My phone is always buzzing with notifications. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే how convenient కదా?
3: Say hello to NRI page. మన Indians కి the digital marketing platform. Indian community కి full on information hub. మీ business Indian audience కి reach అవ్వాలన్నా social media promotions కోసమైనా weekly newsletters కోసమైనా full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: Mr. Avinash, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
6: గిల్టీ యువర్ ఆనర్. Guilty of good taste.
7: Yes.
6: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయా, ఎలా ఆగను?
3: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
5: What is this address again?
3: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.

అంత మంచి మన మంచికే అంత మంచికి అంత మన మంచికి అంత మంచికి అంత మన మంచికి. సరే ఆ సినిమాల పాట విన్నారు మీరు అశ్వతలు మీరు కిప్పున స్వాగతం. బ్రేక్ తర్వాత వచ్చేసాను మీ ఆటకవాల పాటకవాల శివ శివ శివ వచ్చాడు. ఇవాళ నవ్వు అనే పదంతో వచ్చే పాటలు వినిపిస్తున్నాను. అలాగే సరదాగా నవ్వులాట నవ్వులాట కదండి, నవ్వులాట అంటే మా అర్థం మారిపోతుంది. మరి సరదాగా నవ్వు తెప్పించడానికి పాటల్లో కొన్ని పాటలు తీసుకుని ఒక వాక్యాల తయారు చేసి మిమ్మల్ని పాటలు కనుక్కోమంటున్నాను. నాకు ఇప్పటిదాకా పూర్తిగా యాక్చువల్లీ సమాధానాలు వచ్చాయి. నాకు రాజేశ్వర్ గారు కాల్ చేసి సమాధానం చెప్పారు. ఇంకెవరైనా కాల్ చేస్తారేమో చూద్దాము. ఈ పాట తర్వాత సమాధానం చెప్పేసి ఇంకో ప్రశ్న వైపు వెళ్ళిపోతాను. ప్రశ్న ఏంటంటే, మనసా వాచ నేను చూడగానే నువ్వు నువ్వు అంటూ కనెక్ట్ అయిపోయా. మనసా వాచ నేను చూడగానే నువ్వు నువ్వు అంటూ కనెక్ట్ అయిపోయా. ఇది ఎన్ని పాటలు, ఏ సినిమాలు? 972-636-1966 కి కాల్ చేయండి. ఇంతలోగా మనం కొన్ని నవ్వు నవ్వుల పాటలకు వెళ్ళిపోదాం. ఇది లక్ష్మి గారు గుర్తు చేశారు గంట క్రితం. ఈ సినిమా తెలిసిన కాల్ చేయండి.

ఓకే, నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది, ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు అని చెప్పేసి వీళ్ళిద్దరు సంభాషణ అన్నమాట. సరే, ఆది సినిమాల పాట అది. ఇంకా నాకు గణేష్ గారు రాజేశ్వర్ గారు కాల్ చేసి సమాధానం చెప్పారు కాబట్టి నేను ప్రశ్నకి సమాధానం చెప్పేసి ఇంకో ప్రశ్న వెళ్ళిపోవాలని ఉంది నాకైతే. ఇది ఇందాక నుంచి నానుస్తున్నాను కాబట్టి చెప్పేస్తా. మనస వాచ అంటే ఇద్దరు మిత్రులు లేకపోతే గోదావరి, ఈ రెండు సినిమాల్లో ఏదైనా అవ్వచ్చు. సో మనస వాచ నిన్ను చూడగానే అంటే అత్తారింటికి దారేది, తర్వాత నువ్వు నువ్వు అంటే ఖడ్గం, తర్వాత అంటూ కనెక్ట్ అయిపోయానంటే కనెక్ట్ కాడే అని వస్తుంది కదా, అది రేస్ కురం సినిమాలది. అది ఇది కొంచెం పెద్దగా ఉంది కదా వాక్యం, అందుకే కొంచెం కష్టం అనిపించింది మీకు, నాకు అర్థమైంది. సరే, ఇది ట్రై చేయండి పోనీ, ఇది చాలా చాలా సులువు. ఇందులో ఇది కూడా చెప్పేస్తాను, మూడే పాటలు మూడే సినిమాలు, ఇంతకంటే ఎక్కువ చెప్పను నేను. వింటున్నారు కదా? సరే, టిక్కెటే కొనకుండా సినిమా చూపిస్తా మావా, కొత్త బంగారు లోకం అనే సినిమా. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇవి పాటలో పదాలు, పాట పల్లవిలో పదాలు నేను తీసుకుని ఒక వాక్యం తయారు చేశాను. టిక్కెటే కొనకుండా సినిమా చూపిస్తా మావా, కొత్త బంగారు లోకం అనే సినిమా అది. సో నాకు ఏ పాటలున్నాయి, ఏ సినిమాలు, మూడు పాటలు అని చెప్పాను, మూడు సినిమాలు ఉంటాయి, అవి ఏంటి నాకు కాల్ చేసి చెప్పండి. 972-636-1966. ఇంతలోగా నాకు గణేష్ గారు ఒక సమాధానం చెప్తూ ఒక పాట కూడా అడిగారు. ఆ పాట కూడా నేను వినిపించే ప్రయత్నం చేస్తాను. చాలా మంచి పాట గుర్తుచేశారు, చాలా లేని పాట విని. ఈ పాట మరి ఇది ఏ సినిమా తెలిసినా కూడా నాకు కాల్ చేయండి. చూసారా, మీరు కాల్ చేస్తారనే ఎక్సైట్మెంట్ తో నేను అలా వేచి చూస్తూ ఉంటాను అనమాట. అందుకని ప్రశ్నలు రకరకాలు ఉంటాయి కానీ మీ కాల్ మాత్రం చాలా ఇంపార్టెంట్. సరే గణేష్ గారు, మీకోసం ఈ పాట.

సూపర్. అది ప్రేమంటే ఇదేరా గణేష్ గారు మీరు కోరిన పాట. హోప్ యూ ఎంజాయ్డ్ దట్ సాంగ్. ప్రతి వారం చెప్తున్నట్టుగానే నేను ఒక అంశంతో మీ ముందుకు వస్తాను ప్రతి వారం. అలా అంశంలో మీరు ఆ అంశంకి సరిపోయిన పాట అడగచ్చు, లేకపోతే మీకు ఇష్టమైన ఇలా ఈ ఫలానా పాట వినాలనుంది, ఎవరికైనా డెడికేట్ చేయాలని అనుంది అని అడిగినా కూడా మీకు నేను టకటకటకటక పాట వినిపించేస్తాను అన్నమాట. అది సంగతి. సరే, ఇవాళ ఆట విషయానికి వస్తే మనం పాటలు పాటలు అంటూ ఆట ఆడుతూ వచ్చాము. నాకు కీర్తన్ గారు, గణేష్ గారు, శోభ గారు కాల్ చేసి నాకు సమాధానం చెప్పేశారు. అసలు చాలా అది చెప్తాను, సమాధానం చెప్పినప్పుడు చెప్తాను ఏంటి విషయం. సో కరెక్ట్ గా సమాధానం చెప్పారు కాబట్టి నేను కూడా సమాధానం చెప్పానా చెప్పేసి ఇంకో ప్రశ్న వైపు వెళ్ళిపోతాను. నాకు సమాధానం చెప్పింది డీజే టిల్లు స్క్వేర్ అని కూడా కరెక్ట్ గా చెప్పారు. ఏంటంటే టికెటే కొనకుండా, మళ్ళీ ఒకసారి సెంటెన్స్ చెప్తాను, ఏదో మాట్లాడుతున్నట్టుంది. సెంటెన్స్ ఏంటంటే వాక్యం, టికెటే కొనకుండా సినిమా చూపిస్తా మావా కొత్త బంగారు లోకం అనే సినిమా అన్నాను. సో టికెటే కొనకుండా లాటరీ కొట్టిన బుల్లోడా అని వస్తుంది కదా, అందులో డీజే టిల్లు స్క్వేర్, తర్వాత సినిమా చూపిస్తా మావా అంటే రేసు గుర్రం, తర్వాత కొత్త బంగారు లోకం దొంగ దొంగ. సరే, అది సరైన సమాధానం. పాటలో పల్లవిలో వచ్చే పదాలు తీసుకున్నాను కాబట్టి తీసుకుని కొనుక్కొని మధ్యలో అనే పదం అన్ని పాటలో రాకపోవచ్చు చెప్పాను కదా, అది ఫిల్లర్ వర్డ్స్ గా యాడ్ చేసి మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. సరే, నాకు సమాధానం చెప్పడంతో పాటు కొంతమంది ఇంకొన్ని ఐడియాలు ఇచ్చారు. ఇలాంటి ఫీడ్బ్యాక్లు మన ఆఫీసుల్లో వాటిలో కాకుండా ఇలా కూడా మాకు చెప్తే మేము కూడా ఆటలు ఇటు తారుమారు మారుతారు చేసి మీకోసం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అది సంగతి. సో ఎనీ సార్ట్ ఆఫ్ గుడ్ ఫీడ్బ్యాక్ ఆర్ బ్యాడ్ ఫీడ్బ్యాక్ ఈస్ ఆల్సో వెల్కమ్, కాల్ చేయండి. సరే, ఇంకొక ప్రశ్న నేను సిద్ధం చేస్తానైతే జాగ్రత్తగా వినండి. సరే, ఆలోచిస్తున్నా జాగ్రత్తగా చెప్పడానికి. ఓకే, రెడీ, 1 2 3 గో. శశివదనే అనే అమ్మాయి ఆడవే మయూరి అని నాట్యం చేస్తుంటే నో నో నో నాట్యం ఇదా అన్నాను. ఓకే, మళ్ళీ ఒకసారి. శశివదనే అనే అమ్మాయి ఆడవే మయూరి అని నాట్యం చేస్తుంటే నో నో నో నాట్యం ఇదా అన్నాను నేను. కాల్ చేయండి 9726361966 కి. ఇందులో కూడా మూడే సినిమాలు ఉన్నాయి, అదైతే చెప్పేస్తాడు ప్రతిసారి మూడు సినిమాలు. ఆ సినిమా పేర్లు ఏంటి, ఆ పాటలు ఏంటి. 9726361966. నవ్వు పాటలు ఇంకా బోల్డ్ ఉన్నాయి, అవి వినిపిస్తాను. నవ్వు అనే పదవచ్చు పాటలు.

మధుర గీతం ఆ సినిమాలో ఏదో చాలా హిట్ అయిన పాట అని చూసాను నాకు దొరికిన పాట ఇది. సరే మనం బ్రేక్ కి చాలా దగ్గర ఉన్నాం కాబట్టి కబుర్లు ఆపేసి పాట వినిపించేస్తాను. నేను అడిగిన ప్రశ్న ఇంకా అలాగే ఓపెన్ ఉంది, నాకు ఇంకా సమాధానం రాలేదు. మనం ఇంకొకసారి గుర్తు చేస్తాను ఏంటంటే, శశివదనే అనే అమ్మాయి ఆడవే మయూరి అని నాట్యం చేస్తుంటే నోనో నోనో నాట్య విధా అన్నాను. సో ఇందులో మూడు సినిమా పేర్లున్నాయి, మూడు పాటలు ఉన్నాయి దాక్కుని. 972-636-1966 కాల్ చేయండి ఈ పాట వింటూ.

Listen, folks. Ammantundi, kodukutu.

0: ముగుణ్ణి పెళ్ళం నిలదీసింది.
1: ప్రకాష్ తన పెళ్ళానికి క్షణం క్షణం ముద్దిస్తుంటాడు.
2: లేస్తే ముద్దు, కూర్చుంటే ముద్దు, వస్తే ముద్దు, మెడితే ముద్దు, మీరున్నారు దీనికి ఎప్పుడు అలా ముద్దు పెడతారు? మొగుడన్నాడు, కానివు కానివు ప్రకాష్ ఎప్పుడో ఊరికి పోనివు.

0: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించరాని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
1: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
2: ఎస్,
1: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని. ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
3: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
0: What is this address again?
3: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
4: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత ఉంటుందో. What if India was just a tap away?
6: Just imagine, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు సపోర్ట్ at mypursue.com.
7: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
8: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
9: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
10: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
11: Sure. How many people are we expecting?
10: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
11: Idi office party a leka jatra?
10: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.

రైట్, వెల్కమ్ బ్యాక్. ఆటకాల పాటకాల కార్యక్రమంలో ఆఖరి అరగంట మిగిలింది మీ శివతో. ఈ పాట నవ్వు అనే పదం వచ్చిందని వినిపించారు. అలాంటి పాటలు వింటూ వచ్చాము రెండున్నర గంటల పాటు. ఈ పాటలో నిజంగానే నవ్వించే ప్రయత్నం చేశాడు. కొంతమంది నవ్వుచుండదు, కొంతమంది నవ్వుచుండకపోవచ్చు. సరే, ఏదైనప్పటికీ నవ్వు అనే పదం వచ్చింది కాబట్టి అదే ఇందాక చెప్తున్నట్టుగా ఈ పాట ఎంచుకున్నాను. సరే, ఇవాళ ఆట విషయంలో నాకు మనం పాటలు పాటలు అంటూ ఆట ఆడుకుంటూ వచ్చాము. హోప్ యు ఆర్ ఎంజాయింగ్ ద గేమ్. బట్ నేను అడిగిన ప్రశ్నకి నాకు రాజీ గారు కాల్ చేసి సమాధానం చెప్పారు. ఇంకెవరైనా చెప్తారేమో చూద్దాము. ఇంకొక ఆఖరి, దీని తర్వాత ఇంకొక ఆఖరి ప్రశ్న అడిగే టైం ఉంటుంది నాకు. సో చూద్దాం. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. దీనికి సమాధానం అయితే చెప్పేయండి. రాజీ గారు అయితే చెప్పారు, ఇంకెవరైనా చెప్తారేమో చూద్దాము. శశివదనే అనే అమ్మాయి ఆడవే మయూరి అని నాట్యం చేస్తుంటే నో నాట్యం ఇదా అన్నాను. ఓకే, అర్థమైంది కదా. మళ్ళీ ఒకసారి, శశివదనే అనే అమ్మాయి ఆడవి మయూరి అని నాట్యం చేస్తుంటే నో నాట్యం ఇదా అన్నాను. ఇందులో మూడు సినిమాలు ఉన్నాయి, మూడు పాటలు కూడా ఉన్నాయి. 972-636-1966 కి కాల్ చేసి జాగ్రత్తగా నిప్పంటుకోకుండా కాల్ చేసి చెప్పండి. మీ సమాధానం కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. సరే, ఇంకొక నవ్వు పాట వైపు వెళ్ళిపోదాము. ఇంకా ఆలస్యం ఎందుకు? ఆలస్యం అమృతం నవ్వు అన్నారు పెద్దలు. అదేదో కనిపెట్టాను నేను, అలా ఎవరు అనలేదు.

ఐ లైక్ యూ, తుమ్ ముజే పసంద్ ఆయే హో, ఏవి కాదు నువ్వు నాకు నచ్చు తెలుగులో ఆ సినిమా పాట విన్నారు. సరే ఇందులో కూడా నవ్వు వచ్చింది కాబట్టి ఆ పాట నేను సమాధానం చెప్పేస్తానని కాబట్టి చెప్పేస్తా. శశివదనే అనే అమ్మాయి ఆడవే మయూరి అని నాట్యం చేస్తుంటే నేను నోను నాట్యం ఇదా అన్నాను. సరే మూడు సినిమాలు ఏంటంటే శశివదనే శశివదనే, అది ఇద్దరు సినిమాలది. తర్వాత ఆడవే మయూరి ఆడవే మయూరి అని వస్తుంది చెల్లెలి కాపురం, ఆ సినిమాలోది. తర్వాత అని నాట్యం చేస్తుంటే అనేవి నా ఫిల్లర్ వర్డ్స్. తర్వాత నో నో నో నాట్యం ఇదా అంటే యముడికి మొగుడు, అందులో ఒక పాట వస్తుంది నన్ను నన్ను నన్ను నన్ను

ఎంజాయ్డ్ ఇట్. ఈ ఆఖరి ప్రశ్నకి సమాధానం చెప్తూ చెప్పండి నాకు నచ్చిందా లేదా అని అనే విషయం. ఓకే, ప్రశ్నకు సిద్ధం కదా? జీవితమే ఒక ఆట, ఆటాడుకుందాని రా చెమ్మచక్క. సో మూడు సినిమాలు ఉన్నాయి, మూడు పాటలు ఉన్నాయి. ఏంటి ఆ పాటలు, ఏంటి ఆ సినిమాలు? పల్లవిలో ఉంటాయి అన్నమాట, పల్లవిలో పదాలు తీసుకుని నేను తయారు చేసినవి కదా ఇది. సో పల్లవిలో పాటలు అనాలేమో. సరే, జీవితమే ఒక ఆట, ఆటాడుకుందాని రా చెమ్మచక్క. ఏంటి ఆ సినిమాలు, ఏంటి ఆ పాటలు? 972-636-1966 కి కాల్ చేసి చెప్పేయండి. ఇంకొన్ని ఇంకో రెండు మూడు నవ్వు పాటలు ఉన్నాయి, నవ్వు అనే పదం వచ్చే పాటలు ఉన్నాయి. ఆట కావాలా పాట కావాలా కార్యక్రమం వింటున్నారు. మీ వ్యాఖ్యాత ఎస్ మీ శివ శివ శివతో. సరే వినండి.

అన్నారు మీరు. ఇందులో నేను ఈ పాట ప్రత్యేకంగా ఎందుకు ఎంచుకోవాలని మీకు అర్థమైపోయి ఉంటుంది. సరే, ఇంకొక ఈ ప్రశ్నకి నాకు గణేష్ గారు కాల్ చేసి సమాధానం చెప్పారు. ఇంకెవరైనా చెప్తారేమో చూద్దామో, లేదంటే నేను చెప్పేస్తాను. మళ్ళీ ఒకసారి వాక్యం ఏంటి, సెంటెన్స్ ఏంటంటే, జీవితమే ఒక ఆట, ఆట ఆడుకుందాన్రా చెమ్మచెక్క. జీవితమే ఒక ఆట, ఆట ఆడుకుందాన్రా చెమ్మచెక్క. సో ఈ మూడు ఏం పాటలు, ఏ సినిమాలు, ఇది ఒక వాక్యాలు తయారు చేసి చెప్పాను. అది సంగతి. సరే, ఈ నవ్వు పాట ఇంకా వినిపించలేదు ఏంటని చెప్పేసి నాకు కంప్లైంట్స్ వచ్చాయి. సో ఈ పాట విన్నాక ఇంకొక రిక్వెస్ట్ పాట ఉంది, అది కూడా వినేద్దాం. ఇదే సినిమా తెలిస్తే కాల్ చేయండి, నాకు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు.

మెలడీ భలే సూదింగ్ ఉంటుంది కదా. ఆర్డి బర్మన్ సంగీత దర్శకత్వం వహించారు దీనికి. ఎస్, అంతం సినిమాల పాట. సరే, నేను సమాధానం చెప్పేసి టక్టగా రెండు పాటలు వినిపించేస్తాను. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం నాకు గణేష్ గారు కాల్ చేసి చెప్పారు, జీవితమే ఒక ఆట, కొండ విడుదంగా ఆట ఆడుకుందాం రా. శేషేంద్రి చెమ్మ చెక్క అంటే బొబ్బిలి రాజా. అది సరే, ఇవాళతోటి ఈ ఆట కట్టబెట్టి రెండు పాటలు వినిద్దాము. టకటగా ఇంకో రెండు నవ్వులు పాటలు ఉన్నాయి, అలాగే గణేష్ గారు మీరు కోళ్ళ పాటలు వినిపిస్తారు ఈ పాట పెట్టి.

0: నాని ఇంకా మెహర్ పీర్జాత నటించిన ఎంఐ తెలుగు సినిమాలో ఎక్కువ రాలేదు. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్, అదే F3లో, తర్వాత వేరే వాటిలో వచ్చినట్టుంది. బట్ సరే, ఈ పాటతోటి ఇవాళ మీ అందరి దగ్గర సెలవు తీసుకునే సమయం వచ్చేసింది. మీ శివ శివ శివ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఆట కావాలా పాట కావాలా కార్యక్రమం. హోప్ యూ ఎంజాయ్డ్ ద గేమ్. అలాగే నా ఈ నవ్వు పాటలు సరదాగా మీరు ఆనందించుంటారని ఆశిస్తూ లాస్ట్ పాట రిక్వెస్ట్ సాంగ్, గణేష్ గారు మీరు కోరిన పాట, ఈ పాటతోటి సైనింగ్ ఆఫ్. ఎవ్రీబడి ఎంజాయ్ యువర్ హాలిడేస్. ఇంకా ఇంకా నెలన్నర ఉంది కదా, సో ఎంజాయ్ చేయండి హాలిడేస్. స్టే హ్యాపీ, స్టే హెల్దీ అండ్ స్టే సేఫ్. టాటా బై బై.
1: Ciao.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888.
3: IndiaTodayUSA.com. Naku inka gurtundi. 20 years ago, mem US move ainappudu, evaina pandagalu vaste, mukhyanga Ugadi, Sankranti lantivi. Traditional ga celebrate chesukodaniki kavalsina vastulu dorikeve kaadu. Edo ala kaani chesevallam. And then today, India lo kanna ikkade mana pandagalu mana style lo jarupukune happy days ki transition ayyam. Manaki kavalsina groceries daggar nunchi, pooja samanlu, puvvulu, evaina, you name it, we got it. And that too, just one stop shop, from fresh produce, rotis to everyday puja essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
6: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
4: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
7: హాయ్, హలో, నమస్తే శిరీషాకి అండ్ వింటున్న అందరు శ్రోతలకి. శిరీష, okay, so we'll try to get her on air also andi, but for now nagade koncham technicalities lo difference kanipistundi kabatti memu will try to fix that and come back real quick. Ee part of iresi vachesandi, but you're listening to Kushi Kushi ga only on Radio Surabhi 107.9 FM HD3 America lo telugu nestam. Now sounds like home.

0: సో ఆఫీషియల్ గా అయితే శిరీషతో పాటు ఇప్పుడు మనం వెల్కమ్ నోట్ కూడా చెప్పేసుకుందామా? ఏమంటావు? హలో శిరీష.
1: హాయ్, హలో, అందరూ ఎలా ఉన్నారు? మీరు వింటున్నారు ఖుషి ఖుషిగా ఓన్లీ ఆన్ రేడియో 107.9 FM HD3 సౌండ్స్ లైక్ హోమ్ నౌ. నేను 10 నిమిషాలు పండగ చేసుకున్నట్టున్నావు నువ్వు.
0: ఏంటి నువ్వు లేకపోతే నేను ఫుల్ పండగ స్టార్ట్ చేసేసినా?
1: మరి అంటే నేను లేకపోతే నువ్వు ఆనందపడతావా, పండగ చేసుకుంటావా, బాధపడతావా అన్నది తెలియట్లేదు నాకు.
0: అదే మరి అట్లా మెయింటైన్ చేసేస్తావన్నమాట తెలియనికుండా. That is the magic. So, inka magic ga, we hope that your summer is kick-started. Mano, konni weeks nunchi, it feels like we're talking about summer topics only annattu Sirisha kuda cheptundi. Kabatti, aa topic list ki inkokati kuda add chesesukundamu. Em antav Sirisha?
1: నువ్వు ఎట్లా అంటే అనూహ్య, నీ మాట నేను ఎప్పుడన్నా కాదన్నాను అసలు.
0: ఇవన్నీ అన్ని మాటలు మాటలే గాని, బట్ ఇవాళ ఇంట్రెస్టింగ్ గా లెట్స్ టాక్ అబౌట్ ఏమంటారు, ఇది పేరెంట్స్ వర్జన్ ఆఫ్ సమ్మర్ వెకేషన్ అండ్ పిల్లల వర్జన్ ఆఫ్ సమ్మర్ వెకేషన్ అనేసి. బికాస్ అసలు సమ్మర్ వస్తుంది అనగానే ఆబ్వియస్లీ వెకేషన్ వస్తుంది అండ్ పిల్లలందరూ ఎక్సైటెడ్ గా ఉంటారు, కానీ పేరెంట్స్ అందరూ తల పట్టుకుంటున్నారు. సో ఆ ఆస్పెక్ట్ ని చూస్తుంటే అసలు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అండ్ దిస్ వాజ్ నాట్ హౌ ఇట్ వాజ్ కదా వెన్ వీ వర్ రేస్డ్ అని చెప్పి, హౌ డిడ్ ద డైనమిక్స్ చేంజ్ ఇంత ఫాస్ట్ గా ఎలా అన్నట్టుగా. సో నీకు ఇట్లా ఏమన్నా ఎక్స్పీరియన్సెస్ జరుగుతున్నాయా, లైక్ నీ టైంలో యాక్చువల్లీ పేరెంట్స్ వర్దే లైక్ అబ్బా ఇప్పుడు ఈ అమ్మాయి ఇంట్లోనే ఉండబోతుంది అని చెప్పేసి నీరసంగా ఉన్నారా, లేకుంటే వర్దే లైక్ వాటెవర్ అవును వెకేషన్ ప్లాన్ చేద్దాము 1 వీక్ అటు ఇటు వెళ్ళేసి వద్దాము అన్నట్టుగా?
1: ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ హౌస్ హోల్డ్స్ లో సమ్మర్ వెకేషన్ అని అంటే అట్లీస్ట్ నా టైంలో ఎట్లా ఉండేదంటే, వెకేషన్ ఇస్ అయితే అమ్మమిల్లు, యు గో టు అమ్మమిల్లు ఆర్ యు గో టు గుడి తిరుపతి కైండ్ ఆఫ్, ఇవే సమ్మర్ వెకేషన్. ఇట్లా ఫ్యాన్సీగా ఊటీలు కొడైకెనాల్ అవన్నీ ఎప్పుడు ప్లాన్ చేసుకోలేదు. ఈ రెండు కూడా కాదు అని అంటే ఇంట్లో కూర్చొని నెక్స్ట్ క్లాస్ కి చదువు అని.
0: ఓహో, సో ఇక్కడైతే చాలా వర్జన్స్ వస్తున్నాయి కాబట్టి మనం ఆ మాటలన్నీ కూడా మాట్లాడేసుకుందాము ఆఫ్టర్ దిస్ బ్యూటిఫుల్ పాడ.

0: సో చుల్బులి చుల్బులి అని అనేసుకుంటూ మనం అయితే మంచి మంచి పాటతో స్టార్ట్ చేసేసాము. అండ్ ఇందాక నేను శిరీషని అడుగుతున్నాను కదా, లైక్ వాట్ వాజ్ హర్ సమ్మర్ లైక్ వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యామిలీ, ఏం ప్లాన్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి. ఎన్నిసార్లు అసలు ఆనెస్ట్ గా చెప్పు, నువ్వు నెక్స్ట్ క్లాస్ ది అసలు ఈ క్లాస్ వెకేషన్ టైంలో ఎన్నిసార్లు చదువుంటావు? రియల్లీ చాలా సార్లు అయింది అది.
1: ఎవరన్నా అడుగు, 80s వాళ్ళు 90s వాళ్ళని ఎవరినన్నా అడుగు.
0: వాళ్ళని పక్కన పెట్టు, అంటే వాళ్ళ పక్కన పెట్టదు కాదు, యాక్చువల్లీ మీకు గనక ఆ ఎక్స్పీరియన్సెస్ శిరీష చెప్తున్నట్టు అన్నన్ని సార్లు ప్రతి వెకేషన్ లో మీరు నెక్స్ట్ క్లాస్ కి చదువుకుంటున్నారు అని అంటే మాకు కాల్ చేసి చెప్పేసేయండి. 9726361966. అండ్ విచ్ సబ్జెక్ట్ వాజ్ ఇట్ దట్ యూ హ్యాడ్ టు కాన్సన్ట్రేట్ సో మచ్? అసలు ఆ సోషల్ స్టడీసా, లేకుంటే తెలుగా, హిందీయా, పోని ఏంటి అంత ప్రిపరేషన్లు? ఇంత చేస్తే కూడా నువ్వు మళ్ళీ బ్యాక్ బెంచర్లు, ఏంటిది కథ?
1: నేను బ్యాక్ బెంచర్లు కాబట్టి మాతో సమ్మర్ లో కూడా కూర్చోబెట్టి చదివించారు.
0: ఇంత తిప్పావా? మరి అట్లా చదివితే మనం టాప్ లో ఉండాలి కదక్కా. ఏమైంది, ఎక్కడ పోయింది అంటావు?
1: సమ్మర్ లో చదివించారు అని అంటే కూర్చోబెట్టి ఒక 10 ఉన్న ఎన్ని చాప్టర్లు ఉంటే అన్ని చాప్టర్లు చదివారు. ఏదో ఆల్జీబ్రాను జామెట్రీనో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు, దాని మీద రుద్దుతారు. అండ్ ఎనీవే 1.5 మంత్, బేర్లీ 2 మంత్స్ కదా హాలిడేస్ మనకి ఉండేది. సో అందులో మనకి ఎంత రుద్దుతారు, ఫస్ట్ అయ్యో పోన్లే పాపం అని వదిలేస్తారు. వదిలేసిన తర్వాత కొన్ని రోజులు చూసి చూసి ఓ ఈమె బాగా ఎంజాయ్ చేస్తారు, ఇప్పుడు ఏమని కొంచెం కట్ చేయాలి అని భావించి అప్పుడు కొన్ని రోజులు అయిన తర్వాత వెళ్ళి సీనియర్స్ దగ్గర నుంచి వాళ్ళ బుక్స్ తీసుకొని
0: చదవాలి. ఇది అవును, కరెక్ట్. యాక్చువల్లీ కొంచెం పెద్దవాళ్ళు గనక మన మన స్ట్రీట్ లో మన చుట్టుపక్కల ఉన్నారు అని అంటే యూ కెన్ గో గెట్ దేర్ ఓన్ బుక్స్ అని చెప్పేసి. అండ్ దెన్ ఇదేంటన్నావు, అదర్వైజ్ ట్రిప్స్ అన్ని కూడా ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ తో అట్లా ఇట్లా వెళ్ళడం అన్నట్టు అనమాట.
1: ట్రిప్స్ అన్ని ఫస్ట్ ట్రిప్స్ అన్ని కంప్లీట్ చేయాలి. ఫస్ట్ ట్రిప్స్ అన్ని కంప్లీట్ చేసి ఇంట్లో మనం ఆడేదంతా ఆడుకుని అన్ని అయిన తర్వాత అప్పుడు ఓ నో ఈమె ఖాళీగా ఉంటుంది, ఇప్పుడు ఏదో ఒకటి చెప్పాలి అని అప్పుడు వెళ్ళి బుక్స్ పట్టరా చదువుదాం
0: అంటే. ఓకే ఓకే, అట్లా అర్థమైందిలే. ఐ థాట్ అసలు సమ్మర్ లో ఎగ్జామ్స్, అదే సమ్మర్ కి ముందర ఎగ్జామ్స్ రాసేసి ఆ తర్వాత వెకేషన్ స్టార్ట్ అవుతే కూడా మళ్ళీ పుస్తకాలు పెట్టుకుని కూర్చున్నారా ఏంటిది అని. ఓకే, కొంచెం బ్రేక్ వచ్చిన తర్వాత ఇది పని అన్నమాట.
1: అండ్ ఆ బ్రేక్ లో కూడా ఉండే కార్యక్రమాలు ఉండినాయి, అవేంటి అన్నది మెల్లగా రివీల్ చేస్తాను నేను.
0: ఎస్ ఎస్ ఎస్, డన్. ఆసమ్. సో ఇవాళ నేను కొన్ని లెస్ ఫ్రీక్వెంట్ గా మనం మన షోలో వేసే పాటలు కొంచెం వేసుకుంటూ వస్తున్నాను. అండ్ ఇన్ కేస్ మీరు గనక మీ స్పెషల్ సమ్వన్ కోసం డెడికేట్ చేయాలి ఏదైనా పాట అంటే కూడా ప్లీజ్ కాల్ అస్ అట్ 9726361966. ప్రిఫరబ్లీ ఆఫ్టర్ 2000s పాటలే మేమైతే లైన్అప్ చేస్తున్నాము. సో యా, కాల్ అస్ అండ్ టాక్ టు అస్.

0: Okay, so calls also nahi, definitely asking for some of our commercials low in koncham repetition ga okasari number chepte baaguntundi ani cheppesi. So yes, very glad that you guys are paying attention to our commercials. Baga use cheskondi because they are very much in our recommendation list anamata. And yes, ఇంకా మాట్లాడుకోవడానికి బోలెడు బోలెడు మాటలు ఉన్నాయి బికాస్ వీఆర్ గోయింగ్ త్రూ ఆర్ సమ్మర్ థీమ్. ఇప్పుడిప్పుడే ట్యూనింగ్ అవుతున్న వాళ్ళందరికీ కూడా చక్కగా చెప్పేస్తున్నాము. మీ సమ్మర్ వెకేషన్ ప్లాన్స్ ఏముంటుండే అప్పట్లో అండ్ నౌ హౌ ఇస్ ఇట్ అని చెప్పేసి, అండ్ మీ పేరెంట్స్ పర్స్పెక్టివ్ అండ్ మీ పర్స్పెక్టివ్ ఎంత డిఫరెంట్ గా ఉన్నింది, అండ్ అగైన్ ఇఫ్ యూ హ్యావ్ కిడ్స్ నౌ హౌ ఇట్ ఈస్ అని చెప్పేసి సో హోల్సమ్ గా మాట్లాడేసుకుందూ వెళ్తూ ఉన్నాము. ఇంకా
1: అనూహ్య, మనం అడగాల్సిన క్వశ్చన్ ఏంటో తెలుసా? కొంచెం డిఫరెంట్ గా అడగాలి. అంటే మీరు చిన్నప్పుడు ఉన్నప్పుడు స్టూడెంట్స్ ఉన్నప్పుడు మీరు ఎలా కోరుకునేవాళ్ళు, ఇప్పుడు మీ పిల్లలు ఎలా కోరుకుంటున్నారు అని.
0: పర్ఫెక్ట్.
2: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
3: వాట్ ఆర్ డే, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
4: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
5: Every time, okate question. Dinner plans, ainti. Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets taka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala, a royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
6: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
7: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
6: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
5: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ విత్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
6: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
8: నీ కల నిజం అవబోతోంది.
6: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
8: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
5: ఇండియా టుడే.

0: call them at 817-829-8888.
1: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
2: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
1: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
3: వెల్కమ్ వెల్కమ్. మీరు వింటున్నారు ఖుషీ ఖుషీగా ఓన్లీ ఆన్ రేడియో సిరుపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. అండ్ మీ ఇవాల్టి ఈ 2-3 అవర్స్ కి తెలుగు నేస్తాలం మనం శిరీష అండ్ అనూహ్యలం. వీఆర్ గోయింగ్ టు సౌండ్ మోర్ లైక్ యువర్ ఓన్ వెరీ ఓన్ హోమ్ అన్నమాట. ఏమంటావు శిరీష, ఐ మై సౌండింగ్ లైక్ హోమ్ టు యూ?
1: నేను ఆల్రెడీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను, నువ్వు ఇంకా రాలేదా? నేను ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను, నువ్వు ఇంకా రాలేదా?
3: ఇంకా రాలేదా? అబ్బాబాబాబాబా, నీకు నేను హోమ్ గా సౌండ్ అవుతున్నానా? ఒక విషయం చెప్పు అసలు.
1: బ్యాక్యార్డ్ గా సౌండ్ అవుతున్నావులే.
3: అయ్యో, సో అలా మనం ఇందాక కొంచెం టీజ్ చేసి వదిలేసావు ఆ టాపిక్ గురించి. శ్రోతలు, మీరు గనక కాల్ చేసి మాతో మీ సమ్మర్ ప్లాన్స్, అప్పట్లో ఎలా ఏం చేయాలని కోరుకునే వాళ్ళు, ఇప్పుడు మీ పిల్లలు ఏం చేయాలని కోరుకుంటున్నారు అనేది శిరీష వేసినటువంటి ఆ ముచ్చటైనటువంటి ప్రశ్నకి కాల్ చేసి మాకు ఆన్సర్ చెప్పేసేయండి. 9726361966 ఇస్ ద కాల్ ఇన్ నంబర్.
1: నాకు ఆన్ ఎ సైడ్ నోట్ నాకు ఏమనిపించిందంటే, ఇప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు మనం అబ్బా రోజు ఆడుకోవాలి, ఈవినింగ్ అయితే బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ తో ఆడుకోవాలి, ఐస్ క్రీములు తినాలి, ఇట్లాంటివన్నీ అనిపించాయి కదా మనకి. అండ్ ఇప్పుడు మనం పేరెంట్స్ అయిన తర్వాత మనం నిజంగానే పిల్లల్ని అలా ఆడుకొనిస్తున్నామా, లేకపోతే ఇలా సమ్మర్ క్యాంప్స్ అని, లేకపోతే ఎక్స్ట్రా క్లాసులని అట్లా ఏదో ఒకటి తిప్పి ఏదన్నా ప్రొడక్టివ్ గా వాళ్ళతో చేయించాలి అని అనుకుంటున్నామా? అప్పుడు మన పర్స్పెక్టివ్, ఇప్పుడు మన పర్స్పెక్టివ్ ఎలా మారిపోయింది? ఓ, ఐ స్టార్టెడ్ టు థింకింగ్ లైక్ మై పేరెంట్స్ అన్నట్టు లాగా అనిపించిందా ఎవరికన్నా?
3: సో యా,
1: క్యూరియాసిటీ,
3: ఆ క్యూరియాసిటీ ఉంది మాకు. మీరు మీ పర్స్పెక్టివ్ షేర్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో యా, కాల్ చేసేసేయండి. అండ్ మనమైతే ఈ బ్యూటిఫుల్ పాట వినుకుంటూ ఉన్నాం.

0: ఒకటి అబ్జర్వ్ చేస్తే ఈ పాటలో వాట్ ఐ లైక్ అబౌట్ ఇట్ తెలుసా శిరీష, ఇట్స్ ద లాస్ట్ ఎండింగ్ బిట్ లో చూలేంగే ఆసమా అని చెప్పి అసలు తీసేస్తారు కదా, అసలు స్లో చేసి అబ్బాబా, అసలు ఐ ఫీల్ లైక్ ఐఎమ్ వెన్ ఎవర్ ఐ లిసన్ టు అద్నాన్ సామీస్ ఇదేమంటారు వాయిస్ కదా, అది వేరే ఒక జోన్ లోకి తీసుకెళ్లిపోతారు అన్నట్టు అనిపిస్తుంది. హిస్ గాట్ వెరీ వెరీ నైస్ టెక్స్చర్ ఆఫ్ హిస్ వాయిస్ అన్నమాట. చాలా చాలా బిగ్ ఫ్యాన్ అండ్ ఆబ్వియస్లీ దిస్ సాంగ్ ఆల్సో. సో వేసేసుకున్నా నేను సెల్ఫిష్ గా.
1: నువ్వు హ్యాపీయే కదా?
0: చాలా చాలా హ్యాపీస్ అండ్ యా, ఈ సమ్మర్ టైమ్ లో
1: సగం డాలస్ హ్యాపీ అన్నట్టు
0: ఊరుకో అక్క. ఓహో, సో నేను వేసే పాటలు సగం డాలస్ కి నచ్చుతున్నాయి అంటున్నావు అన్నమాట.
1: యస్,
0: సో యా నాకు ఇది నన్ను అడగవా, నేనే చెప్పేసుకుంటున్నాను యాక్చువల్లీ నా సమ్మర్ ఎలా జరిగింది అని అంటే ద మోస్ట్ ప్రిడిక్టబుల్ వేననే జరిగేది. అక్కడ లాస్ట్ ఎగ్జామ్ రాసేసిన తర్వాత అసలు నన్ను ఆ చదివే రూమ్ లోకి అసలు వెళ్లేదే లేదు. అసలు యాక్చువల్లీ స్పీకింగ్ నేను స్టడీ అవర్స్ పెట్టుకున్నప్పుడు కూడా 2 hours చదువుకుంటాను, 1 hour బ్రేక్ తీసుకుంటాను, ఐ వాచ్ ఆల్ మై సీరియల్స్ అండ్ దెన్ గో బ్యాక్ టు స్టడీంగ్ అనమాట. సో ఆ సమ్మర్ వెకేషన్ టైమ్ లో మాత్రం నాన్న వాళ్ళు దేవుడ్ టేక్ మున్నార్ కి
1: క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు నువ్వు సమ్మర్ హాలిడేస్ ప్లాన్ ఫైనల్ ఎగ్జామ్స్ ముందే డిసైడ్ చేపిస్తావా? వాట్ ఆర్ వి డూయింగ్ ఆఫ్టర్ మై ఫైనల్ ఎగ్జామ్స్ చెప్పండి, నాకు ప్లాన్ ఇవ్వండి
0: అని అడుగుతలేదు. అమ్మా అంత సీన్ ఇల్లే, అదంతా ఇప్పుడు జరుగుతున్న కథ కాబట్టి ఇప్పుడు నుంచి ముందు నుంచి కొంచెం ప్లాన్ వేసుకుంటున్నాం కాబట్టి అప్పుడంతా ఇట్స్ జస్ట్ వెన్ ఎవర్ డాడీ గెట్స్ హిజ్ టైం కదా, అది కుదురుతుందో లేదో అన్నట్టుగా ఉంటుంది కదా క్వశ్చన్ మార్క్ లాగా. సో ఆయనకి కుదురుతుంది అన్నప్పుడుగా అప్పటికప్పుడు యూ విల్ హ్యావ్ టు ప్లాన్ అనమాట, ఏ ఊటీకో ఏ మున్నార్కో ఇలా తీసుకెళ్లేవారు. కింద సౌత్ సైడ్ లో కూడా చాలానే ట్రావెల్ చేసాము యాక్చువల్లీ. షిమ్లా అండ్ ఆల్ ఆఫ్ దాట్ వుడ్ బి లైక్ వెరీ రేర్, బట్ వేస్తే మాత్రం ఒక 7 to 10 days వెళ్లేసి తిరిగి వచ్చేది. అండ్ నువ్వు అన్నట్టు ఇంకా తిరుపతి ఇస్ వేర్ మై గ్రాండ్ పేరెంట్స్ ఆర్, సో అక్కడికైతే డెఫినెట్లీ వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. కానీ నువ్వు ఇందాక అన్నావు చూడు, వెళ్ళి వచ్చిన తర్వాత మేము బుక్స్ పట్టుకుంటాం.

0: వేసుకునే వాళ్ళు ఇట్లా బ్రౌన్ షీట్స్ అది ఇది అని
1: మాట్లాడుతున్నారు.
0: ఇంకేం వేసుకునే వాళ్ళు కూడా నీకు ఐడియా లేదా?
1: ఏ బుక్స్ కి ఇంకేం వేస్తారు? న్యూస్ పేపర్ తో వేస్తారు మాది అంతే కదా.
0: నువ్యా
1: అంతే కదా, కరెక్ట్ చెప్పను.
0: జస్ట్ లైక్ దట్ నువ్వు హాఫ్ ఆఫ్ ద పీపుల్
1: అవమానించలేదు. నేను ఆప్షన్ ఇస్తున్నా, నేను అదే అది బ్రౌన్ షీట్ ఆర్ న్యూస్ పేపర్, అంతకు మించి ఇంకేముంటాయి అని.
0: ఒక బ్రౌన్ షీట్ ఉంటుంది, అది పేపర్ లాగా ఉంటుంది. ఇంకొకటి ఏమో ఒక లైట్ ఆరెంజ్ కలర్ ది ఇంకొకటి ఉంటుంది, అది ఒక ప్లాస్టిక్.
1: కరెక్ట్.
0: అండ్ దెన్ మా పూర్ పీపుల్ దేమో న్యూస్ పేపర్, మిడిల్ క్లాస్ వాళ్ళదేమో ఆరెంజ్ షీట్, అండ్ రిచ్ పీపుల్ బ్రౌన్.
1: నేను బ్రౌన్ అంటున్నాను, నేను బ్రౌన్ అంటున్నాను, నువ్వు ఆరెంజ్ అంటు. అంతే తేడా లేదు అని అంటే అసలు మన కాలర్స్ ఏమైనా కాల్ చేసి చెప్తారు 9726361966 కి కాల్ చేసి అసలు మీరు ఏ షీట్స్ వేసుకునే వాళ్ళు అండ్ ఏది పాపులర్, మీకేది నచ్చేది. అండ్ ఆబ్వియస్లీ ఇక్కడ అసలు ఇక్కడ జనాలు చేస్తున్నారు లేదో ఐ హావ్ నో ఐడియా. ఇక్కడైతే ఆ షీట్స్ ని చూసినట్టే నాకు అనిపించట్లేదు బుక్స్ మీద. సో అదే కల్చర్ లో ఇట్లాంటి భాగాలు ఈ ఆస్పెక్ట్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట కంట్రీ టు కంట్రీ. All right, so another beautiful paata. This time it's Pavan Kalyan Gari paata.

0: చెప్పమ్మా శిరీష, నువ్వు కాలర్ తో మాట్లాడావు, నేను కాలర్ తో మాట్లాడాను. సో డెఫినెట్లీ సమ్మర్ లో ఏంటి అద్భుతమైన విషయాలు చెప్పు.
1: ఓ డెఫినెట్లీ లక్ష్మి గారితో మాట్లాడాను నేను. సో ఆవిడ చెప్పిన థింగ్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ షీట్స్ సంగతి, నువ్వు మేబీ నువ్వు కూడా చేసే ఉంటావు ఇట్లా, అంటే నేను కూడా చేశాననుకో ఆబ్వియస్లీ, బట్ నీ ఆరెంజ్ షీట్లు నీవేమో బ్రౌన్ షీట్లు కదా. సో దాని మీద ఈ స్టిక్కర్స్ కూడా అంటించుకునేది అనమా నువ్వు ఇట్లా నేను.
0: యా ఐ థింక్ వెరీ వెరీ రేర్ గా, బట్ దెన్ ఏవో నాకు ఎందుకో మ్యాగీ స్టిక్కర్ గుర్తొస్తుంది, ఐ డోంట్ నో వై మ్యాగీ, అండ్ దెన్ చాలా రేర్ గా, బట్ మోస్ట్లీ క్లీన్ ఏ ఉంటుండే. జస్ట్ మన నేమ్ రాసుకోవడానికి ఒక స్టిక్కర్ వస్తుంది చూడు, దాట్ ఈస్ ద ట్రెడిషనల్ వన్ పెట్టాల్సిందే అసలు నా బ్రౌన్ షీట్ మీద, నేమ్ రాసే స్టిక్కర్ అంతే. నేను అనుకున్నాను క్యారెక్టర్స్ వస్తాయి కదా అవంటున్నావు అనుకున్నాను బుక్స్ మీద.
1: అది కాదు, ఈ నేమ్ రాసుకునే అది ఎట్లా అంటే, బాయ్స్ అయితే ఈ WWE వాళ్ళు ఉన్న
0: క్రికెటర్స్
1: అవి అంటించుకునే వాళ్ళు, గర్ల్స్ అయితే ఏదన్నా కార్టూన్ క్యారెక్టర్స్ ఇట్లా
0: పింకిష్ కలర్ లో ఎట్లా సటిల్ గా, ఆర్ పవర్ పఫ్ గర్ల్స్ లో ఇట్లా ఇవేమైనా వస్తే అవి పెట్టడం. అవును, యాక్చువల్లీ
1: దాని మీద పేరు రాసి, దాని కింద క్లాస్ రాసి, అదేం బుక్ రాసి, క్లాస్ వర్క్ హోమ్ వర్క్ రాసి.
0: అమ్మో అసలు ఐ డోంట్ నో వై ఇట్స్ బ్రింగింగ్ మీ జాయ్ ఈవెన్ రైట్ నౌ, అసలు జస్ట్ బై థింకింగ్ అబౌట్ అలా రాసి, ఇట్ ఇస్ ఈజీలీ బిన్ సో మెనీ ఇయర్స్, కానీ అవెంత శ్రద్ధతో రాస్తాం కూడా కదా, అక్కడ మళ్ళీ తప్పు పోకూడదు అని చెప్పేసి, బికాస్ ఒక స్టిక్కరే వస్తుంది, లిమిటెడ్ గా కొనుక్కుంటాం కాబట్టి.
1: అంటే అవన్నీ రాసిన తర్వాత ఫీలింగ్ ఎగ్జాక్ట్లీ ఎలా ఉంటుందో తెలుసా, ఇప్పుడు పేరెంట్స్ కి వాట్సాప్ లో కొన్ని మెసేజెస్ వస్తాయి చూడు, మెసేజ్ ని 10 మందికి షేర్ చేస్తే కరెక్ట్ గా గురువారం రోజు ఒక స్పాట్ పెట్టారు అని, అది వాళ్ళు అందరు షేర్ చేసేసిన తర్వాత అమ్మయ్యా వెయిటింగ్ ఫర్ శుభవార్త అని అనుకుంటారు, సేమ్ ఫీలింగ్ ఉంటుంది కూడా. వావ్ అయితే నీ క్లాస్ కి మనమే టాపర్, ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అవన్నీ చేసేవి కానీ.
0: అవును, ఆ ఫస్ట్ ఫ్యూ పేజెస్ రాసేటప్పుడు కూడా చాలా శ్రద్ధగా రాస్తాము, ఎవ్రీథింగ్ విల్ బి వెరీ నీట్ అలైన్మెంట్, బాబా మార్జిన్ లేసేది ఉంటే మార్జిన్ లేసేది అన్ని నీట్ గా చేస్తాం. మధ్యలో నుంచి అసలు యాక్చువల్లీ మధ్యలో కూడా అవసరం లేదు, 10th 11th పేజ్ తర్వాత నుంచి ఐ థింక్ ఇట్ విల్ బి మళ్ళీ రఫ్ వర్క్ లెక్కన.
1: ఆల్సో ఫస్ట్ ఫ్యూ పేజెస్ ఓన్లీ రైట్ సైడ్ రాస్తాం, మళ్ళీ లెఫ్ట్ సైడ్
0: రాయను. మళ్ళీ నీకు రాసేటప్పుడు అచ్చు పడుతుందా, ద వే యూ రైట్ రాసేటప్పుడుది అంత గట్టిగా రాస్తావా? నాకు మరి అచ్చు పడేలా రాస్తాను కాబట్టి ఇంకా నాకు అది అమ్మో, ఈచ్ పేపర్ షుడ్ బి వెరీ క్లీన్ అని అనుకుంటూ మెయింటైన్ చేసేదాన్ని. సో అలా మాట్లాడుకుందాము. మీకు మీ నాకు కూడా ఒక కాలర్ వచ్చారు అన్నాను కదా సాంబశివ గారు, వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాము, ఆయన ఏం చెప్పారు, ఆయన ఏం పాయింట్ చెప్పారు అని చెప్పేసి. బట్ ఐఎమ్ ఎక్సైటెడ్, లెట్స్ ఎంజాయ్ దిస్ సాంగ్. ఈ పాట గురించి ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్.

0: Got it. Wonderful, Lakshmi Garu. Thank you so much for calling. Keep listening. Chalo, bye-bye. సో అలా శిరీష లక్ష్మి గారికి ఇంకో రెండు పాయింట్లు గుర్తొచ్చి మళ్ళీ చేసేసారనమాట. ఆవిడ ఏమంటున్నారంటే అదే సమ్మర్ అనగానే ఇంకొన్ని గుర్తొచ్చాయి, ఇట్లా బుక్స్ కి ర్యాప్ చేసుకోవడంతో పాటు ఆబ్వియస్లీ తిండి ప్రకారంగా వస్తే పెప్సీ అంటే కోలా లాగా వస్తుంది కదా, ఒక లాంగ్ కలర్ఫుల్ గా అదొక ఐస్ కోలా లెక్కన. సో అవి ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళము తినుకుంటూ అని చెప్పేసి షీ వాజ్ రీకలెక్టింగ్ అనమాట. అండ్ వాళ్ళైతే సైకిల్ ని రెంట్ కి తీసుకొని నేర్చుకుని తొక్కేసి అసలు ఎంజాయ్ చేసేవాళ్ళు. నేను ఫస్ట్ టైం సైకిల్ నేర్చుకున్నప్పుడు కూడా ద థింగ్ దట్ ఐ వాజ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ ఫార్ ఇస్ ఫాస్ట్ గా తొక్కేసి అలా తొక్కడం ఆపేస్తే మనం జుయ్యని వెళ్ళిపోతాం కదా అలా ఆ స్పీడ్ కి తొక్కిన దానికి. యూ కెన్ అట్లీస్ట్ లాస్ట్ ఫర్ అనదర్ 1 మినిట్ లెక్కన బాగా తొక్కేసి అప్పుడు ఐ వుడ్ ఫీల్ లైక్ ఐ మన స్కూటీ అనమాట. బికాస్ నాకు స్కూటీ నేర్చుకోవాలని ఒక ఫ్యాంటసీ, ఏ సైకిల్ ఎవరు తొక్కుతారు అన్నట్టుగా. బట్ నేను అది ఫాస్ట్ గా తొక్కేసి అలా స్మూత్ గా వెళ్లేటప్పుడు ఐ వుడ్ ఫీల్ లైక్ ఓ ఇలా ఉంటుందా బైక్ రైడ్ చేస్తే ఆర్ స్కూటీ రైడ్ చేస్తే అని చెప్పి ఆ గాలి అలా కొడుతూ ఉంటే ఆ అనుకుంటూ వీచుకుంటూ యునో యుల్ జస్ట్ లుక్ అట్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏం జరుగుతుంది మంచిగా అనిపించేది. అది సైకిల్ ఫస్ట్ ఫ్యూ డేస్ నేర్చుకుని ఇఫ్ యు ఆర్ ఆల్ బై యువర్ సెల్ఫ్ అని అంటే. సో అలా గుర్తు చేసుకున్నారనమాట. సమ్మర్ లో ఎంగేజింగ్ గా యాక్టివిటీస్ ఇప్పుడు పిల్లలకి పెట్టాల్సి వస్తుంది కాబట్టి యాజ్ పేరెంట్స్ నౌ దే ఆర్ గెటింగ్ టు నో మన పేరెంట్స్ మనల్ని చిన్నప్పుడు ఎలా ఏవైతే కష్టాలు పడుకుంటూ హౌ దే వర్ ప్లానింగ్ అవర్ టైమ్. ఇప్పుడు ఆవిడ షీజ్ ఇన్ దాట్ ఫేజ్ ఆఫ్ హర్ లైఫ్ కాబట్టి పాపనైతే చాలా క్లాసెస్ లో జాయిన్ చేసేసారు. పాప ఏమో ఇప్పుడు తిరిగి క్వశ్చన్స్ అడుగుతుంది, మమ్మీ నన్ను ఇన్ని క్లాసెస్ లో పెడుతున్నావు అసలు నువ్వు ఇన్ని వెళ్ళావా అసలు అన్నట్టు. లేదమ్మా మేమైతే ఇన్నిటికి మరీ వెళ్ళలేదు, బట్ షీ వెంట్ టు బాల్ భవన్ లో చాలా ఆర్ట్ క్లాసెస్ అవన్నీ నేర్పించేవాళ్ళంట. సో లక్ష్మి గారు వాజ్ డెఫినెట్లీ టేకెన్ బ్యాక్ టు హర్ సమ్మర్ నాస్టాల్జియా అన్నమాట.
1: యా మీలో చాలా మంది కూడా ఇలాగే వెళ్ళుంటారు అని అనుకుంటున్నాం. బట్ మాకు మీ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి అండ్ మీరు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు. నేనైతే నా జీవిత చరిత్ర అంతా నేను రేడియోలోనే చెప్తున్నట్టుంటది. నేను వారానికి ఒకసారి వచ్చి ద లైఫ్ ఆఫ్ శిరీష 101 అన్నట్టు ఉంటది అనమాట. శ్యామశివ గారి కోసం ఆయన ఫేవరెట్ యాక్టర్స్ యాక్ట్ చేసిన ఈ పాట

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో

0: generation knowledge though, neeko best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Meer eppudaina mee friends toti food vishayamlo breakup chesara? I have. Monna ma friends andaram kalisi baitiki veldam anukunnam. And Dallas lo beautiful hilltop views, ample banquet hall space, top notch taste, buffet options undi. Anni undalante inka ekkada untundi? Naaku dan answer telusu. My three's Indian cuisine. Vaallaki telidu. So, break up not to be dramatic but to be realistic. Visit My Three's today and taste the difference. Authentic Indian flavor, stunning views, anni mee kosam wait chestunnayi. Mee daggarlo unna Irving, South Lake leda Frisco branches ni ippude visit cheyandi. Breakfast nunchi thali varaku anni rojulu special ga enjoy cheyandi.
1: Amma, Saturday movie?
0: Manapadi class.
1: Amma, old McDonald had a farm.
0: Uppu kappu rambu. Telugu padyam cheppu.
1: Uppu kappu rambu.
0: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
2: Anni pettukunnandra idigo mee nanna sugar gurinche tension. Malli పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం? ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
0: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యు ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. SNR ఇన్సూరెన్స్.
4: మనశ్శాంతి, మెంటల్ పీస్, మసాలా దోశ.
0: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
5: వెల్కమ్ వెల్కమ్. మీరు వింటున్నారు ఖుషి ఖుషిగా ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. ఇప్పుడు రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. అండ్ ఈ రోజు మీతో మాట్లాడుతున్నది అనూహ్య అండ్ శిరీష. 4 గంటల నుంచి 7 గంటల వరకు మీతో ఉండబోతున్నారు. ఇంకా 2 గంటల టైం ఉంది మనకి చాలా చాలా కబుర్లు మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే, సమ్మర్ లో అసలు మనం ఏం చేసేవాళ్ళం అన్న విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ మనం ఏం మాట్లాడాలంటే, మనం చిన్నగా ఉన్నప్పుడు మనల్ని పేరెంట్స్ వదిలేస్తే బాగుండు, ఈ సమ్మర్ లో మనం ఆడుకుందాం పాడుకుందాం చక్కగా ఎంజాయ్ చేద్దాము అన్నట్టు అట్లా ఉండేది మనకి. కానీ ఇప్పుడు మనం పెద్ద అయిన తర్వాత అండ్ మన కిడ్స్ తోటి మనం అలాగే ఉంటున్నామా? వాళ్ళని హ్యాపీగా వదిలేసి ఆడుకోండ్రా పాడుకోండ్రా ఎంజాయ్ చేయండ్రా అని అంటున్నామా? లేకపోతే రకరకాల క్లాసెస్ లో జాయిన్ చేసేసి వాళ్ళని తిప్పడం, వాళ్ళ క్లాసెస్ కి తిరగడం, వాళ్ళ వెనకాల మనం తిరగడం, ఇదే అయిపోతుందా? ఇదన్నమాట మనం నడిచే టాపిక్. అండ్ దాంతోపాటు మనం స్కూల్ కి ఎలా రెడీ అయ్యే వాళ్ళం, లైక్ ప్రెప్ ఉండేది కదా ముందు, కొని అట్టలు వేసుకొని ఇట్లాంటివన్నీ. సో మనం వీటి గురించి మాట్లాడుకుంటున్నాం అన్నమాట.
6: ఎస్ ఎస్. సో అలా ఆలోచిస్తే మన సాంబశివ గారు అయితే ఆ అట్ల టాపిక్ లో, అంటే బుక్స్ కి అట్లేసే టాపిక్ లలో, హీ సెడ్ వాళ్ళ ఫేవరెట్ మూవీ స్టార్స్ ఫొటోస్ కనిపించేలాగా బుక్స్ కి వేసుకునే వాళ్ళంట కవర్స్. అండ్ ఆబ్వియస్లీ మేము ఇందాక బ్రేక్ వెళ్ళక ముందర వి ప్లేడ్ ఎన్బీకే సాంగ్, దాట్ ఈస్ హిస్ ఫేవరెట్ హీరో అనమాట. అండ్ విజయశాంతి గారు ఇస్ హిస్ ఫేవరెట్ హీరో అన్నాను అనమాట. రూమ్స్ లో కూడా మరి పెట్టుకున్నారా పోస్టర్స్ అని, జస్ట్ నాట్ ఆన్ ద బుక్స్ అని అంటే ఆఫ్ కోర్స్ అని అన్నారు. సో అలా రిఫ్రెష్ చేసుకుంటూ ఉంటారేమో పోస్టర్స్ అన్ని కూడా సమ్మర్ రాగానే, ఆ వెకేషన్ టైమ్ లో యూజ్ చేసుకుని పాత ఫోటో ఫోటోలన్నీ తీసి కొత్త ఫోటోలు ప్రింట్ కట్అవుట్ లో అన్ని తీసుకొని పెట్టుకుని సో అలా మనం నెమరేసుకుంటూ వచ్చేస్తున్నాము. సో థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ ఇప్పుడు దాకా మాతో మాట్లాడిన వాళ్ళందరికీ. ఇంకా ఇంకా మీకు ఈ టాపిక్ కి సంబంధించి లేదా సమ్మర్ అనగానే ఇంకేమన్నా కొత్తగా గుర్తొస్తున్నాయి అని అంటే దాట్ యూ గైజ్ ఆర్ ప్రాబ్లీ మిస్సింగ్ రైట్ నౌ చెప్పేసేయండి, కాల్ చేసేసేయండి 9726361966 కి. ఈ లోపల దిస్ అనదర్ వండర్ఫుల్ పాట ఆన్ ఆర్ వే.

0: వావ్ పాటలన్నీ వావ్ ఉన్నాయి ఇవాళ. అండ్ అలానే మన టాపిక్ కూడా వావ్ గా ఉనింది ఉంటబోతోంది. ఇంకా మీకు పాయింట్లు తడితే గనక వీఆర్ ఆల్వేస్ హియర్ అంటిల్ 7 o'clock ఆల్వేస్ అన్నాను, బట్ అదే ఊపులో 7 కూడా చెప్పేశాను. బట్ ఎస్, కాల్ చేసిన నంబర్ 9726361966. అండ్ సమ్మర్ అనగా మనకి ఆబ్వియస్లీ మూవీస్ కూడా రిలీజ్ అవుతుంటాయి, ఓటీటీ రిలీజెస్ ఈ మధ్య కాలంలో, కాబట్టి వాటి గురించి కూడా చకచకా మాట్లాడేసుకుంటే, ఫర్ దోస్ ఆఫ్ యూ హూ ఆర్ రియలీ వాంటింగ్ టు జస్ట్ కోజీ అప్ ఇన్ యువర్ హోమ్, ఇంట్లో చక్కగా ఇంటి ఫుడ్ తినుకుంటూ రిలాక్స్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ కొన్ని రికమెండేషన్స్ ఉపయోగపడతాయి కదా శిరీష?
1: డెఫినెట్లీ. అండ్ ఇంకొక ఒక హ్యాపీ న్యూస్ ఏంటంటే, మేబీ ఇది నీకు కూడా చాలా హ్యాపీ న్యూస్, అండ్ బాహుబలి సిరీస్ కి ఫ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా హ్యాపీ న్యూస్. బాహుబలి 3 ఉండబోతోంది అని అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చింది, కానీ అది ఎన్ని సంవత్సరాల తర్వాత రిలీజ్ అవుతుందో నాకు తెలీదు. మేబీ అప్పటికి ఐ ఫీల్ లైక్ ప్రభాస్ మేబీ ఓల్డ్ చేసేసి అట్లా చూపిస్తాడేమో, ఎన్ని ఇయర్స్ అయిపోయింది కదా ఓల్డ్ అనగానే అంటే ఫీల్.
0: ఎక్స్క్యూజ్ మీ, అదే కదా ఏంటిది, వాట్ ఇస్ దిస్? అసలు ప్రభాస్ అనే ఒక వ్యక్తి అసలు ఓల్డ్ అవ్వరు, అవ్వనివ్వము మేము, మా ఫ్యాన్స్ అందరూ కూడా అసలు ఒప్పుకోం అనమాట అసలు. బట్ నో, ఐ థింక్ అది ఆబ్వియస్లీ బాహుబలి 2 వచ్చేసి పట్టాభిషేకం వరకే ఎండ్ అయిపోయింది, కాబట్టి ఐఎమ్ థింకింగ్ దే విల్ యాక్చువల్లీ షో ఇంకొంచెం డీప్ గా ఏమో అని అనిపిస్తోంది. మరి అంటే 1 తెలుసు కొంచెం హౌ యాక్చువల్ బాహుబలీస్ పర్సనాలిటీ వాజ్, ఎలా చూసుకునేవాళ్ళు, ఎలా అందరూ ఫ్యాన్ అయి ఉన్నారు. బట్ ఇంకేమన్నా దాంట్లో ఇంకొంచెం దెల్ డిగ్ డీపర్ ఏమో అని అనిపిస్తోంది ఆ స్టోరీ లైన్ లో. బట్ యా, ఏళ్ళు ఏళ్ళు పట్టేస్తాయండోయ్. ఆ లోపల ఈ టార్చ్ బేరర్ అనే ఒక ఆస్పెక్ట్ వచ్చేసి ఉంది కదా, సో ఇట్స్ అపారెంట్లీ 4-part డాక్యుమెంటరీ సిరీస్ దాట్ ఈస్ ఆబ్వియస్లీ సెలబ్రేటింగ్ 10 years ఆఫ్ లెగసీ అనమాట. అండ్ దీన్ని ప్రమోట్ చేస్తూ అలా అలా ఇంటర్వ్యూస్ ఇస్తూ మనకి 3 గురించి చెప్పారంట, అంతేనా?
1: యా, బిహైండ్ ద సీన్స్ ఎట్లా ఉండింది, అసలు వాళ్ళ యాక్టర్స్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది అవన్నీ మాట్లాడుతూ మెయిన్ లీడ్స్ అందరూ కలిసి ఒక డాక్యుమెంటరీ లాగా చేశారు. అది నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది.
0: ఐ థాట్ ఒక యానిమేషన్ సిరీస్ కూడా రిలీజ్ అవుతుంది అని.
1: రిలీజ్ అయి అంటే ఒక యానిమేషన్ సిరీస్ రిలీజ్ అయ్యింది ఆల్రెడీ, సో ఇప్పుడు 10 years అయిన సందర్భంగా ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేశారు, అందులో దే అనౌన్స్డ్ బాహుబలి 3
0: అన్నమాట. అది యా, సో నేను ఇంకా ఐఎమ్ యెట్ టు వాచ్ ద యాక్చువల్ ఇంటర్వ్యూస్ అండ్ ఆబ్వియస్లీ దిస్ హోల్ డాక్యుమెంటరీ సిరీస్. నాకేమనిపిస్తోంది అనేది ఈ టాపిక్ గురించి ఇంకొంచెం ఒక పాయింట్ ఉంది, బట్ దానికన్నా ముందు ఆబ్వియస్లీ మనం బ్యూటిఫుల్ సాంగ్స్ కూడా లైన్అప్ చేసుకున్నాం, కాబట్టి డెఫినెట్లీ లెట్స్ లిసన్ టు దిస్ అనదర్ నాస్టాల్జిక్ సాంగ్.

0: చెప్పాను కదా అద్నాన్ సామీ స్టైల్ అద్నాన్ సామీదే అన్నమాట. సో ఏ పాట తీసుకున్నా గాని అది ఒక ఆణిముత్యం లాగానే అనిపిస్తుందండి, అంత మంచిగా. అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా చాలా బాగా కంపోజ్ చేస్తారు ఆఫ్ కోర్స్, బట్ దెన్ సింగర్ స్టైల్ ఏదైతే ఉందో అది మంచిగా ఉంటుంది. అండ్ నీకు గుర్తుందా అంటే ఐ డోంట్ నో అబౌట్ యూ బ్యాక్ బెంచర్స్, మేబీ యూ గైజ్ ఆల్రెడీ నో అబౌట్ ఇట్. ఈ పాట వచ్చినప్పుడే నాకు అసలు ఆర్ ఈ మూవీ వచ్చినప్పుడే అంత పెద్ద పదం ఉంది అసలు ఇంగ్లీష్ లో, అప్పుడు నాకు అసలు డిక్షనరీలో ఎప్పుడు తెలియని పదం, ఏదో ఇన్ఫాచ్యుయేషన్ అని చెప్పేసి వచ్చిన పదం. చాలా కంగారు పడ్డాను, అండ్ ఐ ఫెల్ట్ సో మచ్ మోర్ ఎడ్యుకేటెడ్ ఆబ్వియస్లీ అన్నట్టుగా ఆ పదం తెలుసుకోగానే ఓ వా ఇలా కూడా ఉంటాయా అని. జిఆర్ చదువుకున్నప్పుడు ఎతికానండి ఈ పదం కోసం ఎతికాను, ఆ సిలబస్ లో కూడా లేదనమాట. బట్ ఎనీ హూ, సో అలా అప్పట్లో ఐ ఫెల్ట్ లైక్ ఈ పాట ఈ మూవీ ఒక ట్రెండ్ సెట్ చేసేసింది ఈ యాంగిల్ లో కూడా. అండ్ ఇందాక మనం బాహుబలి గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు నేను ఒక పాయింట్ దగ్గర పాజ్ ఇచ్చాను కదా, దాట్ వాజ్ నథింగ్ బట్ అసలు ఎంత మంచిగా ఒక ప్రోడక్ట్ ని తయారు చేసుకున్నారు శిరీష, దట్ కెన్ లాస్ట్ ఫార్ 20 ఇయర్స్, డెకెడ్స్ కి తగ్గట్టుగా అసలు ఒక ప్రోడక్ట్ ని దాన్ని 100 రకాలుగా మార్కెటింగ్ చేసుకుంటూ, బికాస్ దాని గురించి చెప్పాల్సినవి అన్ని స్టోరీస్ ఉన్నాయి కాబట్టి ఐ ఫీల్ బాహుబలి అని ఒక 2 పార్ట్ గా రాసుకున్నారు తీసారు కరెక్టే, చాలా కష్టపడ్డారు, బట్ దెన్ ఐ థింక్ దాని బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో దే ఆర్ స్టిల్ రీపింగ్ ఇట్. ఇన్ఫాక్ట్ ద హోల్ ఆఫ్ ఇండస్ట్రీస్, తెలుగు ఇండస్ట్రీ మొత్తం కూడా ఆ బెనిఫిట్స్ ని బాగా యూజ్ చేసుకుంటున్నారు అనిపిస్తుంది ఇప్పుడు. బట్ హౌ ఇంపార్టెంట్ కదా అసలు మనం ప్రేమతో ఒక ప్రోడక్ట్ ని డిసైడ్ చేసుకుని అది హిట్ అయిపోయి అది ఒక 10 ఇయర్స్ 20 ఇయర్స్ తర్వాత కూడా దాని గురించి మాట్లాడుకుంటూ రీలివ్ చేసుకుంటూ ఇలా పార్ట్ డాక్యుమెంటరీస్ లాగా రిలీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు. ఐ ఫీల్ లైక్ ఈవెన్ ఇన్ నెక్స్ట్ 10 ఇయర్స్ దీన్ని మంచిగా దేల్ రివైవ్ అండ్ స్టిల్ బీ ఇన్ ద మార్కెట్ ఏమో. ఏమంటావు శిరీష?
1: నేను రీసెంట్ గా ఒక ఐ థింక్ ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఏదో చూసినట్టున్నాను అబౌట్ బాహుబలినే మాట్లాడుతున్నారు. అయితే ఆ పోస్ట్ ఎట్లా ఉంది అని అంటే లైక్ దిస్ ఇస్ ద ఫుల్ ఎలివేషన్ టు ప్రభాస్ అన్నట్టు, ఇంతకు మించి ఎవరు ఎలివేషన్ ఇయ్యారేమో అని అనిపించింది. 12 ఏళ్ల క్రితం ఒకడు అంటే ఐ థింక్ 2015 రిలీజ్ అంటే దానికి ఒక 3-4 ఇయర్స్ ముందు నుంచి వర్క్ అంతా జరుగుతుంది. ఒక 12 ఏళ్ల ముందు ఒకడు గొడ్డు చాకరి చేశాడు, ఆ గొడ్డు చాకరికి ఇప్పుడు ఎవ్రీబడి రిలేటెడ్ టు దట్ ఇండస్ట్రీ కొంచెం ఫ్రూట్స్ తీసుకుంటున్నారు,
0: ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ అదంతా కూడా ఆబ్వియస్లీ ఎక్కువ క్రెడిట్ వీఆర్ గివింగ్ ఇట్ టు ప్రభాస్, బికాస్ ఆబ్వియస్లీ అంత డెడికేటెడ్ గా ఉన్నారు కదా. ఈవెన్ రానా కెప్ట్ సేయింగ్ ఇన్ ఆల్ ఆఫ్ హిస్ ఇంటర్వ్యూస్ అప్పట్లో తనన్న ఆర్ అనుష్క అన్న వేరే పక్కన వేరే కొన్ని మూవీస్ చేసుకున్నారు వైల్ షూటింగ్ ఫర్ బాహుబలి, బట్ ప్రభాస్ అండ్ రాజమౌళి అండ్ రాజమౌళి టీమ్ ఎంటైర్లీ వాజ్ డెడికేటెడ్ ఓన్లీ ఫర్ బాహుబలి. సో వాళ్ళందరి కష్టం ఆబ్వియస్లీ ఫస్ట్ ఫ్యూ డేస్ లో అసలు చాలా చెత్తగా ఉందని రివ్యూస్ వచ్చినాయి కదా, ఆర్ మేబీ ఫస్ట్ ఫ్యూ అవర్స్ ఆఫ్ ద రిలీజ్, కానీ అదే ఒక మూవీకి తర్వాత వచ్చిన రివ్యూస్ అసలు తీసుకెళ్లి మన తెలుగు ఇండస్ట్రీని అలా టాప్ లో కూర్చోపెట్టింది అండ్ గ్లోబల్ అటెన్షన్ తీసుకుని వచ్చేసింది. సో ఆల్ కుడోస్ టు దట్ ఎంటైర్ టీమ్ థింకింగ్ బిహైండ్ ద సీన్స్, అసలు ఎలా పుష్ చేయొచ్చు ముందుకి అని చెప్పేసి బౌండరీస్ అన్నిటినీ కూడా. సో యా, అలా మనసు పెట్టి ఇష్టంతో ఒక ప్రోడక్ట్ ని చేస్తే దాన్ని లాస్ట్ వరకు ఎంత మంచిగా ప్రమోట్ చేసుకోవచ్చు అనేది ఈ టీమ్ ని తీసుకొని చూసుకోవచ్చు అన్నమాట. ఆబ్వియస్లీ చెప్పమా.
1: ఆఫ్ కోర్స్, అంతే కదా మరి అసలు ఒకళ్ళకి వచ్చిన ఐడియాకి ఇంత మంది ఓల్ పీపుల్ వాళ్ళ ఫ్యామిలీ అండ్ స్టార్స్ లైక్ ప్రభాస్ ఇంతమంది కష్టపడ్డారు అండ్ ఆ ఫ్రూట్స్ ని ఎంజాయ్ చేయడానికి చాలా మంది ఇప్పుడు చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు లైక్ రెమ్యునరేషన్స్ వైజ్ గానీ లేకపోతే
0: నేషనల్ లెవెల్లో గ్లోబల్ లెవెల్లో అసలు మనకి పేరు వస్తుంది అందరు స్టార్స్ కి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ప్లాట్ఫామ్ కి వెళ్ళి ఈజీగా ముంబైకి వెళ్ళి దే కెన్ ప్రౌడ్లీ టెల్ తెలుగు నుంచి వస్తున్నాం అని అంటే ఇంకా బాగా రిసీవింగ్ ఉంది కాబట్టి ఈ 10 ఇయర్స్ నుంచి ఐ థింక్ ఎవ్రీవన్ హెస్ బీన్ ఎంజాయింగ్ ద సక్సెస్. అండ్ మనం కూడా యాజ్ ఆడియన్స్ తెలుగు ఫిల్మ్ ఆడియన్స్ గా మనం కూడా కాలర్ ఎగరేసుకుని మరీ తిరుగుతున్నాం కాబట్టి ఇట్ ఆల్ గోస్ టు దాట్ ఎంటైర్ టీమ్. సో అలానే చాలా చాలా మనసు పెట్టి ఇంకా అందరికి కూడా బెనిఫిట్స్ ఏళ్ల తరబడి ఉండాలి అని చెప్పి రాధాకృష్ణ టెంపుల్ వాళ్ళైతే మన శ్రీ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం చాలా ఘనంగా జరపబోతున్నారు. ఈ ఆలెన్ టెక్సస్ లో గనక మీరు ఉంటే ఆర్ వేరే చుట్టుపక్కల ఉన్నా గానీ ప్లీజ్ మార్క్ యువర్ క్యాలెండర్స్ అండ్ ఇట్స్ వెరీ వెరీ మచ్ నియర్ బై. ఈ వీక్ లోనే అది ఉంది కాబట్టి జూలై 1st నుంచి 5th వరకు మన వెరీ గ్రాండ్ గా మన శ్రీ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం జరగబోతోంది. మన ఇన్స్టాలేషన్ ఆఫ్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి బాలాజీ మూల విరాట్ విగ్రహం అండ్ గర్భగృహం అవి ఓపెన్ అవబోతున్నాయి అండ్ దానికి సంబంధించిన కార్యక్రమాలు యూ కెన్ ఎంజాయ్ 5 స్పిరిచువల్లీ అప్లిఫ్టింగ్ డేస్ బికాస్ అవి అన్ని కూడా వేదిక్ రిచువల్స్ హోమమ్స్ డివోషనల్ ప్రోగ్రామ్స్ అండ్ బ్లెస్సింగ్స్ తో జరగబోతోంది. అండ్ మీరు గనక వాలంటీర్ చేయాలనుకున్నా, డొనేషన్స్ చేయాలన్నా, స్పాన్సర్షిప్స్, ఎవ్రీథింగ్ ఇస్ వెల్కమ్. యూ జస్ట్ హ్యావ్ టు రీచ్ అవుట్ టు ద వాలంటీర్స్ దేర్ అట్ రాధాకృష్ణ టెంపుల్ ఆన్ దేర్ వెబ్సైట్. ఆఫ్ కోర్స్ జూలై 1st నుంచి 5th వరకు అక్కడికే వెళ్లిపోతే ఆల్ డివోటీస్ అండ్ ఫ్యామిలీ ఆర్ వెల్కమ్ అని చెప్పేస్తున్నారన్నమాట మన టెంపుల్ వాళ్ళు. ఓకే, సో అలా మనం మాటలన్నీ చెప్పేసుకున్నాం కాబట్టి బ్యూటిఫుల్ పాట ఆర్ ఆన్ అవర్ వే.

0: రైట్. సో మనం ప్రాంక్ సెగ్మెంట్ కి మెల్లగా వెళ్ళిపోబోతున్నాము. ఇప్పుడు విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ మనం ప్రాంక్ చేయబోతున్నాము. సో ఇన్ కేస్, జస్ట్ ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు, మీరు ఈ రోజు వాళ్ళని సరదాగా ప్రాంక్ చేయించాలి అని అనుకుంటున్నారు అని అంటే మాకు చెప్పండి 9726361966 కి కాల్ చేసి. అండ్ అఫ్ కోర్స్ అవన్నీ లైట్ హార్టెడ్ గానే ఉంటాయి. మేబీ మీరు వింటూ ఉండుంటే కొన్ని ఫ్యూ వీక్స్ నుంచి మీకు అర్థమైపోతుంది మా ప్రాంక్స్ ఎలా ఉంటాయి అని చెప్పి. చాలా సరదా సరదాగా ఉంటాయి అన్నమాట. సో అలా మీ ఫ్రెండ్స్ ఆర్ మీ కజిన్స్ ఎవరైనా ఉన్నారు, వీళ్ళని కొంచెం ప్రాంక్ చేయండి అని అంటే, మీరు వింటున్న వాళ్ళు ఎవరైనా అఫ్ కోర్స్ హ్యాపీగా ప్రాంక్ చేస్తాము, వాళ్ళని ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ ఆల్ రైట్, ఇప్పుడు మనకి సమ్మర్ అని మాట్లాడుకున్నాము. ఎంతసేపు సమ్మర్ అంటే ఈ మామిడికాయలు ఇవే కాకుండా గేమ్స్ కూడా కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం కదా, బికాస్ దిస్ ఇస్ ద టైమ్ మనకి హ్యాపీగా వెళ్ళి ఆడుకొని టెన్నిస్ కానీ బ్యాడ్మింటన్ కానీ క్రికెట్ కానీ ఏమన్నా ఆడుకుంటాం. అండ్ కజిన్స్ అందరూ ఇంట్లో ఉన్నారు ఆర్ ఫ్రెండ్స్ ఉన్నారు అంటే హ్యాపీగా క్యారమ్ బోర్డ్ నైట్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. కానీ ఇవన్నీ ఓకే చెప్తున్నావు, కానీ ఇవన్నీ ఎక్కడున్నాయి, మేము ఎక్కడ తీసుకోవాలి అని అనుకుంటే, మెహూనా నేను చెప్తా కదా, ఇండియా బజార్. ఇండియా బజార్ లో ఇవన్నీ దొరుకుతాయి అనమాట.
1: మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మాస్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా?

0: destination knowledge though, neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF AgTech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech Inc. is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213. India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away? Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit mypursue.com or write to support at mypursue.com.
1: Boring long drives ki, tiring work hours ki, workate solution. Radio Surabhi, America lo telugu nestam.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
3: వెల్కమ్ వెల్కమ్, మీరు వింటున్నారు ఖుషి ఖుషిగా విత్ మీ శిరీష అండ్ అనూహ్య ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. ఇప్పుడు మేము మీ నేస్తాలం మాత్రమే కాదు, మీ ఇంట్లో వాళ్ళలాగా కూడా సౌండ్ అవుతూ ఉంటాం అన్నమాట. సో ఈ 30 మినిట్స్ ఈజ్ ఫర్ ప్రాంక్. సో ఇందాక నేను చెప్పినట్టు మీ కజిన్స్ ఆర్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు, వాళ్ళని సరదాగా ఇట్లా ఆట పట్టిద్దాము, సీరియస్ గా కాకుండా ఏదో జస్ట్ అలా ఒక 1 మినిట్ 1.5 మినిట్ అని అనుకుంటే మాకు చెప్పండి, మేము వాళ్ళ సంగతి చెప్తామన్నమాట. 9726361966 కి కాల్ చేసి. సో మన ప్రాంక్ సెగ్మెంట్ స్టార్ట్ అయ్యే ముందు ఒక పాట వినేసి వచ్చి మనం ప్రాంక్ లోకి వెళ్ళిపోదాం.

0: Hello.
1: Hello.
0: Yeah, hello.
1: Are you Telugu?
0: Yeah.
1: I really want to learn Telugu. Can you teach me Telugu?
0: What? Who are you?
1: See, I really want to learn because there are so many movies in Telugu that are getting hit, okay? So, YouTube is a waste. So, I thought I'll call you and ask.
0: Yeah, thanks for the prank though.
1: What prank? I'm very, very serious right now.
0: I know it's a showtime going on, so I know who it is.
1: Kya baat kar rahe ho, ji? मैं तो पूरी की पूरी हिंदी हूँ. हिंदी और इंग्लिश सिर्फ दो ही आते हैं मेरे को.
0: एक मिनट, मैं मेरे दोस्त को दे देता हूँ, वो समझा देगा आपको.
1: अच्छा ठीक है.
0: हेलो
1: हेलो दोस्त जी, आप मेरे को तेलुगु सिखाते हो?
2: नहीं.
1: क्यों जी, ऐसे क्यों हो रहे हो आप? मतलब बोल तो सकते हो ना, तेलुगु आती हो तो.
2: नहीं बोल सकती, सॉरी.
1: कितनी खड़ूस है आप. यू वाले को ही दे दीजिए फोन. हेलो जी, आप ही बात कर लीजिए ना. वो आंटी तो बोल के ऐसे ही काट दी कॉल. सर लेंगे इंका अंत तेलिसिपोयिंदी प्रैंक शो टाइम.
0: शिरीष
1: సిరీషానే మీ నంబర్ ఇచ్చింది నాకు, పక్కనే కూర్చొని. అదిగో అక్కడ కూర్చొని అవుతోంది హ్యాపీగా.
0: నేనే ఆల్రెడీ ఒకటి ప్రాంక్ చేయించాను, మళ్ళా
1: అదే బాగానే తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నారు గానీ నేను ఎటో ఒకటి లాగదామని నా ప్రయత్నంలో నేను ఉన్నాను. బట్ థ్యాంక్ యూ ఫర్ ఆన్సరింగ్ ద కాల్.
3: ఫస్ట్ ఫ్యూ సెకండ్స్ నమ్మేసినట్టు నమ్మేసుకుంటున్నావు కదా.
0: థ్యాంక్ యూ ఫర్ స్పాయిలింగ్ యువర్ ప్రాంక్.
1: నో నో ఎక్స్క్యూజ్ మీ, యూ హ్యావ్ నాట్, బికాస్ శిరీష అంటే ఆన్ ది ఫస్ట్ ఫ్యూ సెకండ్స్ యూ యాక్చువల్లీ సౌండెడ్ లైక్ యూ బిలీవ్ దాన్ని.
0: అది మామూలుగా కామన్ గా కొత్త వాళ్ళు కాల్ చేశారో వాళ్ళు మాట్లాడారు దాంట్లో.
1: ఇంక ఇలా చెప్పుకొని కవర్ చేస్తున్నారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్. చలో బాయ్ బాయ్. సో అలా మా షో ఆల్రెడీ తెలుసున్న వాళ్ళకైతే ఇలా అండి, ఇలా బాగా పాపులర్ గా పెట్టేసుకున్నారు అనమాట. 5:30 షో టైమ్ లో ప్రాంక్ జరుగుతుంది అని చెప్పేసి. సో ఎస్, అలా మీ వాళ్ళు

ఎస్ హూ ఐ ఆమ్ ఎవరో తెలిసిపోయింది కాబట్టి ఆ పాట వేసేసింది అనమాట మన శిరీష. ఓకే, సో సెకండ్ కాలర్ కి శిరీష ట్రై చేస్తుంది మన బ్యాక్గ్రౌండ్ లో. వాళ్ళు కూడా ప్రొటెక్షన్ లేయర్ పెట్టేసుకున్నారనమాట మన నుంచి. ఏంటిది రికార్డ్ చేసి పంపించాలి కదా పేరు, అలా అయితే మనకి ఎలా వర్కౌట్ అవుతుంది? అవ్వదు. కాబట్టి మనం ఒక రికమెండేషన్ ని నేను మీకు ఎంచక్క చెప్పేసుకుంటాను. బికాజ్ మీరు గనక నెక్స్ట్ క్రికెట్ బ్యాట్ గురించి ఎదుగుతున్నారు, నెక్స్ట్ టెన్నిస్ బాల్ ఫర్ ప్రాక్టీస్ ఇవన్నీ కూడా ఉండింది అని అంటే, శిరీష ఇందాక చెప్పినట్టు ఇండియా బజార్ ని గుర్తు పెట్టేసుకోండి. బికాజ్ నేనైతే మొన్న సేల్ టైంలో వెళ్లి హ్యాపీగా షాపింగ్ చేసేసుకున్నాను. అండ్ యా, ఇంకా సమ్మర్ టైంలో ఇంకొకటి గుర్తొచ్చేది ఏంటంటే ట్రావెల్ కవరేజ్ ఆర్ లైక్ ఇన్సూరెన్స్ గురించి. పేరెంట్స్ వస్తుంటారు, ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరో ఒకరు ట్రావెల్ చేస్తూ ఉంటారు. అండ్ ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ అన్ఫార్చునేట్లీ లాస్ట్ యువర్ జాబ్, కానీ మన హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ అయి ఉండాలి కాబట్టి అఫోర్డబుల్ ప్లాన్స్ అన్ని కూడా మీకు మీ ఫ్యామిలీకి క్విక్ గా అండ్ స్ట్రెస్ ఫ్రీగా అందించేస్తారు మన ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ వాళ్ళు. బికాజ్ లైఫ్ ఇస్ అన్ప్రెడిక్టబుల్ అండ్ ఇట్ కెన్ చేంజ్ ఇన్ ఎనీ ఇన్స్టెంట్, కాబట్టి ఎప్పటికప్పుడు మనం ఇన్సూరెన్స్ ని కవరేజ్ చేసి పెట్టుకుంటూ ఉండాలన్నమాట. సో అలా ఫ్రమ్ హెల్త్ టు ట్రావెల్, డెంటల్, విజన్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్, దేవ్ గాట్ యు కవర్డ్.

0: అంటున్నారు.
1: ఇంకొకళ్ళకి ట్రై చేసి చూద్దాము, వాళ్ళన్నా ఆన్సర్ చేస్తారో లేదో, మనకి ఈరోజు దొరుకుతారో లేదో చూద్దాం.
0: ఈ ప్రొటెక్షన్ లేయర్స్ అన్నింటినీ కూడా మనం తీపించేసాలండి, బ్యాన్ చేయాలి. బట్ ఎనీవే, ఒక బ్యూటిఫుల్ పాట తర్వాత మన నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ని మనం చూసుకుందాము. సో హియర్ ఇస్ అనదర్ రేర్ సాంగ్ ఫ్రమ్ ఆర్ షో.

0: हेलो हेलो, धीरज
1: मिस्टर्स
0: कह रहा? अरे धीరజ్ గారు, ఈ రోజు నేను మిమ్మల్ని మ్యాట్రిమోనీలో చూశాను.
1: చేయాలి, అది చేయకండి.
0: ధీరజ్ గారు ఏం మాట్లాడుతున్నారు?
1: సారీ, ఎవరండి మాట్లాడేది?
0: ధీరజ్ గారు, ఈ రోజు నేను సారీ, మీకు మ్యాట్రిమోనీ ఉందా?
1: లేదండి. మీ పేరేనా? అసలు
0: నేను అక్కడ మీ ప్రొఫైల్ చూసాను, అక్కడ అందుకని కాల్ చేశాను. మీరు బ్రాహ్మణ్ మ్యాట్రిమోనీలో ఉన్నారు కదా? నాకు యాక్చువల్లీ రోజు మీది సజెషన్ వచ్చింది, సో నేను అందుకని కాల్ చేస్తున్నాను మీకు. నా పేరు భార్గవి. మీరు డాలస్ లోనేనా ఉండేది?
1: అవునండి.
0: యాక్చువల్లీ ఈరోజు మీరు ఫ్రీ ఉంటే మాట్లాడతారా? ఐ మీన్ కొంచెం ఫ్రీ ఉన్నారా
1: మాట్లాడటానికి?
0: నా పేరు భార్గవి. అయ్యో, నా పేరు భార్గవి అండి. యాక్చువల్లీ మీ ఫేస్ చాలా అంటే చాలా బాగుందండి, కళగా విష్ణుమూర్తి లాగా. అందుకే నేను వెంటనే పేరెంట్స్ నుంచి కాకుండా మీకు డైరెక్ట్ కాల్ చేసా. జస్ట్ వాంట్ టు సే దిస్ టు యూ.
2: ఎంతసేపు నవ్వుతావు సార్? ఆ, ఏదో దొరికినట్టే దొరుకుతున్నావు, మళ్ళేమో ఏదో మాట్లాడుతున్నావు. ఆ కాంప్లిమెంట్స్ కి అయితే నువ్వు బాగానే ఎంజాయ్ చేసినట్టున్నావు.
0: అక్కడ దొరికిపోయాను అనమాట, బట్ ఇట్స్ ఓకే. మధ్యలో కొంచెం కొంచెం నమ్మేసావు నువ్వు, దానికి సంతోషంగా ఉన్నా నేను.
2: ఆసమ్, సో థ్యాంక్ యూ సో మచ్. బానే బక్రా అయ్యావు, థ్యాంక్ యూ సో మచ్ ధీరజ్. మా శిరీష చేతిలో అవసరం లేదు, దాని మీదనే ఉండాలి. నువ్వు మళ్ళీ మధ్యలో మెల్ట్ అయిపోయి ఆ భార్గవేనా, అయితే ఓకే, అయితే ఓకే అని సవరించుకున్నావు కదా. అదే అదే, అక్కడే దొరికేసావు, ఇంకంతే, చాప్టర్ క్లోజ్. థ్యాంక్ యూ సో మచ్ ధీరజ్, ఆన్ ఎయిర్ బానే బక్రా అయ్యావు. అండ్ ఎస్, మన వెరీ ఓన్ ధీరజ్ షో వినాలి. ఎస్, ధీరజ్ షో వినాలి అని అంటే వెన్స్డే 7 to 9 వినేసేయండి. ఇందాక శిరీష ఒక బిస్కెట్ వేసింది కదా, ఇది విష్ణుమూర్తి లాగా ఉన్నావు అని చెప్పేసి, బట్ నో, ఆ అబ్బాయి షోలో హ్యాపీగా మీరు వింటే గనక హీస్ ఆబ్వియస్లీ గోయింగ్ టు మర్జ్ ఒక డివోషనల్ ఆస్పెక్ట్స్ ని మోడర్న్ టైమ్స్ కి తగ్గట్టుగా మాట్లాడేస్తూ ఉంటాడు అనమాట. అండ్ దీనికి ముందర కాల్ చేసిన వాళ్ళు కూడా బానే బక్రా అయ్యారు, సో సక్సెస్ఫుల్ కదా శిరీష. మనకి ఇవాళ 2 ప్రాంక్ కాల్స్ హ్యాపీగా నచ్చేసాయి, ఎందుకని ఎంజాయ్మెంట్ లో ఈ పాట కంటిన్యూ చేసేస్తున్నాను అనమాట నేను.

వెరీ వెరీ వెల్. అలా మనకి ప్రభాస్ పాట కూడా పడిపోయింది అనమాట, ఏం చక్కగా సక్సెస్ఫుల్ గా. సో అలానే సక్సెస్ఫుల్ గా మీకు నేను రెస్టారెంట్ రికమెండేషన్ కూడా చెప్పబోతున్నాను అనమాట, విచ్ ఇస్ నథింగ్ బట్ ఆర్ వెరీ ఓన్ మైత్రీస్ రెస్టారెంట్. ఎందుకంటే అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం వీ డెఫినెట్లీ హ్యావ్ టు హెడ్ టు ఓన్లీ మైత్రీస్ ఇండియన్ క్విజీన్. హిల్ టాప్ లొకేషన్ లో చాలా అమేజింగ్ వ్యూస్, స్పేషియస్ పాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్. సో మార్నింగ్ నుంచి అసలు మీరు బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి లంచ్ బుఫే, ఈవినింగ్ స్నాక్స్ అన్ని కూడా కవర్ చేసేసేయచ్చు అనమాట. ప్రతి బైట్ లో కూడా యాజ్ మచ్ ఇస్ పాసిబుల్ అండ్ ఫార్ షూర్ అయితే మన అథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ గా ఉంటుంది. ఇంతేకాదు మీ ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ కేటరింగ్ అండ్ బ్యాంకెట్ సర్వీసెస్ ఇన్ టౌన్. ఇంకా ఎందుకు ఆలస్యం, మీరైతే డెఫినెట్లీ విజిట్ చేయాల్సింది మైత్రీస్ ఇండియన్ క్విజీన్, నౌ సర్వింగ్ యూ ఇన్ ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. సో ఆ బ్యూటిఫుల్ మాటతో అనదర్ నాస్టాల్జిక్ పాట ఇస్ ఆన్ యోర్ వే.

0: రేడియో సురభి 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్, అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
2: Mera tumhara hamara pyar, sabka favorite India Bazaar.
1: Gata 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us. And now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. ఎల్పీస్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాం అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ ది టెక్సస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్, యువర్ లోకల్ సిటీ ఆఫీసెస్ అండ్ కమ్యూనిటీ సెంటర్స్ ఆర్ ఆల్వేస్ అవైలబుల్ టు గైడ్ యూ. స్టే ఇన్ఫార్మ్డ్, స్టే కనెక్టెడ్, బికాస్ హెల్ప్ ఇస్ ఆల్వేస్ విత్ ఇన్ రీచ్.
4: వెల్కమ్ మీరు వింటున్నారు ఖుషీ ఖుషీగా ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. అండ్ ఇవాళ తెలుగు నేస్తాలం మేము శిరీష అండ్ అనుహెలం ఉన్నాము టు మేక్ యూ ఫీల్ వెరీ మచ్ ఎంటర్టైన్డ్. అండ్ మన రేడియో సురభి ఆఫ్టర్ జాతర వీ ఆర్ సౌండింగ్ లైక్ హోమ్, వీ సౌండ్ లైక్ హోమ్ అన్నమాట. ఇవాళ మనం ఒక 2 hours నుంచి ఆల్రెడీ వీఆర్ ఆన్ ఆర్ వే ఆన్ దిస్ బ్యూటిఫుల్ జర్నీ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఏంటంటే సమ్మర్ లో ఏమేం చేస్తుంటాము అప్పట్లో, ఆర్ పేరెంట్స్ వర్సెస్ నౌ, దీస్ డేస్ హూ ఎవర్ హ్యావ్ ద పేరెంట్స్ ఫేస్ గోయింగ్ ఆన్, ఎలా జరుగుతుంది అని నేను చక్కగా మాట్లాడుకుంటూ ప్రాంక్స్ కొన్ని జస్ట్ హాఫ్ అన్ అవర్ అగో చేసేసుకున్నాము. సో రైట్ నౌ వేర్ ఇన్ ఆర్ లాస్ట్ 1 hour ఆఫ్ ద షో. సో ఇన్ చక్కగా మీకు ఏమైనా సమ్మర్ కి సంబంధించినవి గుర్తొస్తున్నాయి అంటే కాల్ చేయాల్సిన నంబర్ 9726361966. అండ్ ఇన్ కేస్ మీరు గనక మీ ఫేవరెట్ ఫేవరెట్ పర్సన్ కి వాళ్ళ ఫేవరెట్ సాంగ్ ని డెడికేట్ చేయాలనుకుంటే వీఆర్ హియర్ కదా, ఏం చక్కగా మాకు చెప్పేసేయండి, అందరం కలిసి వినేద్దాము ఆ పాట ఏంటో. బట్ ఫర్ నౌ వన్ ఆఫ్ ఆర్ ఫేవరెట్ సాంగ్స్ ఈస్ కమింగ్ యువర్ వే.

0: సో అలా అలా అలా బ్యూటిఫుల్ సాంగ్స్ తో మనం లాస్ట్ వన్ అవర్ లోకి వచ్చేసాము. సో ఇందాక నేను అన్నట్టుగా మీరు కాల్ చేసిన నంబర్ 9726361966. ఇన్ కేస్ యూ గైజ్ ఆర్ లిస్నింగ్ టు అస్ ఇన్ కార్, ఇంకొక చిన్న విషయం చెప్పేసైనా, ఇన్ కేస్ యూ గైజ్ ఆల్రెడీ డోంట్ హ్యావ్ ఇట్, మీరు ఫోన్ లో either it is Android or iOS ma Radio Surabhi app ni download chesukunte en chakaga free entertainment meeto paatu meer ekkadiki yellina vachestundi and we Radio Surabhi sounds like home kabatti ekkadiki yellina mee intini iskon velthunattu untundannamata em anta Sirisha
1: అంతే కదా మరి. అండ్ దాంతో పాటు ఇప్పుడు ఇంకా ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ ఒకటి చేయబోతున్నాం మనం,
0: విచ్
1: ఇస్ గేమ్. సో ఇంకొక పాట వేసేసి వచ్చామంటే నేను మన గేమ్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదాం మనం.
0: ఓకే, సో డెఫినెట్లీ ఆ గేమ్ సెగ్మెంట్ అంటే మన హైప్ క్రియేట్ చేయాలి కాబట్టి ఒక బీట్ ఉన్న పాట వేసేసుకుందాము. లెట్స్ ఎంజాయ్ దిస్ పాట.

0: ఓకే ఓకే సో ఈ ఎండల్లో, డాలస్ లో ఉన్న ఈ ఎండల్లో మీ ముగ్గురు కనిపించేశారా అని సుగాత్రి గారు చాలా ప్రేమగా అడిగేశారనమాట. సో వినిపించే దానికి ఎండలైతే ఏంటి, వానలైతే ఏంటి అని చెప్పేసి పాట అయితే వేసేసాం అనమాట. సో వి హోప్ యూ ఆల్ ఎంజాయ్ దట్ పాట. అండ్ ఇందాక మన శిరీష మనకి ప్రామిస్ చేసినట్టు గేమ్ సెగ్మెంట్ లోకి మనం అలా అలా దూకేబోతున్నాం అనమాట. సో ఇప్పుడు గేమ్ గురించి కూడా నువ్వే ఎక్స్ప్లెయిన్ చేస్తావా తల్లి శిరీష?
1: ఎస్, గేమ్ ఏంటి అంటే వెరీ వెరీ సింపుల్ గేమ్ అనమాట. సో మన తెలుగు లాంగ్వేజ్ లో చాలా పాటల్ని డబ్ చేసి ఉంటారు, లేకపోతే అక్కడ రీక్రియేట్ చేసి ట్యూన్ దొబ్బేసి ఉంటారు కదా, ట్యూన్ దొబ్బేసి ఇన్స్పిరేషన్ తీసుకుని ఉండొచ్చు కదా. సో నేను ఏం చేస్తానంటే అదర్ లాంగ్వేజెస్ లో ఉన్న పాటలు ప్లే చేస్తా,
0: మన సినిమానే డబ్ అయి ఉన్న అదర్ లాంగ్వేజ్ పాట,
1: మన సినిమా ఆర్ మన పాట ఏదైనా వేరే అదర్ లాంగ్వేజ్ లో రీక్రియేట్ చేసి ఉంటే ఆర్ డబ్ చేసి ఉంటే నేను ఆ పాట వినిపిస్తాను కొంచెం బిట్. దాన్ని బట్టి మీరు మన ఒరిజినల్ తెలుగు పాట ఏంటి అన్నది గెస్ చేయాలి అంతే.
0: ఓకే, సో అలా మన ఫస్ట్ పాట ఒకసారి ట్రై చేసేద్దాం వినిపించి. సో అదర్ లాంగ్వేజ్ లో, యా అదర్ లాంగ్వేజ్ లో రాబోతున్న ఈ పాట ఇస్ హియర్.
2: ನೂರ ರಾಗ ಮಂಜರಿ ಆ ಒಂದು ಹೆಸರು ತಿಳಿಯ ದೂರೆ ಎಲ್ಲೂ ಇಲ್ಲರಿ ಕಲಾಕಾರ ಫ್ಯಾಮಿಲಿ ಸರಿ
0: ಅಂತವರೆಗೆ ವಿನಿಪಿಂಚನ ಇಂಕಾ ವಿನಿಪಿಯನ
1: ಕೊಂಚಂ ವಿನಿಪಿಂಚು ಮರಿ ಜ್ಯೋತಿಲಕ್ಷ್ಮಿ ಕನಿಪಿಂಚಿ ಕನಿಪಿಂಚಿ
2: ಕುಣಿದು ಬಿಟ್ಟಿರಿ
0: ఓకే. సో ఆ బీట్ కి ఇంకొంచెం అర్థమైపోయి ఉండాలి, బట్ లెట్స్ ట్రై వన్ మోర్ టైమ్. ఓకే, సో అదనమాట నీ ఛాలెంజ్, ఇది పాడి వినిపించాలి అని అంటున్నావు.
1: ఇప్పుడు ఇది తెలుగులో ఏ పాట అన్నది గెస్ చేయాలి.
0: ఓకే,
2: ಗಮನಿಸರಿ ಆ ಒಂದು ಹೆಸರು ತಿಳಿಯ ದೂರೆ ಎಲ್ಲೂ ಇಲ್ಲರಿ.
0: ఓకే, సో మనకి చాలా ఫెమిలియర్ అయిన పాట అనే అనిపిస్తోంది కాబట్టి మీరు ఖచ్చితంగా 9726361966 కి కాల్ చేసి చెప్పేస్తారని వీఆర్ వెయిటింగ్. ఇక్కడ ఈ లోపలైతే ఈ యాక్చువల్ తెలుగు పాటని వినే

0: సో అలా మనం
1: మనం ఇందాక అడిగిన క్వశ్చన్ కి అది ఫేమస్ పాట అండ్ అది ఏ భాషలో అయినా సరే దాన్ని అంత ఈజీగా కనిపెట్టాయి. అంటే ఒకప్పుడు అది చిన్న చిన్న పిల్లల వెరీ ఫేవరెట్ సాంగ్ లాగా ఉండింది కదా అది.
0: ఫర్ షూర్, అవును. చాలా మంది ఎన్నిసార్లు విన్నా అసలు బోర్ కొట్టదు అన్నట్టుగా విన్నాము. అండ్ మనకి సుగుణ గారు కాల్ చేసి చెప్పేశారు ఆన్సర్. అఫ్ కోర్స్ మీ అందరిలో చాలా మందికి తెలుసున్న ఆన్సరే. కాల్ చేసి చాలా మంది చెప్పుంటారని అనుకుని మీరు కాల్ మానేసి ఉండొచ్చు, బట్ ఎవ్రీ కాల్ వి విల్ డెఫినెట్లీ వెల్కమ్ విత్ అ లాట్ ఆఫ్ లవ్ అండ్ కేర్. కాబట్టి మీరు కాల్ చేసి అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పేసేయండి. ఎస్, బట్ ద ఆన్సర్ ఇస్ కుర్చీని మడత పెట్టి.
1: Yes, Kuchi Martapetti is the answer. And next, ఇంకొకటి కూడా ప్లే చేస్తాము. అయితే అది దానికి కరెక్ట్ గా ఆన్సర్ చేసిన వాళ్ళు నిజమైన ఆ స్టార్ కి ఫ్యాన్స్ అన్నమాట.
0: సో ఛాలెంజ్
1: వాళ్ళని గుర్తుపట్టగలుగుతారు.
0: ఛాలెంజ్ విసురుతోందండో మన వైపుకి శిరీష. సో ఈ పాటని గనక మనం కరెక్ట్ గా తెలుగు పాట, విచ్ ఇస్ యాక్చువల్లీ తెలుగు మూవీని ఇంకొక లాంగ్వేజ్ లో ఒక పాటని తీసుకొని వచ్చి మనకు వినిపిస్తోంది అండ్ మనం దాన్ని డీకోడ్ చేసేసి తెలుగు యాక్చువల్ ఒరిజినల్ పాట చెప్పేసేయాలన్నమాట. ఈ స్టార్ గనక నిజమైన ఫ్యాన్స్ మీరయ్యుంటే అన్నట్టుగా నేనేయట్లేదు, శిరీష వేస్తోంది ఆ ఛాలెంజ్. కాబట్టి హియర్ వి గో, లెట్స్ లిసన్ టు ద పాట అండ్ దెన్ డీకోడ్ ఇట్. పాటలో చిన్న సెగ్మెంట్ ఇస్ కమింగ్ యువర్ వే రైట్ నౌ.

అదండి ఆ బిట్ అంట మనం దాన్ని ఒరిజినల్ పాట గెస్ చేయాలి అనేది మన ఛాలెంజ్. సో 972-636-1966 ఇస్ ద కాల్ నంబర్ టు టెల్ అస్ ది ఆన్సర్.

0: సో అలా మనము అందరి అందరి మెగా మెగా పవర్ స్టార్లు సూపర్ స్టార్ల పాటలు వినుకుంటూ వచ్చేస్తున్నాము. అండ్ మీరు అలానే తినే టైం కాబట్టి ఏ టు బీక్ కూడా వెళ్ళొచ్చేసేయండి, ఎందుకు ఆలస్యం చేస్తున్నారు మీరు. సో ఆథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ ఆర్ మేడ్ డెఫినెట్లీ ఈజీ విత్ ఏ టు బీస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ పిక్ మిక్సెస్, పౌడర్స్, మసాలా స్పేస్ అండ్ పికిల్స్. కాబట్టి మీరైతే ఎంజాయ్ చేయాల్సినవి ఏవే ఉన్నాయంటే ఫ్లఫీ రాగి ఇడ్లీస్ టు ట్యాంగీ గోంగూర రైస్. యూ కెన్ ఎంజాయ్ ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ వెరీ వెరీ ఫ్యూ మినిట్స్ ఓన్లీ అట్ ఏ టు బీ ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎల్మ్. విజిట్ ఏ టు బీ టెక్సస్ డాట్ కామ్ ఆర్ కాల్ 214-872-2345.
1: చందు మరి వండనా?
2: ఇప్పుడు వండేదాకా ఆగాల.
1: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
2: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
3: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా? సారీ, ఈ రోజు గ్రోసరీ డే, ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి. నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
1: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా Cash and Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
3: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
4: నీ కల నిజం అవబోతోంది.
3: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
4: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.

0: call them at 817-829-8888.
1: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
2: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
1: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
3: వెల్కమ్ వెల్కమ్. మీరు వింటున్నారు ఖుషి ఖుషి గా విత్ అనూహ్య అండ్ శిరీష ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 సౌండ్స్ లైక్ హోమ్. సో ఇప్పుడు లాస్ట్ 13 లోకి వచ్చేసాము అండ్ మనం ఒక గేమ్ కూడా ఆడుతున్నాం కాబట్టి ఆ గేమ్ ని కంటిన్యూ చేసేద్దాం. ఇప్పుడు గేమ్ ఏంటి అంటే, ఇప్పుడే ట్యూన్ ఇన్ అయిన వాళ్ళ కోసం నేను ఒక సాంగ్ ని అదర్ లాంగ్వేజ్ లో వినిపిస్తాను అనమాట. అది ఆ పాట మన తెలుగులో కూడా ఉంటుంది, అది తెలుగులో ఏ పాట అన్నది మీరు గెస్ చేయాలి, అంతే. వెరీ వెరీ సింపుల్.
4: యా, బ్రేక్ కి వెళ్లే ముందర షీ ప్లేడ్ వన్ సాంగ్ అండి, అది డీకోడ్ చేసేసారు మన సినిమా లవర్. ఆయన ఒక్కరికే ఫ్యాన్ కాదు అని నిరూపించుకున్నారనమాట మనకి కాల్ చేసి ఆ మాట చెప్పి. సో ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హీ గెస్ ద సాంగ్ ఫ్రమ్ అజ్ఞాతవాసి, గాలివాలుగా పాట వేసామన్నమాట ఇందాక కన్నడలోనే మళ్ళీ అది కూడా. సో యా, ఆ పదాలు చాలా ఇంపుగా అనిపిస్తున్నాయి, బట్ కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది బికాస్ వీఆర్ యూస్ టు లిస్నింగ్ టు తెలుగు సాంగ్స్ కదా. తెలుగు వర్జన్ విని విని మనకి ఆ పదాలలో వేరే ఏది మార్చినా గానీ కొంచెం ఏదో మిస్సింగ్ లా ఉందే, బట్ కొంచెం కొంచెం ఫన్నీగా కూడా ఉంటుంది అనమాట. బట్ యా, ఈ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ని తీసుకొచ్చిన శిరీషాకి కూడోస్, చిటికెలు. ఎస్ ఎస్ ఎస్. అండ్ ఇప్పుడు ఆ సెగ్మెంట్ ఆ గేమ్ లో ఇంకొక నెక్స్ట్ పాటకి రెడీ అయిపోండి. ఇది ఛాలెంజ్ పాట, సో గుర్తు పెట్టుకోండి. వీఆర్ గోయింగ్ టు ప్లే ఫ్యూ సెకండ్స్ ఆఫ్ దిస్ అదర్ లాంగ్వేజ్ పాట, బట్ అది మన వెరీ ఓన్ తెలుగు సినిమాలోదే, అది మనం ఏంటా అనేది చెప్పేసి పాడేసేయాలన్నమాట. సో పాట క్వశ్చన్ కి రెడీయా అందరూ? ఉండే ఉంటారులేండి. సరే వేసేస్తున్నాను, అంతే వేసేస్తున్నాం అన్మా.

0: మీరు చెప్పిన ఆన్సర్ మనకి మ్యాచ్ అవ్వలేదు కదా సుగాత్రి గారు, యువర్ ఆన్ ఎయిర్ రైట్ నౌ, పాట అయిపోయింది కాబట్టి తీసుకోవాల్సి వచ్చింది. చెప్పేసేయండి ఏమంటారు, ఇంకొక గెస్ట్ లో చెప్పగలుగుతారా? బుట్ట బొమ్మ కాకుండా ఇంకోటి ఉంది, అది మీరు ఆలోచించండి. చించిన తర్వాత మళ్ళీ సేమ్ నంబర్ కి కాల్ చేయండి, మనం అప్పుడు మాట్లాడుకుందాం. ఏమంటారు? ఓకేనా? మనకి హుక్ లైన్ కదా కావాల్సింది సుగాత్రి గారు. ఓకేనా? అంతే కదా, పాట అక్కడి నుంచే మొదలవుతుంది కదా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో స్వీట్ సుగాత్రి గారే అసలు ఎంత కాన్షియస్ అయిపోయి వేరే వాళ్ళు వస్తూ ఉంటారు. మీరు మేమేనే పెట్టేసారా? థ్యాంక్ యూ బాబాయ్, టేక్ కేర్. వెరీ స్వీట్ కాలర్. బట్ ఎస్, మనకైతే ఇంకా కాల్స్ దీనికన్నా ముందు వచ్చున్నాయి కాబట్టి ఐ థింక్ నువ్వు కూడా ఇద్దరు ముగ్గురు తీసుకున్నట్టున్నావు. శిరీష, చెప్పేసారా ఆన్సర్?
1: ఆన్సర్ చెప్పేశారు. రాములో రాములో ఇస్ ద రైట్ ఆన్సర్. ఎన్ని సార్లు వినుంటామో ఈ పాటని మనం.
0: రాములో రాములా ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆల్మోస్ట్ కరెక్ట్ గా చెప్పబోయారు, బట్ సుగాత్రి గారు బుట్ట బొమ్మలోకి వెళ్ళిపోయారనమాట. సో అలా మనకి ఈ క్వశ్చన్ కి కూడా కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది అనమాట. అంటే అప్పుడు మన లిసనర్స్ కి ఏమొస్తుందో చెప్పు. మనం గనక ఆన్సర్ కరెక్ట్ అని చెప్పామనుకో లిసనర్స్ కి ఏమొస్తుంది వాళ్ళకి?
1: వాళ్ళకి
0: నేను చెప్పనా?
1: హ్యాపీనెస్,
0: ఎస్, హ్యాపీనెస్ అండ్ స్మైల్ వస్తుంది. ఆ స్మైల్ విన్న తర్వాత మనకు కూడా స్మైల్ వస్తుంది కాబట్టి అందరి స్మైల్స్ చాలా బాగుండాలి అని డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ వాళ్ళు చెప్పేస్తున్నారు. ఏంటంటే, మీ డెంటల్ మీది మాది డెంటల్ హెల్త్ గురించి అస్సలు ఆలోచించకూడదు ఇంకొక నిమిషం కూడా, బికాజ్ వాళ్ళ చేతుల్లో పెట్టేస్తే వాచ్ చూసేసుకుంటారు అని చెప్పేసి. సో కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే ఓన్లీ ఫర్ $49 వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు కాబట్టి మీ స్మైల్ ని హెల్తీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ మిస్ అవ్వకూడదు అని చెప్పేస్తున్నారు డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ వాళ్ళు. సో జస్ట్ కాల్ దెమ్ టుడే అట్ 972-484-5400 ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్, టెక్సస్. సో ఆల్ రైట్, మనం యూజువల్ గా ఈ సెగ్మెంట్ లో కొత్త పాటలు కూడా వేసుకుంటుంటాము. అండ్ అపారెంట్లీ దెర్ ఇస్ వన్ అప్కమింగ్ మూవీ, చెన్నై లవ్ స్టోరీ. కిరణ్ అభవరం అండ్ శ్రీ గౌరీ ప్రియా ఆర్ యాక్టింగ్ ఇన్ ఇట్. సో లెట్స్ లిసన్ టు ఇట్. మీతో పాటు నేను కూడా ఈ పాట ఫస్ట్ టైం వినబోతున్నాను అన్నమాట.

0: స్టార్ట్ అయింది కదా నా కథే అంటూ ఎండ్ అయిపోయింది ఆ పాట. బట్ ఎస్, ఇది రిలీజ్ అవబోతోంది, లుక్స్ లైక్ ఇన్ అనదర్ మంత్ జులై ఎండ్ కి. మన ఈ చెన్నై లవ్ స్టోరీ, ఆబ్వియస్లీ ఈ పాటలో అన్ని పదాలు దే ఆర్ హింటింగ్ అట్ చెన్నై సిటీ అన్నమాట, ఆబ్వియస్లీ పేరులో కూడా ఉంది. బట్ ఎస్, వెరీ వెరీ ప్రామిసింగ్ గా కనిపిస్తోంది, కొత్త పాయింట్ తో వస్తున్నట్టు అనిపిస్తోంది ఈ మూవీ, కిరణ్స్ మూవీ అన్నమాట. ఆల్ రైట్, సో మనకి ఆన్సర్లు వచ్చేసాయి పుష్టిగా, రాములు రాముల ఇందాక చెప్పేసుకున్నాము. బట్ దేర్ ఇస్ అనదర్ క్వశ్చన్ దాట్ ఇంకా పెండింగ్ లో ఉంది కాబట్టి అది కూడా వినేద్దామా ఒకసారి.
1: ప్రాబబ్లీ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ టుడే షో అవ్వచ్చు, బట్ చూద్దాం.
0: ఎస్, సో ఫస్ట్ అయితే ఈ ఛాలెంజ్ బిట్ ఏదైతే ఉందో అది మేము ప్లే చేసేస్తున్నాము. సో ఇది యాక్చువల్ పాట కాదు, వింటూ అలా అలా వెళ్ళిపోకండి ట్రాన్స్ లోకి. బట్ ఇది మన క్వశ్చన్ అనమాట, మనం శిరీషాకి ఆన్సర్ ఇవ్వాల్సిన క్వశ్చన్ రాబోతోంది మీ వైపుగా. మీరైతే ఫోన్ నంబర్స్ పెట్టేసుకోండి, 9726361966 మీ ఫోన్స్లలో.

అదన్న మాట. సో ఈ క్లాసిక్ క్లాసిక్ పాట ఆల్రెడీ మీరు డీకోడ్ చేసేసి ఉంటారు, అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్ ఇన్ కాల్స్. ఈ లోపల అయితే అనదర్ లేటెస్ట్ లేటెస్ట్ పాట అంట. సో ఇది ఏంటో, అసలు దీని సంగతి ఏంటో ఇంకొకసారి వినేద్దాము. ఇందాక గనక మీరు ఆల్రెడీ వినున్నారు అని అంటే దెన్ రిపీట్ లో వింటున్నారు, బట్ ఫర్ మీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద ఫస్ట్ టైమ్.

0: After a long time, I feel like Sid Sriram's Paata Vachinattu release ayyi. So this is another, I think, upcoming film, Comrade Kalyan. This is none other than our very own Sri Vishnu is the hero anmata. So Oriya Pilla ane oka paata vinesochesamu. Obviously, inka open lo undi indaka mem vesinatuvanti aa Malayalam paata. Ye తెలుగు ఒరిజినల్ మూవీ నుంచి తీసుకున్నారు అనేది ప్రశ్న ఇంకా ఓపెన్ గా ఉంది. సో ఇఫ్ యు నో ది ఆన్సర్ కాల్ అస్ అట్ 9726361966. అండ్ ఆన్ దాట్ నోట్ శిరీష, అండ్ చక్కగా ఐ థింక్ వీ కెన్ గివ్ అవర్ వెరీ ఫేమస్ కంక్లూజన్ నోట్, ఎందుకంటే ఆల్మోస్ట్ 7 o'clock వచ్చేసాము. సో ఇవాళకి మేము డెఫినెట్లీ ఇంకో 2 beautiful సాంగ్స్ లైన్అప్ చేసినవన్నీ వేసేసుకుందాము. అండ్ దాట్ విల్ బి అ ర్యాప్ ఫర్ టుడే ఫ్రమ్ అస్ శిరీష అండ్ అనూహ్య. డెఫినెట్లీ నెక్స్ట్ వీకెండ్ నుంచి అంటే సాటర్డేస్ యూజువల్ గా ఖుషీ ఖుషీగా ప్రోగ్రామ్ తో మేము 4 o'clock టు 7 o'clock వచ్చేస్తుంటాము. You can tune in, and specifically I think 1 to 4 kuda raabothunnamo this month, kabatti keep waiting and listening. Of course migitha shows anni kuda vintu chaala encourage chestunnaru. Thank you so much, and today's calls kuda thank you.
1: ఆల్ రైట్ అనూహ్య, ఇన్ని చెప్పింది, నేను ఇవన్నీ చెప్పకుండా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే అన్ని ఒక్క 2 lines లోనే చెప్పేస్తాను. అదేంటి అనంటే కొంచెం క్రింజ్ ఉంటుందేమో అని అనుకోకండి, ఎందుకంటే నేను అలాంటి క్రింజ్ పనులు చేస్తుంటాను కాబట్టి. మా ఇంటి ముందుంటుంది బంట, మీరే మా బంగారు కొండ.
0: ఏంటమా ఇంకోసారి చెప్పు.
1: మా ఇంటి ముందుంటుంది బండ, మీరే మా బంగారు కొండ.
0: అబ్బా అబ్బా, అదండి. ఆన్ దాట్ నోట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఎండలు బాగా పెరిగిపోతున్నాయంట డాలస్ లో అయితే ఈ వీక్ లో. సో టేక్ కేర్.